ಕವಿತು ವರೇಣ್ಯ

ಬರ ಬರ ಸಾಗರ ತರಣ ಮಾನಸ ಭಜನೆ

0: క్షమా సత్యం సత్యవతాం క్షమాయజ్ఞ క్షమా శమ. సత్యవంతుల యొక్క సత్యమే క్షమ, యజ్ఞమే క్షమ, శమమే యజ్ఞం. తేజోవంతుల తేజమే క్షమ, తపస్వికుల బ్రహ్మనే క్షమ. క్షమ సత్యము, క్షమ ధర్మము, క్షమ వేదము, క్షమ అహింస, క్షమ యజ్ఞము, క్షమ సంతోషము, క్షమ దయ, క్షమ సర్వస్వము సర్వలోకములందు. ప్రతి మానవుడు తన జీవితములో ప్రధానముగా సాధించవలసినటువంటి సద్గుణము ఓర్పు. నిత్య సత్యమైనటువంటి, అచలనమైనటువంటి, అనంతమైనటువంటి, అవ్యయమైనటువంటి ఆత్మతత్వాన్ని గుర్తించటం అందరికీ సాధ్యం కాదు. ఆత్మ అనిత్యమని భావించుకునేటువంటి వ్యక్తులకు, సత్యమే దేహమనేటువంటి విశ్వసించేటువంటి వ్యక్తులకు ఆత్మతత్వం అర్థం కాదు. దేహాత్మ భావన కలిగినటువంటి వ్యక్తులకు పరమాత్మతత్వము బోధపడదు. ఆత్మను గురించి అనేక విధములుగా మనము బోధించవచ్చును, చర్చించవచ్చును. అయితే ఇది నిత్య జీవితంలో ఉండిన కొన్ని అభ్యాసముల చేతను, కొన్ని సాధనల చేతను ఇట్టి నిత్య సత్యమైనటువంటి ఆత్మను గుర్తించడం సాధ్యమవుతుంది. చక్కెర తీపిగా ఉన్నదని చెప్పినప్పుడు అనుభవం లేనటువంటి వ్యక్తికి ఆ తీపి ఏమిటో అర్థం కాదు. ఆ చక్కెరను రుచి చూచినటువంటి వ్యక్తికే చక్కెర యొక్క తీపి అర్థం కాగలదు. కనుకనే భగవంతుని యొక్క గుణగణములను, భగవంతుని యొక్క నిత్య సత్యమైనటువంటి యొక్క భావములను కొన్ని మార్గములు యందు అభ్యాస రీతిగా మనము అనుభవించినప్పుడే నిర్వికారమైనటువంటి ఆత్మ కొంత అర్థం కాగలదు. అమృతత్వము చేరేటువంటి మార్గం ఏమిటి? వాట్ ఇస్ ది వే టు ఇమ్మార్టాలిటీ? దీనికి అనేక పర్యాయాలు చెప్పాము. రిమూవల్ ఆఫ్ ఇమ్మొరాలిటీస్ ఈజ్ ది ఓన్లీ వే టు ఇమ్మార్టాలిటీ. మానవుని ఎందుండినటువంటి బలహీనతలు, మానవుని ఎందుండినటువంటి యొక్క కొన్ని చేష్టలు, అనగా కోపము, తాపము, ఈర్ష్య, అసూయ, డంబము ఇత్యాది వికార గుణములను మనం కొంతవరకును దూరం చేసుకున్నప్పుడే ఈ అమృతత్వం అనేటువంటి యొక్క సత్యము మనకు అర్థమవుతుంది. కనుకనే గీత యందు బోధించినటువంటి 26 గుణములలో ప్రధానమైనటువంటి కొన్ని గుణములైనా కూడాను మనము అభ్యసించినప్పుడే ఈ నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వము కొంతవరకు నేను అర్థం చేసుకుంటకు సాధ్యమవుతుంది. ఇందులో ఓర్పు అత్యవసరమైనటువంటిది. ఇది గ్రంథములతో చదువుకోవటం సాధ్యం అయ్యేటువంటిది కాదు. ఇది గురు బోధన వల్ల మనకు లభ్యం కాదు, లేక ఓర్పు బజారులో లభించేటువంటి పదార్థం కాదు. కొన్ని సాధనల చేతను, కొన్ని సన్నివేశముల చేతను, కొన్ని పరిస్థితుల వల్లను ఈ ఓర్పును మనం సాధించుటకు ప్రయత్నించాలి. కష్టములు, దుఃఖములు, విచారములు, నష్టములు, నింద, నిష్ఠూరములు ఇత్యాది పరిస్థితులు యందు ఈ ఓర్పు అనేటువంటిది ఒక పరీక్షా సమయం వంటిది. కష్టములు, దుఃఖములు, విచార సమయములందే మన ఓర్పును అభివృద్ధి పరచుకోవాలి, సాధించాలి. మానవుని యందు గోప్యముగా దాగి ఉండినటువంటి ఒక బలహీనత ఒకటి ఉన్నది. ఇది ఇలాంటి సమయమునందు అది వెలువడుతుంటుంది. ఆ బలహీనతనే మన యొక్క కోపము, ఆ బలహీనతనే మన యొక్క అహంకారము, ఆ బలహీనతనే మన యొక్క ద్వేషము. కనుక ఇట్టి బలహీనతలు ఏర్పడేటువంటి సమయమునందు ఓర్పును విధిగా మనం అవలంబించాలి. ఓర్పే లేకుండినా మనం అనేక అశాంతులకు గురి కావచ్చును, అనేక విధములైనటువంటి యొక్క అపమార్గములను మనం ప్రవేశించవచ్చును. కనుక నీ ఓర్పు యొక్క నిత్యత్వాన్ని, సత్యత్వాన్ని గుర్తించి విచారించి దానిని అవలంబించడానికి ప్రయత్నించాలి.
1: శ్రీ సత్యసాయినాథుడు చిన్నప్పుడు సత్యం అనే పేరుతో దివ్య బాలుడుగా ఉంటున్న రోజులవి. ఆ రోజుల్లో పుట్టపర్తి గ్రామంలోని కొందరు పిల్లలు ఈ రోజుల్లో కొన్ని గ్రామాల్లో వలనే పోకిరితనంతో ఉండేవారు. ఎవరైనా ప్రత్యేకంగా వ్యక్తిగతమైన పరిశుభ్రతతో, చక్కని భాషతో, మంచి ప్రవర్తనతో ఉంటే వాళ్లు ఎంతమాత్రం సహించేవారు కాదు. విశిష్టమైన వ్యక్తిని సామాన్యమైన స్థాయికి దిగజార్చి ఏడిపించటం, వెక్కిరించటం వాళ్లకు ఇష్టమైన విషయంగా ఉండేది. కోడిపెట్టల్ని తలకిందులుగా వేలాడదీయటం, హృదయ విదారకంగా కుక్కల్ని తన్నటం, ఎద్దు తోక పట్టుకుని వేలాడటం, ఇటువంటి పనులు చేసి వారు దివ్య బాలుడైన సత్యాన్ని మానసికంగా బాధపెట్టి ఆనందించేవారు. వాళ్లను దండిస్తానని ఈశ్వరమ్మ కోపంతో బెదిరిస్తే వాళ్లు మరీ పెచ్చరిల్లిపోయేవారు. అయినా వాళ్లు శిక్షింపబడటం సత్యానికి ఇష్టమయ్యేది కాదు. క్రమంగా సత్యానికి 7 సంవత్సరాల వయస్సు వచ్చింది. 3 మైళ్ల దూరంలో ఉన్న బుక్కపట్నం ప్రాథమిక పాఠశాలకు చదువు కోసం వెళ్లవలసి వచ్చింది. సత్యం ఉదయమే హడావిడిగా 8:30 గంటలకు స్కూలుకు వెళ్లి సూర్యాస్తమయ సమయానికి ఇంటికి తిరిగి వచ్చేవాడు. అతనితో పాటు స్కూలుకు వెళ్లిన దాయాదుల పిల్లలు, ఊరులోని పిల్లలు సత్యం ప్రత్యేకమైన పరిశుభ్రతకు అసూయపడేవారు. సత్యం సాటివారిలో ఉన్నతుడుగా భాషించేవాడు. ఆ పిల్లలు గ్రామ సరిహద్దులు దాటే వరకు ఊరుకొని దారిలో ఉన్న నదిని దాటేటప్పుడు వారంతా సత్యం మీద పడి కాళ్లు పట్టుకుని లాగి ఈశ్వరమ్మ శ్రద్ధతో ఉతికి చలువు చేసిన వేసిన బట్టల్ని తమ బట్టల కన్నా అసహ్యంగా ఉండే వరకు పాడుచూసేవారు. ఈశ్వరమ్మ ఎంత ప్రయత్నించినా సత్యం నుంచి ఆ దోషుల పేర్లు బయటకు వచ్చేవి కావు. చీకటి పడగాని మినుకు మినుకుమనే చమురు దీపపు కాంతిలో కూర్చుని సత్యం స్కూలులోనూ మార్గ మధ్యంలోనూ జరిగిన విషయాలను తల్లికి చెప్తూ ఉండేవాడు. ఆ తల్లి కొడుకు మీద ప్రేమతో ఆ పిల్లల ప్రవర్తనకు ఉడికిపోయేది. అయినప్పటికీ వాళ్ల పేర్లను మాత్రం సత్యం ఎన్నడూ తల్లికి చెప్పలేదు. సత్యంలో ద్వేషం కాని, ప్రతీకార వాంఛ కాని, అసహ్యించుకొనటం కాని ఏ కోసానా లేవు. అసహ్యించుకొనటం కాని ఏ కోసానా లేవు.

ఎంతో పేద కుటుంబంలో జన్మించిన తాను బాల్యంలో ఆ దుర్భర దారిద్ర్యాన్ని ఎలా ఓర్పుతో భరించింది శ్రీ సత్యసాయిబాబా విద్యార్థులకు చెప్పారు. ఒకరోజు సాయంకాలం బాబా తమ బంధువుల ఇంట్లో ఉన్న ఒక ఊగే కుర్చీలో కూర్చుని ఊగుతున్నారు. ఆ బంధువుకు బాబా ఇలా కుర్చీలో కూర్చుని ఊగటం కోపాన్ని తెప్పించింది. అతడు కోపంతో మండిపోతూ ఎంతో అసహనంతో, అంత విలువైన కుర్చీలో కూర్చొని అలా మహారాజులా ఊగటానికి నీకెవరు అనుమతిచ్చారు, లే ఇక్కడ నుండి బయటికి పో అంటూ గద్దించాడు. ఆ మాటకు, ఒకనాడు నేను వెండి కుర్చీలో కూర్చుని మహారాజులా ఊగటం నీ కళ్లతో నీవే చూస్తావు అని బదులు చెప్పారు బాబా. ఇది అతనికి మరింత కోపాన్ని కలిగించింది. కొన్ని సంవత్సరాలు గడిచాయి. సత్యసాయిబాబా వారు కొయ్య కుర్చీలో కూర్చునటం చూసి భరించలేక ఒకనాడు చించోళి రాణి బాబా కోసం ఒక సింహాసనం తయారు చేయించి తెచ్చింది. కొద్ది రోజులకు శివరాత్రి పండుగ వచ్చింది. కాని ఆ సింహాసనం తీయటానికి బాబా అంగీకరించలేదు. తరువాత దసరా పండుగ వచ్చింది. అప్పుడు కూడా ఆ సింహాసనం బయటకు తీయటానికి బాబా అనుమతించలేదు. తరువాత బాబా జన్మదినోత్సవానికి ఆ బంధువు పుట్టపర్తి రావడం జరిగింది. అప్పుడు బాబా అక్కడున్న అంతమందిలోనూ అతనిని మరొకరిని పిలిచి ఆ కుర్చీ ప్యాకింగ్ విప్పి బయటకు తీసి హాల్లో వేదికపై పెట్టమని చెప్పారు. అతను ఆ కుర్చీ ప్యాకింగ్ విప్పి చూసేసరికి అది ఢగదగా మెరిసిపోతున్న వెండి సింహాసనం. ఆయన దానిని తెచ్చి హాల్లో వేదికపై పెట్టారు. కనుల పండుగగా ఉన్న ఆ జన్మదినోత్సవం రోజున వేలాది మంది హర్షధ్వానాల మధ్య బాబా ఆ వెండి సింహాసనంపై ఆసీనులయ్యారు. ఆ బంధువుకు కొన్ని సంవత్సరాల క్రితం తాను బాబాతో పలికిన పలుకులు గుర్తుకు వచ్చాయి. అతడు పశ్చాత్తాపంతో కన్నీరు కారుస్తూ బాబాను క్షమించమంటూ వేడుకున్నాడు. బాబా వెంటనే దయతో ప్రతిస్పందించి ఎంతమాత్రమో విచారించవద్దని ఆయనను అనునయించారు.

సత్యం చిన్ననాటి నుండి దివ్య శక్తులతో విలసిల్లుతుండటం చూచి సహింపలేక పుట్టపర్తిలో కొందరు అసూయ ద్వేషాలతో సత్యానికి అపకారం చేయటానికి కూడా సిద్ధమయ్యారు. సత్యం కొందరు మిత్రులతో కలిసి తనను ఆహ్వానించిన వారి గృహాలకు వెళ్లి వారి ఆతిథ్యం స్వీకరిస్తూ ఉండేవాడు. ఆ విధంగా సత్యం మిత్రులతో వచ్చినప్పుడు పుట్టపర్తిలో ఒక ఇల్లాలు వారికి కాఫీ పలహారాలు పెట్టి ఆనందం పొందుతుండేది. సత్యాన్ని ద్వేషించేవారు ఈ విషయం గ్రహించి ఆమెకు రకరకాలుగా దుర్బోధ చేసి క్రమంగా ఆమె మనస్సును మార్చివేశారు. సత్యం తన మిత్రులతో ఆమె ఇంటికి వచ్చినప్పుడు ఆమె గారెలు వండి వాటిల్లో విషం పెట్టి సత్యానికి పెట్టాలని వారు ఆమెతో చెప్పారు. వారి ప్రలోభాలకు వశమైపోయిన ఆ గృహిణి వారు చెప్పినట్టు చేయటానికి అంగీకరించింది. ఒకసారి మిత్రులతో సత్యం వారింటికి వచ్చినప్పుడు ఆమె సత్యానికి విషం కలిపిన గారెలు పెట్టి మిగిలిన వారికి మామూలు గారెలు పెట్టింది. సత్యం మామూలుగానే నవ్వుతూ అందరితో పాటు ఆ గారెల్ని తిని అక్కడ నుంచి ఇంటికి బయలుదేరాడు. తాను ప్రయోగించిన విష ప్రభావం ఎలా ఉంటుందో చూడాలనే కుతూహలంతో ఆమె కూడా వారితో బయలుదేరింది. కొంత దూరం వెళ్లేటప్పటికీ సత్యానికి కడుపులో తిప్పినట్లయి వాంతయింది. చేసిన గారెలు చేసినట్లుగా బయటికి వచ్చాయి. సత్యం ఒక్కసారిగా ఆమె వైపు చూశాడు. అంతే, ఆ ఇల్లాలు గజగజ వణికిపోయింది. ఆమె అమాంతం సత్యం పాదాలపై పడి తనను క్షమించమని వేడుకున్నది. కరుణాంతరంగుడైన బాబా ఆమెకు అభయమిచ్చి ఆశీర్వదించారు. ఆమె బాబాకు భక్తురాలిగా మారిపోయింది. ఆమె అభ్యర్థనపై బాబా తరువాత కూడా ఆమె ఇంటికి వస్తూ ఉండేవారు. ఒకనాడు బాబా మిత్రులతో అలా వచ్చినప్పుడు వారి కోసమని ఆమె టిఫిన్ తయారు చేయసాగింది. అప్పుడు బాబా ఆమెతో, బంగారు, నీవు మామూలు టిఫిన్ తయారు చేయి సరిపోతుంది, ఇదివరకులాగా స్పెషల్ తయారు చేయకు అన్నారు. బాబా తనకు విషం పెట్టిన వ్యక్తిని హృదయపూర్వకంగా క్షమించిన ఒక విశిష్టమైన సన్నివేశమిది.

సత్యసాయినాథుడు చిన్నప్పుడు ఉరవకొండలో అన్నగారి దగ్గర ఉండి చదువుకుంటున్న రోజులవి. ఒకనాటి రాత్రి ప్రక్క ఊరి నుండి కొంతమంది స్త్రీలు జట్టుగా ఎడ్లబండిలో ప్రయాణం చేసి సినిమా చూడటానికి ఉరవకొండ వచ్చారు. బండిలో బాగా క్రిక్కిరిసి కూర్చునటం వల్ల అదే అదనుగా భావించి వారిలో ఒక ఆమె ప్రక్కనున్న స్త్రీ తలలో ధరించిన ఒక బంగారు ఆభరణాన్ని దొంగిలించింది. ఆమె నిద్రలేచిన తరువాత తన బంగారు ఆభరణం లేకపోవటం గమనించింది. కాని ఎవరు దొంగతనం చేసింది ఆమెకు తెలియలేదు. ముఖ్యంగా ఆ దొంగతనం చేసిన స్త్రీపై ఎవరికీ అనుమానం కలగలేదు. అందరూ ఒకరినొకరు బాగా ఎరుగున్నవారు కావటం చేత ఎవరికీ ఎవరిపైనా అనుమానం రాలేదు. ప్రయాణం మధ్యలో ఆభరణం బహుశా కింద పడిపోయి ఉండవచ్చునని కొందరు భావించారు. మరికొందరు అసలు ఆమె వచ్చేటప్పుడు ఆభరణం ధరించి వచ్చిందో లేదో బాగా గుర్తుకు తెచ్చుకోమని సలహా కూడా ఇచ్చారు. అప్పుడు ఒక వృద్ధుడు వారితో, ఈ ఊరిలో ఒక అద్భుతమైన బాలుడున్నాడు. అతను ఈ ఊరి పాఠశాలలోని తెలుగు ఉపాధ్యాయుని సోదరుడు. మీరు ఈ విషయం అతన్ని అడిగి తెలుసుకోవచ్చునని సలహా ఇచ్చాడు. సరేనని వారంతా బాలసత్యసాయి దగ్గరకు వెళ్లారు. సత్యం వారిలో ఒక ఆమెను చూసి ఆమె పేరు పెట్టి పిలిచి, అమ్మా, నీవు తీసిన ఆ నగరం వారికిచ్చే అన్నాడు. ఆమె ఆశ్చర్యపడి వెంటనే తాను దొంగిలించిన నగను తీసి తిరిగి ఇచ్చివేసింది. అవమానంతో ఆమె కృంగిపోయింది. అప్పుడు సత్యం, ఆమెను కూడా మీతో సినిమాకు తీసుకుని వెళ్ళండి, పశ్చాత్తాపమే చేసిన తప్పుకు సరియైన శిక్ష, ఈ తప్పును మన్నించండి. బలహీన మనస్కురాలైన ఆ స్త్రీ నగల చేత ఆకర్షింపబడేటందుకు కారణం మీరే కదా. ఇంకెన్నడూ ఆమె ఇటువంటి పొరపాటు పనులు చేయదు, నాకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఆమె నా చేత అనుగ్రహింపబడినది.

0: స్వామి ఒక రోజున తనను కుమారునిగా భావించి పెంచి పెద్ద చేసిన కరణం సుబ్బమ్మను పిలిచి, ఇక మీదట నేను ఒంటరిగా ఉండదలిచాను అని చెప్పారు. స్వామి తనకు దూరమవుతారేమోనని ఆవేదనతో స్వామిని ఎలాగైనా తన దగ్గరలోనే ఉంచుకోవాలని సుబ్బమ్మ తన ఇంటికి కొద్ది దూరంలో ఒక చిన్న పర్ణశాలను ఏర్పాటు చేసింది. స్వామి అక్కడ కొందరు భక్తులతో ఉండేవారు. ఒకరోజు రాత్రి అలికిడి అయితే బాబా తలుపు తీసుకుని బయటకు వచ్చారు. బాబాతో భక్తులు కూడా బయటకు వచ్చి చూశారు. బాబా ఎందుకు వచ్చారో వారికి అర్థం కాలేదు. బాబా నవ్వుతూ అక్కడ చీకటిలో దాగిన నలుగురైదుగురు వ్యక్తుల వైపు చూసి, అయ్యో పాపం, ఈ పర్ణశాలకు నిప్పు అంటిద్దామని ఇందాకటి నుంచి ప్రయత్నిస్తున్నారు. ఆ అగ్గిపెట్టి వెలగలేదు. ఇదిగో, ఇది సాయి బ్రాండ్ అగ్గిపెట్టి, దీంతో వెలిగించండి అని ఒక అగ్గిపెట్టెను వారిపై విసిరేశారు. వారు ఆ చీకట్లోనే కనపడకుండా వెళ్లిపోయారు. కొద్ది రోజుల తరువాత మరలా వాళ్లు రావటం, బాబా ఉన్న ఆ పర్ణశాలకు నిప్పు పెట్టడం జరిగింది. ఒక్కసారి ఆ పాక భగ్గుమన్నది. లోపలున్న భక్తులు ఆందోళన పడసాగారు. అప్పుడు బాబా, నేనున్నాను కదా, భయమెందుకు అని ఆకాశం వైపు అభయహస్తం చూపించారు. అంతే, క్షణాలలో కుండపోతగా వర్షం కురిసింది. మంటలు ఆరిపోయాయి. స్వామికి గాని భక్తులకు గాని ఎటువంటి హాని జరగలేదు. కరణం సుబ్బమ్మ గారు మరునాడు విచారణ చేయించి పాకకు నిప్పు పెట్టిన ఆ నలుగురైదుగురు వ్యక్తులను వెదికించి పట్టుకుని వారిని కఠినంగా శిక్షించడానికి నిర్ణయించింది. కానీ బాబా, వారు అజ్ఞానంతో ఉన్నారమ్మా, వారు ఏమి చేస్తున్నది వారికి తెలియదు, తరువాత వారే మంచివారవుతారు అని సుబ్బమ్మకు చెప్పి ఒప్పించి అపారమైన దయతో వారిని క్షమించి విడిచిపెట్టారు.
1: సాధనల యందు, పవిత్రమైన కార్యములు యందు, పరులను మనము దూషించేటువంటి యొక్క మార్గము యందు మనం ఓపికను సాధించాలి. ఆధ్యాత్మిక మార్గమునకు, ఆత్మతత్వమునకు అడ్డు తగిలేటువంటి దానిపైన మనం ఓపికను సాధించాలి. ఇది ఒక పరీక్షా ఘట్టములుగా మనం విశ్వసించాలి. ఇది సాధకులకు ఓర్పు ప్రధానమైనటువంటి యొక్క శోభ. ఇది ఇలాంటి ఓర్పును మనం సాధించినప్పుడే నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వం కూడాను మనకు కొంచెం అర్థమవుతుంది. ఈ ఓర్పునకు రెండు విధములైనటువంటి యొక్క ఆచారములు కూడాను అత్యవసరం. ఈ ఓర్పునకు ద్వేష అసూయములు కూడాను కొంత చేరకుండా చూసుకోవాలి. ద్వేష అసూయలు ఇందులో కొంతవరకునైనా ప్రవేశిస్తే ఈ యొక్క ఓర్పు క్షణములో కోల్పోతాం మనం. ఇది సాధకునికి ఉండవలసినటువంటి సరైనటువంటి సద్గుణాలు.

అంటూ ఒకనాటి ప్రముఖ గాయకుడు ఎంఎస్ రామారావు తన్మయత్వంతో ఆలపించిన సుందరకాండ నాటి శ్రోతలను భక్తిలో ఓలలాడించింది. అశోకవనంలో సీతమ్మవారి కష్టాలపై ఆంజనేయస్వామి హృదయ వేదన ఎంఎస్ ఆలపిస్తూ ఉంటే ఒక భక్తి సంచలనంగా నాటి సంయుక్త ఆంధ్రప్రదేశ్లో మారుమోగింది. అలాగే హనుమాన్ చాలీసాని ఆయన కంఠంలో వింటున్నప్పుడు ఆయన ఇది పాడేందుకే జన్మించారేమో, సాక్షాత్ హనుమంతుని కంఠం ఇలాగే ఉంటుందేమో అన్నంత తాదాత్మ్యత శ్రోతలకు కలిగించింది. అలాంటి గళానికి వారసుడుగా నిలిచి ఎంఎస్ రామకథను తిరిగి నేటి తరాలకు చేరువ చేస్తున్నారు ఆయన మనవడు డాక్టర్ పి శ్రీనివాస్. తాతగారిలోని ఆధ్యాత్మికతని, భక్తి తత్వాన్ని, గానామృతాన్ని పుణికిపుచ్చుకున్న శ్రీనివాస్ ఎంఎస్ రామారావు గారి పాటని నేటి తరానికి అందించడమే కాకుండా ఆయనను చిరంజీవిగా నిలిపే మంచి పనులు చేస్తున్నారు. ఎంఎస్ రామారావు గారు జీవితంలో ఎదుర్కొన్న ఆటుపోట్లు, హనుమాన్ చాలీసా, సుందరకాండ ఆయన జీవితంలోకి ఎలా ప్రవేశించాయి అనే విషయాలపై ఆసక్తికరమైన అంశాలను డాక్టర్ శ్రీనివాస్ రేడియో సాయి శ్రోతలతో పంచుకుంటున్నారు. అనుకోకుండా తాతగారి వారసత్వాన్ని తాను తీసుకుని ఆధ్యాత్మిక రంగంలో కొనసాగటంపై కూడా శ్రీనివాస్ స్పందిస్తూ ఈ నెల 20వ తేదీన, అంటే ఈరోజు ఎంఎస్ రామారావు గారి 25వ ఆరాధన దినోత్సవ సందర్భంగా ఈ విశేషాల సమాహారం రేడియో సాయి శ్రోతలకు అందిస్తున్నాం. వినండి, ఆనందించండి. ఓం శ్రీ సాయిరాం.

ప్రియ సాయి భక్తులందరికీ, అలాగే ప్రపంచవ్యాప్తంగా రేడియో సాయి శ్రోతలందరికీ కూడా, ఏ మహనీయుడితోటి జీవితాన్ని అనుసంధానం చేసుకుని గొప్ప ఆనందాన్ని అనుభవిస్తూ అదృష్టజీవులుగా మార్చుకుంటున్నటువంటి సాయి భక్తులందరికీ సాయిరాం. మన భారతదేశంలో ఎంతో మంది మహనీయులు, పరమహంసలు, పరమాత్మ రూపులు ఈ భూమి మీద అవతరించారు, జన్మించారు, మన్ని అనుగ్రహించారు, మార్గదర్శకం చేశారు, రక్షించారు, కష్టాలు తీర్చారు. అటువంటి అనేక స్వాములు మనకు కనబడుతుంటారు. అలాగే అందరికంటే ఒక విలక్షణమైనటువంటి స్వరూపంగా సాక్షాత్ శంకరుడే భూమి మీద సాయిరాముడుగా అటు ప్రేమకి త్యాగానికి స్వరూపంగా నిలిచినటువంటి పరమాత్మ స్వరూపులు సాయిరాం గారు. ఆయన అటు ఈశ్వరుడి యొక్క ప్రేమ, ఇక్కడ రాముడి యొక్క నిర్మలత్వం, నిరాడంబరం, ఈ రెండిటితోటి కనబడేటటువంటి దివ్యమైనటువంటి స్వరూపం. అటువంటి ఆయన పేరుతో నడుస్తున్నటువంటి, నడిపిస్తున్నటువంటి మనందరికీ జీవితంలో ఒక తృప్తిని, సంతోషాన్ని, మార్గదర్శకాన్ని అందిస్తున్నటువంటి ఒక గొప్ప మీడియా ఈ రేడియో. ఈ రేడియో ద్వారా ప్రతిరోజు మనని మనం ఆ పరమాత్ముడితోటి ముడివేసుకుంటున్నాం. మన అనుబంధాల్ని, అనుభవాల్ని పెంచుకుంటూ తరిస్తున్నాం. జీవితంలో కలిగేటటువంటి కష్టాలన్నిటినీ సునాయాసంగా దాటుకోవడానికి ఒక గొప్ప ఔషధంగా, ఆధారంగా ఈ రేడియో మనకు ఉపయోగపడుతుంది. ఇది కూడా ఆ పరమాత్ముడు ఈ రూపంలో మనందరినీ మన ఇళ్లలో ప్రవేశించి ఆశీర్వదిస్తున్నారనే భావంతో, అలాగే మనందరి తెలుగువారి అదృష్టంగా మనందరికీ సుపరిచితులు, మధుర గాయకులు, భక్తులకి గొప్ప తీపి గుర్తుగా తన స్వరాన్ని అందించి మనందరి మధ్యన లేకపోయినా ఎప్పటికీ మనందరితోటే ఉండేటటువంటి స్వరం, వాణి, ఆ ప్రవాహం ఇంటింటా మోగేటటువంటి ప్రవాహం, ఆ ప్రవాహంలో మనందరికీ ఎంతగానో గొప్ప గొప్ప అనుభూతుల్ని, అనుభవాల్ని అందించేటటువంటి స్వరూపం మరొక ధన్యజీవి, మనందరి ముందర నడియాడినటువంటి మహాత్ముడు, సుప్రసిద్ధ తొలి సినీ నేపథ్య గాయకుడు ఎంఎస్ రామారావు గారు. ఎంఎస్ రామారావు గారు అని అంటే ఫస్ట్ ప్లేబ్యాక్ సింగర్గా ఎంతమందికి తెలుసో తెలీదో కాని, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికెద సీత రామకథ, నే పలికెద సీత రామకథ అని ఒక విలక్షణమైనటువంటి సాహిత్యంతో, స్వరూపంతో

స్వరంతోటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీరాముడి యొక్క స్వరాన్ని, నామాన్ని తన ఇంటి నామంగా, తన పేరు కూడా సీతారాముడు, ఆయన ఎంఎస్ రామారావు అంటే మోపర్తి సీతారామారావు, ఆ రాముడు పేరే తన జీవనంగా, తన జీవితం అంతా గానంగా, ఆ గానమే రాముడి యొక్క స్వరూపంగా, ఆ స్వరూపంలో తనకంటూ ఒక గుర్తింపుగా ఎంఎస్ రామారావు గారు తన పేరును కూడా ఆ రాముడితో జోడించుకుని, మరి ఏ రకంగా సాయిరాముడు అంటే భక్తులు కనబడతారో అక్కడ ఆ భక్తుల్లో సాయిరాముడు ఏ రకంగా కనబడతారో, ఈయన స్వరంలో రాముడి యొక్క స్మరణ, రాముడి యొక్క స్వరూపం కనబడుతుంటే ఈయన గానం, ఈయన గాత్రం రెండు మళ్ళీ ఆ రాముడితోటి అనుసంధానం చేసుకుని ఆయన గానం వింటుంటే ఇటు రామారావు గారి స్వరం కనబడుతుంది, వినపడుతుంది, తన్మయత్వం కలిగిస్తుంది, అక్కడ రాముడి యొక్క తత్వాన్ని మనకు అందిస్తూ ఉంటుంది. అంత గొప్పగా చరిత్రలో ఒక సుస్థిరమైనటువంటి స్థిరమైనటువంటి స్థానాన్ని కల్పించుకున్నటువంటి ధన్యజీవి మా తాతగారైనటువంటి కీర్తిశేషులు ఎంఎస్ రామారావు గారు. కొంతమంది పుట్టుక ఒక కారణం ఉంటుంది, ఆ కారణం చేత వాళ్ళకి ఒక కీర్తి కలుగుతుంది, ఆ కీర్తి అజరామరంగా సృష్టిని నడిపిస్తూ ఉంటుంది. మన మహర్షులు ఎన్నెన్నో యజ్ఞ యాగాదులు చేసి ధర్మస్థాపన చేశారు, మన రాజులు సుస్థిరమైనటువంటి పరిపాలనలు అందించి ప్రజల్లో ఒక ధర్మాన్ని, సత్యాన్ని, అలాగే సంతోషాన్ని కలిగించారు. ఇలాంటి కళలు, ఇటువంటి స్తోత్రాలు, ఇటువంటి పారాయణాలు ఇవన్నీ ఎందుకంటే మన జీవనానికి ఒక గొప్ప మార్గంగా మలుచుకోవడానికి ఇవన్నీ పునాదులు, ఉపాదులు. అందుకనే మన జీవితంలో ఎప్పుడు కూడా ఈ స్తోత్రాలకి, స్మరణలకి, నామాలకి, నామ సంకీర్తనలకి, ఋషులకి, పరమాత్ముడికి అంకితం అవుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు. ఇలా అంకితం అయి తీరాలి కూడా, అలా తీరకపోతే మన జీవితంలో ముక్తి కలగదు. అందుకే భగవంతుడు తాను ఎక్కడున్నాడంటే ఒక దివ్యమైనటువంటి స్వరూపంగా ఒక సాయిరాముడుగా అలాగ మన అందరి ముందర కనబడుతూ ఉంటాడు, ఒక స్వరంగా, ఒక గురువుగా, ఒక స్తోత్రాల్లో ఋషి రూపంలో మనకు కనబడుతూ ఉంటాడు. అటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి పుణ్యభూమి మన భరతఖండం. అటువంటి భరతఖండంలో భారతీయులుగా మనం పుట్టటం, ఇటువంటి గొప్ప గొప్ప బంధువుల మధ్యన మనం పెరగటం మన పూర్వజన్మ సుకృతం అని అనుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా భారతీయ తత్వానికి, భారతీయ వైదిక జీవనానికి ఒక గొప్ప స్ఫూర్తిదాయకమైనటువంటి స్థిరమైనటువంటి స్థానం ఉన్నది, దాని మీద మనం నడుస్తున్నాం, మన జీవన యొక్క ప్రవాహం దానిమీదే నడుస్తోంది. అటువంటి గొప్ప విధానంలో మనం జీవిస్తూ మరి మన జీవితాన్ని ధన్యత చేసుకుంటున్నాం. అటువంటి ధన్యజీవుల్లో మనందరికీ ఆదర్శవంతమైనటువంటి జీవనాన్ని గడిపి మనందరికీ ఒక గొప్ప అదృష్టంగా, ఒక గొప్ప ఆదర్శవంతమైనటువంటి ఋషిగా కనపడేటటువంటి మహనీయులు శ్రీ ఎంఎస్ రామారావు గారు. ఆయన కేవలం నాకు తాతగారుగా చెప్పుకుంటే సంతోషం, భాగ్యం, కానీ నా ఒక్కడిదే కాదు, ప్రతి ఇంట్లోనూ ఆయన అంత గొప్పగా ఆప్యాయతతోటి, ప్రేమతోటి పిలుస్తూ ఉంటారు. అంత ప్రేమగా, ప్రేమను వర్షిస్తూ ఆయన్ని ఎంఎస్ రామారావు గారంటే మా మనిషి అన్నంత గొప్పగా జీవించాడు ఆయన. ఈవేళ మరి ఆయన 25వ వర్ధంతి, ఆయన వర్ధంతి మనందరికీ ఒక ఆరాధనగా మనమంతా ఆయన్ని స్మరించుకోవటం, ఆ మహనీయుడు, ఆ గొప్ప ఋషితత్వం అయినటువంటి మహాభక్తుడైనటువంటి ఆయనకి ఇలా స్మరించుకోవటం వల్ల ఋషి రుణం తీరుతుందని ఒక భావంతో నా అనుభవాల్ని, నా ఆనందాన్ని ప్రపంచవ్యాప్తంగా వీక్షిస్తున్నటువంటి రేడియో సాయి ప్రేక్షకులందరితో పంచుకోవటం కూడా నాకు ఒక గొప్ప భాగ్యంగా భావిస్తూ, ఇది ఒక గొప్ప అదృష్టం. ఆ సాయిరాములు గారు, ఆ పరమాత్మ స్వరూపుడైనటువంటి భగవాన్ శ్రీ సాయిరాం గారి ఆశీస్సులతోటి నే పలికెద సీతారామ కథ అన్నట్టు నా అనుభవాలు కూడా ఆ భగవానుడి యొక్క ఆజ్ఞగా, మా తాతగారి యొక్క అనుగ్రహంగా, హనుమంతుల వారి యొక్క ఆశీర్వచనంగా భావిస్తూ నా ఆనందాన్ని, నా అనుభవాన్ని మీ అందరితో పంచుకుంటున్నా.
కీర్తిశేషులు ఎంఎస్ రామారావు గారు జూలై 3, 1921 తెనాల్లో మోపర్తి రంగారావు గారు అలాగే మంగమ్మ గారికి సుపుత్రులైన. మోపర్తి రంగారావు గారికి 3 కుమారులు, వాళ్లలో పెద్దాయి నీన. తర్వాత 2 సోదరులు, 1 సోదరి కూడా ఉన్నది. వీళ్ళందరిలోకి ఎవరికి లేనటువంటి అదృష్టం ఎంఎస్ రామారావు గారికి వరించింది. ఆయన వల్ల ఆ వంశాని యొక్క కీర్తి కూడా పెరిగింది, మోపర్తి వంశానికి కీర్తి పెరిగింది. అటువంటి ఎంఎస్ రామారావు గారు తెనాల్లో నిడబ్రోల్ హైస్కూల్లో చదువుకుంటున్నారు. గుంటూరు హిందూ కాలేజీలో చదువుకుంటున్న సమయంలో, తెలుగు మహాసభలు నడుస్తున్న సమయంలో లలిత కళా పోటీలు జరుగుతున్నాయి. ఆ పోటీల్లో నండూరు సుబ్బారావు గారి పాటలు పాడుతుంటే అందరూ చాలా మెచ్చుకున్నారు. ఇంత గొప్పగా పాడుతున్నావు కదా, నీకు విగ్రహం కూడా బాగుంది, భగవంతుడి ఒక అనుగ్రహంతో చక్కగా కనబడుతున్నావు, చక్కటి స్వరం భగవంతుడు నీకు ఇచ్చాడు, నువ్వు సినిమాల్లో హీరో అవ్వయ్యా, చాలా బాగుంటుందని చాలా మంది ప్రోత్సహిస్తే, మరి అప్పుడు ఆయన ఇంటర్మీడియట్ చదువుతున్నారు. అటువంటి ఆ చిన్న వయసులో అందరు పొగడ్తలతోటి ఆయన మైమర్చిపోయి ఇంట్లో చెప్పకుండా మెడ్రాస్ పారిపోయారు. మెడ్రాస్కు వెళ్లిపోయిన తర్వాత ఆ స్టూడియోలు, ఈ స్టూడియోలు, ఈ స్టూడియోలు, ఆ స్టూడియోలు, సినిమాల్లో అందరూ ఎంతో ఆశతోటి వెళ్లిపోతూ ఉంటారు. సినిమాల్లో మేము చాలా గొప్పవాళ్ళు అవ్వాలి, మంచి పేరు తెచ్చుకోవాలని తపన అందరికీ ఉంటుంది. తపనతో పాటు అదృష్టం కలిసి రావాలి, పరిస్థితులు అనుకూలించాలి. ఇలా అనుకూలిస్తేనే చలనచిత్ర రంగంలో రాణించగలరు. అలాగా ఈయన వెళ్ళటం అయితే వెళ్లారు, కానీ ఆయన ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఆ తర్వాత ఈయన గాత్రం బాగుంది కాబట్టి, ఆ రోజుల్లో ఏంటంటే సినిమాలో హీరోలు హీరోయిన్లు ఎవరి పాటలు వాళ్లే పాడుకుంటూ ఉండేవారు. అలా పాడుకుండేటటువంటి పరిస్థితుల్లో ఉండేటటువంటి గొప్ప హీరోల్లో ఒకరైనటువంటి సిహెచ్ నారాయణరావు గారు, ఆయన అనుకున్నారన్నమాట, నాకంటూ ఇంకొక గాయకుడిని పెట్టుకుంటే బాగుంటుంది కదా అనుకునే సమయంలో మా తాతగారు కనపడ్డారు. ఎంఎస్ రామారావు గారు రోజు స్టూడియోలో తిరుగుతున్నారు కాబట్టి ఆయన పిలిచారు, ఇలాగ నీ గాత్రం అన్ని ఈయనకు అందించగలవా అన్నారు. తప్పకుండా అన్నారు. అది ఒక గొప్ప ప్రక్రియగా తెలుగు చలన చిత్రంలో మొదలైంది. ఆ రకంగా తహసీల్దార్ అనే సినిమాలో సిహెచ్ నారాయణరావు గారికి మొట్టమొదటిసారి మా తాతగారు పాటను అందించారు, ప్లేబ్యాక్ సింగింగ్ ప్రారంభించారు. అదే పునాది తెలుగు చలన చిత్రంలో ఒక హీరోకి మరొక గాయకుడు పాడటం, గాత్రాన్ని అందించటం అనేది ఆ ప్రక్రియ అప్పటి నుంచే మొదలైంది. ఆ రకంగా తెలుగు చలన చిత్రంలో ఫస్ట్ ప్లేబ్యాక్ సింగర్ గా ఆయన ఒక మైల్ స్టోన్. ఆ తర్వాత రావు బాల సరస్వతి గారు మొదలయ్యారు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఆ తర్వాత ఘంటసాలి గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, అనేక అనేక గాయకులు ఆ పరంపరలో ప్రయాణించడం మొదలైంది. వాళ్ళ అదృష్టాలు బట్టి ఆ కీర్తిని అనుభవిస్తున్నారు. ఈరై నన్నొల్ల నిరవారాజ అనొక పాట మన తెలుగు చలన చిత్రంలో మొట్టమొదటి పాట.

అదే ఆయన మొట్టమొదటి పాట. తెలుగు చలనచిత్రం ఫస్ట్ ప్లేబ్యాక్ సాంగ్ ఏంటంటే ఈరేయి నన్నొల్ల నేరవారాజా అని ఒక వైరాగ్యం బాధ విరహం మూడు కలిగినటువంటి ఒక పాట. ఆ పాటతోటి ఆయన చలనచిత్ర జీవితం ప్రారంభమైంది. ఎన్నెన్నో సినిమాల్లో పాడారు. సిహెచ్ నారాయణరావు గారికి గొప్ప గొప్ప పాటలు పాడారు. అలాగే మంచి పేరు వచ్చింది ఆయనకి. ఆ పేరుతో పాటు గుర్తింపు, అడపా తడపా అనేక సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతోటి అలాగా ఒక తాఫీగా ఆయన జీవితం అలా నడిచిపోతుంది. హ్యాపీగా నడుస్తున్న సమయంలో అప్పుడే ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు చలనచిత్ర రంగ ప్రవేశం జరిగింది. చిన్న చిన్న రోల్స్ తోటి వాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అడుగుపెట్టినప్పుడు అప్పటికే ఆయన గుర్తింపు వచ్చింది కాబట్టి ఆ ప్రొడ్యూసర్లు వచ్చి, అయ్యా రామారావు గారు మా దగ్గర కూడా ఇద్దరు మంచి నటులు వచ్చారు, వాళ్ళు ఈ సినిమాల్లో నటిస్తున్నారు, ఈ సినిమాల్లో మీరు కూడా వాడికి పాడితే బాగుంటుంది అని అనుకుంటున్నాం అంటే, సిహెచ్ నారాయణరావు గారు ఆ రోజుల్లో కొన్ని ఎథిక్స్ ఉండేవన్నమాట, పలానా వారికి పలానా వారు పాడాలి అని ఒక రకమైనటువంటి ఒక నియమం, అంటే ఆ పద్ధతి అలా ఉండేది, కొన్ని ఎథిక్స్ ఉండేవి. ఆ రకంగా తాతగారు ఎప్పుడైతే వీళ్ళకి పాడమని అడిగారో, ధర్మం ఏంటంటే ఇన్నాళ్ల నుంచి నాకు ఉపాధినిచ్చినటువంటి సిహెచ్ నారాయణరావు గారికి ఒక మాట చెప్తే బాగుంటుంది కదా అని ఆయన అడిగారు. ఇంకా అవకాశం అయితే వచ్చింది కానీ అదృష్టం కలిసి రాలేదు. ఆ రకంగా నేను పాడితే బాగుంటుందా బాగుండదా ఎలాగో వద్దన్నారు కాబట్టి ఇంకా నేను వారు అనుమతి ఇవ్వలేదని అని చెప్పడంతో అప్పుడు ఆ ప్రొడ్యూసర్లు ఘంటసాల గారిని సినీ రంగంలోకి తీసుకురావటం జరిగింది. రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి పాటలు పాడటానికి ఘంటసాల గారిని తీసుకొచ్చారు. ఆ రకంగా ఘంటసాల గారు చలనచిత్ర రంగ ప్రవేశం జరిగింది. తాతగారికి కూడా సినిమాల అవకాశం లేకుండా పోయింది. ఇలాగ చాలా కష్టాలు అనుభవించారు ఆయన జీవితంలో. కాలం గడిచిపోతోంది, పిల్లలు పెరుగుతున్నారు, సంపాదన తగ్గిపోతోంది, ఇబ్బందులు పెరిగిపోతున్నాయి, ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తోంది, ఇలాగ చాలా ఇబ్బందులు పడుతూ ఇంకా 20 సంవత్సరాలు బతికి ఒక కళాకారుడికి ఎలా ఉంటుందంటే అది తల్లి లాంటిది. ఆ రంగం తల్లి లాంటిది, దాన్ని వదలాలంటే వదిలించుకోలేడు. పోని ఇంకో పని చేద్దామంటే దృష్టి రాదు. దేనికి అలవాటు పడిన ప్రాణం దాంట్లోనే తృప్తి చెందుతూ ఉంటుంది. పూర్వకాలంలో ఒక బాధ్యత తీసుకుంటే దాన్ని వదిలేవారు కాదు, ఎంత కష్టమైనా దానికి తప్పించేవారు. అలాగా ఆయన పాపం 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఆ చలనచిత్రంలో కష్టపడి అటువంటి సమయంలో అందరి దగ్గరికి వెళ్తే గుమ్మడి గారు మా తాతగారికి చాలా మంచి ఫ్రెండ్. ఆయన ఇలా, రామారావు నువ్వు వెళ్తున్నావు అంటే నాకు కూడా బాధగానే ఉందయ్యా, సరే 50 రూపాయలు నీ ఖర్చులు గుంచుకోని 50 రూపాయలు ఇచ్చారు తాతగారికి. ఆ 50 రూపాయలతోటి ఇంటి అద్దులు అప్పులన్నీ తీర్చేసుకుని రాత్రి ఇంకా బాధతోటి ఏదో వరద బాధితుల్లాగా ఇల్లు ఖాళీ చేయాలన్నట్టు అన్ని మూటాముళ్లు సర్దుకుని గుంటూరు వచ్చేశారు. ఇంకా అసలు ఇంకా అలా తిరుగుతున్నాడు ఆ వృత్తి తర్వాత ఇంకోటి అలా పాపం చేస్తూనే కాలం గడుపుతున్న సమయంలో ఆయన పాటలు ఆల్ ఇండియా రేడియోలో నిత్యం వచ్చేది. అలా వింటూ రాజమండ్రిలో బుల్లయ్య గారని ఒక ఆయన, పెద్ద ధనవంతుడు, ఒక పెద్ద హాస్టల్ స్కూల్ అన్ని నడుపుతున్నాడు. ఆయన సాయిబాబా భక్తుడు, ఆయన పుట్టబడి సాయిబాబా భక్తుడు. ఆయన తన ఆస్తినంతా కూడా, ఇప్పటికి కూడా ఆయన సాయి గురుకులం అని రాజమండ్రిలో ఉంది, ఇప్పటికి కూడా అది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఆర్గనైజేషన్ అనమాట, చాలా డిసిప్లైన్డ్ స్కూల్ అది. ఆయన ఆస్తిని, ఆ బుల్లయ్య గారు ఆయన ఆస్తిని, ఆ స్కూల్ని అన్నిటిని కూడా మన పుట్టబర్తికి రాసేశారు ఆయన. ఇప్పుడు కూడా ఆయన కంట్రోల్లోనే నడుస్తుంది, ఆ మేనేజ్మెంట్ కంట్రోల్. రామారావు గారు ఏం చేస్తున్నారు, ఆయన పాటలు వస్తుంటే ఆయన తమ్ముడు ఆ స్కూల్లో తెలుగు పండిట్, ఎంత గొప్ప అనుసంధానం చూడండి. ఆయన స్మరిస్తుంటే ఈయన రేడియోలో మళ్ళీ ఆయన గుర్తొచ్చారు, ఎంఎస్ రామారావు గారు, బుల్లయ్య గారు, ఆయన సాయిరాముడు అనుగ్రహంతో. ఆయన వెంటనే పిలిచారనమాట, మా తాతగారు తమ్ముడు ఆ స్కూల్లో తెలుగు పండిట్ కింద పనిచేస్తున్నాడు. పనిచేస్తుంటుంటే ఆ బుల్లయ్య గారి దగ్గర కూర్చుని మాట్లాడుకునే సమయంలో రేడియోలో తాతగారు పాటలు వస్తుంటే, మహానుభావుడు మంచి గాయకుడు, ఎక్కడున్నాడు, కనుమరుగైపోయాడు, ఉన్నాడు బతికాడు అని అనుకుంటున్న సమయంలో, సార్ ఆయన మా సొంత అన్నయ్య అండి అంటే, మీ సొంత అన్నయ్య అవునండి, ఏం చేస్తున్నారు అంటే, ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాడండి, చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు, మీ అన్నయ్య గారిని ఇక్కడ పిలు
మనం మన లైబ్రరీలో లైబ్రేరియన్ కింద ఇద్దాం, హాస్టల్లో హాస్టల్ వార్డెన్ ఖాళీ ఉంది ఆ ఉద్యోగం ఇద్దామని ఏమీ లేని నిరాధార స్థితిలో ఉండేటటువంటి తాతగారిని ఆ బుల్లయ్య గారు పిలవ ఆహ్వానం మేరకు రాజమండ్రిలో వచ్చారు. వచ్చిన తర్వాత 65 రూపాయలతోటి ఆ హాస్టల్లో జాయిన్ అయ్యారు, హాస్టల్ వార్డు కింద లైబ్రేరియన్ కింద. అక్కడ పనిచేస్తున్న సమయంలో మా మావయ్య, మా పెద్ద ఎంఎస్ రామారావు పెద్ద కొడుకు, మా పెద్ద మావయ్య మోపర్తి బాబురావు రాజమండ్రిలో ఎయిర్ ఫోర్స్ సెలక్షన్స్ అవుతుంటే చప్పా పెట్టకుండా వెళ్ళాడు, సెలెక్ట్ అయ్యాడు. ఆయన పైలట్ ఆఫీసర్ కింద సెలెక్ట్ అయితే మా తాతగారు వద్దు వద్దు నాయన, మనకెందుకు ఇవన్నీ దూర ప్రాంతాల్లో పనులు చేయాలి, మా అందరికీ దూరంగా ఉండాలి, ఎన్నో కష్టాలు పడాలి, చక్కగా డిగ్రీ కంప్లీట్ చేసుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయంటే వినకుండా ఈ కష్టాలు చూసి చూసి విసిగిపోయాడు. తిండి లేదు, తిప్పలు లేవు, ఏమి జీవితం అన్నట్టు ఆయనకు ఒక రకమైనటువంటి విరక్తి వచ్చి చప్పా పెట్టుకుంటూ వెళ్ళాడు అనమాట. కాకపోతే పేరెంట్స్ అనుమతి కావాలి కాబట్టి మరి జాబులో ఇవ్వటానికి తాతగారిని ఒప్పించి ఆ సంతకాలు తీసుకుని వెళ్ళాడు. సరే, ఆ రోజుల్లో ఈ రాముడు గాని హనుమంతుడు గాని ఇంకా తాతగారికి తెలియదు, ఆ జీవితంలో ఏదో అలాగా కాలం గడిచేది అంతే. ఆ తర్వాత ఎప్పుడైతే ఎయిర్ ఫోర్స్ లో సెలెక్ట్ అయ్యారో, పైలట్ ఆఫీసర్ అయ్యాడో, ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్న సమయంలో 71లో మరి ఆయనకి ఇండియా పాకిస్తాన్ వార్ వస్తుంటే ఆ వార్లో ఈయన పనిచేస్తున్నాడు. పనిచేస్తూ ఈయన పైలట్ కాబట్టి ఆయన ఫ్లైట్ క్రాష్ అయింది. అందరూ అనుకున్నారు చనిపోయాడు అని అనుకున్నారు, కానీ బాడీ ట్రేస్ కాలేదు. సో ఈయన పేరు ఏంటంటే మిస్సింగ్ లిస్టులో పెట్టారు. ఆ ఇన్ఫర్మేషన్ మా తాతగారికి వాళ్ళు కూడా పంపించారనమాట. చేతికి అందొచ్చిన కొడుకు పోయాడా ఉన్నాడా తెలియని సందిగ్ధంలో ఎంతో బాధ ఆయనకి. ఎందుకంటే చేతికి పుత్ర శోకం మామూలు శోకం కాదు, జాడ తెలియదు, అడ్రస్ లేదు, ఏమీ లేదు, ఎలాగా, ఇంకా రాత్రి పగలు నిద్ర లేవు ఆయనకి. అటువంటి సమయంలో మరి తాతగారికి ఒక స్నేహితుడు చెప్పాడు, నువ్వు హనుమంతుల వారిని పూజ చేయవయ్యా, పూజ చేస్తే ఆ హనుమంతుల వారే నిన్ను అనుగ్రహిస్తారు. ఆ రాముడికి తన భార్య దూరమైన తర్వాత ఎక్కడున్నదో అని వెతుక్కుంటున్న సమయంలో హనుమంతుల వారి ద్వారా ఆ రాముడికి సీత ఎక్కడున్నదో చెప్పిన మహానుభావుడైన, అందులో నీ కొడుకు వాయు సైన్యంలో పనిచేస్తున్నాడు, అంటే హనుమంతుడు అధిపతి దేవత, ఆయన తండ్రి వాయుదేవుడు, ఆయన కొడుకు ఆ హనుమంతుని పట్టుకో, ఆయనే నేను చూసుకుంటాడు అని అనేటప్పటికీ ఆయన జీవితంలో అదొక మలుపు జరిగింది. వెంటనే మార్కెట్లోకి వెళ్ళి తులసిదాస్ గారి హనుమాన్ చాలీస పుస్తకం తెచ్చుకున్నాడు. తెచ్చుకుని చదవటం మొదలుపెట్టాడు. ఆయనకు అర్థం కాలేదు. సహజంగా ఆయన ఒక గొప్ప కవి అని చెప్పను గాని ఆయన భావనలు బాధలన్నీ కూడా పాటల రూపంలో రాసుకున్నాడు. ఆయన అలా రాసుకుంటూ ఆ చాలీసాని చూడంగానే ఎందుకో దీన్ని తెలుగులో మారిస్తే బాగుంటుంది కదా అని, శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపరసాధక శరణములు, నీవు తప్ప నాకు దిక్కు లేదయ్యా, నీ పాదాలే నాకు శరణ్యం, నా కొడుకు ఇలా పోయాడు అని అనుకుంటూ ప్రారంభించాడు. బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్భుదమును నీ తెలుపు సత్యములు. తామరాకు మీద నీటి బిందు లాంటి జీవితం, అది ఎప్పుడు జారిపోతుందో తెలియదు, నా కళ్ల ముందర ఒక ముత్యంలాగా నా కొడుకు కనపడేవాడు ఉన్నాడో లేదో తెలియని బాధతో ఉన్నానని ఆయన భావన అంతా కూడా అలాగ రాయటం మొదలుపెట్టి తులసీదాస్ చాలీసా 40 శ్లోకాలు కూడా 40 శ్లోకాలుగా తెలుగులో అనువాదించినటువంటిది గొప్ప అదృష్టం ఆయనకు కలిగింది. మొట్టమొదటిసారి ప్రపంచంలో ఏ భాషల్లో తెలియలేనటువంటి అదృష్టవంతులు మన తెలుగు వాళ్ళు. వాల్మీకి మహర్షి సంస్కృతంలో సంపూర్ణ రామకథను రాశాడు, ఆది కవిగా ఆది కావ్యంగా గుర్తింపు పొందాడు. అటువంటి తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత మహానుభావుడైనటువంటి తులసీదాసు రామదర్శనాన్ని హనుమంతుడు అనుగ్రహాన్ని పొంది ఆ రామకథనంతా అవధి భాషలో మన ప్రాంతీయ భాషలో అనువాదం రచించాడు. ఆయన అనువాదం రచించాడు. తర్వాత కేవలం భారతదేశంలో ఎన్నెన్ని భాషలున్నా ఎంతెంత జాతులున్నా ఏమున్నా సరే ఎవరికి లేని అదృష్టం మన తెలుగు వాళ్ళకి లభించింది. ఎంఎస్ రామారావు గారి రూపంలో ఆ సంపూర్ణ రామకథను తెలుగులో ఆయన రచన ప్రారంభించారు. ఏ రకంగా వాల్మీకి జీవితంలో విషాదం కలిగిందో, రామాయణానికి ప్రేరణ ప్రారంభమైందో, ఏ రకంగా తులసీదాస్ గారి జీవితంలో విషాదంతో రామకథను రామచరిత్ మానస్ గారు రచించారు, ఎంఎస్ రామారావు గారి జీవితంలో జరిగినటువంటి సంఘటనలు ఆ బాధలు ఆ కష్టాలు ఆ విషాదాలే ఆయన ఒక గొప్ప భక్తుడిగా తీర్చిదిద్దాయి.
దాన్ని చక్కగా హనుమాన్ చాలీసా తోటి ఆయన ప్రయాణం ప్రారంభించి తర్వాత సుందరకాండ రచన ప్రారంభించారు. సుందరకాండ రచన పూర్తవుతున్న సమయంలో మా మావయ్య ఇంటికి వచ్చేశాడు క్షేమంగా. అది సుందరకాండ రచనకు ప్రారంభం ఎక్కడ బీజం పడిందంటే తన కొడుకు వాయుసైన్యంలో చేరి బతికున్నాడా చనిపోయాడా అని అనుమానంతో తన రామకథను రచన ప్రారంభమైంది. ఆ రకంగా ఆ సీతారాముల యొక్క అనుగ్రహం, హనుమంతుల వారి యొక్క అనుగ్రహం ఆయన జీవితంలో ఆ రాముడు తన దగ్గరికి చేరాడు కావ్య రూపంలో. ఆయన కొడుకు దూరం అవటం, రామకథను ప్రారంభించడం, కొడుకు దగ్గర అవటమే కాకుండా ఆయన సుమారు ఒక 40-50 సంవత్సరాలు పడిన కష్టాలు కూడా తెరపడిపోయింది. రాముడి యొక్క పాదాల దగ్గర చేరేటవాడికి అవన్నీ కనుమరుగైపోయి మళ్లీ ఒక గొప్ప వెలుగుతోటి జీవితంలో కష్టం తెలియకుండా అలాగ తన ప్రయాణం కొనసాగింది. 50 సంవత్సరాలు నిండిన వయసు మీరిన తర్వాత ఇంకా వృద్ధాప్యం వచ్చేస్తుంది, ఏం చేయాలో, రేపు ఈ ఉద్యోగం పోతే 65 రూపాయలు కూడా పోతాయేమో అన్న అనుమానంతో, భయంతో, అభద్రతతో ఉండే సమయంలో ఎంఎస్ రామారావు గారికి ఆ రాముడి యొక్క అనుగ్రహం అలా కలిగి ఈ రోజు కూడా ఎప్పటికి కూడా ఇంకంతా ఎంఎస్ రామారావు గారు అంటే సుందరకాండ, సుందరకాండ అంటే ఎంఎస్ రామారావు గారు అన్నట్టు ఆయన జీవితం అంతా అలాగ రామసేవకు అంకితమైపోయి ఒక ముద్రను ఆయన ప్రపంచంలో మనందరికీ ఒక గుర్తుగా మిగిలిపోయారు. ఆయన ఒక గొప్ప తీపి గుర్తు. ఈవేళ మనం తిరుమల క్షేత్రంలో కూడా రాత్రిపూట పవళింపు సేవ అయిన తర్వాత తాతగారు సుందరకాండని ఈ రోజు కూడా తిరుమల కొండ మీద ప్రతి రోజు 2 గంటల వైపు వేస్తున్నారంటే ఆ శ్రీనివాసుడు యొక్క సేవలు ఈనాటికి కూడా ఆయన గాత్రంతో ఆనందిస్తున్నాడు, వైకుంఠంలో శాశ్వతంగా నిలిచిపోయారన్న భావన కలుగుతూ ఉంటుంది. అంత గొప్ప అదృష్టం ఆ సుందరకాండ ద్వారా ఆయనకు లభించింది. లోకానికి కూడా ఇంత గొప్ప సుందరకాండ రచనకు అదృష్టం శ్రీకారం. ఆ సుముహూర్తం ఎక్కడ ప్రారంభమైందంటే రాజమండ్రి గురుకులంలో మన సాయిబాబా గారి ఆశ్రమంలో, పుట్టపర్తి సాయిబాబా గారి ఆశ్రమం ద్వారా లోకానికి ఇంత గొప్ప మేలు జరిగిందని అనిపిస్తోంది. ఈరోజు ఆయన పుట్టపర్తి సాయిబాబా గారి ఆశ్రమంలోంచి ఈ రామకథ లోకానికి వెలిగించి అజ్ఞాతం, అంధకారంతో, దారిద్ర్యంతో ఉన్నటువంటి తాతగారి జీవితం కూడా శాశ్వతమైనటువంటి కీర్తి, అదృష్టం, దైవత్వం, ధనం, యోగం, కీర్తి, మహాభాగ్యం ఇవన్నీ కూడా అక్కడ ఒక 3 సంవత్సరాలు గడిపారు, తపస్సు చేశారు. ఆ 3 సంవత్సరాల నుంచి ఇంకా 3 కోటి దేవతల యొక్క అనుగ్రహాన్ని, ఇంకా ఎప్పటికీ చెరగనటువంటి కీర్తితోటి ఆయన మన అందరిలోనూ వెలిగారు, ఎప్పటికీ వెలుగుతున్నారు. కనుక నాకు అప్పుడు ఇప్పుడు మన సాయి రేడియోలో మాట్లాడుతుంటే నాకు అనుభవం ఏంటంటే ఆ పుట్టపర్తి సాయిబాబా గారి అనుగ్రహం అలా కలిగిందేమో ఆయన జీవితంలోని అన్న ఒక భావన నాకు స్పృశిస్తోంది ఇవాళ. అటువంటి గొప్ప అదృష్టం తాతగారికి. ఒకరు ఒక రకంగా సాయిబాబా గారి పుట్టపర్తి సాయిబాబా గారి అనుగ్రహం వల్లే ఆయన జీవితం అలా మారిందేమో అని అనిపిస్తుంది. ఆ తర్వాత పుట్టపర్తి నుంచి కూడా తాతగారికి ఆహ్వానాలు వచ్చాయి. ఒక రకంగా భయపడేవారు బాబా గారి దగ్గరికి వెళ్లాలంటే, ఎందుకంటే రామారావు ఇంకా నువ్వు ఇక్కడ ఉండి పాడుకోడంటే ఆయన నోటితోటంటే నేను కదలలేనేమో, బాబా గారి ఆజ్ఞ ఇంకా మనం మీరకూడదు, ఇక్కడ ఉండిపోతే ఈ రామకథ ఆగిపోతుందేమో, బాబా గారికి తెలియకుండా ఉంటుంది, అందుకే ఆయన నోట్లోంచి కూడా ఎప్పుడు అనలేదు. అలాగా రామారావు ఈ ప్రచారం చెయ్యాలయ్యా, నువ్వు ఇంకా రామ ప్రచారం బాగా చెయ్యాలి, సాయి రామ్ అంటే ఆయనకు కూడా ఆనందమే కదా, ఆ రామకథే ఈ రామకథ అనిపిస్తూ ఉంటుంది అప్పుడు. అలాగా పుట్టపర్తి బాబా గారి యొక్క అనుగ్రహం తాతగారి మీద ఒక గొప్ప వరం, తెలుగు జాతికి అందరికీ అంత పూర్ణ అనుగ్రహం ఆయన ఇచ్చారేమో అనిపిస్తుంది. ఆ తిండికి తినటానికి లేని స్థితిలో 65 రూపాయలు జీవనోపాధితోటి అక్కడ కాలక్షేపం చేస్తూ నా జీవితం ఇంకేమైపోతుందని బాధతో ఉండేటటువంటి ఆయనకి ఇంత గొప్ప భాగ్యాన్ని పుట్టపర్తి సాయిబాబా గారు తాతగారి జీవితానికి ఆ వ్యవస్థ ద్వారా అందించి రామకథను లోకానికి అందించేసి అజరామరమైనటువంటి కీర్తిని మన తెలుగు వారందరికీ అందించేశారు. నాకు ఈవేళ చాలా ఆనందంగా ఉంది ఈవేళ సాయి రేడియో ప్రేక్షకులందరితోటి, ఈ శ్రోతలతోటి ఈ గొప్ప అనుభూతిని పంచుకోవాలంటే నిజంగా ఆయన బాబా గారి యొక్క ప్రేరణ, తాతగారి యొక్క ఆనందం మీ అందరి రూపంలో ఇలాగ నేను నా మాటల రూపంలో పంచుకుంటున్నా, నా అనుభవాల్ని పంచుకుంటున్నా.
ఇది పెరిగేటటువంటి ఆనందం, పెరిగేటటువంటి అనుభూతి, పెరిగేటటువంటి అభిమానం. సాయిబాబా గారి పుట్టబడి సాయిబాబా గారంటే ఆయన నా జీవితంలో కూడా ఒక గొప్ప అనుభవం ఉంది. ఎలాగంటే నేను రామకుప్పంకి వెళ్తున్న సమయంలో బాబా గారిని చూడాలి. అప్పటికి ఆయన వృద్ధాప్యం, అంటే భగవంతుడికి వృద్ధాప్యం ఉండదు, మానవ రూపంలో ఉన్నాడు కాబట్టి ఆ శరీర ధర్మం ఆ రకంగా కనబడుతోంది. బాబా గారిని దర్శించుకోవాలనే ఉద్దేశం చేత రామకుప్పం వెళ్తున్న సమయంలో పుట్టబర్త దగ్గర ఆగాను. ఆ రోజు ఆగి ఆ రోజు ఆశ్రమంలో ఆశ్రమవాసులందరూ కూడా నాకు చాలా మంచి ఆప్యాయతను అందించారు. అందులో నేను వచ్చాను అనేటప్పటికి పుట్టబర్త సంస్కృతులు ఏంటంటే భక్తులకి ఒక పెద్ద పీట వేస్తారు, వచ్చిన భక్తులకి అందరికీ మంచి ఆదరణ అవన్నీ. ఆ సేవ కూడా గొప్ప సేవ, మీ భక్తులందరూ చేసే సేవ మామూలు సేవ కాదు, నిస్వార్థమైనటువంటి గొప్ప సేవ పుట్టబర్తి ద్వారా లోకానికి అందుతోంది. అసలు సేవ అంటే ఎలా చెయ్యాలి అని అంటే పుట్టబర్తి సాయిబాబా భక్తులను చూసి నేర్చుకోవాలి. నా జీవితంలో చాలా నేర్చుకున్నాను వాళ్ళని చూసి. శరణాగత తత్వాన్ని నిజంగా పుట్టబర్తి సాయిబాబా భక్తులందరూ కూడా పొంది అనుభవిస్తున్నారు, గొప్ప చరితార్థులు వాళ్ళంతా. నేను డిగ్రీ చదివే సమయంలో రాజమండ్రి పుష్కరాలు వచ్చినప్పుడు, నేను ఎన్సీసీలో ఉన్నప్పుడు ఆ డ్యూటీల్లో చేస్తున్నప్పుడు పుట్టబర్తి సాయిబాబా భక్తులందరూ కూడా గొప్ప గొప్ప సేవలు చేసేవారు. పులిహోర పొట్లాలు, దద్దోజనం పొట్లాలు, ఉప్మాలు, ఇడ్లీ ప్యాకెట్లు, మంచినీళ్ళ ప్యాకెట్లు, ఇవన్నీ వచ్చిన భక్తులకి లక్షల్లో వచ్చే భక్తులందరికీ రోజు ఉచితంగా పంచడమే కాకుండా ముసలి వాళ్ళని పట్టుకుని తీసుకువెళ్ళటం. అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో నేను చూశాను, ఆ గోదావరి ఘాట్ మీద ఎవరైనా మల విసర్జన చెప్పలేక జరిగిపోయినా, పిల్లలు చేసేసినా, ఇలా నా కళ్ళ ముందర చూసేవాడిని ఇలా చేత్తో తీసి బుట్టలో వేసేసేవారు. అంత గొప్ప సేవ ఎవరు చేయగలరు ఈ రోజుల్లో? అంత గొప్ప సేవ చేస్తే చాలా ఆనందం అనిపించేది. అంటే ఒక పరమాత్ముడు తన అంశతో పుట్టినటువంటి భక్తులందరినీ ఎలా శాసించి నడిపించాడు, అంతే. ఆయన దగ్గర చేరాలంటే, ఇప్పుడు మా తాతగారు ఎంఎస్ రామారావు గారు అని ఎందుకు చెప్తానంటే ఆయన కుటుంబంలో నేను పుట్టాను కాబట్టి నాకు ఆయనకి ఒక రుణం, అలాగే ఒక బంధం, రెండు ఉన్నాయి. ఆ భగవంతుడి యొక్క భక్తుడి కింద పుట్టాలంటే కూడా రుణపడి ఉండాలి, ఎవరికి సాధ్యం కాదు అది. ఆ రుణం, ఆ దైవ రుణం ఉంటే కానీ భగవంతుడి యొక్క భక్తుడిగా మనం అనిపించుకోలేం. నిన్న ఒక ఆవిడ మా దగ్గరకు వచ్చింది. వచ్చినప్పుడు, మీరు గొప్ప సేవ చేస్తున్నారంటే, సేవ నేను చేయట్లేదమ్మా, హనుమంతుడు నాకు అంత గొప్ప అదృష్టాన్ని ఇచ్చాడు. మీరు ఒక కాలేజీలో ప్రిన్సిపాల్ కింద చేస్తున్నారు అని అంటే మీ కాలేజీ వాళ్ళు మీకు ఆ ఉద్యోగం ఇస్తేనే కదా చేయగలిగింది. ఆ చేయటం వల్లే కదా మీకు కీర్తి వచ్చింది, ఆ చేయటం వల్లే కదా మీకు ఒక గుర్తింపు వచ్చింది, అలా చేయటం వల్లే కదా మీకు జ్ఞానం పెరుగుతోంది. హనుమంతుడు నాకు, ఆ రాముడు, ఆ హనుమంతుడు, మా తాతగారు నాకు ఆ ఉద్యోగం ఇవ్వకుండా ఉండుంటే, అదృష్టం అవకాశం ఇవ్వకుండా ఉండుంటే నాకు ఈ గుర్తింపు ఉండేది కాదు, నాకు ఈ కీర్తి ఉండేది కాదు, నాకు ఈ ఆనందం అంతకంటే ఉండేది కాదు. అంటే నేనంటే ఆ భగవంతుడికి అంత ఇష్టమేమో అని నాకు అప్పుడప్పుడు ఆనందం కలుగుతూ ఉంటుంది. భగవంతుడి యొక్క దృష్టి మన మీద పడితేనే మనం ఏదైనా చేయగలం. అలాగా మన బాధ్యత ఏంటంటే దాన్ని బాధ్యతగా శ్రద్ధాభక్తులతోటి మనం స్వీకరించాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. మనకి జ్ఞానం ఊరికే రాదు, దాని మీద అంత శ్రద్ధ ఉండాలి. ఆ శ్రద్ధతోటే మనకు ఆ జ్ఞానం వస్తూ ఉంటుంది. అలాగా ఆ తాతగారు ఇచ్చిన అదృష్టం, భగవంతుడు, పరమాత్ముడు అనేక రూపాల్లో మన అనుగ్రహించినటువంటి ఆ శక్తి నేను ఉపాసనగా స్వీకరించి ఆనందంగా దాన్ని స్వీకరించి అనుభవిస్తున్నాను, 10 మందికి పంచుతున్నాను. కాబట్టి నేను చేయవలసినటువంటి పని ఏంటంటే దాన్ని శ్రద్ధగా ఆశ్రయించడం. దాన్ని చులకనగా చూసినా, లేకపోతే ఏదో ఆటతాయకంగా మనం చూస్తే మనకి అది రాణించదు, మన శిక్షిస్తుంది కూడా. అలాగా మనం అది శ్రద్ధగా చేయాలి. అలాగా ఈ భక్తులు ఎంతో శ్రద్ధగా ఆ చేయటం గమనించాను నేను, చాలా ఆనందించాను. నా జీవితంలో బాల్యం నుంచి ఇటువంటి వాళ్ళ మధ్యన సంచరించడం వల్ల కూడా నా జీవితం ఒక గొప్ప ప్రభావితంగా అవ్వటం అనేది అదొక అంశం. ఎందుకంటే ఇటువంటి సేవతోటి చేస్తున్న వాళ్ళందరినీ చూసి నేను చూడటం వల్ల నాకు సేవ అంటే ఇలా చెయ్యాలి అని ఒక స్ఫూర్తి ఇచ్చింది కూడా మన పుట్టబడి సాయిబాబా భక్తులే. ఆ తర్వాత
నేను ఈ అనుకోకుండా తాతగారు మరి ఏప్రిల్ 20, 1992 మన అందరినీ వదిలిపెట్టి ఆ వైకుంఠంలో రాముడి యొక్క సేవలో పూర్తిగా అక్కడే ఉండిపోయారాయన. ఇవాళ ఏ ఇంట్లో సుందరకాండ వినిపిస్తోందంటే అక్కడ రామారావు గారి శక్తి అక్కడ ప్రసరిస్తూ ఉంటుంది. ఆయన తపస్సు అంతా మంత్రం రూపం, ఆ మంత్రం అంతా గాత్రం, ఆ గాత్రం అంతా కూడా పరిశుద్ధం చేస్తూ ఉంటుంది. అలాగా ఆ ఎంఎస్ రామారావు గారు మరి ఏప్రిల్ 20, 1992న మరణిస్తే ఆ తర్వాత భౌతికంగా లేరు కానీ ఆయన యొక్క శక్తి వృధా పోలేదు. ఎందుకంటే నడిపించిన వాడు పరమాత్ముడు. దాని ప్రారంభం పుట్టపర్తి అంశతోటి ప్రారంభమైంది. అది రోజు రోజు దినదిన ప్రవృద్ధమానంగా ఎదుగుతుంది కానీ అది ఆగదు, ఒదగదు. ఆయన లేని లోటు లోకానికి మరి కలగకుండా బీజం క్షేత్రం మూల కారణం అంటారు కదా, అలాగా ఈ పంట నిత్యం అలా 3 కాలాల పాటు కళకళలాడుతూ ఉండాలంటే ఆ భగవంతుడు ఎవరినో ఒకరిని ఎంచుకుంటూ ఉంటాడు. నా అదృష్టం, ఆ అదృష్టవంతుడు నేనయ్యాను, తెలియకుండా ఈ రంగంలోకి ప్రవేశించాను. రామకథను అలా ప్రచారం చేసుకుంటూ వెళ్తున్న సమయంలో మరి రామకుప్పంలో ప్రోగ్రాం నడుస్తుంటే కావాలని బాబాగారి దర్శనం చేసుకోవాలని పుట్టపర్తి వెళ్ళాను. ఆ రాత్రి అక్కడే పడుకున్నాను. పొద్దునే లేచి బాబాగారి దర్శనం చేసుకున్నా. నేను ఏదో 10 నిమిషాలు ఉండి వెళ్ళిపోదాం అని అనుకుంటే ఆ రోజు విశేష కార్యక్రమం నడుస్తుంది. ఉదయం ప్రారంభమైంది 6 నుంచి అక్కడే కూర్చున్నాను. మధ్యాహ్నం 2:30 అయింది ఆ కార్యక్రమం అయ్యేటప్పుడు. అందరూ అంటే బాబాగారు ఎప్పుడు ఇంతసేపు ఉండరని. అలాంటిది ఆ కార్యక్రమంలో అలా ఉండటం, బాబాగారిని దగ్గరగా కూర్చుని దర్శనం చేసుకోవటం. ఆ తర్వాత పరుగు పరుగులు ఇంకా రామకుప్పానికి వెళ్ళా. ఆ సాయంత్రం అక్కడ ఫంక్షన్ నాది, ప్రోగ్రాం బిగిన్ అవుతుంది. ప్రోగ్రాం చేసుకున్నా బాబాగారితో. అదొక అనుభవం. భగవంతుడితోటి మనం ఎప్పుడూ పందెం పెట్టుకోకూడదు అనిపిస్తూ ఉంటుంది. ఆ బాబాగారి దగ్గరికి వెళ్ళా, 2 నిమిషాలు చూసుకుని దండం పెట్టుకుని వెళ్ళిపోదాం అని అనుకున్నా అనుకోండి, భగవంతుడి శాసనం ఇంకోటి ఉంటుంది. అది పంపించేవాడు నేను, చేయించేవాడు నేను, నువ్వెవరు నా దగ్గర వచ్చాక అన్నట్టు ఆప్యాయత ఆయన అనుగ్రహిస్తే మనమేం చేయగలం, ఏం చేయలేం. భగవంతుడి యొక్క ప్రేరణ అమోఘమైనటువంటిది. అలాగే ఆయన భక్తుల్లో ఒక ఆయనకి, ఇద్దరు డాక్టర్లు అమెరికాలో ఉంటారు, బాబాగారు పరమ భక్తులు. వాళ్ళ ఇంట్లో ఈ రోజు కూడా బాబాగారికి నిత్యం ఆ ఉపచారాలన్నీ జరుగుతుంటాయి. ఆయనకంటూ ఒక సపరేట్ గది, ఒక బెడ్డు, పాదుకలు, నిత్యం సేవ వాళ్ళ ఇంట్లో నడుస్తూ ఉంటుంది. నా ప్రోగ్రాం నడుస్తున్న సమయంలో వాళ్ళు వచ్చారు, మా ఇంట్లో మీ చేత సుందరకాండ పారాయణం చేయించుకోవాలండి, మాకు అర్జెంట్ అండి అన్నారు. నేను చాలా బిజీగా ఉన్నా, పొద్దున సాయంత్రం షెడ్యూల్ అంతా టైట్ గా ఉంది, నాకు వీలవదండి అంటే, లేదండి ఎలాగైనా మీరు మాకు కావాలి, అవకాశం ఇవ్వాలని 10 రోజులు తిరిగారు రోజు. ఎందుకనంటే బాబా గారు చెప్పారంట, మీకు అప్పటికే వాళ్ళ పిల్లలకి సంతానం లేదు, వివాహమే 20 సంవత్సరాలు దాటిపోతుంది, ఇద్దరు గొప్ప డాక్టర్లు అమెరికాలో, పలానా వాళ్ళ చేత సుందరకాండ పారాయణం పెట్టించుకొని నీకు సంతానం కలుగుతుందని బాబాగారు చెప్పారు. అందుకని వాళ్ళు కూడా తిరగటం మొదలుపెట్టారు. ఆ తర్వాత వచ్చిన తర్వాత నాకు చెప్పలేదు ఈ విషయం. నేను సరే ఇన్ని రోజులు తిరుగుతున్నారు కదా ఫోన్లే అని మనం ఇచ్చాం. ప్రోగ్రాం ఇచ్చి వాళ్ళ ఇంటికి వెళ్తే ఎక్కడ చూసినా పుట్టపర్తి సాయిబాబా గారి పటాలు చక్కగా అలంకరించుకోవటం, భక్తి ఒక దేవాలయంలా మార్చేసుకున్నారు. ఆ ఇంట్లో తిరుగుతుంటే ఒక దేవాలయం మాదిరిగా, భక్తి ఒక శక్తి కదా. అప్పుడు చెప్పారు, మా బాబా గారు చెప్పారండి మీ చేత సుందరకాండ పారాయణం చేయించమని, అందుకే చేయిస్తున్నాను. తర్వాత ఆనందించారు, నా ప్రోగ్రాం అయింది, ప్రోగ్రాం అయిన 4 రోజులకి ఆవిడ గర్భవతి అయింది. ఇదంతా మనకు తెలియకుండా దైవం మన అందరినీ నడిపిస్తూ ఉంటుంది. లేకపోతే బాబాగారు చెప్పటం ఏంటి, వీళ్ళు నన్ను అడగటం ఏంటి, ఆయన నన్ను ఎంచుకోవటం ఏంటి, ఇవన్నీ మనకు తెలియదు. భగవంతుడి యొక్క దృష్టి ఎలా ఉంటుంది, ఎవరెవరి మీద ఉంటుంది. ఇలాగా నా జీవితంలో ఇది ఒక మరుపురాని. నేను డాక్టర్ చదివింది, డాక్టర్ కాబట్టి పిల్లలు పుట్టకపోతే సుందరకాండ పారాయణం చేస్తే పిల్లలు పుడతారు అంటే ఎంత భక్తిగా చేసినా ఒక్కొక్క అప్పుడప్పుడు మనకు కొంత అహంకారం గుచ్చుతూ ఉంటుంది కదా, ఆ అహంకారం ఆ రోజు నుంచి ఇంక పూర్తిగా తొలగిపోయింది.
భక్తికి మించిన శక్తి లేదు, భగవంతుడికి మించినటువంటి ధైర్యం ఇంకోటి ఉండదు. ఆయన నమ్ముకుంటే తీరని కోరిక ఉండదు, ఎప్పుడు లోటు ఉండదు జీవితంలో. ఆ రకంగా నా జీవితంలో ఎన్నెన్ని అనుభవాలు, ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆలోచిస్తూ ఉంటే తెలియకుండా మన జీవితం అంతా కూడా అనుభవాలతో నిండిపోతూ ఉంటాయి. మహాత్ముల యొక్క దర్శనం, సందర్శనం, భక్తులతోటి ప్రయాణం జీవితం ఎప్పుడు ముక్తిదాయకంగా ఉంటుంది, ఆనందదాయకంగా ఉంటుంది. అటువంటి అనుభవాలు ఎన్నెన్నో నా జీవితంలో నేను పొందాను. ఒక తాతగారి రూపంలో కానీ, పుట్టబడి సాయిబాబా గారి రూపంలో కానీ, ఆ బాబా గారి భక్తుల రూపంలో కానీ ఒక క్రమశిక్షణతో కూడింది. అలాగా ఈ జీవితం అంతా కూడా తెలియదు. అప్పటి నుంచి అనుకున్నాను, ఏదైనా సరే భగవంతుడిని మనం పూర్తిగా నమ్మి అర్పిస్తే గాని మన జీవితంలో ఆ ముక్తి కలగదు. ఆ రోజు నుంచి 2006 నుంచి ఇంకా ఏ వ్యాపారం లేదు, ఏ ఉపాధి లేదు. నా జీవితం అంతా కూడా రామకథకు అంకితం చేసేస్తా. ఆయన ఇస్తే తింటా, లేకపోతే ఖాళీగా పడుకుంటా, ఖాళీ కడుపును పడుకుంటా అని అనుకుని, ఎప్పుడైతే నా భావన భగవంతుడికి అర్పించేశానో, నా జీవితంలో ఈ రోజు దాకా కూడా నేను వెనక్కి చూసుకోలే. ఆ రాముడు అలా నడిపించాడు, ఆ సాయిరాముడు అలా అనుగ్రహించాడు, తాతగారి ఆశీర్వచనాలు అలా పూర్ణంగా వర్షించారు. జీవితంలో ఎన్నెన్నో అద్భుతాలు ఈ గానం ద్వారా మనం అనుభవించాం. ఈ రోజు దాకా ఎన్నెన్నో అనుభవాలు నిదర్శనంగా ఇవి మానవ జీవితంలో మానవ ప్రయత్నంతో అవ్వవు, అసాధ్యము అన్నటువంటివన్నీ సుసాధ్యం అయిపోయినాయి. సుందరకాండ అంటేనే శక్తి. ఆ శక్తికి ఇద్దరు మహనీయుల ఒక అనుగ్రహం కలిగితే ఇంకా మహాశక్తి అయిపోతుంది. ఆ మహాశక్తిని నేను పట్టుకుని తిరుగుతున్నాను, అందరికి పంచుతున్నానంటే ఎంతో గొప్ప మరి ఆనందాన్ని కలిగిస్తుంది జీవితంలో. మన మీద మనం చేసే పనికి నమ్మకం పెంచుతూ ఉంటుంది, మరింత ధైర్యాన్ని ఇచ్చేస్తూ ఉంటుంది. అలాగా ఈ జీవితం అంతా కూడా ఆ సాయిబాబా గారి పుట్టబడి సాయిబాబా గారి అనుగ్రహంతో తాతగారి జీవితంలో ఒక వెలుగు వచ్చింది, నా జీవితంలో ఒక ఆనందాన్ని వచ్చింది, ఒక తృప్తిని ఇచ్చింది. అటువంటివి ఎన్నెన్నో అనుభవాలు, ఎన్నెన్నో అనుభవాలు, ఒకటా రెండా. ఆ అనుభవాలు ఆ గానం చేస్తుంటే పొందేటటువంటి అనుభవం ఎంత అంత కాదు. ఎన్నెన్నో నిదర్శనం. ఎంతో మంది కష్టాలతో వస్తూ ఉంటారు. కష్టాలతో వచ్చినప్పుడు, స్వామి మాకు ఈ కష్టాలున్నాయి, ఈ సుందరకాండ పాడుకో, నీకు మేలు జరుగుతుంది. అది ఎందుకంటే మా తాతగారికి మేలు జరిగింది, అంతకంటే ఆధారం ఏం కావాలి? స్వయంగా రచించిన ఆయనకి అంత గొప్ప మేలు జరిగితే పాడుకుండేవాడికి ఎందుకు జరగదు? ఎంతో మంది జీవితాల్లో వాళ్ళ కష్టాలు తీర్చేయటమే కాకుండా అద్భుతాలు చేసింది, ఎన్నెన్నో అద్భుతాలు. ఒక ఉదాహరణ, పెద్దాపురం జమీందారులు ఉప్పనివారు అని ఉన్నారు. ఆ రోజుల్లో తాతగారి కార్యక్రమాలు ఉధృతంగా జరుగుతున్న సమయంలో వాళ్ళు వచ్చి, మా ఇంట్లో మీ కార్యక్రమం పెట్టాలనుకుంటే, అమ్మా ఇది గ్రౌండ్ లో పెట్టండి, అందరు ఆనందిస్తారు, లేదండి మా ఇంట్లోనే పెట్టాలండి అన్నారు. ఆ ఇంట్లో ప్రతి సంవత్సరం దసరా విజయదశమి వస్తే తెలియకుండా ఒక మొగాయన చనిపోతూ ఉండేవారు, ఉన్నట్టుండి చనిపోవటమే. ఆ సమయంలో తాతగారికి చెప్పకుండా ఆ ప్రోగ్రాం పెట్టారు. ఆ కార్యక్రమం అవుతుంది, రోజు రోజుకి జనం విపరీతంగా వచ్చారు, మైకులేమో బయట పెట్టారు, లోపల ఇంట్లో కూర్చుని పాడుతుండేవారు. ఆ ఇండ్లంతా కూడా వాళ్ళ భక్తులతో నిండిపోయింది, వాళ్ళ బంధువులతోటి భక్తులతో నిండిపోయింది. అలా కార్యక్రమం అయిపోయిన తర్వాత రాజమండ్రికి వచ్చారు. తాతగారు ఒళ్ళంతా కూడా స్మాల్ పాక్స్ లాగా వచ్చేసింది, విపరీతంగా మగతలోకి వెళ్ళిపోయారు. 15 రోజులు అవస్థపడ్డారు. అవస్థపడిన తర్వాత తగ్గింది, తగ్గి మెల్లిగా హైదరాబాద్ వచ్చేటప్పటికి ఎవరైతే ఈ ప్రోగ్రాం పెట్టించుకున్నారో ఆ సంవత్సరం వాళ్ళ ఇంట్లో ఆ కష్టం కలగకుండా ఆ హనుమంతుడు ఆజ్ఞ వేసేశాడు. ఆ కష్టం ఈయనకు వచ్చేసింది. ఈయన తపస్సంపన్నుడు కాబట్టి ఆ కష్టం నుంచి బయటపడ్డాడు. ఇంకా ఆ రోజు నుంచి ఆ దోషం తొలగిపోయింది ఆ కుటుంబానికి. అంటే మంత్రానికి దైవానికి ఎంత బలం ఉంటుందో, కలియుగంలో నమ్మచ్చా అని ఎంతో మందికి ఒక రకమైనటువంటి అనుమానం ఉంటుంది. అటువంటి అనుమానాలకి ఇంకా అసలు తెరదించేశారు ఆయన. భగవంతుణ్ణి ఆశ్రయించడం, భగవంతుడి రూపంలో ఉండేటటువంటి భక్తుల్ని ఆశ్రయించడం, ఇవన్నీ కూడా సామాన్యమైనటువంటి కాదు. భగవంతుడు మన అందరినీ నడిపిస్తాడు, నేర్పిస్తాడు ఇవన్నీ. అలాగా ఎన్నెన్నో అనుభవాలు, ధర్మబద్ధమైనటువంటివి ఏవైనా సరే ఆ స్మరణ, ఆ భగవంతుడి యొక్క సేవ చేస్తే ఖచ్చితంగా భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని ప్రత్యక్ష సాక్షి నా జీవితంలో నేనే.
ఎన్నెన్నో అనుభవాలు నా జీవితంలో పొందాను. ఇవన్నీ మరి ఆయన వర్ధంతి సందర్భంగా రేడియో సాయి ప్రేక్షకులందరూ అంటే శ్రోతలందరితో పంచుకోవటం చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తున్నా. మన జీవిత ప్రయాణంలో కూడా కష్టాలు, కష్టాలు అంటే సుఖాలు, కష్టాలు సుఖాలు దాటిన తర్వాత ఆనందం, అది భగవంతుడి ఒక స్వరూపం. మనకి భగవాన్ సాయిబాబా గారి రూపంలో దొరికింది, అనుభవిస్తున్నాం. ఆయన్ని స్మరిస్తే ఈ కష్టాలను తొలగుతున్నాయి. అలాగా ఈవేళ మరి మీ అందరితోటి మా తాతగారితో కలిగినటువంటి అనుభవాల్ని, అనుభూతుల్ని పంచుకోవడం కూడా చాలా సంతోషంగా అనిపించింది. ఈవేళ ముఖ్యంగా ఆయన 25వ వర్ధంతి సందర్భంగా భగవాన్ శ్రీ సాయిబాబా గారి యొక్క అనుగ్రహంతో, తాతగారి యొక్క ఆశీర్వచనాలతోటి ఏ ప్రయాణం అయితే నేను ప్రారంభించి రామకథ గానాన్ని లోకానికి అందిస్తున్నానో ఎంతో చక్కగా భక్తుల యొక్క ఆదరణతో, అందరి యొక్క అనుగ్రహంతో దేదీప్యమానంగా కొనసాగుతోంది. జీవితం అంతా కూడా అనుభవాల మీద ఆధారపడి ఉంటాయి, అవే మన తీపి గుర్తులు. అటువంటి తీపి గుర్తులు మీ అందరితో పంచుకుంటూ ఆయన రచించినటువంటి ఈ సుందరకాండని గురుదక్షిణగా, ఈ సందర్భంగా గురుదక్షిణగా గాన రూపంలో మీకు అందరికీ అందిస్తూ ఆయనకు సమర్పిస్తున్నా. సుందరకాండలో ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏ రకంగా తల్లి జీవితాన్ని మార్చిందో తెలుసుకుందాం. రావణాసుడు అమ్మవారిని అపహరించి తీసుకొచ్చిన తర్వాత ఎన్నెన్నో కష్టాలు తల్లి పడింది లంకలో. ఆ లంకానగరంలో ఉన్నటువంటి అశోకవనంలో తల్లిని బంధించాడు, హింసించాడు, దూషించాడు, భయంకరమైనటువంటి రాక్షసులు నియమించి అహర్నిశలు తల్లిని వేధించాడు, కష్టాలు పాలు చేశాడు. రాముడికి దూరమైన తర్వాత తెలియకుండా 10 నెలల కాలం గడిచిపోయింది. రావణాసుడు అమ్మవారిని అపహరించి తీసుకొచ్చిన తర్వాత 1 సంవత్సరం గడువు ఇచ్చాడు. 1 సంవత్సరం గడువులో 10 నెలలు పూర్తి అయిపోయింది. రాముడి దగ్గర నుంచి ఎటువంటి సూచన రాలేదు. నా రాముడు వస్తాడు, నా రాముడు వస్తాడు, నన్ను రక్షించుకుంటాడని ఎదురు చూస్తున్న తల్లికి కష్టాలు పెరుగుతున్నాయి కానీ నమ్మకం కలగట్లేదు. ఒకనొక స్థితిలో 10 నెలల నుంచి వేధిస్తున్నటువంటి ఈ రాక్షసులందరూ కూడా వాళ్లకు వాళ్లకు తెలియకుండా గాఢ నిద్రలో ప్రవేశించారు. ఒంటరాలైనటువంటి తల్లి చుట్టుపక్కల చూసుకుంది. 10 నెలల నుంచి వీళ్ళంతా నన్ను అహర్నిశలు వేధించారే, 10 నెలల తర్వాత ఒంటరి సమయం వచ్చింది. చుట్టుపక్కల చూసుకుంది, తన గురించి తాను ఆలోచించుకుంది. నా రాముడు రాలేదే, నా కష్టాలు తీరట్లేదే, నా రాముడు వస్తాడా, నా కష్టాలు తీరతాయా, నా రాముడు రాకపోతే నా దుస్థితి ఏంటి, సమయం చూస్తే ఇంక లేదే, 2 నెలల గడువు మిగిలినదే, ఈ 2 నెలల గడువులో నా భర్త రాకపోతే నా గతేమవుతుంది, నిర్దాక్షణ్యంగా ఈ రాక్షసులంతా నన్ను వధించి వేస్తారే, ఈ జీవితంలో తిరిగి నా రాముడిని చూడగలనా, నా బంధువులను చూడగలనా, నా ఆత్మీయులను పలకరించగలనా, ఎన్నెన్ని అనుమానాలు పెరిగిపోతున్నాయి. అనుమానాలు పెరిగిపోవటం చేత తల్లికి అసహనం పెరిగింది, జీవితం మీద విరక్తి కలిగింది. నా ఈ కష్టాలు తొలగాలంటే నేను మరణించాలి, ఈ శరీరాన్ని వదిలిపెట్టాలి, అప్పుడే నా ఈ కష్టాలు తొలుగుతాయి అని అనుకుంటున్న సమయంలో చెట్టు మీద మహానుభావుడైనటువంటి పరమభక్తుడైన హనుమంతుల వారు ఉన్నారు. అమ్మవారిని చూస్తున్నాడు, తహతహలాడుతున్నాడు, అయ్యో నా తల్లికి ఎంత కష్టకాలం వచ్చింది, నా తల్లి కష్టాలు తీరాలంటే నా రాముడు ఉండాలి, లేకపోతే నా రామస్మరణే ఉండాలి అని అనుకున్నాడు. పూర్వపరిచయం లేదు, చెట్టు మించి కిందకు దూకంగానే నన్ను చూసి భయంతో గట్టిగా కేక వేస్తే నిద్రపోతున్న రాక్షసులు లేస్తారు, నన్ను బంధిస్తారు, నన్ను పరిచయం చేసుకునేటటువంటి అవకాశాన్ని కూడా కోల్పోతాను, ఎలా రక్షించాలి, సామాన్యమైనటువంటి పరిస్థితి కాదు. అటువంటి పరిస్థితుల్లో ఒక్కటే అనుకున్నారు హనుమంతుల వారు, నా తల్లిని ఓదార్చే శక్తి కేవలం నా రాముడికి ఒక్కరికే ఉన్నది, ఆయన లేడు కాబట్టి ఆయన నామాన్నితోటే నా తల్లికి ఓదారుస్తాను, ఆ రామకథే నా తల్లిని రక్షిస్తుంది. ఏ రకంగా రామకథను పాడటం వల్ల మా తాతగారి కష్టాలు తీరాయో, ఆ రామకథను హనుమంతుల వారు పాడటం వల్ల రాముడు కష్టాలు తీరాయి, తల్లి కష్టాలు తీరాయి, వానరుల కష్టాలు తీరాయి, హనుమంతుల వారి కష్టాలు తీరాయి.
ఎందుకంటే సుగ్రీవుడు ఇచ్చినటువంటి సమయం మించిపోయింది. సముద్రం అవతల వైపు లక్షల కొద్ది వానరులంతా హనుమంతుల వారి గురించి వాళ్ల ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. హనుమంతుల వారు వెళ్లారు, లంకలో ప్రవేశించారు, అమ్మవారిని చూసి వస్తారని నమ్మకంగా. వాళ్లందరికీ ఎంత కష్టం కలుగుతుంది. కనుక ఎలాగైనా నా తల్లిని రక్షించాలి, నా తల్లి రక్షింపబడితేనే వీళ్ళందరూ బతుకుతారు అనే ఉద్దేశం చేత మహానుభావుడైనటువంటి హనుమంతుల వారు క్షణకాలం వృధా చేయకుండా రామకథను పాడి తల్లిని ఏ రకంగా రక్షించాడు. మన అందరికీ ఆ రామనామమే శ్రీరామ రక్ష అని అనిపించే రీతిలో తాతగారు దీన్ని గొప్పగా రచన చేశారు. ఆ సర్గని గురుదక్షిణగా ఆయనకు సమర్పిస్తూ మీకు అందరికీ ఆనందాన్ని కలిగించాలని, భగవాన్ సాయిబాబా గారి యొక్క సంపూర్ణ అనుగ్రహం, ఆ రాముడి యొక్క అనుగ్రహం మీ అందరిపై పూర్ణంగా వర్షించాలని ప్రార్థిస్తూ ఈ సర్గను పాడి మీకందరికీ ఆ సంతోషాన్ని అందిస్తున్నాను.

అలాగా తెల్లవారుజామున ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎంతో అశాంతితో ఉండేటటువంటి అమ్మవారు ఆత్మహత్యకు సిద్ధపడుతుంటే రామకథను పాడాడు. ఉన్నట్టుండి ఆపాడు. లంకానగరంలో రాక్షసుల మధ్యన రామస్మరణ ఎక్కడి నుంచి వినిపిస్తోందని తల్లి అటు ఇటు ఇటు అటు చూసింది. కంగారు పడింది. ఎవరూ కనపడలేదు. ఆత్మహత్యా ప్రయత్నం మర్చిపోయింది. తల పైకెత్తి చూస్తే ఆ చెట్టు కొమ్మల మధ్యన కనపడి కనపడిన కాంతుల మధ్యన హనుమంతుల వారి యొక్క దివ్య స్వరూపాన్ని చూసింది. చూడటానికి ఒక చిన్న పసిపిల్లవాడి రూపంలో ఉన్న ఆ స్వామివారిని, దివ్య తేజస్సుతో ఉన్నటువంటి ఆ స్వామివారిని చూసి అనుమానం భయంతో చూసిందేమో. ఇది కళ నిజమా అని ఆ తల్లి తహతహలాడుతూ మూర్చపోయింది. ఏం జరిగింది?

ఏ స్మృతులు తల్లితోటి రాముడితో గడిపినటువంటి కాలాన్నంతా గుర్తు చేసి రంగరించి రామకథగా పాడి హనుమంతుల వారు తల్లిని ఆత్మానందాన్ని కలిగి అలాగా 25 ఏళ్ల మరి ఆయన లేనటువంటి స్మృతులు కూడా ఈనాటి కూడా మన వెంట ఆయన గానరూపంలో అందిస్తూ మనందరినీ పులకాంకితులను చేస్తూ పరవశింపజేస్తూ భక్తి మార్గంలో నడిపినటువంటి ధన్యజీవి ఎంఎస్ రామారావు గారు మా తాతగారికి, గురుతుల్యు లేనటువంటి ఆ వాగ్గేయకారుడికి గానంతో గురుదక్షిణగా మీ అందరి సమక్షంలో సమర్పిస్తూ ఆయన ఒక దివ్య అనుగ్రహం నాపై ఎప్పుడు ఉండాలని మీ అందరి సమక్షంలో ఆయన వేడుకుంటూ, ఇటువంటి గొప్ప అనుభవాలు అనుభూతులన్నింటినీ రేడియో సాయి శ్రోతలు అందరితో పంచుకోవటం, భగవాన్ శ్రీ సత్యసాయి స్వామి వారి యొక్క పాదపద్మాలకు నమస్కరిస్తూ నా ఆనందాన్ని భావనల్ని అన్నిటినీ కూడా పుష్పాల రూపంలో ఆయన పాదాల దగ్గర సమర్పిస్తూ ఈ గానం నిరంతరం కొనసాగాలి, ప్రజలకి నిరంతరం అందించాలి, ఆధ్యాత్మిక చింతనతో వాళ్ళు తరించాలని ఆ భగవంతుణ్ణి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారిని వేడుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్, జై సాయిరామ్.

0: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణాలకు శతకోటి వందనాలు. స్వామి 95వ జన్మదిన వేడుకల సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ధారావాహికకు శ్రోతలందరికీ సుస్వాగతం. మానవుణ్ణి సన్మార్గంలో నడిపించి హృదయంలో ప్రేమ బీజాలను నాటి దివ్యత్వాన్ని గుర్తించేలా చేయడానికి అవతరించినదే శ్రీ సత్యసాయి అవతారం. స్వామి తమ భక్తులందరికీ లెక్కలేనన్ని వరాలను అనుగ్రహించారు. వాటన్నింటిలోకి మన వ్యక్తిగత సాధనకు, ఆధ్యాత్మిక పురోగతికి స్వామి నిర్దేశించిన నవసూత్ర నియమావళి అత్యద్భుతమైనది. సత్యసాయినాథునికి 95వ జన్మదిన సమర్పణగా రేడియో సాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ధారావాహిక నవసూత్ర నియమావళిలోని 9వ భాగం ఇప్పుడు మీరు వింటారు. కోరికలపై అదుపు పాటించి తద్వారా పొదుపు చేయబడ్డ ధనాన్ని తమకి ఇష్టమైన సత్కార్యాలకు వినియోగించుట.
1: శ్రోతలందరికీ సాయిరాం. నిర్గుణుడు, నిరాకారుడు అయిన పరమాత్మ సాకారుడై భగవాన్ శ్రీ సత్యసాయి అవతారుడై అవనీ సంచారంలో 95 దివ్య వత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఈ శుభఘడియలలో మన ప్రియమైన

0: స్వామికి మనందరం ప్రేమతో వందనాలు సమర్పించుకుందాం. ఒక గురువు తన శిష్యుని శక్తి సామర్థ్యాలు, సాధనా మార్గాన్ని, ఆధ్యాత్మిక పరిణితిని దృష్టిలో ఉంచుకుని కొన్ని నియమాలను విధించడం, నిబంధనలలో ప్రవేశపెట్టడం లోక సహజం. మరి స్వయంగా ఆ పరంధాముడే మానవాళి మీద అపారమైన ప్రేమతో తరలివస్తే, ఆ విశ్వగురువు వీటన్నింటితో సంబంధం లేకుండా ప్రతి మనిషిని భగవద్ మార్గంలో సర్వేశ్వరునికి దగ్గరయ్యేందుకు అడుగులు వేస్తూ తన జీవితాన్ని సఫలీకృతం చేసుకుంటూ అపురూపమైన అవకాశంగా లభించిన ఈ మానవ జన్మను సద్వినియోగం చేసుకోవటానికి మనందరికీ అందించిన సరళమైన సూత్రాలే నవసూత్ర నియమావళి. ఈ నవసూత్రాలు దేశ కాలమాన పరిస్థితులతో గాని, వయస్సు, సాంఘిక హోదా ఇటువంటి వేటితోనూ సంబంధం లేకుండా ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా పాటించగలిగేవి. అందులో మరీ ముఖ్యంగా సీలింగ్ ఆన్ డిజైర్స్ అంటే కోరికల మీద అదుపు అనే అంశానికి స్వామి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మనందరికీ తెలిసిన విషయమే కదా. అసలు సీలింగ్ ఆన్ డిజైర్స్ అంటే ఏంటి? అంటే కోరికలు లేకుండా ఉండటమా? అది మనిషికి సాధ్యమేనా? లేక ఇంకో అర్థం ఏమైనా ఉన్నదా? ఒకసారి స్వామి తమ పుట్టుపండుగ సందర్భంగా కళాశాల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఇలా ఎంతో మందికి ఎన్నెన్నో గిఫ్ట్స్ పంచుతున్నారు. అప్పుడు శ్రీ అనిల్ కుమార్ గారు స్వామితో, స్వామి మీరు మా అందరికీ అన్నీ ఇస్తారు, మీరు మాత్రం ఏమి తీసుకోరు, ఉంచుకోరు అని చెప్తే స్వామి నవ్వుతూ, మీ అందరికీ ఆశలుంటాయి, వాటిని నేను తీర్చాలి. అలాగే మీ అందరికీ ప్రార్థనలుంటాయి, వాటిని నేను స్వీకరించాలి. అవి తీరిస్తే మీరు పొందే ఆనందం చూడటమే నాకు ఆనందం అన్నారు. భగవంతుడు తన సృష్టిని ఆనందంగా అనుభవించమని, మన జీవితాన్ని సలక్షణంగా జీవించమని చెప్తారు. అయితే కోరికలను, ఆశలను ఆశయాలుగా మలుచుకుని దానికోసం కష్టపడే సందర్భంలో కేవలం మన స్వార్థమే కాకుండా ఇంకొక నలుగురి ప్రయోజనాన్ని కూడా దృష్టిలో ఉంచుకోమని చెప్తారు స్వామి. అలాగే ప్రకృతిని ఆస్వాదించేటప్పుడు ఆ ప్రకృతిని గౌరవించడం మర్చిపోవద్దని, ఆస్వాదించటానికి ఒక పరిమితిని నియమించుకోమని కూడా స్వామి చెప్తూ ఉంటారు. 2002 రేడియో సాయి స్టూడియో ప్రారంభించేటప్పుడు స్వామి ఇలా అన్నారు, డోంట్ వేస్ట్ ఫుడ్, డోంట్ వేస్ట్ మనీ, డోంట్ వేస్ట్ టైం, డోంట్ వేస్ట్ ఎనర్జీ. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మన పెద్దవాళ్లు అనడం మనం ఎన్నోసార్లు విన్నాం. నీకు ఎంత అవసరమైతే అంత చక్కగా తిను, కానీ వృధా చెయ్యకు అంటారు స్వామి. నేను కొనుక్కుని వండుకున్న భోజనమే కదా అని మనం అనుకోవచ్చు, కాని ఆ ఒక్క గుప్పెడు అన్నం మన కంచంలోకి రావటానికి ఒక రైతు ఎన్ని నెలలు ఎంత కష్టపడ్డాడు అనేది మనం గుర్తుపెట్టుకుంటే ఎప్పుడూ వేస్ట్ చేయం. మనకి అవసరమైనంత తీసుకుంటే మిగిలినది అవసరంలో ఉన్న ఇంకొకరికి ఉపయోగపడుతుందనే విషయాన్ని మనం ఎప్పుడూ మరువకూడదు. ఇక మనీ, సకలైశ్వర్య స్వరూపుడు ఈశ్వరుడు. అటువంటి ఐశ్వర్యాన్ని వృధా చేయడం అంటే ఈశ్వరుని అనుగ్రహాన్ని అవమానించినట్లే. అందుకే మనకి కావలసినంత మటుకే ఖర్చు పెట్టుకుని మిగిలిన ఐశ్వర్యాన్ని, ధనాన్ని అవసరంలో ఉన్న ఎదుటివారికి సహాయం చేసే మంచి కార్యక్రమాలలో ప్రవేశపెట్టడమే మంచి మార్గం అని చెప్తారు స్వామి. టైం, భగవంతుణ్ణి కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలాతీతాయ నమః, కాలదర్ప దమనాయ నమః, కాలస్వరూపాయ నమః అంటూ కీర్తిస్తూ ఉంటాం కదా. భగవంతుడు మన అందరి జీవితంలో ప్రతి క్షణం కాలస్వరూపుడై మనతో పాటే ఉన్నారు. అంటే కాలాన్ని వ్యర్థం చేస్తే ఈశ్వరుణ్ణి వ్యర్థం చేసినట్టే అని చెప్తుంటారు స్వామి. అందుకే మన కాలాన్ని సచ్చింతనలో, సత్సంగంలో, సదాలోచనలతో, సత్కర్మలలో ఉపయోగపెట్టాలి అనే విషయాన్ని కూడా మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఎనర్జీ. మన జీవితం ఉన్నత మార్గంలో నడవటానికి సహకరించని అనవసరమైన పనుల్లో మన శక్తిని వృధా చేసుకోకూడదు అని చెప్తూ స్వామి ప్రతి ఆలోచన, మాట, చూపు, పని వీటన్నింటిలో ఎంతో శక్తి ఖర్చవుతూ ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడూ కూడా డూ గుడ్, సీ గుడ్, బీ గుడ్ అని చెప్తూ ఉంటారు. ఇలా మన శక్తిని కూడా మనం దుర్వినియోగం చేయకుండా ఇతరులకు పనికి వచ్చే పనుల్లో ప్రయోగపెడుతూ మన కాలాన్ని, శక్తిని సద్వినియోగం చేసుకోవాలి. కోరికల మీద అదుపు అంటే కోరికలను నిర్మూలించుకోవటం లేదా అణుచుకోవటం కాదని, కోరికలను సరైన మార్గంలో ప్రవేశపెట్టి 10 మందికి సహాయపడే విధంగా వాటిని సాధించడానికి ప్రయత్నించాలని స్వామి సిలింగ్ ఆన్ డిజైర్స్ కు ఒక కొత్త నిర్వచనం ఇచ్చారు. 1971 బృందావనంలో పియుసి చదువుకోవటం కోసం స్వామి కళాశాలలో జాయిన్ అయిన విద్యార్థి బీకాం, ఎంకాం కూడా ఫినిష్ చేసుకుని బృందావన్ క్యాంపస్ లో ఈనాటి వరకు లైబ్రేరియన్ గా తమ సేవలను అందిస్తున్నారు శ్రీ నందగోపాల్ సార్. చిన్నతనం నుండి మనం నేర్చుకున్నది ఏదైనా కూడా జీవితాంతం మనతోనే ఉంటుంది. అందుకే మన పెద్దవాళ్లు, తల్లిదండ్రులు మంచి లక్షణాలను, మంచి అలవాట్లను మనకు చిన్నతనం నుండే నేర్పిస్తారు. పెద్దల్లోకెల్లా పెద్దవారు, ప్రతి ఒక్కరికి తల్లి తండ్రి అయిన మన స్వామి తమ కళాశాలలో విద్యార్థులకు సీలింగ్ ఆన్ డిజైర్స్ అనే కార్యక్రమాన్ని, అంశాన్ని వారి నిత్య జీవితంలో ఒక భాగంగా మలిచి చిన్నతనం నుండి ఎలా నేర్పించారో ఇప్పుడు మనం నందగోపాల్ సార్ మాటల్లో విందాం.
1: స్వామి ఏమో దర్శనకెళ్తే మీరు కాలేజీకి రండి, డ్యూటీ చేయాలి కదా, మీరు రండి, స్టూడెంట్స్ గా వచ్చారు కదా, కాబట్టి చేయండి రిలేటెడ్ కొంచెం అలా నిదానంగా వెళ్ళేవాడు. వెళ్ళిన తర్వాత స్వామి ఏం చేసాడు, ఒక రౌండ్ తీసుకున్న తర్వాత కొత్తగా బిల్డింగ్ కట్టింది కదా మనం,
2: హాస్టల్ బిల్డింగ్,
1: హాస్టల్ బిల్డింగ్ సో చూపించాలా ఎలా ఉన్నారు పిల్లలు అని చెప్పేసి గెస్ట్ నుంచి పిలుచుకొచ్చాడు. గెస్ట్ వచ్చి రూమ్కి వచ్చాడు, రూమ్ లోపల వచ్చాడు. అప్పుడు మనం తెలిసిపోయినాం రూమ్ వచ్చాడు కదా, మనం నీట్ గా పెట్టుకున్నాం. అప్పటికే నీట్నెస్ ఒక అలవాటు వచ్చేసింది స్వామి ఇస్తారు కాబట్టి. మనం ఎవరైనా మనం మన ఇంట్లోనే పెద్దవాళ్ళని వస్తే అంతా శుభ్రంగా పెట్టుకుంటాం, ఇంకా దేవుడు వస్తే మొత్తం అంతా ఏ ఫ్లో అంతా మొత్తం డెఫినెట్లీ ఏ ఫ్లో అంతా రూమ్ అంతా నీట్గా ఉండేది, కబోర్డ్ లో నీట్గా ఉండేది. దాంట్లో ఒకడు ఇంకా ధీరుడు దాంట్లో, మనమంతా అప్పుడే ఎలా అంటే ముండే ముండే మధ్యలో పోయినాయి కదా అందరి నుంచి అందరు చేస్తారు అంటే. కాబట్టి ఇంకా స్వామి సిస్టమ్ గా సెట్ అవ్వాలంటే కొందరికి అలవాటు అట్లా అట్లా ఉంటే మీరు కబోర్డ్లంతా లాక్ చేసుకోండి. అప్పటి నుంచే స్వామి డైరీ అంతా కబోర్డ్ గా ఒక లాక్ పెట్టాలి, ఆ లాక్ పెట్టేసి ఉండాలని చెప్పేసి వీడు స్వామి వస్తారు కదా అని చెప్పేసి లాక్ చేసాడు కదా,
2: లాక్ చేయలేదు
1: నీట్ గా పెట్టుకున్నాడు. అప్పటికి స్వామి లోపల దూరిన తర్వాత చూడండి మా పిల్లలు ఎట్లా ఉంటారు, ఇక్కడేమో తన గది పెట్టుకునేది, ఈ కబోర్డ్ ఏమో ఇట్లా ఓపెన్ అవుతుంది, దాంట్లో ఆ బుక్స్ అంతా ఉండేది, బుక్స్ అంతా చదువుకుంటారు, ఒక చైర్ పైన మనం యుటెన్సిల్స్ వాళ్ళు డైలీ నీడ్స్ వాళ్ళు పెట్టుకునేవాళ్ళు, 3 కబోర్డ్లు దాన్ని స్వామి డిస్క్రైబ్ చేస్తారు. ఇక్కడ బుక్స్ పెట్టుకుంటారా, ఇక్కడ యూటిలిటీస్ అంతా పెట్టుకుంటారా, ఇక్కడ అంతా వాళ్ళు బట్టలు అంతా పెట్టుకుంటారా, పైన వాళ్ళు షూట్ కేసులు లగేజ్ అని పెట్టుకుంటారు. స్వామి కాటలు లేవా, డల్ల బెడ్ లేవా అని చెప్పేసి గెస్ట్ అడిగేవారు. మన పిల్లలు సింపుల్ లివింగ్, హై థింకింగ్, ఒక కబోర్డ్, ఒక రూమ్. అక్కడే స్వామి మొత్తం మా జీవితం అంతా సెట్ చేశారు. సింపుల్ లివింగ్, హై థింకింగ్. రూమ్లో 10 మంది ఉండేవాడు. నేను చెప్పిన ముండే ముండే మధ్య అంటే అన్ని స్టేట్స్, అన్ని మతాలు చేరిపోయి మనము సీరియస్ గా మాట్లాడేసేవాడు. భావం లేదు, భేదం లేదు. అక్కడ అంతా వస్తే వీళ్ళది వీళ్ళది వీళ్ళని చెప్పేసి ఏం లేదు. ఎక్కడి నుంచి వస్తే మనం అంతా స్టూడెంట్స్. సమ్మర్ కోర్స్ ఫస్ట్ వచ్చినప్పుడు ఒక రూమ్ లో 40 మంది ఉండేవారు. 40 మంది అడ్జస్ట్ అయిపోయారు అక్కడ అంతే. ఇక్కడ 3x6 అంటే అంతే. ఎట్లా అంటే జర్నల్ అలా. కానీ యాక్టివిటీ ఎంత ఎలా ఉండేదంటే పొద్దునే లేచి మళ్ళా పరిగెత్తడం, మళ్ళీ వచ్చడం, బ్రేక్ఫాస్ట్ చేయటం, మళ్ళా క్లాస్కి పోవటము, మళ్ళా రావటము, స్వామి డిస్కోర్స్ ఉండటము, మళ్ళా వచ్చే భోజనం, స్వామి చోడ భోజనానికి అప్పటికే. సో అది ఒక ఇంకో సారస్యం. సో అన్ని ఒక యాక్టిక్ యాక్టివ్గా వెళ్ళిపోయింది. దాని తర్వాత ఈ మనం రూమ్లో ఉండినప్పుడు 10 మంది అంటే స్వేచ్ఛగా ఉంది అని చెప్పేసి ఒక రూమ్ నుంచి 40 మంది, 40 మంది నుంచి ఇక ఓల్డ్ అస్ట్ అట్లే. మనం ఇక్కడ ప్రశాంతి వచ్చినప్పుడు కూడా మన ఈశ్వర్ సార్ పక్కనే ఒక పెద్ద హాల్ ఉండి 3 హాల్ ఉన్నాయి. ఒక్కొక్క ఫ్లోర్ లో ఒక ఉండినాము. 100 మెంబర్స్ ఉంటారు ఆ హాల్. ఎలా ఉంటారో మేము వచ్చూడాలంటే అది అది ఉండిన తర్వాత మనం హాస్ట్ వచ్చినప్పుడు హాస్ట్ చాలా స్వేచ్ఛగా ఉంది.
2: అది ఎక్స్పీరియన్స్
1: కాబట్టి ఇంటి నుంచి వచ్చే ఎక్స్పీరియన్స్ మన సింగిల్ రూమ్ గా వచ్చి కొందరికి ఉండదు. కొందరికి ఒక ఉమ్మడి కుటుంబం ఉండేటప్పుడు అంతా చీర ఉంటారు. కానీ పెద్ద పెద్దవాళ్ళు అంతా అంతా చీరే కదా. పామర్లు పెద్దవాళ్ళు అందరూ ఒకే ఎక్కడ ఉంటారు స్టూడెంట్స్ అయినప్పుడు. అప్పుడు కాబట్టి అందరూ కిందనే పడుకోవాలి
2: సార్. మళ్ళా అలా అడ్జస్ట్ అవ్వలేని వాళ్ళు ఎలా అడ్జస్ట్ చేయాలి సార్? కొన్ని ఎగ్జాంపుల్స్
1: అంటే ఇంకొకరు చూసుకుని ఇంకొకరు చూసి వాళ్ళు చేసు కదా మనం చేసు కదా అంటే హోమ్సిక్నెస్ ఉండేది. సీరియస్ అంతా సీనియర్స్ అంతా వచ్చి మాట్లాడేవాళ్ళు. అంత అంత ఆప్యగా మన లగేజ్ మూసుకొని లోపల పెట్టేవాళ్ళు ఎవరు ఉన్నారు? బంధువులు లేరు, ఏం లేరు, వాళ్ళకి ఫ్రెండ్షిప్ లేదు, ఏం లేదు. వచ్చిన వెంటనే సాయిరామని చెప్పిన వెంటనే బంధువులు అయిపోతాం. బంధువులకైనా ఎక్కువ బంధువులు అయిపోతాం. అలా లోపం తెలలేదు.
0: అభ్యాసం పూసు విద్య అన్నట్టు చిన్నతనం నుంచి అభ్యసించినదే అలవాటుగా మారుతుంది. ఆ అలవాటే తరువాత ఆచరణగా రూపొందుతుంది. దీనికి మనకి అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ కూడా ఉండటం ఎంతో అవసరం. ఒకసారి ద్వారకారాణి మేడం గారి గ్రూప్ కి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆవిడ స్వామితో ఇలా విన్నవించారు, స్వామి ఒక్క గదిలో 10 మందికి పైగా ఉండటం కొద్దిగా కష్టంగా ఉంది స్వామి అని విన్నవించినప్పుడు స్వామి నవ్వుతూ, అండర్స్టాండింగ్ ప్రేమ ఉన్నప్పుడు అడ్జస్ట్మెంట్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. అప్పుడు ఒక గదిలో 10 మంది కాదు 100 మంది అయినా సంతోషంగా ఉండగలరు. ఆ అడ్జస్ట్మెంట్ అనేది చాలా ముఖ్యం అని చెప్పారు. ఇలా మనం సంతృప్తితో జీవించడానికి అడ్జస్ట్మెంట్ ఎంత ముఖ్యమో స్వామి ఈ విధంగా మనకి తెలియపరిచారు. సెలింగ్ ఆన్ డిజైర్స్ గురించి స్వామి చెప్పిన మాటల్ని మనందరం వింటాం. కానీ చెప్పిన మాటల్ని విని ఆచరించాలనే నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని ఎన్ని అడ్డంకులు ఆటంకాలు ఎదురైనా కూడా ఇప్పటికీ పాటిస్తూ వస్తున్న విజయవాడ వాస్తవ్యులైన శ్రీమతి యార్లగడ్డ అన్నపూర్ణ గారు ఈ అంశం గురించి ఏం చెప్తారో వారి మాటల్లోనే విందాం.
3: శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణాలను శతకోటి ప్రణామాలు అనిపిస్తూ నాకు సదవకాశాన్ని ఇచ్చిన రేడియో సాయి యాజమాన్యం వారికి, నా సహ సాయి సోదర సోదరిమణులందరికీ నా హృదయపూర్వక సాయిరా. ముందుగా అందరికీ మన ప్రియతమ స్వామి జన్మదిన శుభాకాంక్షలు. నా పేరు అన్నపూర్ణ. నేను గత 26 సంవత్సరాలుగా విజయవాడ సీతారాంపురం శ్రీ సత్యసాయి సేవా సమితిలో విద్య ఆధ్యాత్మిక సేవా విభాగాలలో స్వామి అనుగ్రహం వలన సేవ చేసుకోగలుగుతున్నాను. స్వామి నిర్దేశించిన నవసూత్ర ప్రవర్తన నియమావళిలో అతి ముఖ్యమైనది, ఆచరణలో అతి క్లిష్టమైనది కోరికలపై మదుపు సాధించి తద్వారా పొదుపు చేసిన ధనాన్ని సత్కార్యక్రమాలకు వినియోగించటం. భగవంతుడే స్వయంగా మన ఉన్నతి కోసం నిర్దేశించిన నియమాల ప్రాధాన్యతను గుర్తించి వాటిని మనం నిత్య జీవితంలో ఆచరించగలగాలి. మీ మనసు నా స్వాధీనంలో ఉంచు, నేను నీ ఆధీనంలో ఉంటాను అంటారు స్వామి. కానీ మన మనసు కోరికల చేత పరాధీనమవుతున్నది. చెట్ల ఆకులు గాలి వీచినప్పుడు కదిలినట్లుగా మనసు కోరికలనే గాలులు వీచడం చేత చెలిస్తున్నది. పూజ చేస్తున్నా, జపం చేస్తున్నా, ధ్యానం చేస్తున్నా మనసులో కోరికల అలజడి ఉంటే ఏకాగ్రత కుదరదు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి ఎందరో కోటాను కోట్లు ఇచ్చారు. స్వామి అంటే పెద్దగా పరిచయం లేని వారు కూడా ఒక మంచి పనికి అని డొనేట్ చేశారు. స్వామి హాస్టల్ విద్యార్థి ఒకరు ధోబిని మాన్పించి తన బట్టలు తానే ఉతుక్కుని ఆ నెలంతా 100 రూపాయలు పొదుపు చేసి స్వామికి ఆ 100 రూపాయలు ఇచ్చినప్పుడు స్వామి ఆనందంగా స్వీకరించి ఈ 100 రూపాయలు నాకెంతో విలువైనవి అన్నారు. ఈ విషయాన్ని విని నేనెంతో ఇన్స్పైర్ అయ్యి నేను కూడా తప్పకుండా స్వామి చెప్పిన నియమాన్ని ఆచరించి తీరాలి అని భావించి మా ఇల్లు మందిరానికి వాకబుల్ డిస్టెన్స్ అయితే కాదు, 20 మినిట్స్ పైనే పడుతుంది. ఒక్కొక్కసారి మందిరానికి 2 సార్లు వెళ్లి రావాల్సి వచ్చేది. ఆ రోజు నుంచి నేను మందిరానికి నడిచి వెళ్లి ఇంటికి నడిచి వచ్చి ఆటో డబ్బులు ఒక బాక్స్ లో వేసేదాన్ని. జ్యోతి భజన్స్ కు వెళ్లినా, సత్సంగాలకు వెళ్లినా, వ్యక్తిగత పనుల మీద నేను బయటకు వెళ్లినా నడిచి వెళ్లేదాన్ని. నడవలేని దూరం అయితే సిటీ బస్ ఎక్కి వెళ్లేదాన్ని. అలా స్వామి ప్రేరణతో ఒక మంచి అమౌంట్ను పొదుపు చేసి మంచి కార్యక్రమానికి సమితికి అందించాలన్న తపనతో నేను స్వామి ప్రేరణతో 15 సంవత్సరాలు స్వామి నామం చేసుకుంటూ దివ్యత్వం వైపు నేను వేసిన అడుగులు నాకెంతో ఉత్సాహాన్ని, ఆధ్యాత్మిక శక్తిని అందించి నా లక్ష్యాన్ని సాధించగలిగేటట్లుగా చేశాయి.
0: అన్నపూర్ణ గారు చెప్పిన విషయం వింటూ ఉంటే నాకు ఒక సంఘటన జ్ఞాపకం వస్తుంది. ఒకసారి స్వామి కన్ను ఒకటి ఎర్రగా ఉండడం చూసిన వారు విద్యార్థులు, అక్కడ కూర్చున్న పెద్దవారు స్వామి కన్ను ఎర్రగా ఉండేందుకు అని అడిగారట. అడిగితే స్వామి, నీలాగా నేను వాటర్ వృధా చెయ్యను, ముఖం కడుక్కునేటప్పుడు సబ్బు పట్టించుకుని ముఖం కడుక్కునేదాకా ట్యాప్లో నీళ్లు వదిలేను, ట్యాప్ ఆపేసి సబ్బు ముఖం మీద రుద్దుకుని ఆ తర్వాత మళ్లీ ట్యాప్ ఓపెన్ చేసి ఆ నీళ్లతో ముఖం కడుక్కుంటాను, ఇవాళ కొద్దిగా సబ్బు కంట్లోపలికెళ్లి అది ఎర్రబడింది అని చెప్పారట. ఇంకొక సందర్భంలో స్వామి బాయ్స్ హాస్టల్లో ఒక కార్యక్రమం కోసం వెళ్లి వెనక్కి తిరిగి వస్తూ సడన్ గా ప్రైమరీ స్కూల్ హాస్టల్ దగ్గర ఆగి లోపలికి నడుచుకుంటూ వెళ్లి ఒక కారిడార్ లో వెలుగుతున్న ఒక లైట్ బల్బ్ స్విచ్ ఆఫ్ చేసి మళ్లీ వచ్చి కారెక్కి ఆశ్రమానికి వచ్చేశారు. మనం చాలా సార్లు విన్న విషయమే, స్వామి ఒక గ్రూప్ ని ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు స్వామి ఇంటర్వ్యూ రూమ్ లోంచి బయటికి వచ్చేటప్పుడు అక్కడుండే లైట్ ఫ్యాన్ ఆఫ్ చేసి వస్తారు, మళ్లీ రెండో వ్యక్తిని తీసుకుని వెళ్లాక ఆ రెండింటినీ ఆన్ చేస్తారు. ఇలా వనరుల్ని, వసతుల్ని ఏ విధంగా మనం సరి అయిన పద్ధతిలో ఉపయోగించుకోవాలి, ఎలా దుర్వినియోగం చెయ్యకూడదు అనేది స్వామి తమ ఆచరణలోనే మనకి నేర్పించారు కదా. బెంగళూరు వాస్తవ్యులైన శ్రీ దేవరాజ్ అరస్ కార్గిల్ బిజినెస్ సర్వీసెస్ అనే కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. 12 సంవత్సరాల క్రితం తమ యుక్త వయసులో వచ్చిన ఒక ఆలోచనని నిర్ణయంగా మార్చుకుని దానిని కార్యరూపంలో పెట్టి ఇప్పటి వరకు కొనసాగిస్తున్నారు. తాను ఒక్కరే కాకుండా తమ స్నేహితులను కూడా చేర్చుకుని ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొనే శ్రీ దేవరాజ్ అరస్ మనిషి జీవితంలో ఆశలు, కోరికలు పాత్ర ఎంతవరకు, ప్రాధాన్యత ఇవ్వాల్సిన కోరికలు ఏమిటి అనే విషయాల గురించి ఏం చెప్తారో విందాం.
4: నమస్తే, ఐఎమ్ దేవరాజ్ అరస్. Desires is something that which has driven human from a long, long years ago. We exist from millions of years ago. But ideally, those desires which are there in our lives has taken us and taught us a lot of things in our lives. For example, if you see the nature, nature is always a great teacher for us. Like a river which flows, never consumes its own water. A tree which bears a lot of fruits, it never consumes its own fruits. Never. It has been never the case. So what we need to learn from the nature is, it's always that we grow in a society, we come up in a society, we always try to give more and more to the society. Coming to my example of desires which I have achieved in my life are very simple. A lot of desires in a middle class family where we tend to achieve a lot of things at a time. But ideally, most of our desires come true and few never come true. But ideally, in those, what we try to do is, we try to achieve which is very close to our heart. Like for example, in my life, I wanted to do something out of my salary which I earn. If some people are losing out education because of the financial problems, I just wanted to go and help them out. I just wanted to buy them some books, stationaries, anything that can help them the purpose to get the education. At the age of 22, I started giving this. But ideally, it is still going on. It never stopped. I think the beauty of giving is, it always makes sure that it is never boring. So giving never stopped me doing this. I think it gave me a lot of power to do more. And that's not all. When the new year comes, we went to a lot of places where people get together and enjoy a lot. So one day we decided that no, there are a lot of people on earth where they're not able to celebrate new year. They didn't even know what is it today. For us, it's a great occasion to celebrate. So which I saw that kind of an angle where we went ahead and started distributing blankets for the people who are sleeping on roads, who are homeless. This gave us more motivation to do more and more. So overall, if you see, only giving is what has given human a lot of satisfaction in his life. It has taught us the way of life is giving. For example, if we take Swami Vivekananda, we remember Sri Adi Shankaracharya or Mahatma Gandhiji or a lot of people who have come across in our society, we just remember because they lived for the society. We don't remember our ancestors. If we go like 4 or 5 generations back or 3 generations back, we don't remember anyone. Only these people are remembered in the history. People who just come and go are never remembered. Swami has told that even if you feed any animal or an insect on this earth, you see me in it. So just feeding a small portion of a bread or a roti from our house is a seva, is a great seva. Seva starts from that attitude. So desires is not only we fulfilling our own desires or we living ourselves. That is more important. Yes, we agree. But ideally, just making sure that we being part of someone else's dream is also equally important. And also, the power of giving is so much that it gives us back a bundle of things. So to conclude, it is more important in a society we live to give. That is more important. And the power of giving is that you will never feel exhausted and you will never feel overloaded. When you give more, the happiness doubles. We wish Swami a great happy birthday and all of us a great happy birthday. Thank you.
0: Live to give antu okka matalo simple ga tana jeevana sutranni manandarito panchukunnaru Sri Devaraj Aras. Sai anubhavalalo anugrahamlo జీవితాన్ని ధన్యం చేసుకున్న కుటుంబంలో 4వ తరానికి చెందిన కుమారి జి సాయి హర్షిత రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ వాస్తవ్యులు. చిన్నతనం నుంచి బాలవికాస్ విద్యార్థినిగా స్వామి విలువలను ఆకళింపు చేసుకున్న సాయి హర్షిత ఇప్పుడు శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయర్ లెర్నింగ్ లో ఎంబీఏ చేస్తున్నారు. సిలింగ్ ఆన్ డిజైర్స్ మీద తన అవగాహనను, తాను అనుసరిస్తున్న విధానాలను ఈరోజు సాయి హర్షిత మనతో పంచుకుంటారు.
5: ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు అనేక కోటి నమస్కారాలు సమర్పించుకుంటూ అందరికీ సాయిరామ్. స్వామివారు మనకు చెప్పిన 9-point కోడ్ ఆఫ్ కాండక్ట్ లో చివరి పాయింట్ కోరికల మీద అదుపు ఉంచుకోవటం, అంటే సీలింగ్ ఆన్ డిజైర్స్. దీనిని మెయిన్ గా మనం 4 ఏరియాస్ లో ప్రాక్టీస్ చేస్తాం. ఫుడ్, టైం, ఎనర్జీ, మనీ. ఫుడ్ విషయానికి వస్తే, చిన్నప్పుడు బాల్యకాస్ లో ఆంటీ వాళ్ళు ఒక స్టోరీ చెప్పేవాళ్ళు. స్వామి కారుణ్యానంద వారు వారి రూమ్ లో కూర్చొని విండో బయటికి చూస్తే ఒక చెత్త డబ్బా కనిపించిందంట. అయితే అక్కడ పడి ఉన్న ఫుడ్, మిగిలిపోయినది ఏదైతే వేరే వాళ్ళు పడేశారో, కుక్కలు వచ్చి తినడం స్టార్ట్ చేశాయి. ఆ తర్వాత కొంతమంది చిన్న పిల్లలు వెళ్లి అదే ఫుడ్ ని ఏర్కొని తినడానికి ట్రై చేస్తున్నారంట. ఇంతలో స్వామి కారుణ్యానంద గారి భుజంపై ఎవరు కట్టినట్టు అనిపిస్తే వెనక్కి తిరిగి చూస్తే స్వామి వారు ఉన్నారంట. స్వామి, భగవంతుడైన మీరే ఇక్కడ ఉండగా ఆ పిల్లలకి అలా తినాల్సి వస్తుంది ఏంటి అని అడిగారంట. అప్పుడు స్వామి చెప్పారంట, పూర్వజన్మంలో వీళ్ళందరూ చాలా రిచ్ పీపుల్, చాలా ఫుడ్ ఉన్నవాళ్ళు. అప్పుడు వాళ్ళ ప్లేట్ లో ఉన్నది కొంచెం కొంచెమే తినేసి మిగిలినంతా పడేసేవాళ్ళు, అందుకని ఇప్పుడు అదే ఫుడ్ ని వాళ్ళు ఏర్కొని తినాల్సి వస్తుందని చెప్పారంట. ఈ విషయం నాకు బాల్యకసలో చెప్పినప్పటి నుంచి ఫుడ్ యొక్క ఇంపార్టెన్స్, అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేది బాగా అర్థమైంది. అయితే ఒకప్పుడు ఈ సీలింగ్ ఆన్ డిజైర్స్ అనే పాయింట్ నారాయణ సేవ చేయాలి అనే ఉండేదండి. మా ఇంట్లో ప్రతిరోజు భోజనానికి ముందు అమ్మ ఎప్పుడైతే బియ్యం కడుగుతారో ఫస్ట్ ఒక గుప్పెడు బియ్యం తీసి ఒక బ్యాగ్ లోకి వేస్తారు, ఆ తర్వాత మాకు కావాల్సింది వండేస్తారు. ఈ బ్యాగ్ ఆఫ్ బియ్యం ఎప్పుడైతే నిండుతుందో మందిరంలో ఇచ్చేస్తాం. ఈ విధంగా నారాయణ సేవలో మేము పాల్గొంటాము. రెండవది ఎనర్జీ విషయానికి వస్తే, ఎనర్జీ మనకి చాలా చోట్లలో ఉంటుంది. స్వామి మనకి ఎన్నోసార్లు చెప్పారు డోంట్ వేస్ట్ కరెంట్ అని. దీనితో పాటు మనం వేస్ట్ చేసి ఇంకొక ఎనర్జీ ఎక్కువగా మాట్లాడడం వల్ల, మనము మాట్లాడే ముందు ఆలోచించాల్సిన 4 ఫిల్టర్స్ స్వామి వారు చెప్పినవి ఒకరోజు నేను ట్రై చేసి చూశాను. ఇది అవసరమా అని ఫిల్టర్ దగ్గరే నాకు 90% నేను మాట్లాడేది ఆగిపోయింది. నేను ఆ రోజు ఓన్లీ 2 సెంటెన్సెస్ మాట్లాడానని నాకు బాగా గుర్తుంది. సో ఈ ఎక్స్పీరియన్స్ తో నాకు అర్థమైంది ఏమిటంటే, మనం రోజుకి మాటల్లో ఎంతో ఎనర్జీ వేస్ట్ చేస్తాం. మాటలు మన ఎనర్జీని ఎలా అయితే తగ్గిస్తాయో, మనం భజన్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు కానీ, నామస్మరణ చేసినప్పుడు కానీ మన ఎనర్జీ పెరగడమే కాకుండా వైబ్రేషన్స్ కూడా పెరుగుతాయి. ఈ విధంగా సేవ్ ఎనర్జీని ప్రాక్టీస్ చేస్తాను. మూడవది టైం వేస్ట్. ఎన్నోసార్లు వినుంటాం టైం వేస్ట్ ఇస్ లైఫ్ వేస్ట్ అని. స్వామి వారిని కూడా అష్టోత్తరంలో కాలాతీతాయ కాల రూపాయ అని వర్ణిస్తాము. ఈ కాలంలో మనం టైం వేస్ట్ ఎక్కువగా చేసేది ఫోన్తో. టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఏదైనా ప్రొడక్టివ్ యాక్టివిటీ చేస్తూ ఉండాలి. ఈ క్వారంటైన్ వల్ల టైం ని ఇంకా ఎంత బాగా ఉపయోగించుకోవచ్చో నేర్చుకున్నాను. రెగ్యులర్ గా జరిగే క్లాసెసే కాకుండా భజనలో పార్టిసిపేట్ చేయడం, ఇంట్లో అందరం ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేసి అందరూ కలెక్టివ్ గా ప్రేయర్ చేయడం టైం ని ఎంతో యూస్ఫుల్ చేస్తాయి. ఫోర్త్ది, స్వామివారు చెప్పేది డోంట్ వేస్ట్ మనీ. స్వామివారు ఎన్నోసార్లు చెప్పారు స్టూడెంట్స్ కి, మనీ అనేది పేరెంట్స్ హార్డ్ వర్క్ నుంచి వచ్చిందని. ఒక విద్యార్థిగా నేను దీనిని, నాకేదైతే అవసరమో అది కొనుక్కొని ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఉండడానికి నేను ట్రై చేస్తాను. ఈ విధంగా డోంట్ వేస్ట్ మనీ అనే దాన్ని పాటిస్తాను. సీలింగ్ ఆన్ డిజైర్స్ అనే దాన్ని నేను ఈ విధంగా పాటిస్తాను. ఈ అవకాశం ఇచ్చిన రేడియో సాయి వారికి మరియు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై సాయిరాం.
0: చిన్న చిన్న పనులతో నిత్య జీవితంలో సీలింగ్ ఆన్ డిజైర్స్ ను ఎలా ప్రాక్టీస్ చేయొచ్చో సాయి హర్షిత మనకి చక్కగా వివరించారు. 1968 సంవత్సరంలో స్వామి బాల వికాస్ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు అందులో విద్యార్థినిగా చేరి ఆ తరువాత ఎన్నో సంవత్సరాలు బాల వికాస్ గురువుగా సేవలను అందించారు శ్రీమతి శశిబాల గారు. ప్రస్తుతం వీరు జాతీయ బాల వికాస్ సమన్వయకర్తగా వ్యవహరిస్తూ సత్యసాయి సేవా సంస్థలలో తమ సేవలను అందిస్తున్నారు. కుటుంబ పరంగా సంస్థాపరంగా కూడా స్వామితో ఎన్నో ప్రత్యక్ష అనుభవాలను కలిగిన అదృష్టవంతులు వీరు. ఇప్పుడు సీలింగ్ ఆన్ డిజైర్స్ మీద వీరి అభిప్రాయం ఏంటో వీరి మాటల్లోనే విందాం.
6: ఓం శ్రీ సాయిరాం. స్వామి పాత రోజుల్లో వచ్చిన భక్తులందరినీ కూడా ఇంటర్వ్యూకి పిలవడం, వాళ్ళందరితో చాలాసేపు సంభాషించి వాళ్ళని ఆనందపరిచి వెళ్లటం అనేది మనందరికీ తెలుసు. ఆ ఇంటర్వ్యూ రూమ్ ని స్వామి ఇప్పుడు కూడా ఇంటర్వ్యూ రూమ్ అని పిలిచినట్లుగా మనకెవరికి తెలియదు. దాన్ని కోరికల గది అని పిలిచేవాళ్లు. ఒకసారి ఒక భక్తుడు స్వామిని, స్వామి మీరేమో ఒక పక్క కోరికలు తగ్గించుకోండి, కోరికలు ఉండకూడదు, మితిమీరిన కోరికలు మతికి హాని కలిగిస్తాయి అని మీరు చెప్తున్నారు, మరి అందరినీ వచ్చిన వాళ్ళని ఆ కోరికల గదిలోకి పంపిస్తారు ఏంటి స్వామి అని చెప్పి స్వామిని అడిగితే, స్వామి నవ్వుతూ, బంగారు కోరికల గదిలోకి ఎందుకు పంపిస్తాను నేను, అక్కడికి వెళ్లి ఆ గదిలో కూర్చుని ఏది కోరుకోవాలో అది కోరుకునేటట్టుగా వాళ్ళని తయారు చేస్తాను. మనందరికీ తెలుసు ఏది కోరుకోవాలో మనం, జీవితంలో మనకు కావాల్సిన కోరిక ఒకటే ఒక కోరిక, అది భగవంతుణ్ణి చేరుకోవడమనేది. అటువంటి ఆ చక్కటి ఉదంతం ఇచ్చినటువంటి స్వామికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కోరికల్ని అదుపు చేసుకోవడము చాలా, స్వామి చాలా చక్కగా అది ఏదో ఒక ఉపన్యాసం లాగా ఒక పద్ధతిలో కాకుండా ప్రాక్టికల్ గా మన నిత్య జీవితంలో మనం ఎలా అనుసరించవచ్చు అనే దాన్ని చాలా చక్కగా చెప్పారు. నాకు పర్సనల్ గా చూస్తే ఒకసారి లాంగ్ బ్యాక్ 70s లో అట్లా మా అమ్మగారు కూడా ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్ గా చేసేవారు. ఆమె లెక్చరర్ గా ఉన్న టైంలో వాళ్ళ కొలీగ్స్ కొంతమందిని తీసుకుని పుట్టపర్తి వాళ్ళకి చూపించడం కోసం వాళ్ళందరిని తీసుకుని పుట్టపర్తి వచ్చారు. ఒక 2-3 రోజులు అయిన తర్వాత స్వామి ఈ గ్రూప్ అందరినీ కూడా ఇంటర్వ్యూకి పిలిచారు. ఇంటర్వ్యూలో స్వామి చాలా విషయాలు మాట్లాడారు. అందులో ఎందుకంటే అన్ని రిలీజియన్స్ అన్ని కమ్యూనిటీస్ చెందిన వాళ్ళు ఉన్నారు ఆ గ్రూప్ లో. ఫస్ట్ టైం వాళ్ళందరూ స్వామిని చూడటం చాలా మంది. వాళ్లతో స్వామి చాలాసేపు మాట్లాడి ఆధ్యాత్మిక విషయాలన్నీ చెప్పిన తర్వాత సడన్ గా మా అమ్మగారి వైపు తిరిగి ఆడవాళ్లకి ఎన్ని చీరలుంటే సరిపోతుంది అన్నారు. మా అమ్మగారికి అర్థం కాల ఇదేంటి స్వామి సడన్ గా చీరల గురించి మాట్లాడుతున్నారని. తక్కిన వాళ్ళందరి మొహంలో కూడా ఒక రకమైనటువంటి ప్రశ్నార్థకంగా వాళ్ళ మొహాలు పెట్టారు. ఇదేంటి స్వామి చీరల గురించి అడుగుతున్నారు అని అనుకుని వాళ్ళు అసలు జవాబు చెప్పలేని స్థితిలో ఉన్నారు. అమ్మ కూడా స్వామి నమస్కారం పెట్టి స్వామి తెలియదు స్వామి మీరే చెప్పండి అని. 6 మంచి చీరలుంటే సరిపోతుంది కదా అన్నారు స్వామి. అమ్మ వెంటనే అవును స్వామి సరిపోతుంది అని. ఒక 6 చీరలు ఇంట్లో పనిపాటలు చేసుకోవడానికి దానికి ఉండి ఒక 6 మంచి చీరలు, మీరందరూ ఉద్యోగస్తులు కాబట్టి చక్కగా తయారై వెళ్ళడానికి ఒక 6 మంచి చీరలు, ఇంట్లో పనిపాటలు చేసుకోవడానికి ఒక 6 చీరలు ఉంటే సరిపోతుంది కదా అన్న. చాలు స్వామి అని మా అమ్మ చెప్పారు. అదే కోరికలపై అదుపు అంటే అన్నారు స్వామి. కనిపించిన వల్ల కొనుక్కోవాలి, కనిపించిన వల్ల మన దగ్గర ఉండాలి అన్న భావన లేకుండా అదుపు చేసుకోవడం అనేటువంటిది నేర్చుకోండి బంగారు అని స్వామి చెప్పారు. అది అయిపోయింది, ఆ ఇంటర్వ్యూ అయిపోయింది, అంతా తిరిగి వచ్చారు. తక్కిన వాళ్ళు ఎంత అర్థం చేసుకున్నారో గాని మా అమ్మ మాత్రం దాన్ని ఒక వేద వాక్కులాగా తీసుకున్నారు. టిల్ హర్ లాస్ట్ బ్రెత్, తన చివరి క్షణం దాకా స్వామి చెప్పినటువంటి ఆ 6 చీరల సిద్ధాంతాన్ని ఆమె జీవితంలో ఆచరిస్తూ వచ్చారు. మాకు అలాగే నేర్పించారు తను. నేను చాలా చోట్ల ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు స్వామి ఇలా చెప్పారు, మా అమ్మగారు ఇలా మాట్లాడారు, ఇలా చెప్పారని ఈ 6 చీరల గురించి చెప్తూ వచ్చాను. కానీ ఇది ఉపన్యాసాలు మటుకే పరిమితమైందేమో, మరి నా విషయంలో కూడా మార్పు తేవాలనుకున్నారేమో తెలియదు స్వామి. మొన్న ఆల్ ఇండియా సేవ, మార్చిలో ఆల్ ఇండియా సేవ సమయంలో మేము ఇక్కడ పుట్టపర్తి రావడం జరిగింది. నేను మామూలుగా ఒక 4 రోజులుండి అంతా సేవాదళ్ళందరినీ చూసుకుని తిరిగి వెళ్ళిపోతాం అనుకుని ఒక 4 మంచి చీరలు, ఒక 2 కాటన్ శారీస్ పెట్లో పెట్టుకుని వచ్చాము. 3-4 డేస్ జర్నీయే కదా అనుకుని, స్టే కదా అనుకుని. అట్లా వచ్చిన 6 చీరలతో స్వామి 72 రోజులు మమ్మల్ని ఇక్కడ ఉంచారు. అంటే ఏది స్వామి ఊరికినే చెప్పరు, దాన్ని మనం జీవితంలో ఆచరించి అమలు చేసేటట్టుగా మనకి చక్కటి ఇది నేర్పిస్తారు స్వామి. ఇది వ్యక్తిగతంగా నేను అనుభవించినటువంటి ఒక గొప్ప ఉదంతం. 2వది, నేను గుంటూరు సత్యసాయి శాంతిసుధ మందిరంలో, ఆ మందిరం కూడా స్వామి వచ్చి ఆవిష్కరించారు, ఆ మందిరంలో సత్యసాయి విద్యావిహార్ స్కూల్ ఉంది. ఆ స్కూల్ పిల్లలకి బాల వికాస్ తీసుకుంటూ ఉండేదాన్ని. సుమారు 300-400 మంది పిల్లలు బాల వికాసులు ఉండేవాళ్ళు. నాకు పిల్లలకు అనేక విషయాలు చెప్తూ ఇట్లాగే డబ్బులు వేస్ట్ చేయకూడదు నాన్న, అమ్మా నాన్న కష్టపడి సంపాదిస్తుంటారు, మనం డబ్బులు వృధా చేయకూడదు, ఇలా అన్ని చెప్తూ ఉండేదాన్ని. కానీ వాళ్ల వయసు చాలా చిన్న వయసు అవడం వల్ల చెప్పడం అనేది కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండేది. చివరికి ఒక రోజు అక్కడ టీచర్స్ ఇద్దరు ముగ్గురుతో బాల వికాస్ చెప్పే వాళ్ళతో కూడా ఆలోచించి ఒక చిన్న డబ్బా లాంటిది పెట్టి ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఏదో ఒకటి కొనుక్కు తినండి అని తల్లిదండ్రులు పిల్లలకు డబ్బులు ఇవ్వడం అనేది మన దీంట్లో బాగా అలవాటు. మా నాన్న 5 రూపీస్ ఇచ్చాడంటే మా నాన్న 10 రూపీస్ ఇచ్చాడని వీళ్ళు చెప్పుకోవడం పిల్లలు, ఏదో ఒకటి వాకిట్లోకి వెళ్ళి కొనుక్కోవడం అనేది. సో ఇవన్నీ గమనించాక ఒక రోజు పిల్లలకు చెప్పాను, నాన్న మీరు చక్కగా డబ్బులు సేవ్ చేసుకుంది, ఇప్పుడు అమ్మ నీకు 10 రూపీస్ ఇస్తే 5 రూపీస్ సేవ్ చేయి, 5 రూపీస్ నువ్వు ఖర్చు పెట్టుకో. ఒక్కసారి అంత 10 రూపాయలు దాచిపెట్టడం అంటే వాళ్ళు మళ్ళీ రివర్స్ అవుతారు మన మీద. సో ఇట్లా చెప్పి వాళ్ళకి ఒక డబ్బులు, సగం డబ్బులు ఆ బాక్స్ లో వేసేటట్టుగా చేశాం. వాళ్ళకి ముందు అర్థం కాలేదు, పేరెంట్స్ కూడా ముందు కోపం వచ్చింది, ఇదేంటి మేము మా పిల్లలకి డబ్బులు ఇస్తుంటే స్కూల్లో వీళ్ళు ఇలా కలెక్ట్ చేస్తున్నారా అని. కానీ సత్యసాయి స్కూల్ అవడం వల్ల వెంటనే అలాంటి అపోహలకి వాళ్ళు రాకుండా స్కూల్ కు పేరెంట్స్ మీట్ జరిగినప్పుడు వచ్చి అడిగితే చెప్పాం, ఇట్లా పిల్లలకి నేర్పించడం కోసం అండి, దాంతో ఒక మంచి కార్యక్రమం చేస్తాము అని చెప్పాము. అనుకోకుండా మళ్ళా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్కూల్స్ మొదలైన టైంలో ఆ డబ్బులన్నీ కలెక్ట్ చేస్తే చాలా అమౌంట్ వచ్చింది. ఆ అమౌంట్ తోటి రకరకాల నోట్బుక్స్, పెన్స్, పెన్సిల్స్, జామెట్రీ బాక్సెస్ ఇట్లాంటివన్నీ కూడా చాలా దాదాపు ఒక 500 మంది పిల్లలకి సరిపడే సామాన్ అంతా కొని మందిరంలో పెట్టి, అప్పుడు రాష్ట్ర అధ్యక్షులు చలం గారు గుంటూరు ఏదో పర్యటనకు వచ్చారు. వారి సమక్షంలో ఈ పిల్లల చేత, ఆ తల్లిదండ్రుల చేత పక్కనే మందిరానికి ఆనుకునే మాకు రెడ్ క్రాస్ ఆర్ఫనేజ్ ఒకటి ఉంది, బీసీ ఆర్ఫనేజ్ ఒకటి ఉంది. ఆ పిల్లలందరూ మాకు మందిరంలో బాల వికాస్ పిల్లలు, మందిరంతో ఒక రకంగా వాళ్ళని మేము అడాప్ట్ చేసుకున్నట్టు. ఆ పిల్లలందరినీ పిలిచి వాళ్ళందరికీ నోట్బుక్స్, పెన్స్ అన్ని ఇస్తుంటే ఈ పిల్లలకి తెలియని ఆనందం. నా పక్కన ఒక చిన్న పాప కూర్చుంది. అది వెంటనే అన్నాడు, ఆంటీ వీళ్ళందరికీ మనం ఎందుకు ఇవ్వాలి పెన్స్, పుస్తకాలు? వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళకి కొనిస్తారు కదా, మనం ఎందుకు ఇవ్వాలి? ఉపన్యాసంలో చెప్పాను ఇట్లా మా పిల్లలంతా దాచిపెట్టుకున్న డబ్బులతో మేము ఇవన్నీ కొన్నాము, వాళ్ళ చేతే ఇప్పిస్తున్నామని. విన్న వెంటనే నన్ను క్వశ్చన్ చేసింది. నేను చెప్పాను, నాన్న నీకంటే అమ్మా నాన్న ఉన్నారు, అన్ని కొని పెడుతున్నారు నీకు, మరి వాళ్ళకి తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు కదా, మరి వాళ్ళకి మనమన్నా మనం కొని పెట్టాలి కదా నాన్న అనగానే చాలా ఎమోషనల్ అయిపోయారు ఆ పిల్లలు. అయ్యో అమ్మా నాన్న లేకుండా ఎలా ఉంటారు ఆంటీ అంటూ పాపం వాళ్ళు ఏడ్చేసి, ఇంక నుంచి మేము చక్కగా డబ్బులు దాచిపెట్టుకుని అందరికి అన్ని కొనిస్తాం ఆంటీ మేము అని చెప్పి స్వామి సమక్షంలో పిల్లలు, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ వయసుకి నిజంగా గ్రూప్ 1 కన్నా చిన్న పిల్లలు వాళ్ళు, యూకేజీ ఫస్ట్ క్లాస్ లో ఉన్న పిల్లలు వాళ్ళు, అండ్ స్వామి ముందు వాళ్ళు అలా చెప్తూ ఉంటే నిజంగా పెద్దవాళ్ళమైన మాకే చాలా సిగ్గు అనిపించింది. అంటే ఏదైనా బీజము ఆ వయసులో బీజం పడాలి వాళ్ళకి, ఒక మంచి హ్యాబిట్ ని మనం వాళ్ళకి పెంచాలి అంటే ఆ వయసులో వాళ్ళకి చక్కగా అర్థమయ్యే రీతిలో వాళ్ళకి చెప్తే మాత్రం చాలా చక్కగా పిల్లలు దాన్ని ఆచరిస్తారు. అదొక ఉదంతం నాకు. అలాగే ఇంకొక మూడవ ఉదంతం ఒకటి నేను మీకు చెప్పదలుచుకున్నాను. నేను గుంటూరు ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్ గా చాలా సంవత్సరాలు పనిచేసి స్వామి అనుగ్రహంతో అదే కాలేజీకి ప్రిన్సిపల్ గా 2014 అపాయింట్ అవడం జరిగింది. అదే టైంకి ఆ కాలేజీకి అటానమీ స్టేటస్ రావడం, అన్ని రావడంతో ఏదైనా మంచి బెస్ట్ ప్రాక్టీసెస్ ఈ కాలేజీలో ఇంట్రొడ్యూస్ చేయాలి, ఎందుకంటే మొత్తం స్టేట్ లోనే హైయెస్ట్ స్ట్రెంగ్త్ ఉన్న కాలేజ్, 2500 గర్ల్స్ స్టూడెంట్స్ ఉన్నారు, ఎక్స్క్లూజివ్ గా గర్ల్స్ కాలేజ్ అది, అన్ని కమ్యూనిటీస్ పిల్లలు ఉన్నారు, మెజారిటీ ఆఫ్ దెమ్ ఎక్కువ మంది స్కాలర్షిప్ బేస్డ్ గర్ల్స్ వాళ్ళంతా కూడా, ఒక పూట తింటే ఒక పూట తినడానికి కూడా లేనటువంటి స్థితి నుంచి వచ్చిన పిల్లలు, తల్లిదండ్రి ఎంతో కష్టపడి కూలీనాలు చేసుకుని పిల్లల్ని చదివిస్తున్నారు. సో ఆలోచించి ఆలోచించి రకరకాల ప్లాన్ లేదో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏదైనా ముందు స్వామికి చెప్పడం, ఇంట్రడ్యూస్ చేయడం, దానివల్ల సక్సెస్ అవుతూ వచ్చాయి ఆ ప్రాక్టీసెస్ అని. ఒకసారి మాకేంటంటే కాలేజీకి ఎలక్షన్స్ లాగా పెట్టుకుని ముందు క్లాస్ రిప్రజెంటేటివ్స్ ని సెలెక్ట్ చేసుకుంటాం. ఆ క్లాస్ రిప్రజెంటేటివ్స్ అందరినీ పిలిచి కూర్చోబెట్టి, వాళ్లే దాదాపు 46 మంది అయ్యారు, పిల్లల్ని కూర్చోబెట్టుకుని నాన్న ఒక ఆలోచన వచ్చింది, మీరు ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది కూడా తెలుసుకోవాలరా, మీరు పెద్ద పెద్ద సంస్థలు ఏదో సిఎస్ఆర్లని అవన్నీ చేస్తారు, అంతదాకా వద్దు, మనకి సామాజిక బాధ్యత అనేటువంటిది మనకు ఉంటుంది నాన్న, మీరు కొంచెం పెద్ద పిల్లలు అవుతున్నారు, డిగ్రీ ఫైనల్ ఇయర్ సెకండ్ ఇయర్ లో ఉన్న వాళ్ళు, మీరు చక్కగా మనం ఏదైనా చేద్దాం అంటే, మేడం మీరు ఏ చెప్తే అది చేద్దాం మేడం అన్నారు వాళ్ళు. సో వెంటనే మీరు ఎంతో కష్టపడి స్కాలర్షిప్స్ అమౌంట్స్ తోటి దాంతో మీరు ఇక్కడ చదువుకుంటున్నారు, మనం మనకన్నా చాలా హీనస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, తిండి దొరకనటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళకి మనం ఏదన్నా ఆహారం లాంటిది అందిస్తే బాగుంటుందిరా, అదేదో మనం డబ్బులు కలెక్ట్ చేసి ఊళ్ళో డొనేషన్లు తెచ్చి దాంతో కొనుక్కుని వెళ్ళి ఇవ్వడం కాదు నాన్న, మనది అంటూ మనం ఏదన్నా ఒకటి తగ్గించుకుని మనం ఇతరులకు సహాయం చేస్తే బాగుంటుంది. డైరెక్ట్ గా నేను సీలింగ్ ఆన్ డిజైర్స్ మా స్వామి చెప్పారు అని చెప్పుకునే అవకాశం నాకు లేదు ప్రభుత్వ కళాశాల కాబట్టి అనగానే మా పిల్లలు వెంటనే, మేడం చాలా బాగుంది మేడం తప్పకుండా చేద్దామన్నారు. సరే వెంటనే చెప్పాను నాన్న, మనం ఎవ్రీ వెన్స్డే మనం ఒక ఉప్పుడు బియ్యము మనం ప్రతి వాళ్ళు మీరు కలెక్ట్ చేసుకుని తీసుకునండి, నేను ప్రిన్సిపల్ రూమ్ ముందు అన్ని బ్లాక్స్ ముందు డబ్బాలు పెడతాను, దాంట్లో వేద్దాము, మంత్ ఎండింగ్ కి కలెక్ట్ అయినటువంటి రైస్ తీసుకెళ్లి మనం ఆర్ఫనేజెస్ లో ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో ఇద్దాము అన్నాను. పిల్లలకి చాలా నచ్చింది అది. వాళ్ళు పేరు కూడా మీరే పెట్టండి అన్నాను, వాళ్ళకే ఆప్షన్ ఇచ్చాను, ఏదేదో రకరకాలు చెప్పారు, గుప్పెడు బియ్యం అన్నారు, అదన్నారు, ఇదన్నారు. నాకు వెంటనే స్వామికి దండం పెట్టుకుని, మాకు సత్యసాయి సంస్థలో మనకి అమృత కలశం అనేటువంటి ఒక గొప్ప ఇది ఉంది స్వామి, ఆ అమృత కలశం అనే ఇది వాళ్ళకి తినే వాళ్ళకి ఇది అమృతంలాగా శక్తినివ్వాలి స్వామి, అందుకని నేను అమృత కలశం అని పెట్టుకుంటాను అనగానే మా పిల్లలు ఎంత ఆనందపడ్డారు, మేడం ఎంత బాగుందో ఈ పేరు అన్నారు. వెంటనే స్టిక్కరింగ్ చేసేసి అన్ని బాక్సుల మీద అమృత కలశం అని పెట్టాము. ప్రతి బుధవారం వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ బాక్సుల్లో, లంచ్ బాక్స్ లో లేకపోతే క్యారీ బ్యాగ్ లో వాళ్ళకు ఉన్న వాటిల్లో, అంటే ప్రతిరోజు వాళ్ళు ఆహారం తినే ముందు వాళ్ళ ఇంట్లో ఇంటిల్లిపాది అందరూ తినే దాంట్లో నుంచి ఒక గుప్పెడు బియ్యం తీసి పక్కన పెడుతున్నారు వాళ్ళు. పెట్టి బుధవారం నాడు కాలేజీకి వచ్చే టైంకి అవి కలెక్ట్ చేసుకుని తీసుకొచ్చి అక్కడ ఆ డ్రమ్ లో వేయడం. నాకు హాస్టల్ ఉంది, కాలేజీకి అటాచ్ హాస్టల్, 700 మంది పిల్లలు ఉంటారు ఆ హాస్టల్. వాళ్ళు పేచి పెట్టారు, మేడం మేము హాస్టల్లో ఉంటాము, మాకు వాళ్ళు ఏదో వండి పెడతారు, మాకు అవకాశం లేదని. నాన్న మీకు నేను ఇస్తాను, ఒక 10 కిలోల బియ్యం మీకు కొని అక్కడ పెడతాను, మర్చిపోకుండా ప్రతి బుధవారం మీరు తీసుకొచ్చి దాంట్లో వేయండి అన్నాను. వాళ్ళు సంతోషపడ్డారు. సో 2500 మంది పిల్లలు, ముందు పిల్లలతో స్టార్ట్ అయింది ఈ వర్క్. మొదట్లో స్టాఫ్ అంతా కూడా ఏంటి, ఏం పని లేదు మేడం కి, అన్ని ఇలాంటివి పెడుతున్నారు అనుకున్నారు. వాళ్ళు తర్వాత వాళ్ళకి అర్థమైంది. పిల్లలు, కొంతమంది స్టూడెంట్స్ చెప్పేవాడు, మేడం బుధవారం నేను మర్చిపోయి వాకిట్లోకి వచ్చిన తర్వాత మా అమ్మ క్యాకేసి వెనక్కి పిలిచి ఇవాళ బుధవారం అమృత కలశానికి బియ్యం తీసుకెళ్లవా అంటే, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, వీళ్ళు మోటివేట్ అవడమే కాకుండా ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా మోటివేట్ అయ్యారు. సో మనం తినే దాంట్లో నుంచి మనం కొద్దిగా రోజు కొద్ది స్వామి చెప్పింది, నారాయణ సేవకి మనం చేసే పని అదే, రోజు ఎంత బియ్యం మనం వండుకునేమిటి స్వామి పక్కన పెట్టమంటున్నారు, దాన్నే మనం నెలాఖరికో ఎప్పుడో కలిపి అందరికి నారాయణుడికి పంచుతున్నాం మనం పెడుతున్నాం. అలాగే ఈ పిల్లలు కూడా చక్కగా కలెక్ట్ చేసుకొచ్చి అందులో వేయడము, డబ్బాలంతా నిండిన తర్వాత స్లోగా నాకు ఫస్ట్ పిల్లలతో పాటుగా మోటివేట్ అయిన వాళ్ళు నాన్ టీచింగ్ స్టాఫ్. వాళ్ల జీతాలు వాళ్ల స్థాయిని కూడా వాళ్ళు చూసుకోకుండా ప్రతి బుధవారం పిల్లలతో పాటు పోటీగా వాళ్ళు కూడా క్యారీ బ్యాగుల్లో చిన్న చిన్న వీటిలో బాక్సుల్లో తెచ్చి, మేడం ఇవాళ అమ్మగారు ఇవాళ బుధవారం కదమ్మా, డబ్బా వాకిట్లో పెట్టాలి కదమ్మా, నేను ముందు బియ్యం తెచ్చానమ్మా అని ఆ చెప్పులు విప్పి మరీ ఆ డబ్బా వాకిట్లో పెట్టి టేబుల్ మీద బియ్యం దాంట్లో వేసి, అంత నాకు అసలు ఊహించనంతటువంటి సపోర్ట్ వచ్చింది దానికి. చాలా బాగుంది స్వామి అనుకున్నాను. ఈ వార్త మొత్తానికి ఎట్లా వెళ్ళిందో తెలీదు, మీడియాకి ప్రెస్ కూడా వెళ్ళింది. ఒక రోజు మీడియా వాళ్ళు, ఈనాడు, ఈటీవీ వాళ్ళు వచ్చారు. మంచి ప్రాక్టీస్ ఒకటి జరుగుతోందని తెలిసింది మేడం, మేము ఇది కవరేజ్ చేయాలి మొత్తం గ్లోబల్ గా. నేను చెప్పాను పబ్లిసిటీ కోసము లేకపోతే గ్లోబల్ కవరేజ్ కోసం మా పిల్లలు ఈ పని చేయట్లేదండి, వాళ్లకి ఒక సామాజిక బాధ్యత అనేటువంటిది ఒక మంచి అలవాటు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేశాను. వాళ్ళు చాలా సంతోషంగా చేస్తున్నారు పిల్లలు, ఇందులో ఫోర్స్ లేదు. ఇవాళ మర్చిపోయాం కాబట్టి ఈ వారం వచ్చే బుధవారం తీసుకొచ్చి వేస్తాము అలాంటి కండిషన్లు కూడా ఏం పెట్టలేదు నేను. మర్చిపోతే మర్చిపోయాం, ఈ రోజున వాళ్ళు సిన్సియర్ గా దండం పెట్టుకోవాలి తప్ప, ఈ మర్చిపోయాం కదా వచ్చే బుధవారం ఈ వారం ఆ వారం తీసుకొచ్చి వేద్దాం అనుకునేటువంటి ఆలోచన కూడా లేకుండా తయారు చేశాము అని అంటే, వాళ్ళు మేము కవర్ చేస్తామని బుధవారం మార్నింగే వాళ్ళు కూడా 8:30 కల్లా క్యాంపస్ లోకి మొత్తం అంతా ఎక్విప్మెంట్ అంతా తీసుకుని వచ్చి, గేట్ దగ్గర నుంచి పిల్లలు వస్తున్నారు లైన్ లో వచ్చేటప్పుడు లోపలికి, వాళ్ళు అక్కడి నుంచి కవర్ చేసుకుంటూ వచ్చి ఆ డ్రమ్ దగ్గర అంతా పోయడము, తర్వాత వాళ్ళు మొత్తం కలెక్ట్ చేసేది అంతా చేసేది. నేను చెప్పాను ఇవన్నీ కన్నా మేము ఇంటర్వ్యూస్ తీసుకుంటామండి స్టాఫ్ తోటి వాళ్ళతో. స్టాఫ్ తో అవసరం లేదండి, పిల్లల స్పందన అడగండి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో వాళ్ళని అడగండి. మీరు ఇప్పుడే వచ్చారు, మేమే వాళ్ళని ట్రైన్ చేయలేదు, మీరు వాళ్ళని అడగండి నిజాయితీగా వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో మీకు చెప్తారు అని. ఇంకా వాళ్ళ పిల్లలు చాలా మంది పిల్లలతో వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యారు, అవన్నీ రికార్డ్ చేసుకున్నారు. పిల్లలైతే ఎంత అద్భుతంగా చెప్పారంటే, వాళ్ళు కొంతమంది చాలా ఎమోషనల్ అయిపోయారు. ప్రతి నెల నెలాఖరికి ఆ కలెక్ట్ అయిన రైస్ ని బ్యాగ్స్ లో కట్టిన తర్వాత విత్ సపోర్ట్ ఆఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ సపోర్ట్ తోటి స్టూడెంట్ యూనియన్ లీడర్స్, ఈ రిప్రజెంటేటివ్స్ అందరూ కలిసి ఒక్కొక్క మంత్ ఒక్కొక్క బ్యాచ్ కి పెట్టేదాన్ని. వాళ్ళు లోకల్ గా ఉన్నటువంటి ఆర్ఫనేజెస్, ఓల్డ్ ఏజ్ హోమ్స్ లిస్ట్ తయారు చేసి పెట్టుకుని ఒక్కొక్క నెల ఒక్కొక్క ఆర్ఫనేజ్ కి, ఓల్డ్ దానికి దగ్గరలో ఉన్నటువంటి ఓల్డ్ ఏజ్ హోమ్ కి వీళ్ళు వెళ్లి స్వయంగా వాళ్ళకి ఇచ్చి ఒక 2-3 అవర్స్ అక్కడ వాళ్లతో స్పెండ్ చేసి వాళ్ళ దగ్గర రిసీవ్డ్ అని చెప్పి రాయించుకుని అలాగే ఫొటోస్ తీసుకుని వచ్చేవాళ్ళు. ఆ 2-3 గంటలు ఆ పిల్లలతో గడిపింది, ఆ వృద్ధులతో గడిపిన ఆ సమయాన్ని వాళ్ళు ఎంత అమూల్యమైనటువంటి ఇది మేడం, మాకు ఈ సమయం మాత్రం ఎంత బాధలు ఉన్నాయి మేడం బయట, వాళ్ళకి అసలు పాపం ఫుడ్ ఉండదుట మేడం, రైస్ సరిగ్గా ఉండదుట మేడం, అదిట మేడం ఇదిట మేడం అని వాళ్ళు వచ్చి అసలు కొంతమంది అయితే ఆడపిల్లలు ఏడ్చేస్తూ చెప్పేవాళ్ళు, కొంతమంది ఏమో మేడం ఇంకా మనం చేయాలి మేడం అంటూ ఉండేవాళ్ళు. స్టాఫ్ కొంతమంది నూనె ప్యాకెట్లని ఇంకేదో కందిపప్పు అని ఇట్లా కిలోలు కిలోలు తెచ్చి పెడితే నేను అవన్నీ పక్కన పెట్టించేదాన్ని. ఇది పిల్లలు మనస్ఫూర్తిగా వాళ్ళ దాంట్లో సేవ్ చేసుకుని తీసుకొచ్చి ఇస్తున్నది. నేను ఉద్యోగం చేసుకుంటున్నా కాబట్టి 10 కిలోలు ఇవ్వచ్చు, నేను 20 కిలోలు ఇవ్వచ్చు, అది ఒక డొనేషన్ కిందే వస్తుంది తప్ప ప్రేమపూర్వకంగా వీళ్ళు ఇచ్చినది ఇది నాకు ఎందుకో చాలా విభిన్నంగా అనిపించింది. వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే పిల్లలు అన్నిటికన్నా నాకు చాలా ఆనందపరిచిన విషయం ఏమిటంటే, మేము రేపు ఉద్యోగాలు వచ్చి జీవితంలో మేము స్థిరపడిన తర్వాత వీల్ కంటిన్యూ దిస్ ప్రాక్టీస్, మా జీవితంలో మేము ఇది కంటిన్యూ చేస్తాము, మేము ఎలాగైతే అవస్థలు పడి ఇబ్బందులు పడి హాస్టల్లో తిని లేకపోతే ఇంకేదో స్కాలర్షిప్ డబ్బులతో బతికి ఇంత మంచి ప్రాక్టీస్ మాకు అలవాటైంది, మేము చేస్తున్నాము, దీన్ని మేము భవిష్యత్తులో కంటిన్యూ చేసి ఇలాగే ఇంకా 10 మందికి మా ద్వారా ఇంకొక 10 మందికి ఆహారమైతేనేమి, అవసరానికి ఇంకేదైనా సరే సహాయం చేయడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పి పిల్లలందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు వాళ్ల భాషలో వాళ్ళు వాళ్ల భావాలను వ్యక్తపరచడం జరిగింది. కాబట్టి ఒక మంచి అలవాటు అనేటువంటిది అది కాలేజీకి ఒక రికార్డ్ అయింది, ప్లస్ పాయింట్ అయింది, అది వేరే విషయం. మొత్తం గ్లోబల్ గా వెళ్ళిపోయింది అది. వన్స్ ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ కాలేజెస్ లో కూడా వాళ్ళు గుప్పిడి బియ్యం అని చెప్పేసి ప్రతి వాళ్ళు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అంటే మనం లోపం మనలోనే ఉంది, పిల్లల్ని మోటివేట్ చేయాలి, మంచిది చెప్పాలి. స్వామి ఎలాగైతే మనకి నెమ్మదిగా ప్రేమగా ఒక మంచి విషయాన్ని చెప్పి అలవాటు చేసుకోమని చెప్తారు. అది ఇనీషియల్ గా హిక్అప్స్ వచ్చాయి నాకు కూడాను, కానీ ఎంత సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అయిందంటే అది. పిల్లలు ఇవాళకి కూడా మర్చిపోకుండా, మేడం మేము ఇంకా రైస్ కలెక్ట్ చేస్తున్నాం మేడం, మేము అక్కడికి వెళ్తే ఇస్తున్నాం మేడం, ఇక్కడికి వెళ్ళి ఇస్తున్నాం మేడం, అలాగే వాళ్ళు ఇంకా డబ్బులు దాచిపెట్టుకుని వాళ్ళు స్కాలర్షిప్ డబ్బులు వస్తే వాళ్ళకి రకరకాల ఏవో కొనుక్కునే వాళ్ళు కూడా డబ్బులు దాచిపెట్టుకుని ఇంకా ఎవరికైనా సహాయం చేయాలని. ఒకరోజు ఆల్ ఆఫ్ సడన్ నా దగ్గరికి వచ్చి, మేడం ఈ రోజు నైట్ 11:30 మీరు కాలేజీకి రాగలరా అని అడిగారు హాస్టల్ పిల్లలు అందరు. నేను నైట్ 11:30 రావడం అన్న, ఒకరోజు నేను 10:30 దాకా ఖాళీలోనే ఉంటాను. అంటే కాదు మేడం, ఇవాళ ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం మేడం. 11:30 ప్రోగ్రామ్ ఏంటన్నానంటే, ఇప్పుడు చెప్పం మేడం, సీక్రెట్ మేడం, సస్పెన్స్ మేడం అంటూ నన్ను ఇచ్చేసారు. చాలా స్వతంత్రంగా ఉండేవాళ్ళు పిల్లలు. సరే ఆ రోజు నాకు ఎలా కాలేజీలో 10:30 అయింది. సరే నేను ఇక్కడే ఉంటాను నాన్న 1 అవర్ అని చెప్పి 11:30 దాకా ఉన్నాను. తీరా 11:30 ఇంకొక మ్యాథ్స్ లో ఇంకొక మేడం ఉన్నారు కళ్యాణి, నా మేడం, ఇంకొక ఇద్దరు మేడమ్స్ లైక్ మైండెడ్ వాళ్ళు ఉంటారు మనకి ప్రతి చోట, అందరు వచ్చారు. ఇంత చేసింది ఏంటంటే, ఈ పిల్లలు దాచిపెట్టుకున్న డబ్బులతోటి వాళ్ళు దాదాపు ఒక 109 or 110 బ్లాంకెట్స్ కొన్నారు. ఆ బ్లాంకెట్స్ తీసుకువెళ్లి పేవ్మెంట్స్ మీద పడుకున్న వాళ్ళకి వాళ్ళు నిద్రపోతున్నప్పుడు సైలెంట్ గా కప్పేసి రావాలి. నో పబ్లిసిటీ, నో ఫోటోస్, నథింగ్. వాళ్ళ కండిషన్ అది. నిజంగా నేనైతే స్వామికి వేల వేల కృతజ్ఞతలు చెప్పుకున్నా. అంటే మనం కేవలం ఉపన్యాసాలతో నాన్న ఇలా చేయండి అలా ఉండండి అని మాట మాత్రమే చెప్పాను నేను. నాకు ప్రత్యక్షంగా వాళ్ళు అది ఆచరణలో పెట్టి చూపించారు. ఆ రాత్రి 11:30కి నా కారులో ఒక 3 పిల్లలు, నాది చిన్న కారు కాబట్టి నా కారులో ఒక 3 పిల్లలు, కళ్యాణి వాళ్ళ కారులో ఒక 4 అట్లా వెళ్లి శంకరులాజ్ సెంటర్ ఓవర్ బ్రిడ్జ్ మీద పేవ్మెంట్స్ మీద పడుకున్న వాళ్ళందరికీ జనవరి టైంలో అనమాట, ఇది మంచి చలి, ప్రతి వాళ్ళకి ఒకటి దుప్పటి కప్పడం, ఫోటో కూడా తీయలేదు మా పిల్లలు. వద్దు మేడం ఫొటోస్ వద్దు మేడం అంటే ఎంత మెచ్యూరిటీ వాళ్ళ మనసులో వచ్చింది అనేది నాకు ఈ అమృత కలశం స్టార్ట్ చేసిన తర్వాత జరిగిన ఫస్ట్ ఇన్సిడెంట్ ఇది నాకు. సో వాళ్ళంతరూ వాళ్ళు మోటివేట్ అయ్యి ఇలా చేద్దాం మేడం మనం, ఇలా చేస్తే బాగుంటుంది అని వాళ్ళ డబ్బులతో వాళ్ళు 109 దుప్పట్లు కొనడం అంటే ఏదో మామూలు నాసిరకం దుప్పట్లు కాదు, అవి చాలా స్ట్రాంగ్ గా ఉండి చలికి ఆగేటువంటి. చివరికి ఒక్క చోట మాత్రం నేను అన్నాను, రికార్డు మీకు అక్కర్లేదురా, నా పిల్లలు చేసింది ఇది నేను చూపించుకోవాలి, నాకు ఒక్క ఫోటో ఉండాలిరా అన్న. మేడం వద్దు మేడం వద్దు అంటేనే ఫోటో తీయించారు, కానీ అది అంత బ్లాక్ గా వచ్చింది తప్ప ఫోటో. అంటే ఇదేదో పబ్లిసిటీ కోసం వాళ్ళు చేయలేదు, వాళ్ళు ప్రాణం పెట్టి చేశారు. ఇది మనం చెప్పినటువంటి దాన్ని ఆచరణలో చూపించారనేటువంటిది నాకు చాలా చక్కటి పాఠంలాగా అనిపించింది అది. అందుకే స్వామి అంటారు, కోరికల్ని మనం అదుపు చేసుకోగలిగితే తద్వారా మనం సమాజంలో ఎంతో మందికి ఎన్నో చేయగలుగుతాం మనం. ఎన్నో రకాలు స్వామి అంటారు, పొదుపు అనేటువంటిది ఆ కోరికలపై పొదుపు ఉండాలి, కోరికల విషయంలో పొదుపు ఉండాలి, ధనం విషయంలో పొదుపు ఉండాలి, కాలం విషయంలో పొదుపు ఉండాలి, అన్ని విషయాల్లో కూడా అదుపు అనేటువంటిది ఉంటేనే, ఆ కోరికలపైన అదుపు అనేది ఉంటేనే జీవితం అనేటువంటి ప్రయాణం చాలా సాఫీగా అయిపోతుంది. ఎలాంటి గొడవలు గాని ఎలాంటి ఇబ్బందులు గాని మనకి జీవితంలో ఎదురవ్వని స్వామి చెప్తారు. కాబట్టి ఇవి నాకు చాలా అద్భుతమైనటువంటి, నా పర్సనల్ లైఫ్ లో నేను చాలా అద్భుతంగా ఫేస్ చేసినటువంటి ఇన్సిడెంట్స్ ఈ మూడు కూడా. సాయిరాం,
0: కోరికలను అధిగమించడం అనే దానికి మొదటి మెట్టు కోరికలను అదుపులో ఉంచుకోవటం అని, మనకి ఉన్న దాంట్లో ఇతరులతో పంచుకోవటం అనే సేవ ఎంత సులభంగా చేయొచ్చు, అందులో వచ్చే తృప్తి ఎంత ఉన్నతంగా ఉంటుంది అనే విషయాలను గురించి శశిబాల గారి ద్వారా ఇప్పుడు తెలుసుకున్నాం కదా. జీవితం అంతా బ్యాలెన్స్ మీదే ఆధారపడి ఉంటుంది అంటారు స్వామి. నడవడానికి, కూర్చోటానికి, సైకిల్ తొక్కడానికి, కార్ డ్రైవ్ చేయడానికి, అంతెందుకు చివరికి ఆలోచించడానికి కూడా బ్యాలెన్స్ అనేది ఎంతో అవసరం. లైఫ్ అంటే బ్యాలెన్స్. జీవితమంతా స్వార్థంలోనే గడిచిపోతే ఆ లైఫ్ లో బ్యాలెన్స్ ఉండదు. స్వార్థం, స్వప్రయోజనం దూరం చేసుకున్నప్పుడే మన సమాజం, దేశం, ప్రపంచం బాగుపడతాయి. కోరికలు ఎప్పుడూ స్వార్థంతో నిండి ఉన్నవే అయి ఉండకూడదు. అటువంటి కోరికల మీద అదుపు పెట్టడం మన బాధ్యత. న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వ మానుషు అన్నారు. లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్, మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్ అని స్వామి ఎన్నోసార్లు చెప్పడం మనందరం విన్నాం కదా. ఆశలను అమితంగా పెంచుకుంటూ పోయేవాడు కడుబీదవాడు. తృప్తి ఉన్నవాడే నిజమైన ధనవంతుడు. ఈ విషయాన్ని మనం ప్రతినిత్యం జ్ఞాపకం చేసుకుంటూ స్వామికి నచ్చే మార్గంలో సీలింగ్ ఆన్ డిజైర్స్ ను ఆచరించటానికి కావలసిన శక్తియుక్తులని మనందరికీ ప్రసాదించమని మన స్వామిని ప్రార్థిస్తూ అందరికీ సాయిరాం.
7: ముఖాముఖి నాటిక రచన పివి చెల్ల. ఇందులో పాల్గొన్నవారు ప్రభల సత్యమూర్తి, రాహుల్ సాగర్. ముఖాముఖి నాటిక.
8: సాయిరాం, నిత్యానందం హియర్.
9: నమస్కారం సార్, నా పేరు ఆత్మారాం.
8: చెప్పండి సాయిరాం.
9: సాయిరాం కాదు సార్, ఆత్మారాం.
8: సాయిరాం ఆత్మారాం గారు?
9: సాయిరాం ఆత్మారామాన్ని కాదండి, ఉత్త ఆత్మారామాన్ని.
8: చూడండి ఆత్మారాం గారు, నేను శ్రీ సత్యసాయి బాబా వారి భక్తుణ్ణి. ప్రతి వారిని సాయిబాబా వారి ప్రతిరూపాలుగా భావించటం, ప్రతి వారిని సాయిరాం అని సంబోధించటం నాకు అలవాటు. ఆ విధంగా సాయిరాం అన్న నామాన్ని నిరంతరం స్మరించుకుంటూ ఉంటాను. ఇంతకీ విషయం ఏమిటో చెప్పండి ఆత్మారాం గారు.
9: చాలా సంతోషం సార్, నేను విశ్వం టీవీ నుంచి మాట్లాడుతున్నాను. ముందుగా మీకు ఒక విన్నపం.
8: చెప్పండి సాయిరాం.
9: అదే సార్, మేము అన్ని రకాల ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం, అందువల్ల ఏ దేవుడి పేరుతోనో గురువు పేరుతోనో ఇంటరాక్ట్ అవ్వం, నమస్కారం అంటూ ఉంటాం, ఏమీ అనుకోకండి.
8: ఇందులో అనుకోవడానికి ఏముంది, నమస్కారం చక్కని సంస్కారానికి ప్రతీక. ఈ మధ్య ఎవరైనా కనిపించగానే కావలించుకోవటాలు ఎక్కువైపోయాయి గాని అసలు మన అలవాటు నమస్కారమే. ఈ కరోనా పుణ్యమా అని నమస్కార సంస్కారం పునరుద్ధరించబడటం సంతోషంగా ఉంది. అవును సాయిరాం, ఇంతకు మీరు ఎందుకు కాల్ చేశారో చెప్పలేదు.
9: మరేం లేదు సార్, నేను విశ్వం టీవీ నుంచి మాట్లాడుతున్నానని చెప్పాను కదా, ప్రపంచమంతా ఈ కరోనా ప్రభావంతో అతలాకుతలం అవుతుంటే మీ హితం కాలనీ మాత్రం అందుకు భిన్నంగా కరోనా ఫ్రీ కాలనీగా వెనుతికెక్కింది. అందువల్ల మా విశ్వం టీవీ పక్షాన మీతో ఆన్లైన్ లో ముఖాముఖి నిర్వహింప తలపెట్టాం, దానికి మీ అనుమతి కోసం కాల్ చేశాను సార్.
8: మంచి విషయాలు నలుగురితో పంచుకోవడం నాకు సంతోషమే.
9: మరి టైం ఎప్పుడు ఫిక్స్ చేయమంటారు?
8: మీ ఇష్టం, మీ టైంను బట్టి నా ప్రోగ్రామ్ సజెస్ట్ చేసుకుంటానులేండి.
9: థ్యాంక్ యూ సార్. విశ్వం టీవీ వీక్షకులందరికీ ఈనాటి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా గురించి అందరికీ తెలిసిందే, అయితే ఆ భయానక వాతావరణానికి అతీతంగా ఉన్నారు హితం కాలనీ వాసులు. వారు లోగడ అనేక సందర్భాలలో రోల్ మోడల్ కాలనీగా అవార్డ్స్ పొందారు. ఈ కోవిడ్ సందర్భంలో కూడా తమ ప్రత్యేక ఐడెంటిటీ నిలబెట్టుకుంటున్నారు హితం కాలనీ వారు. ఆ విజయ రహస్యమేమిటో నలుగురికి తెలిస్తే అది అందరికీ ఉపయుక్తంగాను ఉత్తేజపరిచేదిగాను ఉంటుందన్న భావంతో హితం కాలనీ సెక్రటరీ గారైన నిత్యానందం గారితో ముఖాముఖి ఆన్లైన్ ప్రోగ్రాం ఏర్పాటు చేశాం. శ్రీ నిత్యానందం గారు శ్రీ సత్యసాయిబాబా వారి భక్తులు కావటం మరొక ముఖ్య విశేషం. ఇప్పుడు శ్రీ నిత్యానందం గారిని విశ్వం టీవీ అఖండ ప్రేక్షక సామ్రాజ్యానికి సాదర స్వాగతం పలుకుతున్నాం.
8: చాలా సంతోషం.
9: నిత్యానందం గారు, మీ కాలనీకి హితం కాలనీ అని పేరు పెట్టడంలో ఏమన్నా అంతరార్థం ఉన్నదా?
8: మనం ఏదన్నా పెద్ద కార్యక్రమం నిర్వహించినా, పూజాది కార్యాలు చేసినా చివరిలో సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పుకుంటాం. అంటే అందరూ సుఖంగా ఉండాలని సర్వుల హితం కోరుతున్నామన్నమాట. అలాగే భగవాన్ బాబా వారు కూడా అష్టాదశ పురాణాల సారాంశం పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అంటారు. అందువల్ల కాలనీ వాసులంతా ఎటువంటి అరమరికలు లేకుండా సన్నిహితంగా మెలుగుతూ ఒకరి హితాన్ని ఒకరు కోరుకోవాలన్నదే ముఖ్య ఉద్దేశ్యం.
9: చాలా బాగుందండి, మీరు అష్టాదశ పురాణాల సారాంశం పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అని బాబావారు చెప్పారన్నారు. ఆ ఒక్క పాయింట్ జనజీవనాన్ని తీర్చిదిద్దుతుందంటారా?
8: ఒక్క పాయింట్ అని తేలిగ్గా అంటున్నారు గాని ఆచరించి చూడండి, పరుల పట్ల జాగ్రత్తగా మసలుకోవటం ఎంత కష్టమో అర్థమవుతుంది. పక్కవాడికి అవసరం అయినప్పుడు మనం శక్తికి తగ్గట్టుగా సాయం చేయడం ఎంతో అవసరం. ఒక్కొక్కప్పుడు మన సుఖాలను సంపదను గురించి కూడా ఆలోచించకుండా వారి అవసరాన్ని తీర్చాల్సి ఉంటుంది. దానినే స్వామి పంచుకో పెంచుకో అంటారు.
9: మీ అవగాహన చాలా విశ్లేషణాత్మకంగా ఉంది. మీరు కాలనీ వాసుల్లో ఉన్న అవగాహన, ఐకమత్య వాతావరణం గురించి ప్రస్తావించారు కదా, మీ కాలనీ వాసులంతా శ్రీ సత్యసాయిబాబా వారి భక్తులేనా?
8: మా కాలనీ ఒక మినీ వరల్డ్ లాంటిది. అన్ని జాతుల వారు, అన్ని మతాల వారు, విదేశాల వారు కూడా ఉన్నారు. ప్రశాంతిలనే ప్రాంగణంలో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన భక్త జనావళి తమ వ్యక్తిగత ఐడెంటిటీని మరచి మనం శక్తికి తగ్గట్లుగా సాయం చేయడం ఎంతో అవసరం. ఒక్కొక్కప్పుడు మన సుఖాలను సంపదను గురించి కూడా ఆలోచించకుండా వారి అవసరాన్ని తీర్చాల్సి ఉంటుంది. దానినే స్వామి

0: కాలంలో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన భక్త జనావళి తమ వ్యక్తిగత ఐడెంటిటీని మరచి అక్కడి వాతావరణంతో ఎలా మమేకం అవుతున్నారో పరిశీలిస్తే నేను పులకరిస్తుంది. భగవదాకర్షణ ఇంత అద్వితీయంగా ఘనంగా ఉంటుందా అన్న భావం విశ్వ చైతన్యానికి ప్రతీకగా ఒక అందమైన రంగురంగుల ప్రపంచం కళ్ల ముందు కదలాడుతుంది.
1: నిత్యానందం గారు, మీరు చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని అంతగా ప్రభావితం చేసిన విషయం ఏమిటండి?
0: మీలో చాలా మందికి పుట్టపర్తి గురించి అంతగా తెలిసి ఉండకపోవచ్చు. 1950లో ప్రశాంతి నిలయం నిర్మాణం జరిగిన తర్వాతే కొద్దిగా ఆధునిక వస్తువులు సమకూర్చుకోవటం జరిగింది. అంతకు ముందు స్నానపానాలకు కాలకృత్యాలకు చిత్రావతి నది దాని పరివాహక ప్రాంతమే ఆధారం.
1: సార్, మన చర్చ పక్కదారి పడుతుందేమో.
0: సక్రమంగానే నడుస్తోంది. ఇప్పుడే అసలు పాయింట్కి వస్తున్నాం. అటువంటి వస్తువులు లేని ఆ కుగ్రామానికి అనేక మంది విదేశీయులు రాసాగారు. వారంతా భౌతిక సుఖాలకు అధునాతన సౌకర్యాలకు బానిసలైన వారు. అవన్నీ వదిలి పుట్టపర్తి వాతావరణానికి వస్తులకు సర్దుకుని ఎంతో ఆనందంగా ప్రతి క్షణం భగవద్ దర్శనానికి మురిసిపోతూ నెలల తరబడి ఉండిపోయేవారు. పాములు మండ్రగబ్బలు యథేచ్ఛగా సంచరించే ఆ ప్రదేశంలో వారు తెచ్చుకున్న బెడ్డింగ్ పరుచుకుని ఆరు బయట చెట్ల క్రింద హాయిగా పడుకునేవారు.
1: సార్, ఒక్క మాట,
0: ఒక క్షణం ఆగండి. ఆ రోజుల్లో పుట్టపర్తి వెళ్లిన వారు, ముఖ్యంగా ఫారినర్స్, వాళ్ల వాళ్ల కోరికలపై ఎంతటి అదుపు సాధించారో, భౌతిక సుఖాలను ఎలా తృణప్రాయంగా పరిత్యజించారో ఆలోచించాలి. దైవాకర్షణ దైవాశీర్వం ముందు ఈ అదుపులు పరిత్యజించటాలు ఏపాటి. అందువల్లనే ఆ సాక్రిఫైసెస్ వల్లనే ఫారినర్స్ బాబావారికి ఫార్ నియరర్స్ అయ్యారు. అటువంటి అద్భుత సంఘటనలతో కూడిన ఆ దివ్యధామం ప్రశాంతి నిలయాన్ని ఆదర్శంగా తీసుకుని మినీ వరల్డ్ గా మా హితం కాలనీని తీర్చిదిద్దాం.
1: పుట్టపర్తి వచ్చేవారంతా బాబావారి దివ్యత్వాన్ని తెలుసుకుని వచ్చినవారు. అక్కడ బాబావారు పెద్ద మ్యాగ్నెట్, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. మరి మీ కాలనీలో
0: మా హితంలోని వారు బాబావారి భక్తులు కాకపోవచ్చు గాని వారి బోధనల పట్ల ఆకర్షితులైన వారే. ప్రత్యేకంగా ఒక బోధ పట్ల బాగా ఆకర్షితులైన వారు.
1: ఏమిటి సార్ అంత ప్రభావితం చేసిన ఆ బోధ?
0: చెబుతాను. జన్మచేత నరులు పరిశుద్ధ హృదయులే, పాడు చేయుచుండే పరిసరములు, అంతరాత్మ బోధను ఆలకించుడు మీరు, సమత మమత మనుజ హక్కుగాదే.
1: ఎంత బాగుందండి బాబావారి పద్యం. ఆదర్శవంతంగానూ ఆచరణీయంగానూ ఉన్నది. ఈ మెసేజ్ ని బేస్ చేసుకుని అందరూ హితంగా సన్నిహితంగా ఉంటూ ఉండటం చాలా అభినందనీయం. సార్, మీరు కోవిడ్ గురించి తీసుకున్న జాగ్రత్త గురించి తెలుసుకోవాలని వీక్షకులందరూ ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.
0: చెప్తాను. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు శ్రీ సత్యసాయి సేవా సంస్థ సభ్యులకు 9 అంశాలతో కూడిన ప్రవర్తనా నియమావళి ప్రసాదించారు. అందులో ప్రతి అంశము మానవోన్నతికి ఉపయోగపడే మచ్చుతునకే. అయితే అందులో సీలింగ్ ఆన్ డిజైర్స్ అన్న అంశం నన్ను బాగా ఆకర్షించింది. మా కాలనీవాసులకు మేము సూచించే తారక మంత్రం అతి సర్వత్రా వర్జయేత్.
1: అంటే
0: పరిస్థితులు ఎటువంటివైనా సర్వకాల సర్వావస్థలయందు అతిని వదిలేయాలి. అంటే అతిగా ప్రవర్తించకూడదన్నమాట.
1: ఇది కుదురుతుందంటారా అసలు?
0: ఎందుకు కుదరదు? నియంత్రించుకు తీరాలి. లేకపోతే కొందరిలో ఆరోగ్యపరంగాను కొందరిలో సామాజిక పరంగాను ఎన్నో సమస్యలు వస్తాయి.
1: ఆరోగ్యపరంగా అంటే ఒప్పుకుంటాను సార్. మా చిన్నాన్నకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. స్వీట్స్ తిని తిని బాగా లావుగా, అంటే ఊబకాయం అంటారు చూడండి, అలా అయిపోయారు. డయాబెటిక్ అయ్యి రోజుకు 4 ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తీసుకున్నా కంట్రోల్ కాక చివరికి కిడ్నీ ఫెయిల్ అయ్యి చిన్న వయసులోనే పోయారు.
2: సార్, మరి సామాజిక పరంగానూ సమస్యలు వస్తాయన్నారేమిటి?
0: చెప్తాను. అమిత కోపం, మొండితనం, ఇతరుల గురించి ఎప్పుడూ చెడుగా మాట్లాడటం, అబద్దాలాడటం, అయిన దానికి కాని దానికి కొట్లాటకు దిగటం, ఇలా ఎన్నెన్నో వాళ్ల వాళ్ల కుటుంబాల్లోనూ చివరికి ఆఫీసుల్లోనూ కూడా ఎన్నో వివాదాలు మొదలవుతాయి. వాళ్లతో తలపడటం అంటే కొరివితో తలగోకోవటం వంటిదన్న భావనతో వారిని దూరంగా ఉంచుతారు. ఇండైరెక్ట్ గా వాళ్ళని సంఘబహిష్కరణ చేసినట్లే.
1: అబ్బో, ఈ అతిలో చాలా దరఖాస్తులున్నాయే.
0: అందుకనే బాబావారు అందరి క్షేమం కోరి మితిహాయి అతిహాని అంటారు.
1: ఆహా, చాలా బాగున్నాయిలేండి మీ బాబావారి స్లోగన్స్. అయితే మీరు

0: సర్వత్రా వర్జయత్ అన్న పాయింట్ మీద మీ కాలనీ వాసుల్ని తీర్చిదిద్దుతున్నారన్నమాట.
1: అది బేసిక్ పాయింట్. ఆ విషయాన్ని అలా చెప్పి వదిలేస్తే మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ లాగా అయిపోతుంది. అందుకని మూడు ఏరియాల మీద కాన్సన్ట్రేట్ చేశాం.
0: మూడా? ఏమిటండి అవి?
1: ఇవి బాబా వారు చెప్పినవే. వీటిని అదుపులో పెట్టుకోకపోతే మనిషి మనుగడకే అత్యంత ప్రమాదకారిగా తయారవుతాయంటారు బాబావారు.
0: అత్యంత ప్రమాదకారులా? ఏమిటండి అవి?
2: ముఖ్యంగా గుండె జబ్బుకు కారణం ఏమిటి? అనేక మంది డాక్టర్స్ స్మోకింగ్ అని, ఫ్యాట్ అని, ఆహారం అని ఇన్ని ఎన్ని రకములుగానో బోధిస్తూ ఉంటారు. కేవలము ఇది ఆహార విహారములతో కూడినటువంటిది. ఈ హ్యాబిట్స్ కూడాను సరైన మార్గంలో ఉంటుండాలి. మన దేహతత్వంలో ఉండేటువంటి యొక్క ఒక విధమైనటువంటి పుష్టిని లేక భావమును భాగమును కూడాను సమత్వంగా పోషిస్తూ రావాలి. మానవుడి యొక్క మనోవృత్తులు మరింత వేగముగా పరిగెత్తుతున్నాయి. ఈ విధమైన తొందరపాటు వల్ల కొన్ని విధమైనటువంటి రోగములు కూడాను సంభవిస్తున్నాయి. కానీ కొన్ని కొన్ని కార్యములు విఫలం కావడం చేత మానవుడు మితిమీరినటువంటి యోచన చేస్తున్నాడు. కనుక ఈ యొక్క కారణాన్ని మనం చక్కగా విచారించినప్పుడు హరి వరి కరి.
1: హరి వరి కరి.
0: హరి వరి కరియా? భలే రిధమిక్ గా ఉన్నాయే.
1: రిధమికల్ గానే ఉంటాయి వినటానికి. ఆచరణలో జాగ్రత్త పడకపోతే డ్రమ్స్ మీద స్టిక్స్ దరు వేసినట్లు వేస్తాయి, మనిషి కుదేలైపోతాడు.
0: సార్, ఈ ఉరుకుల పరుగుల జీవితం మొత్తం హరి హరినే కదండి. జాగ్రత్త పడటానికి ఎవరి చేతుల్లో మాత్రం ఏముంటుంది?
1: ఎందుకుండదు? విశ్లేషించుకుంటే తెలుస్తుంది. ఇది చెప్పండి, మీరు మీ ఆఫీసుకు ఎలా వెళ్తారు? కారా మోటార్ బైకా?
0: మోటార్ బైక్ మీదే.
1: ఆఫీస్కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది?
0: ఒక అరగంట పడుతుంది సార్.
1: మరి మీరు ఆఫీస్కి వెళ్ళడానికి ఎంత ముందు బయలుదేరతారు?
0: అంటే ఓ అరగంట ముందు బయలుదేరతాను.
1: మరి హరిని కొని తెచ్చుకున్నట్లేగా. ఏమాత్రం ట్రాఫిక్ జామ్ అయినా సిగ్నల్ పడ్డా లేట్ అయిపోతుందన్న హరిలో బైక్ స్పీడ్ పెంచేయటం, లేకపోతే ట్రాఫిక్ మధ్యలోంచి కట్స్ కొట్టుకుంటూ వెళ్లి యాక్సిడెంట్ చేయటం. అవును, ఎప్పుడన్నా మీకు యాక్సిడెంట్ అయిందా?
0: నాకు 3 సార్లు యాక్సిడెంట్ అయినాయి. ఒకసారి చేతికి ఫ్రాక్చర్ కూడా అయింది.
1: మీ పరంగా మీరు యాక్సిడెంట్ చేశారా?
0: అది 3 మార్లే. మైనర్ యాక్సిడెంట్స్ అవటం వల్ల అవతలి వాళ్ల వెహికల్స్ కి అయిన డామేజ్ గాను కొద్దిగా డబ్బులు ఇచ్చి బయటపడ్డాను.
1: ఇటువంటి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అయిన తర్వాత కూడా మీ యాటిట్యూడ్ మార్చుకోకపోవడం ఎంత తప్పు ఆలోచించండి.
0: నిజమే గాని మార్గాంతరం ఏముంది చెప్పండి.
1: మీరెప్పుడు స్టార్ట్ ఎర్లీ రీచ్ సేఫ్లీ అన్న స్లోగన్ వినలేదా? రోడ్ల పక్క పెద్ద పెద్ద బోర్డులు పెట్టి హెచ్చరిస్తూ ఉంటారు కూడా, అయినా పద్ధతి మార్చుకోరు. అదే వేగం, అదే యాక్సిడెంట్స్, అవే మరణాలు. అందుకనే స్వామి స్టార్ట్ ఎర్లీ రీచ్ సేఫ్లీ అన్న పాయింట్ను తన ఉపన్యాసాలలో గట్టిగా నొక్కి వక్కాణిస్తూ ఉండేవారు.
0: అవును సార్, మరణాన్ని నేరోగా ఎస్కేప్ అయిన నేనే కాస్త ముందుగా బయలుదేరదాం అన్న ఆలోచనే చేయలేకపోయాను.
1: ఒక్క డ్రైవింగ్ అనే కాదు, ఉదాహరణకు విద్యార్థుల్నే తీసుకోండి. ఏడాదంతా చదువు పట్ల శ్రద్ధ పెట్టకుండా పరీక్షలు నెల రోజులకు వచ్చినప్పుడు చదవటం మొదలుపెట్టి టీలు తాగి రాత్రింబవళ్లు ఇంపార్టెంట్ పాయింట్స్ 10 బట్టి బట్టియటం, అట్లా ముక్కున పెట్టుకున్న విషయాలు పరీక్ష హాలులో గుర్తురాక హైరాన పడిపోవటం, 10 నెలల్లో చక్కగా చదువుకోవాల్సిన విషయాలను 1 నెలలో అవపోసన పడదామంటే అవుతుందా? 99% తప్పటమే. ఒకవేళ పాస్ అయినా అత్యవసర మార్కులతో పాస్ అవటమేగా.
0: వాళ్ల భవిష్యత్తు గురించి పెద్దవాళ్లు ఎంత వరి అవుతూ ఉంటారో వాళ్లకు పట్టదు.
1: పెద్దవాళ్లు మాత్రం ఏమైనా తక్కువ తిన్నారా? అయినదాన్ని కానిదాన్ని తలకెక్కించుకుని ఒకటే వర్రీ అవటంలో సిద్ధహస్తులు.
0: అవును సార్, పిల్లలు చదువు గురించి వర్రీ, చదువు వంట పట్టని వాడి గురించి వర్రీ అయితే కొంచెమైనా అర్థం ఉంది. బాగా చదివేవాడి గురించి మరో రకంగా వర్రీ. ఆ పిల్లో పిల్లాడో అమెరికాలో సెటిల్ అవ్వాలని ఒకటే వర్రీ. పక్కింటి వాళ్ల పిల్లాడు వెళ్లాడని, ఎదురింటి వాళ్ల పిల్ల వెళ్ళిందని, మనవాడు వెళ్ళకపోతే చాలా అవమానం అంటూ మరో వర్రీ.
1: తీరా వెళ్లాడే అనుకోండి, కొత్త వర్రీ ఒకటి మొదలవుతుంది. ఆ వెళ్లిన వాడు తల్లిదండ్రులు గొడవ వదిలేసి ఇంకా గ్రీన్ కార్డ్ రాలేదు, సిటిజన్షిప్ రాలేదు అంటూ వాడి వరిలో వాడు పడిపోతాడు. ఇక్కడ పేరెంట్స్ ఏమో ఇన్ని అప్పులు చేసి అమెరికాకు పంపిస్తే పంపాల్సిన డబ్బు పంపటం లేదు, మా అప్పులు అప్పులుగానే ఉన్నాయని కనిపించిన వాడికల్లా చెప్పుకుని బాధపడుతూ ఉంటారు. ఈ కోవిడ్ పుణ్యమాని విదేశాలపై మోజు కాస్త తగ్గి వెనక్కి వచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి.
0: అది మళ్లీ కొత్త వర్రీకి కారణమవుతుంది సార్. విదేశాలకు వెళ్లాడని గర్వపడుతుంటే గోడకు కొట్టిన బంతి తిరిగి అదే స్పీడ్తో వచ్చినట్లు తిరిగొచ్చేశాడని ఒకటే వర్రీ పడిపోవటం.
1: అవును, వర్రీ 1000 విధాలు, ఒకటి తప్పితే ఒకటి.
0: సార్, హరీ వర్రీ కంటే కర్రీ కాస్త బెటర్ అనిపిస్తుంది.
1: మీ అవగాహన తప్పు. ధనమూలం ఇదం జగత్ అన్నట్లు మనిషి సర్వరోగాలకు మూలం తినే తిండే. మనం తినే తిండిని బట్టి మనలో సాత్విక, తామసిక, రాజసిక గుణాలు అబ్బుతాయి.
0: అమ్మో, ఆహారం అంత ప్రభావం చూపుతుందా సార్?
1: చాలా ప్రభావం చూపుతుంది. అందుకనే మన పెద్దలు బ్రతకటానికి తినాలి కానీ తినడానికి బ్రతకూడదంటారు. రోడ్డు పక్క ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ వచ్చిన తర్వాత జీవచాపల్యం బాగా పెరిగిపోయింది. పరిసరాలు ఎలా ఉన్నాయన్నది కూడా పట్టించుకోకుండా నిలబడి ఎలా పడితే అలా లాగించేయటం పరిపాటైపోయింది.
0: కరోనా వచ్చిన తర్వాత ఆ అలవాట్లు ఎంత అనర్థదాయకాలో బాగా వెలుగులోకి వచ్చింది. ఆరోగ్యకరమైన వాతావరణంలో ఆరోగ్యకరమైన అలవాట్లతో బ్రతకాలనే తపన ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో మొదలైంది. నిత్యానందం గారు, మీరు గొప్ప హిప్నాటిస్ట్ సార్.
1: అదేమిటి సాయిరాం, ఉన్నట్లుండి ఆ నిర్ణయానికి వచ్చారు?
0: అవును సార్, అది నా హృదయంలో భావం. ఎందుకంటే మన ముఖాముఖి మొదలై దాదాపు అరగంట అవుతుంది. అప్పట్నుంచి మీ హితం కాల్ని, కోవిడ్ పై విజయం సాధించటం వెనుక రహస్యాలు చెప్తా అంటూనే నన్ను మెస్మరైజ్ చేసి మీ ధోరణిలో మీరు మాట్లాడుతూ నన్ను మీ లైన్లోకే తీసుకొస్తున్నారు.
1: అయితే ఇప్పుడు అసలు రహస్యం చెప్తాను. మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసిన విషయాలన్నీ మినీ వరల్డ్ లాంటి మా కాలనీలోనూ రిప్లికేట్ అవుతూ ఉండేవి. అయితే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి బోధనలను దృష్టిలో పెట్టుకుని సమాజ సేవయే సాయి సేవ అన్న దృక్పథంతో మన చుట్టూ ఉన్న 10 మందిని మంచి సమాజం వైపు పయనింపచేయకపోతే ఎలా అన్న పట్టుదలతో అదే సాధనగా భావించి బాబావారి మీద భారం వేసి ముందుకు సాగాను. నేనెల్లప్పుడూ మీ ఇంట, వెంట, కంట, జంట ఉండి నడిపిస్తాను, మీ సంకల్ప బలం మంచిదైతే అంటారు బాబా. ఆ అమృత అద్భుత వాక్కులను దృష్టిలో పెట్టుకుని సర్వస్య శరణాగతి తత్వంతో బాబావారి పవిత్ర పాదాలను ఆశ్రయించాను. అపార కరుణామూర్తి సంపూర్ణ ఆశీస్సులు లభ్యమయ్యాయి. మెల్లమెల్లగా హితం కమ్యూనిటీలో మార్పు వచ్చింది. భారతీయ సంస్కృతిలో అంతర్భాగమైన వసుధైక కుటుంబం స్ఫూర్తిని కాలనీ వాసుల గుండెల నిండా నింపగలిగాను. అయితే కరోనా ఫ్లేరప్ అవటంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. మిగిలిన విషయాలు పర్వాలేదు కానీ హర్రీ వర్రీ మొదటికొచ్చాయి.
0: ఎందుకలా మారిపోయారు?
1: మారిపోయారని నేను అనను గాని ఒక్కసారిగా కనీ విని ఎరుగని భయానక వాతావరణం. లాక్డౌన్ డిక్లేర్ చేయటంతో భయభ్రాంతులయ్యారు. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల వారితో పాటు విదేశీయులు కూడా మా కాలనీలో ఉన్నారని చెప్పానుగా. విదేశీయులు పెద్దగా ప్రాబ్లం సృష్టించలేదు గాని ఇతర రాష్ట్రాల వాళ్లు చావో రేవో మా రాష్ట్రానికి మేం పోతాం అంటూ ఒకటే హర్రీ హర్రీ హర్రీ.
0: పెద్ద సమస్య. లాక్డౌన్ పీరియడ్ లో ఎలా వెళ్తారట?
1: వాళ్లు అవన్నీ ఆలోచిస్తే గొడవే ఉంది. మమ్మల్ని గవర్నమెంట్ అఫీషియల్స్ దగ్గరకు తీసుకెళ్లండి, మా గోడు వాళ్లకి విన్నవించుకుంటాం అంటారు. సిచ్యువేషన్ అంతా ఫ్లూయిడ్ గా ఉంది, 4 రోజులు ఆగండి, ఎవరిని కలిస్తే పని జరుగుతుందో చూద్దాం అని కాస్త సర్ది చెప్పి శాంతింపజేశాను.
0: ఓహో, అలా చేశారా?
1: అటు తరువాత వారితో, మీరు మీ ప్రాంతాల నుండి వచ్చి సుఖంగా జీవిస్తున్నారు, అందరం సోదర సోదరీభావంతో మెలుగుతూ మంచి వాతావరణానికి దోహదపడుతున్నాం, అటువంటిది ఇటువంటి విపత్కర పరిస్థితులలో సహనాన్ని కోల్పోతే ఎలా, మళ్లీ మామూలు పరిస్థితులు రావాలని భగవంతుణ్ణి ప్రార్థించండి అనటంతో వారిలో వారు పునరాలోచనలో పడ్డారు. తరువాత మహమ్మారి విశ్వరూపం గమనించిన వారు, ఆ రోజు మీరు మమ్మల్ని మా ప్రాంతాలకు వెళ్లనీయకపోవటం ఎంత మంచిదైందో అంటూ మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు.
0: అబ్బా, ఎంత సున్నితంగా పరిష్కరించారండి.
1: అయితే అంతలోనే మరో కొత్త ప్రాబ్లం తలెత్తింది.
0: మళ్ళీ కొత్త ప్రాబ్లమా? అదేమిటండి?
1: పని మనుషులు బయట నుంచి వస్తారు, వాళ్లు 10 ఇళ్లలో పనిచేస్తారు, అందువల్ల వాళ్ళని కాలనీలోనికి రానిచ్చి రిస్క్ తీసుకోదలుచుకోలేదు. మా హితం కాలనీ కరోనా ఫ్రీ జోన్ గా ఉండాలంటే కాలనీలో వాళ్లు ఎవరూ బయటికి వెళ్లకూడదు, బయట వాళ్లెవరూ కాలనీలోనికి రాకూడదు అని స్ట్రిక్ట్ డిసిషన్ తీసుకున్నాం. అయితే మా కాలనీలో 4 వృద్ధ దంపతులున్నారు. వాళ్లు పూర్తిగా పని మనుషుల మీద, వంట మనిషి మీద ఆధారపడతారు. ఇప్పుడు మా పరిస్థితి ఏమిటని వెంటబడ్డారు, వెంటనే తీర్చేయాలంటారు.
0: అబ్బో, సొల్యూషన్ లేని సమస్య. మరి దీన్ని ఎలా సాల్వ్ చేశారండి మీరు?
1: నాకు ఏం చేయాలో తోచలేదు. మా కాలనీలో సత్యసాయి బాబా వారి భక్తులు మరో 5 ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్లతో మా ఇంటి టెర్రెస్ మీద కోవిడ్ నిబంధనలు జాగ్రత్తలు పాటిస్తూ ఒక మీటింగ్ అరేంజ్ చేసి ఈ వృద్ధ దంపతుల సమస్యను వారి ముందుకు తెచ్చాను.
0: వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, మీటింగ్ పెట్టారు గనక ఏవో 4 ఉచిత సలహాలు ఇచ్చి ఉంటారు.
1: సత్యసాయి బాబా వారి భక్తుల్ని అలా తక్కువ అంచనా వేయకండి. లేడీస్ వెంటనే ఒకళ్ళ మొహాలొకళ్ళు చూసుకుని 5 నిమిషాలు టైం ఇవ్వండి అంటూ ప్రక్కకు వెళ్లి మాట్లాడుకుని వచ్చి ఆ వృద్ధ దంపతుల బాధ్యత మేము తీసుకుంటాం, వాళ్లకి ఏం లోటు రాకుండా చూసుకుంటాం అన్నారు.
0: ఏమిటి, ఇంటి పని వంట పనినా? అన్బిలీవబుల్ గా ఉంది సార్.
1: అందుకనే నేను వాళ్ళని బాగా ఆలోచించుకునే నిర్ణయానికి వచ్చారా అని అడిగాను. దానికి వాళ్లు ప్రశాంతి నిలయం సేవలకు వెళ్లినప్పుడు, గ్రామ సేవలకు, హాస్పిటల్ సేవలకు, వృద్ధాశ్రమాలను సందర్శించినప్పుడు అన్ని రకాల సేవలు చేస్తూనే ఉన్నాం కదా, అన్నీ ఆలోచించుకునే నిర్ణయించుకున్నాం. అయితే వంట మాత్రం మన క్లబ్ హౌస్ కిచెన్ లో చేసి అందరికీ క్యారీర్లు ఇస్తామన్నారు.
0: సొల్యూషన్ లేని ప్రాబ్లం అనుకుంటే చిటికలో తేల్చేశారే.
1: అవును, ఇటువంటి సేవ జరుగుతున్నదని వాట్సాప్ మెసేజ్ లో చూసి మరో 10 మంది లేడీస్ ముందుకొచ్చారు. అప్పుడు రోజుకి 3 చొప్పున డ్యూటీస్ వేసి వృద్ధ దంపతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అత్యంత సంతృప్తి పడేలా సేవ చేయగలిగారు మా మహిళా బృందం వారు.
0: అవునులేండి, సత్యసాయిబాబా వారి పేరు వినగానే ముందుగా గుర్తుకొచ్చేది శ్రీ సత్యసాయి సేవా సంస్థల వారు చేపట్టే సేవా కార్యక్రమాలేగా. ఆ విధంగా కాలనీవాసులు బయట వెళ్లకుండా, బయట వాళ్ళని కాలనీలోకి రానియకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లతో మొత్తం మీద కరోనాని కూడా కాలనీలోకి ఎంటర్ అవ్వకుండా చూశారన్నమాట.
1: ఇంతలోనే మరో సమస్య వచ్చింది.
0: అవునా?
1: ప్రైవేట్ కంపెనీలో పనిచేసే వాళ్ళు కొందరున్నారు మా హితంలో. లాక్డౌన్ కారణంగా మొత్తం అన్ని కంపెనీల వాళ్లు వాళ్ల వాళ్ల యాక్టివిటీస్ కూడా ఆపేసి ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడం మానేశారు.
0: గవర్నమెంట్ అలా ఇవ్వకుండా ఉండటానికి వీల్లేదు, యాక్షన్ తీసుకుంటామని అన్నారుగా.
1: అవన్నీ మనకు తెలియదు. మొత్తానికి జీతం దాకా ఇబ్బంది పడుతున్నామని, ఏమాత్రం వీలున్నా సాయం అందించమని రిక్వెస్ట్ చేశారు.
0: అబ్బా, ఈ కరోనా మూలంగా ఎందరూ ఎన్ని రకాలుగా ఎఫెక్ట్ అయ్యారో పాపం. మరి దీన్ని ఎలా సాల్వ్ చేశారండి మీరు?
1: మొదటి నుంచి మా హితంలో అందరిలో పంచుకో పెంచుకో అన్న సిద్ధాంతాన్ని బాగా అలవాటు చేశాం.
0: పంచుకో పెంచుకో అదేమిటి సార్?
1: పక్కవారి కష్టసుఖాలలో పాలు పంచుకో, ఆప్యాయతలు పెంచుకో అని.
0: బాబావారి బోధనలు, సేవా పథకాలు సమాజానికి ఉపయోగపడే విధంగా ఎంత పద్ధతిగా రూపకల్పన చేస్తారో, ఆ పథకాలకు పెట్టే పేర్లు కూడా ఆ ఆదర్శాలకు తగ్గట్టుగానే ఉంటాయి. మరి ఆ జీతం రాని వారికి పంచుకో పెంచుకో పథకాన్ని ఎలా అన్వయింప చేశారు మీరు?
1: బాగా ఆలోచించాం. ఇచ్చేవారు తప్పనిసరిరా బాబు, ఇరకాటంలో పెట్టారు అని అనుకోకుండా సంతోషంగా ఇవ్వాలి. అందుకని ఇంట్లో నుంచి పిల్లలు గాని పెద్దలు గాని ఎవరూ బయటకు వెళ్లటం లేదు గనక పెట్రోల్ ఖర్చులు, ట్రావెల్ ఖర్చులు సేవ్ అవుతున్నాయి. అలాగే ఇతరత్రా అనేక ఖర్చులు కూడా తగ్గాయి. జీతం చేతికి అందని మన కాలనీ సోదరులకు ఈ విపత్కర పరిస్థితుల్లో ఆపన్న హస్తం అందించడం గొప్ప చర్య కాగలదు. యథాశక్తి ముందుకు వచ్చి తోడ్పడగలరంటూ ఒక సర్క్యులర్ పంపిస్తే అనూహ్యమైన స్పందన వచ్చింది. జీతం రాక దిగులు పడుతున్న వారి సమస్య తీరింది.
0: మీ మాటలు వింటుంటేనే మనసు ఆనందంతో ఉప్పొంగిపోతున్నది. ప్రత్యక్షంగా అనుభూతిని పొందిన మీ ఆనందాన్ని ఊహించుకోగలం.
1: ఇవన్నీ ఒక ఎత్తైతే నెలలు తరబడి ఇంట్లో కూర్చోవడం ఎంత శిక్షో. మనుషులు నైరాశ్యానికి లోనయ్యే ప్రమాదం ఉంది, ముఖ్యంగా చిన్నపిల్లలు. అందువల్ల మా కాలనీవాసుల టాలెంట్ సద్వినియోగపరుచుకుంటూ ఆన్లైన్లో మోనో యాక్షన్స్, విచిత్ర వేషధారణలు, క్విజ్ మొదలైన ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాం. అవి అందరినీ అలరిస్తూ ఒక సాంస్కృతిక వైభవం వెల్లివిరిసిందా అన్నట్లు ఉత్సాహపరిచాయి.
0: సేవే కాకుండా సాంస్కృతికంగా కూడా మీ తరహా ప్రత్యేకత ప్రదర్శించారన్నమాట.
1: ఇది సేవే కదండి. కరోనా వార్తలు వింటూ ఎప్పుడు ఏం సంభవిస్తుందో అన్న భయంతో ఒక రకమైన నిర్వేదనలోకి జారుకుంటున్న వారిని ఆ ఆన్లైన్ ప్రోగ్రాం ద్వారా రిలీఫ్నిచ్చి ఆ వాతావరణం నుంచి బయటపడేటట్లు చేయటం కన్నా గొప్ప సేవ ఏముంటుంది?
0: ఈ కార్యక్రమాలు అన్నీ చాలా బాగున్నాయి సార్. వీటిలో మీకు అత్యంత తృప్తినిచ్చిన కార్యక్రమం ఏది సార్?
1: ఏ కార్యక్రమానికి ఆ కార్యక్రమం చిన్నదైనా పెద్దదైనా అత్యవసరమైనదే. అది అటెండ్ అవ్వకపోతే దానివల్ల కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రతి కార్యక్రమం టైమ్లీగా చేయటం ఎంతో తృప్తినిచ్చేది. అయితే వలస కూలీలు వారి స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రభుత్వం వారు రైళ్లను ఏర్పాటు చేశారు. కొందరు వారి స్వస్థలాలకు చేరుకోవటానికి రైలులో 3-4 రోజులు ప్రయాణం చేయాల్సి ఉంది. వారి ప్రయాణ సమయంలో ఉపయోగపడే విధంగా చపాతీలను పికిల్ని ప్యాక్ చేసి ఇమ్మన్నారు. ఇన్ని ఇవ్వమని అధికారులు మాకేం చెప్పలేదు గాని హితంలో మంచి స్పందనొచ్చింది. మనలో మనకి చేసుకోవటం గొప్పేముంది, బయట వాళ్లకి ముఖ్యంగా వలస కార్మికులకు మన తాహతకు మించైనా చేద్దామన్న భావంతో స్వామి దయవల్ల రోజుకు 2,000 చొప్పున మొత్తం 6,000 చపాతీలు 3 కిలోల పికిలిచ్చాం. స్వామి మాకు ప్రసాదించిన మహావరం అది.
0: అదేమిటి సార్, మీ కాలనీ వాసులంతా కలిసి కృషి చేసి 6,000 చపాతీలిచ్చి స్వామి దయ అంటారేమిటి?
1: అది చెబితే అర్థమయ్యే విషయం కాదండి. స్వామితో ప్రేమానుబంధాలు పెంచుకుంటే స్వామి ప్రసాదించే వరాలు అర్థమవుతాయి. ఈ మహానగరంలో వేల సంఖ్యలో సేవా సంస్థలున్నాయి. అయితే అధికారులు మాకే ఫోన్ చేసి చపాతీలు చేసి అందించమని అడగటం ఎంత విశేషం? అది ఒక ఎత్తైతే హితం మొత్తంలో అంత స్పందన రావటం సంపూర్ణంగా బాబావారి అనుగ్రహ ఫలమే. మేము కోవిడ్ బారిన పడకుండా నడిపిస్తూ ఈ సేవాభాగ్యాన్ని కూడా ప్రసాదించిన సర్వదేవతాతీత భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య చరణారవిందములకు నా పక్షాన, మా హితం వాసుల పక్షాన ఇటువంటి చక్కని ముఖాముఖి కార్యక్రమం ద్వారా అశేష వీక్షక మహాశయులతో నా మనోభావాన్ని వెల్లడించుకునే అవకాశాన్ని ప్రసాదించినందుకు శతకోటి ప్రణామాలు అర్పించుకుంటున్నాను. ఈ వేదికకు కారకులైన విశ్వం ఛానల్ వారికి ధన్యవాదాలు. జై సాయిరాం.
0: ఒక్క నిమిషం సాయిరాం.
1: అదేమిటి మీ నోట?
0: ఏం, ఆ దివ్యావతారుని నామాన్ని ఉచ్చరించే భాగ్యం నాకు లేదా?
1: నా ఉద్దేశం అది కాదు సాయిరాం.
0: ఊరికే అన్నాను సాయిరాం. కోరికలపై అదుపుతో బాబావారు తమ భక్తులను తీర్చిదిద్దుతూ చైతన్యపరుస్తూ దాని ఫలాలు సమాజానికి అందే విధంగా ప్రణాళికలు రూపొందించిన వైనం మీ ద్వారా విన్న తర్వాత ఆ మహావతారుని నామం ఉచ్చరించకుండా ఎలా ఉండగలం సాయిరాం?
1: మీరిలా ప్రభావితం కావటం పూర్తిగా స్వామిదయే.
0: ముమ్మూర్తులా సాయిరాం, వారి దయ లేకుండా ఈ కార్యక్రమం రూపుదిద్దుకునేదే కాదు. అయితే బాబావారి గురించి, వారి అవతార తత్వాన్ని, రూపొందించిన ప్రణాళికలను మనసుకు హత్తుకునేలా మా చేత సాయిరాం చెప్పించేటంత ప్రభావితం చేసిన మీకు మా ప్రత్యేక కృతజ్ఞతలు.
1: సాయిరాం సాయిరాం.
0: మీ విశ్లేషణ మా విశ్వం ఛానల్ యాజమాన్యాన్ని ఎంతగా ప్రభావితం చేసిందంటే, వారు ఈ కార్యక్రమం జరుగుతుండగానే ఒక నోట్ పంపారు. సమాజ శ్రేయస్సుకు అమితంగా దోహదపడే స్వామివారి అద్భుత అమృత వాక్కులను స్లోగన్స్ గా విశ్వం ఛానల్ ప్రచారం చేయబోతున్నట్లు అనౌన్స్ చేయమన్నారు.
1: చాలా సంతోషం సాయిరాం.
0: నిత్యానందం గారు, మీకు ఆధునిక కవిత్వంలో అభినవేశం ఉన్నదని విన్నాం. అందువల్ల ఈ విషయంలో మీ సహకారాన్ని అర్థిస్తున్నాం.
1: అంతకంటే మహద్భాగ్యం ఏముంటుంది? తప్పకుండా.
0: మీ అనుమతితో ముందుగా నా భావాలు.
1: చెప్పండి చెప్పండి.
0: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి బోధనలు జీవన స్రవంతిని తీర్చిదిద్దే వెలుగు దివ్యలు.
1: చాలా బాగుంది, కంటిన్యూ చేయండి.
0: అదుపులోనే దాగుంది అనంత ప్రమోదం, అదుపును విస్మరిస్తే కలుగును అత్యంత ప్రమాదం.
1: ఆహా ఆత్మారాం గారు, చాలా బాగుంది.
0: సాయిరాం, ఇప్పుడు మీరు కూడా.
1: కాదేది అదుపుకు అనర్హం, ఉండాలోయ్ ఆ పద నిర్దేశం. మణిమాణిక్యాలు వెండి బంగారాలు ధనధాన్యాలు సిరిసంపదలే కాదోయ్.
0: తినే తిండి కట్టే బట్ట, త్రాగే నీరు వాడే విద్యుత్, చేసే ప్రయాణం చేపట్టే గృహ నిర్మాణం, అది ఇది అని ఏముంది? అనువనువునా వినిపిస్తుంది అదుపు పొదుపుల పిలుపు.
1: అయితే అదుపు పొదుపు పిసనారిగా మార్చే మార్గాలు కారాదు, అదుపు పొదుపులు కోటికి పడగలు ఎత్తే సాధనాలు కారాదు. అందుకనే స్వామి సందేశం ఆర్తులను ఆదుకొమ్మని, బాధితులకు బాసటగా నిలవమని, పీడితులకు చేయూత నిమ్మని, సమాజ సేవలో పునీతం కమ్మని.
0: ఆహాహా, ఎంత అద్భుత సందేశం! ఆ సందేశాన్నే ఆదేశంగా భావించి సమాజంలో అంతర్భాగమైన మనం శక్తి మేరకు సమాజ శ్రేయస్సుకై అదుపు పొదుపులను ఒక ఉద్యమంగా చేపట్టి తాడిత పీడిత ప్రజలకు చేయూతనిస్తామని ప్రతిజ్ఞ చేద్దాం. మనకు ఇంతటి మహత్తర అవకాశాన్ని ప్రసాదించిన భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయిబాబా వారికి జయ జయలు పలుకుదాం. వీక్షకులందరూ మీ మీ ఇన్స్ట్రుమెంట్స్ అన్మ్యూట్ చేసి నాతో పాటు జయ జయలు పలుకమని కోరుతున్నాను. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారికి జై.

ఇంతవరకు శ్రోతలు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి 95వ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ధారావాహిక నవసూత్ర నియమావళిలోని 9వ భాగం కోరికలపై అదుపు పాటించి తద్వారా పొదుపు చేయబడ్డ ధనాన్ని తమకిష్టమైన సత్కార్యాలకు వినియోగించడంపై కార్యక్రమాన్ని విన్నారు. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. తాళ్లపాక అన్నమాచార్యులు తెలుగు సాహితీ చరిత్రలో మొదటి వాగ్గేయకారుడు. అన్నమయ్యకు పదకవితా పితామహుడు అని పిలుదు ఉన్నది. దక్షిణాపథంలో భజన సాంప్రదాయానికి పదకవితా శైలికి ఆద్యుడు అన్నమయ్య. గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని, అహోబిలంలోని నరసింహస్వామిని, ఇతర వైష్ణవ సాంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32,000 పైగా కీర్తనలు రచించాడు అన్నమయ్య. అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం పెనవేసుకుని ఉంటాయి. అన్నమాచార్యుల వారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో జన్మించినవాడు. త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు. చందమామ రావే, జాబెల్లి రావే అంటే వెంకటేశుడు ముద్దలు తిన్నాడో లేదో కాని తెలుగు పిల్లలు మాత్రం గబుక్కున తింటారు. జో అచ్యుతానంద జోజోముకుందా అంటే ముకుందుడు నిద్రపోతాడో లేదో కాని తెలుగు పిల్లలు మాత్రం హాయిగా నిద్రపోతారు. అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలు. అవి తెలుగు సంస్కృతిలో ఒక భాగమైపోయినాయి. జనాల నోళ్లలో నాటుకుని పోయినాయి. తుమ్మెద పాటలు, గొబ్బిళ్ల పాటలు, శృంగార గీతాలు, ఆధ్యాత్మిక పదాలు, ఇలా మొత్తం 32,000 పాటలు వ్రాశాడు. ఈనాడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 606వ జయంతి. ఈ పవిత్రమైన రోజున మీకు ఈ ప్రముఖ వాగ్గేయకారుని కీర్తనల గూర్చి, వాటిలోని తత్వం గూర్చి శ్రీమతి శోభారాజు గారు అందిస్తారు. శ్రీమతి శోభారాజు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా బాయలపాడు వాస్తవ్యులు. భారత భక్తి సంగీత పరంపరలో ఒక ప్రముఖ గాయనిగా పేరుగాంచిన శోభారాజు గారు 15వ శతాబ్దానికి చెందిన అన్నమాచార్యుల వారి కీర్తనల్లో నిష్ణాత్రాలిగా భారతీయులకు, ముఖ్యంగా ఆంధ్రులకు సుపరిచితులు. కళామ తల్లికి ఆమె అందించిన సేవలు 2010లో ఆమెకు భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదును ఇచ్చేలా చేసింది. దివ్యమైన సంకీర్తనతో భావ కాలుష్యాన్ని పారద్రోలించాలనే ఉద్దేశంతో ఆమె 1983లో అన్నమాచార్య భావనా వాహిని స్థాపించి వేలాది మందికి సంగీత విద్యను అందిస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా ఆమె సత్యసాయి భగవాను చిరకాల భక్తురాలు. స్వామివారు తమకు ప్రసాదించిన ఎన్నో సంభాషణలు, అనుభవాలతో ఆమె జీవితం అలంకరించబడింది. ఈనాడు అన్నమయ్య 606వ జయంతి సందర్భంగా పద్మశ్రీ డాక్టర్ శోభారాజు అన్నమయ్య కీర్తనలలోని కొన్ని విశేషాలను, సాయి భగవానునితో తమ అనుభవాలను జతచేసి తమ శ్రావ్యమైన కంఠంతో కీర్తనలను ఆలపిస్తూ ప్రసంగాన్నందిస్తారు. వినండి పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారి ప్రసంగం.

సాయి రేడియో శ్రోతలందరికీ సాయిరాం, ఓం నమో నారాయణాయ. 606వ అన్నమాచార్యుల వారి జయంతి సందర్భంగా సాయి రేడియో ద్వారా సాయి సోదర సోదరీమణులందరితో కొన్ని మంచి మాటలు ముచ్చటించుకుని మహదవకాశాన్ని కలిగించిన సాయి రేడియో వారికి ముఖ్యంగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మీ అందరికీ కూడా అన్నమాచార్య జయంతి సందర్భంగా హార్దమైన శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని అన్నమ గాయత్రితో ప్రారంభించి కొన్ని అన్నమాచార్యుల వారి జీవిత విశేషాంశాలను, సందేశ విశేషాలను ముచ్చటిస్తాను.

0: ఇలా అయితే మన స్వామి సత్యసాయి ప్రేమ అనే ఒక అహింసాత్మకమైన ఆయుధాన్ని పట్టుకుని ఈ ప్రపంచాన్నంతా ప్రేమమయంగా మార్చడానికి అవతరించారో, అలాగే దాదాపు 6 శతాబ్దాలకు పూర్వం అన్నమాచార్యుల వారు కూడా ఒక అహింసాత్మకమైన ఆయుధం, అది సంకీర్తనం, ఆ సంకీర్తనాన్ని పట్టుకుని ప్రపంచంలో ఉన్న భావ కాలుష్యాన్ని నిర్మూలించడానికి అవతరించారు. సమాజంలో ఉన్న దురాచారాలకు ఒక నిర్మూలనాత్మక కార్యక్రమాన్ని ఆయన సంకీర్తనల ద్వారా రూపొందించి, ఆ సంకీర్తన అనే ఒక డిటర్జెంట్ ద్వారా ఆ కాలుష్యాన్నంతా ప్రక్షాళనం చేశారు అన్నమాచార్యుల వారు. ఆయన 1408లో జన్మించారు. 1976లో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నాకు వారి తొలి స్కాలర్షిప్ని ఇచ్చి అన్నమాచారుల వారి సంకీర్తన వాంగ్మయాన్ని అధ్యయనం చేసి ఆ సంకీర్తన ప్రచారానికి ఒక ఒరవడిని ఏర్పరచవలసిందిగా ఆదేశించారు. ఆ స్కాలర్షిప్ కోర్సులో అన్నమాచార్య సంకీర్తన అధ్యయనం చేస్తూ ఉండగా, అలాగే వారి జీవితాన్ని పరిశీలిస్తూ ఉండగా నా దృష్టికి ఒక అంశం వచ్చింది. అది అన్నమాచార్యుల వారు ఎప్పుడు జన్మించారు అనే ఒక విశేషాన్ని మనకు తెలుపుతుంది. అది పాడి వినిపిస్తాను.
1: రాజీవనయను వరప్రసాదమున

అన్నమాచార్య చరిత్ర స్వయాన అన్నమాచార్యుల వారి మనవడు చిన్నన్న రచించాడు. ఆ చరిత్రలోని భాగం ఇప్పుడు నేను పాడినది ద్విపద. ఈ విభాగాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే, అన్నమయ్య వైశాఖ మాసంలో విశాఖ నక్షత్రాన జన్మించాడన్న సత్యం మనకు తెలుస్తోంది. ఇది తెలుస్తూ ఉండగా అప్పట్లో తిరుపతిలో కేవలం అన్నమయ్య వర్ధంతి మాత్రమే జరిగేది. ఇది తెలుసుకుని నేను అధికారుల దృష్టికి తీసుకువచ్చి వారిని అభ్యర్థించాను, స్వామి జయంతి కూడా నిర్వహిస్తే బాగుంటుందని. 1978లో దేవస్థానం వారి తొలి కళాకారిణిగా అన్నమాచార్య ప్రచారానికి తొలి కళాకారిణిగా నియమింపబడిన తర్వాత నేను స్వామి అనుగ్రహంతో చేయగలిగిన తొలి కార్యక్రమం అన్నమాచార్యుల వారి జయంతి. ఆ సందర్భంగా అన్నమాచార్యుల వారి చరిత్రను ఒక శ్రవ్య సంగీత రూపకంగా రూపొందించి స్వామి శ్రీచరణాలకు సమర్పించడం జరిగింది. 32,000 సంకీర్తన కుసుమాలతో స్వామి శ్రీచరణాలను అర్చించి తరించిన పరమ భాగవతోత్తముడు అన్నమాచార్యుల వారు సంస్కృతంలో ఉన్న వేద సారాన్ని మనం అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. కానీ అన్నమాచార్యుల వారు ఆ వేద సారాన్నంతా వడబోసి వాటిని సంకీర్తన వాంగ్మయంగా మనకు అందించారు. ఆ సంకీర్తనల అర్థం తెలుసుకుంటే వేదార్థం తెలుసుకున్నట్లే. సంకీర్తన వేదం అంటాను అందుకనే ఆ స్వామి సంకీర్తన వాంగ్మయాన్ని. ఒక విషయాన్ని మనం మాటల్లో చెప్పడం కన్నా సంగీతంతో జోడించి చెప్పినప్పుడు దాని ప్రభావం విశేషంగా ఉంటుంది. అందున అన్నమాచార్యుల వారు కేవలం సంగీతం మాత్రం జోడించలేదు, పరమాద్భుతమైన కవిత్వం, ఎంతో సుందరమైన భావాల్లో భగవత్తత్వాన్ని ఇమిడ్చి దానికి సంగీతమన్న సౌరభాన్ని అలది మనకి చాలా చక్కటి సంకీర్తనలుగా అందించి సమాజంలో ఏ ఏ దురాచారాలు దుష్టభావాలున్నాయో వాటన్నిటికీ ఒక ఔషధంగా, సంకీర్తన ఔషధంగా అందించారు. ఉదాహరణకి అప్పట్లో సాంఘిక దురాచారం ఉండేది. అనంటే మనిషిని మనిషిగా చూడడం పోయి కేవలం కుల ప్రధానంగా కులానికే ప్రాధాన్యతనిచ్చి సాటి మనిషిని సాటి మనిషిగా చూడలేని ఒక దురాచారం ఉండేది. ఆ దురాచారాన్ని అన్నమయ్య అత్యున్నతమైన వంశంలో జన్మించినప్పటికీ అది పసిగట్టి ఈ దురాచారాన్ని ఎలా ప్రక్షాళనం చేయాలని చక్కటి సంకీర్తనల ద్వారా ఆయన సందేశాన్ని ఇచ్చారు మనకి. ఆ సంకీర్తనల్లోదే బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, అది భగవద్గీతలోని

ఉపనిషత్తులనన్నింటినీ కాచి వడబోస్తే వచ్చే సారమేమిటి అనంటే, అది అన్నమాచార్యుల వారు ఒక్క సమాసంలో బ్రహ్మ రెండే రెండు మాటల్లో బ్రహ్మమొక్కటే అని తెలియజేశారు. అంతటి మహానుభావుడు అంటే పరమాద్భుతము, చాలా అతి విశాలమైన భావాలను చిన్న మాటల్లో చెప్పగలిగిన విశేషమైన ప్రజ్ఞ అన్నమాచార్యుల వారిది. ఇకపోతే 1982లో కారణాంతరాల వల్ల నేను తిరుమల తిరుపతి దేవస్థానం నుండి హైదరాబాద్కు రావాల్సి వచ్చింది. కానీ స్వామికిచ్చిన మాట ప్రకారం అన్నమాచార్య తత్వప్రచారం కొనసాగించే ఉద్దేశంతో 1983లో అన్నమాచార్య భావనా వాహిని సంస్థను స్థాపించాం. ఆ సంస్థను ఏ రకమైన బలం లేని నేను నిర్వహించాలంటే చాలా దైవకృప కావాల్సి వచ్చింది, దైవబలం కావాల్సి వచ్చింది. అలాగే వ్యావహారికంగా ప్రాపంచికంగా కొన్ని ప్రక్రియలు మన జీవితంలో సాగుతాయి. మా నాన్నగారు ఇంకా ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు, నువ్వు వివాహం చేసుకోవాలి అని చెప్పి నన్ను కోరడం, వెంకటేశ్వర స్వామి నాతో నేరుగా మాట్లాడడం లేదు, సత్యసాయి అవతారమూర్తి అంటారు కదా, ఒకసారి వెళ్ళి వారినే అడిగి నేను వివాహం చేసుకోనా అవసరం లేదా అని అడుగుదాం, ఎందుకంటే నాకు అప్పట్లో పెళ్లి ఆధ్యాత్మిక సాధనకు ఒక అవరోధం అవుతుందేమో అన్న ఒక అపోహ ఉండేది. అందుకని స్వామిని అడిగి స్వామి ఎలా చెబితే అలా చేద్దామన్న సంకల్పంతో పుట్టపర్తికి వెళ్లాను. కానీ స్వామి చాలా రోజులు, 3-4 రోజులు పగలు సాయంత్రం కూర్చుని స్వామి మీద పాటలు రాశాను.

ఇలాంటివి. అలాగే స్వామి మాట్లాడకుండా ముందు నుండి అలా వెళ్లిపోతుంటే నన్ను పలుకరించితే ముత్యాలు రాలున, దర్శనమొసగితే నా దిష్టి సోకున, అలవోకగా నీవు నడచిపోతావు, అవతారమూర్తివే ఆంతర్యమెరుగవ అని రాసుకున్న పాట. స్వామి, నువ్వు అవతారమూర్తివి అంటారు కదా, కృష్ణుళ్లాగా నువ్వు ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్క సాయిబాబా ఎందుకు కారాదు? లేకపోతే రాముళ్లాగా నేను సామాన్య మానవుణ్ణి అని ఎందుకు చెప్పుకోరాదు? ఇలాంటి మానవీయ స్థాయిలో స్వామిని ప్రశ్నలు పాట రూపంలో అడిగాను. స్వామి అన్నింటినీ మన్నించి, ఎందుచేతనో నాకు అప్పటికి ఇంకా పరిపక్వ స్థాయి రాలేదో అవసరం లేదో తెలియదు, కానీ నన్ను పిలవలేదు, ఇంటర్వ్యూలు ఇవ్వలేదు, ఏ రకమైన సూచన ఇవ్వలేదు, చాలా బాధతో తిరిగి వచ్చాను హైదరాబాద్కి స్వామి పలకలేదని. కానీ ఒక గురువారం చాలా ఎర్లీ అవర్స్ ఆఫ్ మార్నింగ్, 2:30-3:30 మధ్య నాకు స్వామి విభూతి చాలా చాలా తీవ్రమైన వాసన నాకు అనుభూతికి వస్తోంది. విభూతి సౌరభం, ఆ సౌరభంలో స్వామి కంఠం వినపడుతోంది. నేను ఇక్కడ నిలబడి ఉన్నాను, నీ కనబడితే భయపడతావు, అందుకని నేను కనబడడం లేదు అంటున్నారు. ఆయన ఒక మనిషిని చూపించి, ఫలానా తారీఖున ఫలానా సంవత్సరంలో ఫలానా ఈ మనిషిని నువ్వు వివాహం చేసుకుంటావు అన్న విషయం నాకు ఇప్పటికీ చాలా గగుర్పాటు కలిగించే విషయం అది స్వామి చెప్పడం. తర్వాత ఆయన ఎన్నో వైరాగ్య సంబంధమైన విషయాలు శ్మశానం వరకు ఆయన ప్రస్తావన చేయడం నాకు గుర్తుంది. ఆ కళ అవ్వగానే లేచి మా చెల్లెలికి చెప్పాను, తనని లేపి ఇలా స్వామి కల్లో వచ్చారు ఇలా చెప్పానని. ఆ కళ గురించి తర్వాత విస్మరించాం కూడా. అయితే మా అమ్మ నాన్న ఒక సంబంధం కుదుర్చుకుని మద్రాసులో వాళ్ళొచ్చి నాకు ఆ డేట్ చెప్పారు. కనీసం నన్ను సంప్రదించలేదు, అమ్మా నాన్న ఈ తారీఖు నీకు పర్వాలేదా అని కూడా అడగకుండా ఆ తేదీ నాకు చెప్పారు. ఆ తేదీ ఏమిటంటే ఫిబ్రవరి 19, 1984 అని. అది ఆ తేదీ అమ్మ వాళ్ళు నాకు చెప్పగానే ఆశ్చర్యపోయింది మా చెల్లెలు. ఈ తారీఖు నీకు గుర్తుందా, నువ్వు కళ మేలుకుని కళలో నుండి మేలుకుని నాకు చెప్పావు అని. ఇలా ఎందుకు మరి స్వామి నాకు చెప్పలేకపోయారు నువ్వు పెళ్లి చేసుకోమని అని అంటే, అప్పట్లో నా మానసిక స్థితి ఎలా ఉండేదంటే ప్రతిదీ తర్కించడం అలవాటు. ఏదైనా తర్కానికి అతీతమైనది దైవతత్వం, దానిని నేను తర్కానికి దించి బహుశా స్వామి నాకు చెప్తే కూడా ఎందుకు చేసుకోవాలి, ఇంకా దాని మీద తర్కానికి దిగేదాన్నేమో, కానీ నేను భగవద్ ఆదేశంగా స్వీకరించే తత్వం అప్పట్లో ఉండేదా అని నాకు అనుమానం. అందుకని అదేను ఒక సాధకుడికి జీవితంలో అనుభవం కొంత అవసరం. స్వామి బంగారు అని పిలుస్తారు కదా, సమ్మెట పోట్లు అవసరం. ఈ సమ్మెట పోట్లు అనేవి సంసారంలో దిగితే పడతాయి తప్ప సంసారానికి అతీతంగా ఉంటే సమ్మెట పోట్లు పడవు. స్వామి ఆ మాట చెప్తుంటారు, బంగారం అంటే నేను ఒక అందమైన నగ చెయ్యాలని సంకల్పించినప్పుడు సమ్మెట పోట్లు పడనిస్తాను అని. ఆ సమ్మెట పోట్లుగా నేను స్వీకరించి స్వామి అనంత అనుగ్రహం మూలానే ఈ అనుభవం అంతా కలిగిందని చెప్పి భావిస్తాను. తర్వాత స్వామి దగ్గరికి నేను ఇంకొకసారి వెళ్లాను, స్వామి ఆడియో ప్రోగ్రాం చేసుకుని అది వారికి సమర్పించాలన్న దృష్టితో వెళ్లాను. ఎంతకీ స్వామి మళ్లీ పలకరించలేదు, చూసి చూడనట్టుగా ఏదో ఒక చెణుకు విసిరి వెళుతున్నారు తప్ప పిలవలేదు. నాలో కొంత అవిశ్రాంతి పెరుగుతోంది, రెస్ట్లెస్నెస్.
చివరికి స్వామి ఒకరోజు పిలిచారు. పిలిచి ఇంటర్వ్యూ గది నుండి మళ్లీ నన్ను మా శ్రీవారిని మరొక గదిలో కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ, మొండి పట్టుదల, ఏదన్నా చెయ్యాలనుకుంటే చెయ్యాలి అని పట్టుపడుతుంది, కానీ ఏది చేసినా మనస్ఫూర్తిగా భక్తితో చేస్తోంది తను. మా ఆయనకు సలహా ఇచ్చారు, నువ్వు కొంత సహాయపడితే, కొంత ప్రోత్సహిస్తే ఇంకా చాలా బాగా చేస్తుంది, తను బాధపడుతోంది నువ్వు ఆ సహకారాన్ని అందించలేదని అన్నది వారికి చాలా చాలా గట్టిగా చెప్పారు. నాకు పరమాశ్చర్యం ఆ ఇంటర్వ్యూలో కలిగించిన విషయం ఏంటంటే, ఇంత నేను స్వామి దగ్గరికి వెళ్లినా ఆల్బం చేసినా ఆయన సాక్షాత్తు భగవంతుడా లేదా ఒక యోగియా ఒక సిద్ధపురుషుడా, రకరకాల ఆలోచనలున్నాయి. నేను సాయిరామ్ అని అనుకోవడం లేదు, అనడానికి అభ్యంతరం లేదు, కానీ అప్పుడు అనుకోవడం లేదు. ఓం నమో నారాయణాయ, నా స్వామి వెంకటేశ్వరుడు, ఆయన నువ్వైతే నాకు నిరూపించు అని మనసులో అనుకుంటున్నాను. ఆయన నా గతాన్ని, మా ఆయన గతాన్ని ఎంత శుద్ధంగా ఆవిష్కరించి ఒక మాట అన్నారు, ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమే నీవు అన్నాడా మీ అన్నమయ్యా అని అడగడంతో నాలో ఉన్న అనుమానాలన్నీ ఆ క్షణం పటాపంచలయ్యాయి. ఆ అన్నమాచార్య కీర్తన అంతవరకు అంత ప్రచారంలో లేదు. ఆ తర్వాత ఎప్పుడో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి ఎల్పీగా విడుదలైంది, కానీ అంతవరకు ప్రచారం లేదు. అంతవరకు అదివో అల్లదివో, కొండలలో నెలకొన్న, ఈ తందనానాహి ఇలాంటి పాటలు చాలా ప్రచారంలో ఉన్నాయి, కానీ ఆ కీర్తనలోని ఆ పల్లవి నాకు ఆ సందర్భానుసారంగా స్వామి అనడం ఆశ్చర్యం కలిగించింది, నాలోని అనుమానాలన్నింటినీ పారద్రోలేసింది. అంటే నువ్వు వెంకటేశ్వర స్వామి అని నన్ననుకుంటే నేను వెంకటేశ్వర స్వామినే, ఎంత మాత్రమున ఎవరు దలచిన అంత మాత్రమే నీవు అన్నాడు కదా మీ అన్నమయ్యా అనడంతో నాకు ఆ భావం గోచరించి చాలా సంతోషపడ్డాను. నేను సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని మళ్లీ మానవాకృతిలో చూస్తున్నాను అన్న ఒక పరవశం నాలో కలిగింది. బహుశా అన్నమాచార్యుల వారు ఈ యుగంలో ఉంటే స్వామి పైన కూడా కీర్తనలు చేసేవారేమో, దశావతారాల మీద చేసిన మహావాగ్యకారుడు ఈ ప్రేమావతారం పైన ఎందుకు చేయరు? ఆ మహావాగ్యకారుడు ఏ సందేశాన్నైతే ఇచ్చాడో ఆ సందేశమే స్వామి తనదైన శైలిలో ఇస్తున్నారు. షిరిడీ బాబా తానే సబ్కా మాలిక్ ఏక్ అని షిరిడీ బాబా అవతారంలో స్వామి చెప్పారు. ఇప్పుడు గాడ్ ఈజ్ వన్ అనే తత్వం ఈ అవతారంలో మరీ ప్రస్ఫుటంగా చెప్పారు. సకల మతావలంబకులు ప్రశాంతి నిలయంలో మనం చూస్తాం. హిందూ మతం, మహమ్మదీయ మతం, క్రిస్టియన్ మతం, ఏ మతం చెప్పండి, అందరూ స్వామిని ఆరాధించేవాళ్లే, ఆశ్రయించిన వాళ్లే. ఆ పుట్టపర్తి అన్ని మతాలకు ఒక ఆలయంగా గోచరిస్తుంది. ఇంకా అంత ఏకత్వాన్ని బోధించే మహానుభావుడు, మహాసంస్థ మరొక్కటి ఉండదని నా అభిప్రాయం. స్వామి మానవీయ విలువలకు మూర్తి ఆయన. హీజ్ అన్ ఐకాన్, ఆచరిస్తూ ఆచరించమని చెప్పే మహాగురువు. మానవీయ విలువలు ఉంటే చూడండి, ప్రేమతత్వం అలవర్చుకోండి, అందరి పట్ల ప్రేమను చూపండి. ఇప్పుడు ఈ మానవీయ విలువలు అన్నమాచార్య కీర్తనల్లో కూడా ఉన్నాయి. మనం కొండలలో నెలకొన్న పాట చాలాసార్లు విన్నాం, చాలాసార్లు పాడుకున్నాం. మీకోసం మరొక్కసారి కూడా పాడి వినిపిస్తాను.

అయితే ఈ పాటలో ఉన్న మానవీయ విలువలు కథలు మనం చెప్పుకోవచ్చు. ఆ మానవీయ విలువలు ఏమిటి అని ఆలోచన చేస్తే, మొదటి కథ ఆ పాటలో మనకు స్వామి చెప్పింది ఏమిటంటే, కురువరతి నంబి అనే కుమ్మరి భక్తుడు దిగువ తిరుపతిలో అలిపిరి అనే ప్రాంతంలో కొయ్యతో ఒక శ్రీనివాసమూర్తిని చేసుకుని ఆ శ్రీనివాసమూర్తిని బంకమట్టి పూలతో అర్చించేవాడు. ఆయన కుమ్మరివాడు కదా, ఆయనకి చేతనైన పూజ అది. అదే సమయంలో తిరుమల దేవాలయంలో తొండమాన్ అనే చక్రవర్తి స్వామి అర్చామూర్తిని బంగారు పూలతో పూజించేవాడు. ఆయన చక్రవర్తి కదా, ఆయనకు సాధ్యపడిన పూజ అది. ఒకరోజు తాను అర్చించిన బంగారు పూల స్థానంలో బంకమట్టి పూలను చూస్తాడు తొండమాన్ చక్రవర్తి. ఆశ్చర్యపోతాడు, నేను బంగారు పూలతో అర్చన చేస్తే బంకమట్టి పూలు తేలాయేమిటి అని. ఒకరోజు వేటకు వెళుతూ అలిపిరి అన్న ప్రాంతంలో ఈ కుమ్మరి భక్తుడు కురువరతి నంబి కొయ్యతో చేసుకున్న శ్రీనివాసమూర్తిని బంకమట్టి పూలతో అర్చించడం చూస్తాడు. అప్పుడు తెలుసుకుంటాడు, ఓహో, ఈ మహాభక్తుని భక్తి విశేషం చేత అవి బంకమట్టి పూలైన స్వామి పాదాలను చేరుతున్నాయి. నేను బంగారు పూలతో అర్చన చేశాను కాని స్వామి వాటిని స్వీకరించలేదు. కారణం, నాలో పేరుకున్న అహంకారం. స్వామికి కావలసింది బంగారంలాంటి హృదయం కాని బంగారం కాదు అని తెలుసుకుని పశ్చాత్తాపపడి కుమ్మరివాణి పాదాలపైన పడి నాకు భక్తి విశేషాలను తెలపండి అని కోరుతాడు. ఆ విశేషాలను తెలుసుకుని ఆచరించి చివరికి స్వామి అనుగ్రహాన్ని పొందుతాడు తొండమాన్ చక్రవర్తి. ఈ కథ ఒకసారి పరిశీలిస్తే వెంకటేశ్వర స్వామి ప్రేమతో బంకమట్టి పూలనిచ్చినా తీసుకున్నాడు కాని అహంకారంతో బంగారు పూలనిస్తే ఆయన స్వీకరించలేదు. మరి మనము ప్రేమతో ఇచ్చింది స్వీకరిస్తామా? మనకు వాసి కావాలి, రాసి కావాలి. ఇవ్వలేని వాళ్ల దగ్గర కూడా డిమాండ్ చేసి మరీ తీసుకుంటాం. అది ఎంత మట్టుకు సబబు? అవతల వాళ్లు ప్రేమతో ఇస్తున్నది ఏదైనా సరే ఆత్మీయంగా స్వీకరించే ఒక మానవీయ విలువ ఈ కథలో మనకు గోచరిస్తుంది. అది మనం ఆచరిస్తున్నామా? పరపీడన చేసి డబ్బు తీసుకోవటం, అది కానుకలు కావచ్చు, కట్నాలు కావచ్చు, లంచాలు కావచ్చు, ఎంత పాపం. స్వామిని ఆరాధిస్తున్నామంటే నామాలు పెట్టుకోవడం, చంకచక్రాలు ధరించుకోవడం మాత్రమే కాదు, ఇలా స్వామి గుణగణాలను మనం సొంతం చేసుకున్నప్పుడే స్వామిని ఆరాధన చేసినట్టు లెక్క. మరి మనం కూడా ఇతరులు ప్రేమతో ఏది ఇస్తారో అదే స్వీకరిద్దాం. వారిని పీడించి ఏది స్వీకరించవద్దని అన్నమయ్య ఈ సంకీర్తనలో చెప్పకనే చెప్పారు. అలాగే తొండమాన్ చక్రవర్తి తాను శత్రుబాధ నుండి బయటపడడానికి యుద్ధాలు చేయాలనుకున్నాడు కాని ఆయన దగ్గర సైన్యం లేదు, అంగబలం లేదు. స్వామిని ప్రార్థించాడు. స్వామి సాక్షాత్కరించి, ఇదిగో నా శంఖ చక్రాలన్నీ ఇస్తున్నాను, వీటితో నువ్వు యుద్ధం గెలుచుకురా అని పంపించాడు ఆశీర్వదించి. శంఖ చక్రాలతో పోయి యుద్ధం చేశాడా అంటే అది మనం అర్థం చేసుకోవాలండి. సుదర్శనమన్నది ఒక మహత్తర శక్తి, అది మనం చూసే బొమ్మ చక్రం కాదు, అలాగే బొమ్మ శంఖం కాదు. ఆ మహత్తర శక్తులను రెండింటినీ ఆయనకు అనుగ్రహించి యుద్ధం చేసుకురమ్మన్నాడు. ఆయన దిగ్విజయంతో తిరిగి వచ్చి ఆయనకు థ్యాంక్స్ గివింగ్ గా మళ్లీ ఆ శంఖ చక్రాలు తిరిగి ఇవ్వబోతే నేను ఒకసారి ఇచ్చిన వాటిని మళ్లీ తీసుకోను అన్నాడట వెంకటేశ్వర స్వామి. ఎంతటి మహత్తర గుణం చూడండి, మానవీయ విలువ కాదా? మనం అలాగే ఉంటామా?
నేను ఇచ్చేశాను తీసుకో నీకే, మళ్లీ నేను తీసుకోను అని చెప్పే ఉన్నాయా? అలా దాతృత్వం ఉందా మనకి? అంటే ఆయన శరీరంలో భాగంగా ఉన్న శంఖచక్రాలను తీసి అలా ఇచ్చేశాడు భక్తుడికి, అవసరముంది కాబట్టి. మనం అంత చేయనక్కర్లేదు, కొంతైనా చేయగలుగుతామా? అవసరం ఉన్న వారికి ధర్మస్థాపనకు కొంతైనా చేయగలుగుతామా? మరి అది మనం నేర్చుకుంటున్నామా స్వామి దగ్గర? అలాగే అనంతాళ్వార్ అనే మహాభక్తుడు, భక్తుల్లో అనేక రకాలండి, రకరకాల భావాలతో ఉంటారు. ఈ మహాభక్తుడు ఎటువంటి వాడంటే, నేను నా భార్య మటుకే స్వామికి కైంకర్యం చేయాలని కంకణం కట్టుకున్న మహానుభావుడు. ఒక బావి తవ్వి ఆ నీటిని స్వామికి వేసిన తోటలో పూల మొక్కలన్నింటికీ నీటిని అమర్చాలనుకున్నాడు అనంతాళ్వార్. ఆ బావి తవ్వడానికి ప్రయాసపడుతున్నాడు, గుణపం తీసుకుని తవ్వుతూ ఉన్నాడు. ఆ వచ్చే మట్టిని తన భార్య, నిండు చూలాలైన తన భార్య ఒక తట్టలో నింపుకుని అవతల పారేసి వస్తూ ఉంది. ఈయన హరిగుణగానం చేసుకుంటూ తవ్వుతూనే ఉన్నాడు పరవశంలో, తన భార్య పడుతున్న కష్టాన్ని చూడడం లేదు. అంటే ఆయనకు స్పృహ లేదు, ఆ భక్తి పారవశ్యంలో ఉన్నాడు. భక్తులలా అలాంటి స్థితిలో ఉన్నప్పుడు భగవంతుడే ఆ బాధ్యతను తీసుకుంటాడు. చిన్న వటు వచ్చాడు, అమ్మా ఆ తట్ట నాకివ్వు, నేను పారవేస్తాను మట్టి అని. తన చేతులతో తీసుకుని అవతల పారేసి మళ్లీ ఖాళీ తట్ట ఈవిడికి తెచ్చిస్తూ ఉన్నాడు. ఆమె శ్రమ చాలా తగ్గింది. ఈయన హరిగుణగానం చేస్తున్న అనంతాళ్వారు హఠాత్తుగా కళ్ళు తెరిచి చూస్తే ఈ దృశ్యం కనబడుతోంది. తన భార్య చేతుల నుండి ఈ మట్టి తట్ట, ఈ చిన్న వటువు తీసుకోవడం చూస్తున్నాడు. ఆయన కోపం వచ్చింది. నేను నా భార్య మటుకే చేద్దామనుకున్న ఈ కైంకర్యంలో ఈ బాలుడు కూడా పాలు పంచుకున్నాడా అన్న కోపంతో గుణపం తీసుకుని విసిరికొట్టాడు. ఆ గుణపం వెళ్లి ఆ చిన్న బాలుడి గడ్డానికి తాకింది. ఆ గడ్డం నుండి రక్తం స్రవిస్తూ ఉంటే ఆ బాలుడు చెయ్యి గడ్డానికి అడ్డం పెట్టుకుని పరుగుల మీద వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఈ అనంతాళ్వారు తోటలోని పూలన్నీ కోసుకుని ఆ తట్టను స్వామి అర్చనకని తీసుకుని గుళ్ళోకి వెళ్లాడు. గుళ్ళోకి వెళ్లగానే ఆయనకు కనిపించిన దృశ్యం ఏంటంటే, స్వామి గడ్డం నుండి రక్తం స్రవిస్తూ ఉంది. అది చూడగానే ఆయనకి నిన్నటి సంఘటన గుర్తొచ్చింది. ఏమిటి, తను గుణపం విసరడం, ఆ బాలుడి గడ్డానికి తగలడం, రక్తం స్రవిస్తే ఆ అబ్బాయి చేయి గడ్డానికి అడ్డం పెట్టుకుని పరిగెత్తి వెళ్లిపోవడం. పశ్చాత్తాపంతో కన్నీరు మున్నీరయ్యాడైన అనంతాళ్వార్, స్వామి నేను గుణపం విసిరింది నీ మీదక, నా భార్య పడే కష్టం చూడలేక నువ్వు సహాయం చేయడానికి వస్తే నిన్ను నేను ఈ విధంగా హింసించానా, ఈ విధంగా అవమానించానా స్వామి అని పశ్చాత్తాపంతో కుంగిపోయి కన్నీరు కారుస్తూ ఆ పూలల్లో ఉన్న పుప్పొడినంతా ఏరుకుని ఆయన గడ్డానికి, రక్తం స్రవిస్తున్న గడ్డానికి అలదాడట. అదే ఈ రోజుకి కూడా మనం స్వామి గడ్డం మీద చందనం మచ్చగా చూస్తాం. అది అనంతాళ్వారు పెట్టిన ఒక సాంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. స్వామి గడ్డ, నేను అక్కడి అర్చకుల్ని విచారించాను, స్వామి అక్కడ ఏదైనా ఇంకా ఉందా అంటే, ఒక చిన్న మచ్చ మిగిలిపోయిందిట స్వామి గడ్డం దగ్గర, దెబ్బ తగిలినట్టుగా ఒక గిర్ర ఉందిట, దానికి చందనపు మచ్చ, చందనపు బొట్టు ఇప్పటికీ పెడతారు స్వామికి అనంతాళ్వారు సంఘటన గుర్తుగా. ఆ గుణపాన్ని మనం ఆలయ ప్రవేశం చేస్తున్నప్పుడు కుడివైపు వేలాడదీశారు ఇప్పటికీ, అనంతాళ్వార్ గుణపం అని చెప్పి. ఇప్పటికీ కూడా మనం చూడవచ్చు. ఇది భేతాళ కథ కాదు, ఇది సత్యం. అంటే ఏమిటి స్వామి, భక్తులు అందున స్త్రీలు, నిండు గర్భిణి, ఆమె కష్టపడుతోందని వచ్చాడు అనంతాళ్వారి కోసం కన్నా ఆయన భార్య కోసం వచ్చాడు స్వామి. మరి మనం స్త్రీలు కష్టపడుతుంటే, మన అమ్మ కష్టపడుతుంటే, అక్కయ్య చెల్లెళ్ళు కష్టపడుతుంటే, స్నేహితులు కష్టపడుతూ ఉంటే ఏమైనా ఆదుకుంటామా? మాకేం పట్టింది అన్నట్టుగా ఉంటాం కదా. మరి మానవీయ విలువ ఇందులో ఈ కథ నుండి తీసుకున్నావా? స్వామి ఆచరించి చూపాడు కదా,
ఆయనకు హెల్ప్ చేసి ఆ నిండు గర్భిణికి తోడ్పడ్డాడు కదా మనం సహకరిస్తామా? ఇంకొక కథ. తిరుమల నంబి అనే ఒక వృద్ధ భక్తుడు ప్రతిరోజు పాపనాశనం దాకా వెళ్లి నీళ్లు తీసుకొచ్చి స్వామికి అభిషేకం చేసేవాడట. ఒకరోజు అలాగే నీళ్లు కుండలో నీళ్లు పట్టుకుని వస్తూ ఉంటే ఎవరో ఆ కుండకు రాయి వేసి విసిరి కొట్టారు. ఆ రాయి తాకి కుండకు చిల్లుపడి నీళ్లన్నీ కారిపోయాయి. నాలుగు దిక్కులా చూశాడు, ఎవరూ కనపడలేదు. ఆ ముసలివాడు పాపం మళ్లీ వెళ్లి నీళ్లు మరో కుండలో నీళ్లు తెస్తూ ఉంటే మళ్లీ రాయి పడ్డది, మళ్లీ చిల్లుపడి నీళ్లన్నీ కారిపోయాయి. మళ్లీ కలయ చూస్తే ఎవరూ లేరు. మళ్లీ ఒక కుండ తీసుకుని నీళ్లు తీసుకుని నీళ్లు తోడుకుని వస్తున్నాడు. ఈసారి చాలా జాగ్రత్తగా దిక్కులన్నీ చూసుకుంటూ వస్తున్నాడు, ఎవరు రాయి విసురుతున్నారో పట్టుకోవాలి అని. చెట్టు చాటు నుండి ఒక చిన్న బాలుడు మళ్ళీ గురి చూసి రాయి కొట్టబోతున్నాడు. కుండ కింద పెట్టేసి ఆ అబ్బాయిని తరుముకున్నాడు తిరుమల నంబి. ఆ బాలుడు ముందు పరిగెడుతున్నాడు, ఇతను వెనక పరిగెడుతున్నాడు. అలా పరిగెట్టి పరిగెట్టి ఆ బాలుడు ఆకాశ గంగ దగ్గర ఆగాడు. తిరుమల నంబి కూడా అక్కడ ఆకాశ గంగ దగ్గర ఆగి ఆశ్చర్యంగా జలాశయాన్ని చూస్తూ ఉండిపోయాడు. అరే, స్వామి ఆలయానికి ఇంత దగ్గరగా ఒక జలాశయం ఉందని నాకు తెలియదే. నేను పాపనాశనం వరకు వెళ్లి రోజూ తెస్తున్నాను, ఇంత దగ్గరలో ఒక వాటర్ సోర్స్ ఉందా అని చూసి ఆశ్చర్యపోయి, ఈ బాలుడు కదా నాకు ఇది చూపించింది అని ఆ బాలుడి వంక చూడబోతే ఆయన అదృశ్యమైపోయాడు. అంటే ఏమిటి, ఏదో ఒక వేషంలో తమాషాగానో అల్లరిగానో చిల్లరిగానో ఆట పట్టిస్తూనో స్వామి మారు వేషంలోనో వచ్చి భక్తుల్ని ఆదుకుంటూనే ఉన్నాడు. అంటే ముఖ్యంగా ఈయన ముసలివాడు, అక్కడికి వెళ్లి కుండ మోసుకురావాలంటే శ్రమ అని ఆలోచన చేసి దగ్గర్లో ఈ జలాశయాన్ని ఆకాశగంగని చూపాడు. ముసలివాళ్ల కష్టం చూసి ఓర్వలేకపోయిన స్వామి వృద్ధులకు సహాయపడ్డాడు. వృద్ధ భక్తుడికి, మనము వృద్ధులను చూసి సహాయం చేస్తున్నామా? వృద్ధులకి, వృద్ధులైన తల్లిదండ్రులను గమనించుకుంటున్నామా? వృద్ధులైన అవ్వా తాతలను చూసుకుంటున్నామా? వృద్ధులైన పౌరులకు ఏమైనా సహాయపడుతున్నామా? రోడ్డు మీద కనపడితే మనం పట్టించుకోం, వాళ్ల మాటే వినం, వాళ్ల సంగతే ఆలోచన చేయం కదా. ఇంకా వీలైతే వీళ్ల గోల ఎందుకని మనం ఓల్డేజ్ హోమ్స్లో వాళ్లను అడ్మిట్ చేసి మన ఆనందాల్లో మనం ఉంటున్నాం కదా, ఇది ఎంతవరకు సబబు? నాకు తెలిసి ఇటీవల తండ్రి చనిపోతే శ్రాద్ధకర్మ చేయటానికి, అపరకర్మ చేయడానికి కూడా విదేశాల నుండి రాలేని పరిస్థితిలో ఒక కొడుకును నేను చూశాను. ఎంత దారుణంగా పరిస్థితి మారుతోంది. ఇటువంటి సందర్భాల్లో అన్నమాచార్యుల వారి సందేశాత్మకమైన ఇటువంటి సంకీర్తనలు ఎంతైనా మనకి వికాసాన్ని, బుద్ధి వికాసాన్ని కలిగిస్తాయి, మానసిక చైతన్యాన్ని కలిగిస్తాయి. ఇలా ఎన్నో 32,000 కీర్తనలు అన్నమాచార్యుల వారు రచించి కరదీపికలుగా, అంటే మన చీకటి దారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు మార్గం ఇది అని చూపించే ఒక వెలుగు ఆ సంకీర్తనలు, ఆ కరదీపికలు, టార్చ్ లైట్స్. అటువంటి మహానుభావుడి జన్మదినం ఈరోజు. చాలా పుణ్యదినం, పవిత్రమైన దినం. సాక్షాత్తు వెంకటేశ్వరుడే మళ్ళీ, అంటే అన్నమాచార్యుల వారి చరిత్రలో మనకు తెలుస్తుంది అన్నమాచార్యుల వారి తల్లి లక్కమాంబ, తండ్రి నారాయణ సూరి. వాళ్ళిద్దరూ సంతానం లేక చాలా బాధపడ్డారు, ముఖ్యంగా లక్కమాంబ. ఎన్నో వ్రతాలు నోములు నోచుకుని ఫలితం లేక చివరికి తిరుపతికి వస్తారు. వాళ్ళు జన్మతః స్మార్తులు. చివరికి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి, తిరుపతికి వచ్చి స్వామిని సేవించుకుని గరుడ గంభం దగ్గర నిలబడి నమస్కరిస్తున్నప్పుడు వారిరువురికి ఒక దివ్యానుభూతి కలిగిందిట. అదేంటంటే స్వామి ఖడ్గం,
పేరు శ్రీనందకం. ఆ నందకం నుండి ఒక మహా తేజస్సు బయలుదేరి ఆ గరుడగంభం దగ్గర నిలబడ్డ లక్కమాంబ గర్భంలోకి ఆ తేజస్సు ప్రవేశిస్తోంది అన్న అనుభూతి వారికి కలిగింది. అందుకే అన్నమాచార్యుల వారు నందకాంశ సంభూతులు అంటే వెంకటేశ్వర స్వామి ఖడ్గం యొక్క తేజస్సుతో జన్మించిన మహానుభావుడు. మరి ఆ గుణం మనకెక్కడ కనిపిస్తుంది అంటే ఆయన భావ తీవ్రతలో కనిపిస్తుంది. సంకీర్తనలు మనం గమనిస్తే వాటిలో ఒక పదును ఉంటుంది, అటు ఆధ్యాత్మిక సంకీర్తన పాడిన, వైరాగ్య సంకీర్తన పాడిన, శృంగార సంకీర్తన పాడిన, అందులో ఒక పదును తీవ్రత కనపడుతుంది. అది కత్తికుండే పదును ఆయన భావానికి వచ్చింది. అందుకే ఆ సంకీర్తనలు పరమ మంత్రాలై పాడుకున్న వారికి, చదువుకున్న వారికి, విన్నవారికి కూడా పాపము అనే తీగలను నరికివేసే ఒక ఖడ్గం కింద ఆ సంకీర్తన పనిచేస్తుంది. పాడుకున్నా సరే, విన్నా సరే, చదువుకున్నా సరే, అటువంటి పరమ పవిత్రమైన మంత్రాలను మనకు అందించిన జగద్గురువు అన్నమాచార్యుల వారు ఆ స్వామికి స్తుతిపరంగా ఒక సంకీర్తన, హరి అవతారమీతడు అన్నమయ్య, అరయ మా గురుడితడు అన్నమయ్య

మహానుభావుడి జీవిత చరిత్రను, సందేశాన్ని ఒక ధారావాహిక చిత్రంగా రూపొందించాలని నేను చాలా ప్రయత్నం చేశాను. స్వామి ఆశీస్సులు కూడా తీసుకున్నాను. స్వామి ఒక ఇంటర్వ్యూలో 108 ఎపిసోడ్లు తీయాలనుకున్న నాకు ఆయన మాటల సందర్భంలో, నేను 10 ఎపిసోడ్లు ముందు తీయాలనుకుంటున్నాను స్వామి, 108 ఎపిసోడ్ల మొత్తం సీరియల్లో అని వారికి విన్నవిస్తే, 6 ఎపిసోడ్లు తీ అన్నారు. ఆ సంఖ్య 6 అని ఎందుకన్నారో నాకు అప్పట్లో బోధపడలేదు. కానీ నేను ఆ తర్వాత చేసిన ప్రయత్నంలో ఏం జరిగిందంటే, దూరదర్శన్ వాళ్లు కమిషన్డ్ సీరియల్గా నాకు 6 ఎపిసోడ్లు మటుకే శాంక్షన్ చేశారు. ఆ సీరియల్ నిర్మించాను. నిర్మించిన తర్వాత స్వామికి సమర్పించాలని బెంగళూరులో ఉన్నారు స్వామి, వెళ్లాను. వెళ్లిన తర్వాత ఎక్కువ రోజులు, తొలిసారిగా అన్ని రోజులు నేను స్వామి ఒకేసారి అన్ని రోజులు ఉండడం బెంగళూరులో జరిగింది. అది 18 రోజులు ఉన్నాను. చిత్ర విచిత్రమైన అనుభవాలు కలిగాయి. ఆ తర్వాత స్వామి 18వ రోజు పిలిచి, బాగా తీశావు బంగారు, నాకు సంతృప్తి అయింది. అయితే సాళ్వ నరసింగరాయలు కోర్టులో అన్నమాచార్యుల వారు కూడా నేను నీ మీద పాడను అని కొంచెం గట్టిగానే చెప్పేసినాడు. ఇది వర్బాటం స్వామి అన్న మాటలివి, కొంచెం గట్టిగానే చెప్పేసినాడు. ఎందుకు ఆ మాట అన్నారు అని ఆలోచన చేస్తే నిజమే కదా. ఆ రాజుకి నేను పాడను అన్న విషయము అంత ఘాటుగా సభలో, అంటే ఆయన భక్తి ఎలా ఉంది, స్వామి పాదాలకు అంకితమైన ఆ తత్వాన్ని ఒక్కసారి నా మీద పాడు అంటే ఆయనలో రాజసం కొంత బయటికి వచ్చింది అన్న ఒక అంశాన్ని స్వామి నాకు తెలియజెప్పారు. ఇవే కాదు, కొన్ని అంశాలు చర్చించారు స్వామి, మధుర భక్తి గురించి, రాధ గురించి, అప్పుడు ఆంజనేయ స్వామి గురించి కొన్ని విషయాలు చర్చించారు. మరో అవకాశం చూసుకుని వాటన్నింటినీ నేను విపులంగా ప్రస్తావిస్తాను. ఇప్పుడు మటుకు అలా చెప్పగలగడం ఒక్క స్వామికి సాధ్యమైందేమో. అన్నమయ్య కొంచెం గట్టిగానే చెప్పేశాడు అనే మాట, కొంచెం మెత్తగా చెప్పింటే బాగుండేమో అనే ధ్వని అది. అన్నమయ్యను అనగలిగిన అర్హత ఎవరికుంది స్వామికి తప్ప? ఒక్క వెంకటేశ్వరుడు అనగలడు, ఒక సత్యసాయి అనగలడు, మరెవరికి అర్హత లేదు. స్వామి ఆ మాట అనడంతో, అవును, ఎంతటి మహానుభావుడైన పాంచభౌతికమైన దేహం ధరించి వచ్చిన తర్వాత ఒక అభ్యున్నతిలో, ఆధ్యాత్మిక అభ్యున్నతిలో స్థాయిలు పెరుగుతూ పోతాయి. అన్నమాచార్యుల వారు విష్ణుడొక్కడే దేవుడు అన్న స్థాయి నుండి ఎంతమాత్రమున ఎవ్వరు దలచిన అంతమాత్రమే నీవు అన్న స్థాయికి ఎదిగిన మహానుభావుడు. ఆ స్థాయికి అనుగ్రహించింది వెంకటేశ్వర రూపంలో ఉన్న స్వామి. మరి ఆయనకి ఆ విశేషాలు ఎలా తెలియకుండా ఉంటాయి? నా మహద్భాగ్యమేమో, నా తల్లిదండ్రుల ఆశీర్వాద బలమేమో, అన్నమాచార్య సంకీర్తనలు పాడుకున్నందుకు, స్వామిని జీవితంలో నిరంతరం తలుచుకున్నందుకు మానవాకృతిలో ఎనలేని వాత్సల్యాన్ని నాపైన వర్షించి చాలా కఠోరంగా ఉన్న నా హృదయాన్ని సుతిమెత్తని పుష్పంగా మార్చి అది మళ్లీ ఆయన పాదాల చెంతే సమర్పించుకునే మహద్భాగ్యాన్ని కలిగించిన నా వెంకటేశ్వరుడు సత్యసాయికి, ఆ శ్రీచరణాలకు మనసా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ, భౌతికంగాను కానరాకున్నా అణువణువునా నిండి ఎప్పుడూ ఆశీర్వదిస్తూనే ఉంటావు స్వామి అని విన్నపం చేసుకుంటూ, మీ అందరికీ మరోసారి అన్నమాచార్య జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, ఆ పవిత్రమైన మంత్రాలు మీరందరూ కూడా పాడుకోవాలని, వాటి మహత్తు మీకు కూడా అనుభూతిలోకి ఇంకా రావాలని, మీరంతా సుఖశాంతులతో ఉండాలని స్వామిని
అనేక విధాలుగా ప్రార్థన చేస్తూ సెలవు తీసుకుంటున్నానండి. సాయిరామ్.

ఇంతవరకు మీరు పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారు తాళ్లపాక అన్నమాచార్యుల వారి 606వ జయంతి సందర్భంగా అన్నమయ్య వ్రాసిన కీర్తనలోని తత్వాన్ని, సాయి నారాయణుడి తత్వాన్ని హృదయాన్ని హత్తుకునే విధంగా చెప్పగా విన్నారు. ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని రూపొందించడానికి తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించిన పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారికి, ఈ రూపకల్పనకు తోడ్పడిన హైదరాబాద్ కోటీ సమితి కన్వీనర్ శ్రీ పివి శాస్త్రి గారికి, శ్రోతలందరి తరపున, రేడియో సాయి బృందం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంపై మీ విలువైన అభిప్రాయాలు, సలహాలు listener@radiosai.org వ్రాయమని కోరుతున్నాం. మరొక్కసారి ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే మీ విలువైన అభిప్రాయాలను, సలహాలను listener@radiosai.org రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

జీవితమే నాటకరంగం. ప్రబోధాత్మక నాటికలు. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి జీవితమే నాటకరంగంలో మీరు వినబోయే నాటిక భక్తి ప్రవాహం. ఈ నాటకాన్ని ఆదిలాబాద్ జిల్లా సాయి భక్తులు భగవాన్ బాబావారి దివ్య సమక్షంలో 2013 ప్రదర్శించి ఉన్నారు. ఇక ఆలస్యం చేయకుండా ఈ చక్కని నాటకాన్ని విందామా?

0: పాట మంచిగచ్చింది, బాగా కష్టపడి ప్రాక్టీస్ చేసిండ్రు
1: అంత స్వామిదయ సాయిరాం. ఈ ఏడవ పత్తియాత్ర కూడా లోగడ పత్తియాత్రల వలె స్వామి దివ్యాశీస్సులతో దిగ్విజయంగా జరగాలని ప్రార్థిద్దాం.
2: తప్పకుండా బాగా జరుగుతుంది సాయిరాం.
3: నారాయణ నారాయణ, నారద మహర్షులకు నమో నమః. శుభం భూయాత్.
0: మాదెంత లక్ సామి, కరెక్ట్ గా టైం కచ్చిండ్రు.
4: అవును మహర్షి, క్రిందటి తడవ పర్త్యాత్రకొచ్చి మాకు చాలా సూచనలు ఇచ్చారు.
1: ఇంకా గుర్తుందా నాయనలారా?
0: మీ మేలు మర్చిపోతామా సామి?
1: మీ బోధనలను తూచా తప్పకుండా పాటిస్తూ స్వామిని దర్శించుకున్నాం. మొత్తం పర్త్యాత్రకు వెళ్లిన 3,000 మందికి పాద నమస్కారం ఇచ్చి మమ్మల్ని పునీతుల్ని చేశారు.
0: కాని సామి,
3: ఏమిటినైనా సందేహం?
0: పోయినసారి మీ మాట పాటించినాం స్వామి, పాద నమస్కారం ఇచ్చిండ్రు. మీరు ఖుష్, మేము ఖుష్. కానీ ఈసారి పాద నమస్కారం ఇవ్వటానికి ఆడెవరున్నరే?
1: అవును మహాత్మా, మా వాళ్ల ప్రతినిధిగా నన్ను పిలిచి, మీ జిల్లాలో ఎన్ని నదులున్నాయి, ఎంతమంది వచ్చారు, ఎన్నాళ్లుంటారు, చాలా సంతోషం అలా అనటానికి ఇప్పుడెవరున్నారు స్వామి?
5: సాయి కుల్వంత్ హాల్లో స్వామి రాకకై ఆతృతతో ఎదురుచూపులు లేవు. డ్రామా చూసి స్వామి మెచ్చుకోవాలన్న ప్రార్థనలు లేవు. మా చేతులతో చేసిన ప్రసాదాలను స్వామి స్వీకరిస్తారో లేదో అన్న ఆందోళన లేదు.
3: నారాయణ నారాయణ, మీ మనస్సులలోని బాధ నాకు తెలుసు నాయన. ఆ బాధ ఎంత చేదు, ఆ జ్ఞాపకాలు ఎంత భారము, ఆ కన్నీరు ఎంత ఆవేదనతో కూడినదో నాకు తెలుసు. బాధపడకండి, మీ మనస్సులకు ఉరట కలగడానికి స్వర్గంలో జరిగిన ఓ సన్నివేశాన్ని వివరిస్తాను. మానవుల కాలమానం ప్రకారం 80-85 సంవత్సరాల క్రితం స్వర్గంలో ఓ సభ జరుగుతోంది. ఆ సభలో

0: మహామంత్రి, మన పరిపాలన తీరుతెన్నెల గురించి స్వర్గవాసులు ఏమనుకునుతున్నారు? మారువేషంలో వెళ్లి గమనించమంటిని గదా.
1: మారువేషంలో వెళ్లాను దేవేంద్ర. అందరూ ఆనందంగా ఉన్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఇంతటి సుదీర్ఘ శాంతి లభించిందని, ఏ రాక్షస భయం లేక, ఏ మహర్షి కోపాగ్నికి గురికాక, ఎటువంటి అపనిందలకు పాల్పడకుండా సుఖశాంతులతో ఉన్నామని తృప్తిగా ఉన్నారు.
0: అంతా ఈశ్వరేచ్ఛ.
1: అవును దేవేంద్ర, కొన్ని దినముల క్రితం కైలాసంలో జరిగిన మహాసభలు, శ్రీమన్నారాయణుడు, పరమేశ్వరుడు మీ పరిపాలన దక్షతను మెచ్చుకున్నారని నందీశ్వరుడు బృహస్పతుల వారికి తెలియజేశారట.
0: చాలా సంతోషము.
2: దేవేంద్రుల వారికి జయము జయము. తమను కలవటానికి బ్రహ్మదేవులు వారు అరుదించుతున్నారు.
1: మహదానందము మహదానందము. పరమ పూజ్య కమల నాభోద్భవ బ్రహ్మదేవ, ప్రణామములు.
3: ప్రణామములకేమి కాని దేవేంద్ర, అనూహ్య విపత్తు బ్రహ్మలోకాన్ని అతలాకుతలం చేస్తుంది.
1: సకల సృష్టిని సంకల్ప మాత్రాన సృష్టించిన మీకు విపత్త.
3: అవును దేవేంద్ర, సరస్వతీదేవి కనబడటలేదు.
1: సరస్వతీదేవి కనబడుటలేదా?
3: అవును దేవేంద్ర. అంతేకాదు, సరస్వతి మేము ఆశీనులమయ్యే కమలాలు, మా క్రీడాస్థలి అయిన మేరుపర్వతం కూడా కనిపించట్లేదు. ఎవరు ఎందుకు దొంగిలించారో అర్థం కాకున్నది.
2: దేవేంద్రుల వారికి జయము జయము.
0: ఏమి?
2: వైకుంఠ ద్వార బాలకుడైన విజయుడు లక్ష్మీమాత నుండి రాజపుత్రాన్ని అందించడానికి అరుదించినారు ప్రభు.
0: వైకుంఠం నుండా? తక్షణమే పంపించు.
2: చిత్తం ప్రభు.
4: దేవేంద్రులకు జయము జయము. బ్రహ్మదేవులకు నమస్సులు. లక్ష్మీదేవి తమ్ముడు, అందలానికి అలంకారుడగు చంద్రుడు కనపడుటలేదు. చంద్రుణ్ణి మాయం చేసిన ఆ మాయావిని వెంటనే పట్టుకోవాలని లక్ష్మీదేవి వారి ఆజ్ఞ.
1: చంద్రుడు మాయమయ్యాడా? ఏమి ఈ వైపరీత్యం?
3: దేవేంద్ర, అటు బ్రహ్మలోకంలో దొంగతనం, ఇటు ఆకాశంలో దొంగతనం. నా అంచనా ప్రకారం ఇది ఇంతటితో ఆగే విధంగా లేదు.
0: పంచభూతాల నేస్తం నెలరాజు, వారిని అడిగితే కొంత లాభం ఉండవచ్చు. మంత్రివర్య,
5: ప్రభు,
0: తక్షణమే పంచభూతాలను పిలిపించండి.
5: చిత్తం ప్రభు.
0: అదిగో వారే అరుదించారు.
4: బ్రహ్మదేవులకు ప్రణామాలు. దేవేంద్రులకు జయము జయము.
0: ఇదేమి, నలుగురే వచ్చారు, అగ్నిదేవుడేడి?
4: ఆ విషయాన్నే మీకు తెలియజేద్దామని వచ్చాము దేవేంద్ర. ఈరోజు ఉదయం నుండి అగ్నిదేవుడు కనపడుటలేదు. ఎంత గాలించినా ఫలితం లేదు. అకస్మాత్తుగా ఈ విధంగా ఏనాడు అగ్నిదేవుడు మాయమవలేదు. మాకెందుకో దీని వెనక రాక్షస మాయమున్న భయంతో మీకు తెలియజేద్దామని వచ్చాము.
0: హరహరా, అగ్నిదేవుణ్ణి కూడా ఆ మాయావి వదలలేదా?
4: మాయావి ఎవరు దేవేంద్ర?
5: నారాయణ నారాయణ, ఏమి నా అదృష్టము. చివరిసారి స్వర్గాన్ని చూసిపోదామని వస్తే పితృవరేణ్యులు, బ్రహ్మదేవుల దర్శనం, పరమ పవిత్రులు పంచభూతాల దర్శనం కలిగింది. నారాయణ నారాయణ.
0: చివరిసారి ఏమిటి మహర్షి?
5: ఏం చెప్పమంటావు దేవేంద్ర? ఓ మహామాయావి బ్రహ్మచారులందరినీ అపహరిస్తున్నాడు. ఇప్పటికే భూలోకంలో హనుమంతుడు, కైలాసంలో వినాయకుడు కనపడటం లేదు. ఇక చివరితో
4: మీకు తెలియజేద్దామని వచ్చాము.
0: హరహరా, అగ్నిదేవుణ్ణి కూడా ఆ మాయావి వదలలేదా?
4: మాయావి ఎవరు దేవేంద్ర?

0: ఇప్పటికే భూలోకంలో హనుమంతుడు, కైలాసంలో వినాయకుడు కనపడటం లేదు. ఇక చివరిగా మిగిలిన ఆజన్మ బ్రహ్మచారిని నేనొక్కడనే రేపో మాపో, నన్ను వాడు అపహరించక మానడు.
1: ఏమిటేమిటి, హనుమంతుడు వినాయకుడు కూడా మాయమయ్యారా? దేవేంద్ర, అనుమానం లేదు, ఇదేదో మహారాక్షస మాయ.
0: హనుమంతుడు విఘ్నేశ్వరుడు కూడా అంటే నారాయణ నారాయణ, ఇంకా ఎవరైనా మాయమయ్యారా?
1: వీరిద్దరేమిటి కుమారా బ్రహ్మలోకంలో?
2: అతల వితల సుమన తలాతల రసాతల మహాతల పాతాల పరిపాలకుండ ధర్మాధర్మ విశ్లేషితుండ ధర్మరక్షణ దురంధరుండ సకల పాపకోటి భయంకరుండ దేవగణ పూజిత దిక్పాలకుండ చతుర్ముఖ ప్రసాదిత
3: నమో నమః. చతుర్ముఖ ప్రసాదిత సమస్త లోక పర్యంత సామ్రాజ్యాధినాథుండ ఎముండ.
0: నారాయణ నారాయణ, చివరిసారిగా నీ దర్శనం కూడా అయింది.
3: చివరిసారిగా దర్శనమేమిటి నారద మునివర్య?
0: నా మాటలకేవి గాని, మహిషం లేకుండా ముందుకు సాగని నీవు కాలినడకన స్వర్గానికి రావడం విడ్డూరంగా ఉంది.
3: అవును మహర్షి, యమలోకంలో ఎన్నడూ లేని విధంగా ఓ దొంగతనం జరిగింది. మా మహిషశాలలోని మహిషాలన్నీ మాయమయ్యాయి. ఆ పశుపతి మా పశువులను తోడ్కొనిపోయాడని తలంచి కైలాసానికి వెళ్లాను. అయితే విచిత్రమేమిటంటే కైలాసంలో ఎవ్వరూ లేరు, మరే సంచారమూ లేదు. బహుశా స్వర్గానికి వెడలి ఉంటారని ఊహించి మహేశ్వరుడిని వెతుక్కుంటూ ఇటువైపుగా వచ్చాను.
0: నారాయణ నారాయణ, ఆఖరికి పరమేశ్వరుని కూడా మాయం చేశాడా ఆ మాయావి?
3: పరమేశ్వరుణ్ణి మాయం చేయడమేమిటి మహర్షి?
4: యమధర్మరాజా, ఒక మహామాయావి ఊహకందని రీతిగా దొంగతనాలు చేస్తున్నాడు. బ్రహ్మలోకములో సరస్వతీదేవిని, బ్రహ్మ సరస్వతీదేవిల ఆసనాలైన కమలాలను, మేరు పర్వతాన్ని అపహరించాడు. లక్ష్మీదేవి తమ్ముడుగు చంద్రుణ్ణి మాయం చేశాడు. పంచభూతాలలోని అగ్నిని మాయం చేశాడు. నిస్సందేహంగా నీ మహిషశాలలోని పశువులను, మనలను కరుణించు ఆ పరమేశ్వరుణ్ణి కూడా వాడే అపహరించి ఉంటాడు.
2: నిరయం పైన, నిబద్ధమైన ధరణి నిర్మూలనం పైన, దుర్మరణం పైన నిజము రాణిమ్ము ఓలిమ్ము పో. మాయావిని 14 భువన భాండాల్ని గాలించి పొట్టుకొనిన మా ప్రభువకు పరమేశ్వరుణ్ణి మాయం చేసిన వాని దుశ్చర్యకు ప్రతీకారముగా ముల్లోకములు వాని ఆహాకారములతో కంపించు విధముగా శిక్షించడము.
4: అవును యమధర్మరాజా, ఇక జాప్యము వలదు. ఘోర వీర భయంకర భీభత్సములకు నా మేఘ సమూహాలను ఇప్పుడే సిద్ధపరుస్తాను. మంత్రివర్య,
5: ప్రభు,
4: సైన్యాన్ని సిద్ధపరచండి.
5: చిత్తం ప్రభు.
2: హేష్ దేవేంద్ర, నీ సైన్యపు గర్జనలే ఆ మాయావి హృదయాంతరాలను కంపింపజేయును.
4: ఎలాంటి సందేహము గాని భయం గాని మీ మనసులో ఉండనవసరం లేదు. ఇప్పుడే మా సైన్యంతో వెడలి విజయలక్ష్మిని వరించి తీసుకొస్తాము.
0: దేవేంద్ర దేవేంద్ర, ఘోరం మహాఘోరం.
3: ఏమైంది మంత్రివర్య?
0: మన సైన్యముకు మేఘ సమూహములు కనిపించుటలేదు.
6: గోవింద గోవింద.
3: మునివర్య, ఇది హాస్యానికి సమయం కాదు.
0: లేకపోతే ఏమిటినాయన, పరమేశ్వరుణ్ణే మాయం చేసిన వానికి మీరొక లెక్క, మీ సైన్యం ఒక లెక్క.
3: మరి మీ ఉద్దేశంలో మమ్మల్ని ఏం చేయమంటారు?
4: యమధర్మరాజా,
0: దేవలోకానికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా రక్షించేది ఆ శ్రీమన్నారాయణుడు. ఆ ఆపద్బాంధవుణ్ణే ప్రార్థిద్దాం, నారాయణుడే మనకు దారి చూపుతాడు.

శాఖాధీశులే చాటలేరన్న మేమింతవారం ప్రభో. దాటగారానట్టి మాయా ప్రవాహంబులో తాపమందుతున్నట్టి మము బ్రోవరావేల ప్రభో. వేగరారం దయాసాగరా.

0: ఏమిది, అందరూ ఇక్కడ సమావేశమయ్యారు, నన్ను అంత ఆర్తితో పిలిచారు, ఎందులకో?
1: ఓ దేవదేవ, చరాచర సృష్టిలోని ప్రతి విషయం ఎరిగిన మీకు మా మనసులలో దాగిన భయం తెలియనిది కాదు.
0: ఓ, ఏమి భయమా? బహువిచిత్రమైన భయమది.
2: ప్రభు, భయకంపితులమైన మాకు మీ దరహాసం వెనుక దాగిన రహస్యమేమిటో అవగతమగుటలేదు.
0: బ్రహ్మదేవ, మీది అనవసరమైన భయం, చింతించాల్సిన అవసరమేమీ లేదు. మీరు ఊహించినట్టు ఏ దొంగతనాలు లేవు. ఇది నూతనవతారుని లీలావిలాసమే.
3: నూతనవతారమా?
0: అవును. కలియుగాన ధర్మ సంస్థాపనార్థమై సర్వదేవతాతీత స్వరూపుడైన భగవంతుని అవతరణ జరిగింది. పవిత్ర భారతావరిలో తెలుగునాట పుట్టపర్తి పుణ్యగ్రామం ఈ అవతరణకు కేంద్రస్థానమైంది. బ్రహ్మ సరస్వతుల కమలాలను తన కళ్ళుగా, చంద్రుణ్ణి తన మోముగా, మేరుపర్వతాన్ని తన చెక్కిళ్లపై చుక్కగా, మేఘాలను తన శిరకేశములుగా, అగ్నిని తన అంగరకగా మార్చుకుని సత్యసాయి నామధేయంతో నిరుపమాన సౌందర్య స్వరూపంతో అవతరించినారు. హనుమంతుడిని తన పట్టణ రక్షణ పరిశీలకునిగా కొండపై ప్రతిష్ఠిస్తే, విఘ్నేశ్వరుణ్ణి, సరస్వతిని తను స్థాపించిన విశ్వవిద్యాలయంపై ఆసీనులగావించారు. ఇక యమధర్మరాజు దున్నపోతులు ఆ భగవానుని భక్తులుగా, విద్యార్థులుగా జన్మించారు. అందుకే వారిని సత్యసాయిసులు పలుమార్లు ప్రేమతో దున్నపోత అని సంబోధిస్తూ ఉంటారు.

0: ఆవి విధంగా సర్వదేవతాతీత స్వరూపుడైన శ్రీ సత్యసాయి భగవానుల అవతార విశేషాలను, ప్రత్యేకతలను ఆనాడు శ్రీమన్నారాయణమూర్తి నుంచి తెలుసుకోవడం జరిగింది.
1: ఈ కలియుగంలో మనం ఎంత అదృష్టం చేసుకున్నామో, గటువంటి మహాతారుణ్యం పొందినం.
2: మునీంద్ర, ఈనాడు తమ ద్వారా ఆ విశిష్ట అవతారుడు గురించి తెలుసుకోగలగటం మహద్భాగ్యం. మా పూర్వజముల సుకృతం స్వామి.
0: నిజం నాయన, భగవంతుడు భక్తుల పక్షపాతి అయినా స్వామి దయ ఉంటేనే వారి గురించి ఎవరైనా తెలుసుకోగలుగుతారు. భగవంతుని సమకాలీనుడుగా పుట్టి కూడా వారి గురించి తెలియలేదంటే వారి దయచేత ధన్యులు కాలేదని అనుకోవాలి.

0: మహర్షి, స్వామి భక్తులమై ఉండి కూడా స్వామి దయకు మేము ఎందుకు నోచుకోలేదో అర్థం కావడం లేదు. మమ్మల్ని వదిలి వెళ్లవద్దని స్వామిని ఎంతగానో ప్రార్థించాం, ఎంతో అర్థించాం.
1: అవును మహర్షి, గ్రామ గ్రామాలు ఒక్కటే రాత్రనక పగలనక ఎండనక వాననక ప్రార్థనలు చేశాయి. పసిపిల్లలు మొదలుకుని ముసలివాళ్ల వరకు రాత్రింబవళ్ళు ప్రదక్షిణలు చేశారు. ఒకరా ఇద్దరా లక్షల మంది బోరున వినిపించారు, ప్రాధేయపడ్డారు, ఉపవాసాలున్నారు. అయినా ఈ ప్రార్థనలు వినబడినట్టు స్వామి వెళ్లిపోయారు.
2: ఏమో మహర్షి, మా మనస్సులు చెదిరినే. ప్రార్థనంటే విలువలేదనిపిస్తుంది. ప్రార్థన మీద భజనల మీద నమ్మకం సడలుతోంది.
3: నారాయణ నారాయణ నాయనలారా, ఒక్క విషయం గుర్తుంచుకోండి, భక్తుని ప్రార్థన కన్నా భగవంతుని సంకల్పం గొప్పదైనది. బాలరాముడు అరణ్యాలకు వెళుతున్నప్పుడు అయోధ్యవాసులు రామచంద్రుని బ్రతిమాలలేదా? రాజ్యానికి తిరిగి రమ్మని భరతుడు ప్రార్థించలేదా? మధురకు వెళ్లవద్దని గోపికలు కృష్ణుని రథానికి అడ్డంగా పడుకోలేదా? భగవంతుని ప్రతి కార్యం వెనుక ఒక అర్థం పరమార్థం ఉంటున్నదన్నది నిజం. నువ్వు కోరుకున్నట్లు జరగాలనుకోవడం అహంకారం. భగవంతుడా, నీ సంకల్పం ప్రకారం జరగని దాన్ని స్వీకరించే సామర్థ్యాన్ని నాకివ్వు అని తలవంచడం భక్తి నాయనా.
4: ఇదేతి ఏంటి మహర్షి, మా బంగారు స్వామి మాకు కనబడటం లేదు.

0: నాయన, ఆ దివ్యమంగళ స్వరూపం ఇప్పుడు కనబడటం లేదన్నది మాత్రమే నిజం.
1: అంటే స్వామి తిరిగి వస్తారని మీరు చెబుతున్నారా మహర్షి?
0: భక్తులు ఎంతమాత్రము తలిచినా అంతమాత్రమే నేను అని స్వామి పలుమార్లు చెబుతుండేవారు. రావే ఈశ్వర, కావవే వరద అని కరి ప్రార్థించితే భగవంతుడు పరుగు పరుగున వెడలలేదా? ఇందుగలడు అందులేడని సందేహము వలదని ప్రహ్లాదుడు నమ్మాడు. అంతే, భగవంతుడు స్తంభంలో ప్రత్యక్షమయ్యాడు. భక్తుని మనసెంతో భగవంతుని మహిమ అంత నాయన.
2: మహర్షి, ఈ వార్తాపత్రికలు, ప్రసార మాధ్యమాలు రాత్రింబవళ్ళు ఎన్నో చెబుతూ వచ్చాయి. పుట్టపర్తికి 100 మైళ్ల దూరంలో ఉన్న సామాన్యుల మేము, ఇక్కడ నిజానిజాలేమిటో మాకు తెలియదు. అవి విని చదివి స్వామిపైన మా విశ్వాసం సన్నగిల్లింది మహర్షి.
0: స్వామికి కావలసింది నీ విశ్వాసం కాదు, నీ ప్రేమనాయన. ఒకనొక సమయాన ఓ విద్యార్థి ఏడుస్తూ, స్వామి మీపై నాకు విశ్వాసం పోతోందని అంటే స్వామి ఏమన్నారో తెలుసా? ప్రేమతో అతని కళ్ళలోకి చూస్తూ, స్వామిపై నీకు ప్రేమ ఉందా అని అడిగా. దండిగా ఉంది స్వామి అని ఆ విద్యార్థి బదులిచ్చాడు. స్వామి అధ్యాయంగా, అది ఉంటే అన్నీ ఉన్నట్టే అని బదులిచ్చారు.
1: మరి నేను చదివిన చెడంతా ఏమిటంటారు మహర్షి?
0: నాయన, ఒక సమయాన హస్తినాపురంలో శ్రీకృష్ణుడు ధర్మజుణ్ణి దుర్యోధనుణ్ణి పిలిచి నగరంలో కనీసం ఒక మంచివాణ్ణి తెమ్మని దుర్యోధనుడిని పంపిస్తే ఒక చెడ్డవాణి కొరకు వెతకమని ధర్మజుణ్ణి పంపించాడు. రాత్రి వరకు గడప గడపా వెతికి అలసి తిరిగొచ్చిన దుర్యోధనుడు కృష్ణునితో, కృష్ణ, ప్రతివాణిలో ఏదో ఒక చెడు ఉంది. ఈ పట్టణంలో బహుశా అందరికన్నా మంచివాడిని నేనేనేమో అని బదులిచ్చాడట. అప్పుడే తిరిగొచ్చిన ధర్మజుడు, కృష్ణ, ఈ నగరంలో ప్రతివాణిలో ఏదో ఒక మంచి ఉంది, బహుశా నేనే అందరికన్నా చెడ్డవాడినేమో అని చెప్పాడు. దుర్యోధనుని కళతో చూస్తే కనిపించేదంతా చెడే, ధర్మధుని కళతో చూస్తే కనిపించేదంతా మంచే.
3: ఇగో ఆగు స్వాములు, ఆగురు. ఏం నేర్చుకున్నట్లు మనం? ఇదేనా మన భక్తి? ఓ 7 ఏళ్ళు ఎగవాడుకుంటూ పర్తయాత్రకచ్చినాం. స్వామి దేవుడో దేవుడో అని దండలు పెట్టినాం. బస్సుల ముందు సీటు దొరికితే స్వామి దయన్నాం. సినిమా థియేటర్ల వెనక సీటు దొరికితే స్వామి దయన్నాం. ఇంసెట్ల కొడుకులకు బిడ్డలకు సీటు రాకుంటే స్వామి దయన్నాం. ఇప్పుడేమో ఎవడో ఏదో అన్నాడని, ఏందో ఎవడో చెప్పిండని ఏమేమో మాట్లాడుతున్నాం. అరే, మన ఒక్కొక్కరికి బొచ్చడి అనుభవాలున్నాయి, అన్ని మర్చిపోయినామా? ఇంటి ముందు పాసిపోయిన అన్నం పడేస్తే అది తిన్న కుక్కలకి మనం ఉంటది. గిందిచ్చిన సామంటే ఇమనం లేకపాయే. ఇగో ఈ పిసపిస ఆలోచనలు పక్క పెట్టుండ్రి స్వామి. ఏం చేసినా నీ పనే చేయాలి, ఏం మాట్లాడినా నీ మాటలే మాట్లాడాలి, ఎక్కడికి పోయినా నీతో నడవాలని మొక్కుదాం. రాండి రాండ్రీ.

0: మహర్షి, స్వామి మా అందరికీ ఇచ్చిన బాధ్యతను ముందుకు తీసుకువెళ్లాలని కంకణం కట్టుకున్నాం. సాయి సంస్థల్ని ముందుకు నడిపించాలని, సాయి వదిలిపెట్టిన ఈ ఉద్యమాన్ని మునుముందుకు సాగించాలని కృతనిశ్చయులమై ఉన్నాం స్వామి.
1: నాయనా, ఓసారి కర్పూరం హారతి పళ్ళను తీసుకొస్తావా?
0: కర్పూరం హారతి పళ్ళం ఎందుకు స్వామి?
1: సూర్యునికి వెలుగు సరిపోవట్లేదట, నా హారతితో దారి చూపిద్దామని.
0: అంటే మీ ఉద్దేశం ఏంది స్వామి?
1: లేకపోతే ఏమిటినైనా, సకల చరాచర సృష్టిని సృష్టించి నడిపించి అంతం చేసే ఆ పరమ విభుడు తాను స్వయంగా స్థాపించిన సంస్థల గురించి ఆలోచించకుండా ఉంటాడా? సాయి సంస్థల ప్రతి మలుపు ఆ విభుడు ఎప్పుడో సంకల్పించాడు. సాయి సంస్థల్లో నువ్వు చేరేది సంఘ సంస్కరణ కోసమో లోక కళ్యాణం కోసమో కాదు, నీ సంస్కరణ కోసం. స్వామి బోధనలతో నిన్ను నీవు ఉద్ధరించుకో, నిన్ను నీవు సంస్కరించుకో. లోకం దానికదే సంస్కరించుకుంటుంది.
0: అంటే మరిప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు మహర్షి?
1: నాయన,
0: సెలవివ్వండి మహర్షి.
1: సంవత్సరాల పాటు స్వామి మీకు దివ్య సాన్నిధ్యాన్ని ప్రసాదించారు. మహామహులు సైతం తహతహలాడే అపూర్వ అవకాశాలను మీకు అందించారు. ఎన్నడూ లేని విధంగా తన మాటను కాదని 11 సంవత్సరాల తరువాత 3,300 మంది ఆదిలాబాదు భక్తులకు పాదనమస్కారాన్ని ప్రసాదించారు. మీరు నావారు, నేను మీవాడను అని అక్కున చేర్చుకున్నారు. ప్రతి ఒక్కరూ స్వామి తనవారేనని, తమ ఇంట వెంట కంట జంటగా ఉన్నారన్న దృఢ విశ్వాసాన్ని కలిగించారు. ప్రతి ఒక్కరూ ఆ మధుర స్మృతులను హృదయస్థం చేసుకుని 10 మందికి పంచుతూ జీవితాలను ధన్యం చేసుకోవాలి. స్వామి బాల్యంలోనే తమ అవతారోద్యమాన్ని గురించి వెల్లడించిన అమృత వర్కులను తనివి తీరా స్మరించుకుందాం.
0: అఖిల మానవులకు ఆనందమనగూర్చి రక్షించుచుండుటే దీక్ష నాకు.
1: తోటివారి మనసులో మిగిలే ఆనందమే స్వామి.
0: సన్మార్గమును వీడి చెరయించు వారుల పట్టి కాపాడుటే వ్రతము నాకు.
1: గుణవంతుని చేతలలో ఉట్టిపడే శీలమే స్వామి.
0: బీద సాధలకైన పెనుబాధ తొలగించి లేమిని బాపుటే ప్రేమ నాకు.
1: బీదవాని దండాలలో అగిపించే కృతజ్ఞతే స్వామి.
0: మంచి చెడ్డలను కూడా మనసులో సమముగా భావించుచుండుటే భక్తి నాకు.
1: ప్రతి విషయాన్ని స్వామి ప్రసాదమని స్వీకరించే ఔన్నత్యమే స్వామి. ఇంకొక విషయం గుర్తుంచుకోండి, రామచంద్రుడు వస్తాడని 96 సంవత్సరాల పాటు అటవీక జాతికి చెందిన ఓ శబరి ఎదురుచూసింది. జటాయువు అనే ఒక గ్రద్ద కొనవీపురితో ఎదురుచూసింది. ఎన్నో సంవత్సరాల పాటు అహల్యగా మారటానికి ఓ రాయి రామధుడి కోసం ఎదురుచూసింది. 14 సంవత్సరాల పాటు భరతుడు ఎదురుచూశాడు. 40 సంవత్సరాల పాటు రాధ కృష్ణుడు కోసం ఎదురుచూసింది. రాయే కాని, జంతువే కాని, అటవీక మానవుడే కాని, మహారాజే కాని, చివరకు తన ప్రాణసఖిని కాని ఎంతమంది ఎదురుచూసినా ఏ ఒక్కరూ నిరాశపడలేదు. భక్తుని ప్రార్థన భగవంతుని బాధ్యత. ఈనాడు కాకపోయినా రేపు మరునాడు భక్తుల కొరకు రాకమానడు, రాకమానడు.
2: పట్టినదేదియో పట్టనే పట్టితివి.

0: 如闻铃。
1: ఇంతవరకు మీరు జీవితమే నాటక రంగంలో భాగంగా ఆదిలాబాద్ సాయి భక్తులు భగవాన్ బాబా వారి దివ్య సమక్షంలో 2013 ప్రదర్శించిన నాటకం భక్తి ప్రవాహం విన్నారు. వచ్చే వారం మరొక చక్కని నాటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు.

ओम श्री साई राम भगवान श्री सत्य साई बाबा वारी दिव्य श्री चरणालकु अनंत कोटि प्रणामములు स्वामी नेडु अनकापल्ली जिल्ला नुंडि 3000 मंदि भक्तुलु मूडवा पत्ति यात्र తమ దివ్య సన్నిధిలో జరుపుకున్నట్టు అనుగ్రహించిన మీకు అనకాపల్లి జిల్లా సాయి కుటుంబ సభ్యులందరి తరపున సాష్టాంగ దండ ప్రణామములు. అలనాడు 27/3/1965 శ్రీ సత్యసాయి ప్రభువు అనకాపల్లి జిల్లా యలమంచిలి గ్రామంలో తమ పాదస్పర్శతో పునీతం చేసినారు. స్వామి, మీ పాదస్పర్శ వలన నేడు జిల్లా అంతటా తమ దివ్య అవతార వైభవం వ్యాపించి మీ దివ్య నామ సంకీర్తనలు గ్రామ గ్రామాన వాడవాడలా భక్తితో చేయుచున్నారు. స్వామి, అనకాపల్లి జిల్లాలో 10 సమితులు, 32 భజన మండళ్ళు, 60 దత్తత గ్రామాలలో తమరు మాతో చేయించిన సేవా కార్యక్రమాల నివేదికను తమ దివ్య సన్నిధికి సమర్పించుకోవడం మా అందరి పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. స్వామి, తమ అనుగ్రహ ఆశీస్సులతో 100,000 గృహనామ సంకీర్తనలో భాగంగా 1,000 గృహాలలో దివ్యనామ సంకీర్తనలు, 10 కేంద్రాలలో సుమారు 1,000 మంది భక్తులతో సామూహిక శ్రీ సత్యసాయి వ్రతాలు, 4 కేంద్రాలలో 2,000 మంది భక్తులతో సామూహిక శ్రీ రుద్ర పారాయణలు నిర్వహించుకోగలిగాము. స్వామి, తమ దివ్య కరుణతో జోన్ 6లో 101 గ్రామాలలో 101 పాటల భజనలు నిర్వహించి సుమారుగా 5,000 మంది కొత్త భక్తులు మీ ఆశీస్సులు అందుకోగలిగారు. స్వామి, గాంధీనగరం సమితి వారు 2025 సంవత్సరంలో 100 గ్రామాలలో, 2026 సంవత్సరంలో 101 గ్రామాలలో పల్లకీ సేవలు నిర్వహించి సుమారుగా 6,000 కుటుంబాలకు పల్లకీలో వారి ఇండ్ల వద్దకే వెళ్లి స్వామివారు స్వయంగా దర్శనమిచ్చి హారతలు అందుకోవడం తమ ప్రేమకు నిదర్శనం. స్వామి, అనకాపల్లి జిల్లా ఆర్టీసీ ఏరియా సమితి వారు 2025 సంవత్సరం 100 గృహాలలో, 2026 సంవత్సరం 101 గృహాల నుండి నగర సంకీర్తనలు నామ సంకీర్తనలు జరుపుకొని శివశక్తి స్వరూపమైన మిమ్మల్ని పూజించుకొని తరిస్తున్నారు. స్వామి, శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథయాత్రలో 200 గ్రామాలలో సుమారు 50,000 మంది భక్తులు తమ దివ్య దర్శనం అందుకున్నారు. స్వామి, శ్రీ సత్యసాయి అన్నపూర్ణ నిత్యనారాయణ సేవ, అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్, యలమంచిలి, రుక్మిణీపురం, ఏజెన్సీ లక్ష్మీపురం, కొంగసింగి, పాయకరావుపేట, నర్సీపట్నం, సబ్బవరం తదితర కేంద్రాల స్థానిక ప్రభుత్వ ఆసుపత్రుల్లో 75,000 మంది గర్భిణీ స్త్రీలకు పోషకాహార సేవ అందించడం జరుగుతుంది. స్వామి, నిత్యనారాయణ సేవలో భాగంగా సుమారు 20 కేంద్రాల ద్వారా 164,109 మంది నారాయణులకు ప్రసాద వితరణ, నిదానందొడ్డి, కింతాడ కోటపాడు మొదలగు 12 కేంద్రాలలో నిరంతర కుటుంబ నారాయణ సేవ ద్వారా 91,588 మందికి నారాయణులకు భోజన ప్రసాదం అందించడం జరుగుతుంది. స్వామి, కశింకోట సలాది వీధి భజన మండలి, కోండ్రపువానపాలెం భజన మండలి నిత్యం సుమారు 100 మంది నారాయణులకు వారి ఇండ్ల వద్దకే క్యారేజీల ద్వారా ప్రసాదం అందిస్తున్నారు. స్వామి, జిల్లాలో యువత కోరికలపై అదుపు పాటిస్తూ 300 కుటుంబాలకు శ్రీ సత్యసాయి అమృత కలశాలు, పాదరక్షలు, గొడుగులు అందించడం జరుగుతున్నది. స్వామి, నర్సీపట్నం, పాతకేడిపేట తదితర ప్రాంతాలలో సీమంతాలు, మాతృసేవ మరియు పోషకాహార సేవ 200 మంది గర్భిణీ స్త్రీలకు అందిస్తున్నారు. స్వామి, జిల్లాలో
శ్రీ సత్యసాయి గిరిజన మహిళల ఆరోగ్య పరిరక్షణలో డొంకాడ సమ్మెద గ్రామాలలో సేవలు అందించడం జరుగుతుంది స్వామి. శ్రీ సత్యసాయి ప్రేమతరు కార్యక్రమం ద్వారా జిల్లాలో సుమారుగా 5,000 మొక్కలు నాటడం జరిగింది స్వామి. జిల్లాలో గ్రామదేవతల పండుగలు, జాతరలు, వేసవిలో మజ్జిగ చలివేంద్రం సేవలు నిర్వహించడం జరుగుతుంది స్వామి. రేవు పోలవరం పూడుమడక ప్రాంతాలలో మాఘ పౌర్ణమి పవిత్ర సముద్ర స్నానాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు శ్రీ సత్యసాయి సేవల వారిచే సముద్ర తీరంలో స్నానపు గదులు నిర్మించడం, చెప్పులు స్టాండ్లు, సామాన్లు భద్రపరుచుకునే స్థలములు ఏర్పాటు చేయడమే కాకుండా యాత్రికులకు వచ్చిన భక్తులందరికీ కూడా స్వామి ప్రసాదం, మంచినీళ్లు, మజ్జిగ అందజేస్తున్నాము స్వామి. గొలుగొండ మండలం దారమట్టం శివాలయం వద్ద మహాశివరాత్రి సందర్భంగా 10,000 మంది భక్తులకు మజ్జిగ అల్పాహారం సేవలు అందించడం జరిగింది స్వామి. జిల్లా వ్యాప్తంగా జనరల్ మెడికల్ క్యాంపుల ద్వారా 1,800 మందికి సమగ్రంగా వైద్య సేవలు అందించడం, 12 నేత్ర శిబిరాలు నిర్వహించి 1,500 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి 316 మందికి కంటి ఆపరేషన్లు నిర్వహించాము స్వామి. అనకాపల్లి ఆర్టీసీ మందిరంలో ప్రతి ఆదివారం ఉచిత వైద్య సేవలు నిర్వహించడం జరుగుతుంది స్వామి. జోన్ 1 పరిధిలో ఉన్న అచ్యుతాపురంలో దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, కృత్రిమ అవయవాలు, ఎలక్ట్రికల్ కుట్టు మిషన్లు అందించడం జరిగింది స్వామి. విద్యా విభాగంలో 71 బాలిక వికాస కేంద్రాలలో 72 మంది బాల వికాస గురువులు 1,500 మంది పిల్లలకు బాల వికాస తరగతులు నిర్వహిస్తున్నారు స్వామి. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా బాల వికాస పిల్లలతో సామూహిక శ్రీ సత్యసాయి వ్రతాలు, గరిక పూజలు, నామ సంకీర్తనలు, రక్షాబంధన కార్యక్రమాలు, ప్రేమతరు కార్యక్రమం, తల్లిదండ్రులకు పాదపూజలు, ఇతర సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము స్వామి. జిల్లా వ్యాప్తంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ శిక్షణా శిబిరాల ద్వారా కాలేజీ విద్యార్థులకు విపత్తు సమయంలో సహాయక చర్యలపై శిక్షణ అందించడం జరిగింది స్వామి. ప్రశాంతి నిలయంలో సేవలలో సేవాదళ సభ్యులు, ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో సేవలో పాల్గొని తరిస్తున్నారు స్వామి. శ్రీ సత్యసాయి లిక్విడ్ లవ్లో యూత్ను రిజిస్ట్రేషన్ చేయించి నూతన రక్తదాతలుగా నమోదు చేయించుచున్నాము స్వామి. స్వామి భవిష్యత్తులో తమ కరుణతో శ్రీ సత్యసాయి ఆధ్యాత్మిక, విద్యా, సేవాభాగ్యాన్ని ప్రసాదించి అనకాపల్లి జిల్లా భక్తులందరినీ ఆశీర్వదించాలని మీ పాదాలనంటి ప్రార్థిస్తున్నాను స్వామి. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ శ్రీ సత్యసాయి దేవ. జై సాయిరాం. జిల్లాలో జరిగిన కార్యక్రమాలు వీడియో ద్వారా తమకు సమర్పిస్తున్నాం స్వామి.

0: ఓం శ్రీ సాయిరాం. మన ప్రియతమ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యశ్రీ చరణాలకు అనంత కోటి ప్రణామాలు. విశ్వవ్యాప్తంగా ఉన్న సాయి బంధువులందరికీ ప్రేమపూర్వక సాయిరాం. శ్రీ సత్యసాయి భగవానుని అమృత ప్రేమ పుష్పంగా విరిసిన శ్రీ సత్యసాయి దీన జనోద్ధరణ పథకంలో స్వామి కృపాశ్రయాన్ని పొందిన విద్యార్థులు మాతృభక్తి, దేశభక్తి, సేవానురక్తి కలిగి ఆదర్శ పౌరులుగా రూపొందుతున్నారని తెలియజేయడమే ఈ సంగీత నృత్య నాటకం ఉద్దేశ్యం. రాఘవయ్య గ్రామంలో సంపన్నుడు. అతని తమ్ముడు సుదర్శనం లండన్లో వైద్య విద్యలో ఉన్నత పట్టా అందుకున్న సందర్భంగా ఉత్సవం ఘనంగా జరుపుతాడు. పట్టణంలో పేరు పొందిన ఆసుపత్రిలో డాక్టర్గా కోట్లు సంపాదిస్తాడని మురిసిపోతాడు. అదే సమయంలో చదువుకునేందుకు 1,000 రూపాయలు సహాయం కోరిన అనాథ బాలుడు శివను కసిరి కొడతాడు. ఈ పరిస్థితిని చూసిన సుందరయ్య అనే సాయి సేవకుడు శివను శ్రీ సత్యసాయి దీన జనోద్ధరణ పథకంలో చేర్చుతాడు. దీన జనోద్ధరణ పథకాన్ని అనాథ శరణాలయంగా భావించిన శ్రీమంతుడు విశ్వనాథ్ తన కుమారుడి జన్మదిన సందర్భంగా అనాథులకి మిఠాయిలు పంచడానికి అక్కడికి వస్తాడు. ఇది అనాథ శరణాలయం కాదని, ఆత్మీయత పంచే దేవాలయమని, సాయి అభయహస్తపు నీడ అని, సాయి బంధువుల ఆదరణ కల తాము అనాథులము కామని చెప్పి దీన జనోద్ధరణ విద్యార్థులు గొప్పవారు కావాలంటే జన్మభూమిని, కన్నతల్లిని ప్రేమించాలని, దైవాన్ని అందరిలో దర్శించాలని, స్వార్థాన్ని వదిలిపెట్టి దీనుల్ని ఆదరించాలని, శక్తిమంతుడు కావాలంటే దైవ విశ్వాసం, ఆత్మవిశ్వాసం, త్యాగం, ధనాన్ని తృణీకరించడం వంటి సద్గుణాలు అలవర్చుకోవాలని చెప్పి చాణుక్యుని మాతృభక్తి, గాంధీజీ దేశభక్తి, వివేకానందుని సేవానురక్తి సోదాహరణంగా ప్రదర్శిస్తారు. ఇదే భారతీయ ఆత్మ అని బోధపరుస్తారు. ఈ విలువలు అలవరుచుకుంటే నేటి విద్యార్థులు విదేశాలకు పరుగున పోరని, దేశ ప్రగతికి బంగారు బాటలు వేస్తారని, ఈ విలువలను బోధించడం తల్లిదండ్రులు, గురువుల కర్తవ్యమని గుర్తు చేస్తారు. విశ్వనాథ్, చింటూ, రామచంద్రం కనువిప్పు కలుగుతుంది. తమ్ముడు గొప్ప డాక్టర్ అయ్యి తిరిగి వస్తాడని ఆశించిన రాఘవయ్యకు లండన్లోనే అతడు స్థిరపడిపోవడం తన తప్పు తెలుసుకుని శివకు క్షమాపణ చెప్పుకుంటాడు. దీన జనోద్ధరణ బాలుల ప్రవర్తన చూసి ముగ్ధుడై తన సర్వస్వాన్ని ఆ పథకానికి ధారాదత్తం చేస్తాడు. పిలుపునందుకుని మము కరుణించుమా శ్రీ సత్యసాయి అని దీన జనోద్ధరణ బాలులు ప్రార్థించిన వేడుకలు అందుకుంటూ ఈ నాటకం ముగుస్తుంది. జై సాయిరాం.
1: ఓం శ్రీ సాయిరాం. ఆన్ బిహాఫ్ ఆఫ్ భగవాన్స్ చిల్డ్రన్ ఆఫ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వి ఆఫర్ అవర్ లవింగ్ ప్రణామ్స్ అట్ ది డివైన్ లోటస్ ఫీట్ ఆఫ్ అవర్ బిలవెడ్ లార్డ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. అవర్ లవింగ్ సాయిరాం టు ఆల్ ది మెంబర్స్ ఆఫ్ ది సాయి ఫ్యామిలీ ఆల్ ఓవర్ ది గ్లోబ్. టుడే ది సాయి యూత్ అండ్ సత్యసాయి బాల వికాస్ చిల్డ్రన్ ఆఫ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ ప్రజెంట్ సాయి ప్రేమలోని హాయి, ఏ మ్యూజికల్ డాన్స్ డ్రామా యాజ్ ఎ ఫ్లోరల్ ఆఫరింగ్ at the divine lotus feet of our beloved Bhagwan. The message we want to convey to all the members of the Sai family is that the students of Sri Satya Sai Dhinajanodharana scheme, which is a nectarine flower of our beloved Bhagwan, possess ideal qualities such as devotion to mother, patriotism and love for selfless service, and become ideal citizens of human society. Raghavi is a wealthy person in a village. He wanted to celebrate the graduation ceremony of his younger brother in medical science in London. Raghavi hopes that his brother would return to India and earn crores of rupees as a doctor. At the same time, he rejects the humble prayer of Shiva, an orphan, for a donation of 1,000 rupees for his education. Touched by this rejection, Sundaram, a Sachasai devotee, joins Shiva in Sachasai Dhirajanodharana scheme. When Vishwanath, a rich person, visits Sachasai Dhirajanodharana ashram to distribute sweets on the birthday of his son, thinking that it is an orphanage, the inmates of the ashram explain to him that it is not an orphanage but a temple of divine love of Bhagavan Sachasai. They clearly say that they are not orphans but are the ideal citizens who love their mother and motherland and selfless service of Sachasai family. They advocate with examples that if person wants to become great, they must inculcate devotion to mother like Chanakya, patriotism like Gandhiji, and love for selfless service like Vivekananda. They say that this is the soul of India. They say that these values must be taught to the present day students by their parents and teachers. Then the students stop running to foreign countries for earning and lay a golden road for their motherland, India's progress. They say that this is the duty of their parents and teachers. Everyone, including Vishwanath and his friends, relays their misunderstanding. Raghavaya relays his mistake, and when the news of his brother's marriage with a foreign lady and his settlement in the foreign land reaches him, he realizes the importance of Sachasai Dhinajanodharana scheme and the ideal behavior of the students, and donates his entire property to the Sachasai Dhinajanodharana scheme. The drama comes to an end with an ardent prayer of the Dhinajanodharana children for Bhagavan's blessings at his lotus feet. Jai Sai Ram.

0: నారాయణ, నరసింహ, అందరూ వినండి. ఈరోజు గ్రామంలో అన్ని దేవాలయాల్లో చిన్నబాబు పేరున పూజలు అభిషేకాలు చేయించండి. ఇల్లంతా అలంకరించండి. రేపు బ్రహ్మాండమైన డిన్నర్ కి ఏర్పాట్లు చేయండి. రేపు ఉదయం అన్ని పత్రికల్లోనూ ఫ్రంట్ పేజీలో చిన్నబాబు ఫోటోతో అభినందన సందేశం ప్రచురించాలి. మ్యాటర్ అన్ని పత్రికలకి ఇమెయిల్ చేయండి.
1: ఈ పూజలు అభిషేకాలు, ఈ ఉత్సాహం, ఉత్సవం దేనికి సార్?
0: విషయం మీకు చెప్పలేదు కదూ. గొప్ప శుభవార్త విన్న ఆనందంలో మీకు చెప్పడం మర్చిపోయాను. వినండి, చిన్నబాబు సుదర్శనం లండన్ లో FRCS డిగ్రీ అందుకున్నాడయ్యా.
2: FRCS అంటే?
0: అది పెద్ద డాక్టర్లకిచ్చే గొప్ప డిగ్రీ నరసింహ.
2: అయితే చిన్నబాబు గొప్ప డాక్టర్ అయి తిరిగి వస్తాడన్నమాట.
0: ఎంత గొప్ప డాక్టరో చెప్పనా? మన డాక్టర్లందరూ రోగిని పరీక్షించి బ్లడ్ టెస్టులు చేసి ఎక్స్రేలు తీసి స్కానింగ్లు చేసి కనుక్కునే వ్యాధిని మనవాడు పేషెంట్ చెయ్యి పట్టుకోగానే టక్కుని చెప్పేస్తాడన్నమాట.
2: అయితే ఇక మన గ్రామ ప్రజల కష్టాలు గట్టెక్కినట్టే. చిన్నబాబు ఇక్కడ ఆసుపత్రి పెట్టి వైద్యం చేస్తే వ్యాధులు ఈ గ్రామం దరిదాపులకు కూడా రావు.
0: ఓరే అమ్మాయి కూడా, లక్షలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద డిగ్రీలు అందుకుని గొప్ప డాక్టర్ అయింది. డాక్టర్కి 100 రూపాయలు కూడా ఇచ్చుకోలేని గ్రామస్తులకి వైద్యం చేయడానిక. నరసింహ, సిటీలో మంచి బిజీ సెంటర్లో అద్భుతమైన 7-స్టార్ ఆసుపత్రిలో ఏసీ రూమ్ లో కూర్చుని చెయ్యి పట్టుకుంటే 1000 రూపాయలు ఫీజు తీసుకునే చోట మనవాడు ప్రాక్టీస్ చేయాలరా.
1: అయితే చిన్నబాబు పెద్ద డాక్టర్ అవడం వల్ల మన గ్రామానికి లాభం ఉండదా సార్?
0: ఎందుకుండదు నారాయణ. ఫలానా డాక్టర్ సుదర్శనం గారు మా గ్రామం వాడని సగర్వంగా చెప్పుకోవచ్చు, సంతోషించవచ్చు.
2: అంతేనా అయ్యగారు?
0: కడుపు నిండే సంతోషం కంటే కావలసిందేమిట్రా. సరే, ఆ విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ముందు నేను చెప్పిన ఏర్పాట్లన్నీ చెయ్యండి.
3: దండాలయ్య గారు.
0: ఎవర్రా నువ్వు?
3: నా పేరు శివ.
0: ఇంకా నయం విష్ణుమూర్తి అన్నావు కాదు?
2: మన మామిడి తోటలోనే పనిచేస్తూ ప్రమాదంలో కాలం చేసిన చిన్నయ్య కొడుకండి. పాపం తల్లి కూడా లేదండి, మా పంచనే ఉంటున్నాడు.
0: ఓహో, వాడి కొడుక. ఏం కావాలరా నీకు?
3: అయ్యగారు, తమరు 1000 రూపాయలు సహాయం చేస్తే.
0: 1000 రూపాయలు నీకెందుకురా?
3: స్కూల్లో చేరి చదువుకుంటానయ్యగారు.
0: నరసింహ, వీడికి చదువెందుకురా?
3: చిన్నబాబు గారులా నాకు డాక్టర్ అవ్వాలనుందయ్య గారు.
0: డాక్టర్ అవుతావా? ఇంకా నయం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవుతానన్నావు కాదు? పనికిరాని ఆలోచనలు మాని పశువుల పాక శుభ్రం చేయరా. 2 పూట్లా ఇంత అన్నం పెడతారు. కాస్త పెద్ద అయితే చిన్నబాబు ఆసుపత్రిలో స్వీపర్ గా పనిచేయొచ్చు. చీకు చింత లేకుండా హాయిగా జీవితం గడిచిపోతుంది.
3: నేను స్వీపర్ పని చేయనయ్య గారు, డాక్టర్ నవుతాను.
0: తల్లి తండ్రి లేని అనాథవి నిన్నెవడు డాక్టర్ చేస్తాడరా?
3: అనాథనని చులకన చేయకండి అయ్యగారు. మా అమ్మా నాన్న తమ దగ్గరే నమ్మకంగా పనిచేశారు, అది గుర్తించుకున్నైనా కనికరించండి.
0: పూటకి గతిలేని వాడివి, నువ్వేం చదువుతావురా?
3: అలా అనకండి అయ్యగారు, ఇంటింటికి తిరిగి మాధవ కపలం ఎత్తుకునైనా చదువుకుంటాను, ఏ అరుగు మీదనైనా పడుకుంటాను, కష్టపడి చదువుకుంటాను, మీ పాదాలు పట్టుకుంటాను, ఈ ఒక్కసారికి సాయం చేయండి.
0: చూడు శివ, నాదొక్కటే మాట, ఇవ్వనంటే ఇవ్వను అంతే. నరసింహ, చెబితే వెండగానే వీణ్ణి అవతలకి ఈడ్చుకెళ్ళండి. ప్రతి అప్రాచుడు చదివేవాడే.
3: ఆగు బాబాయ్. అయ్యగారు, మీరు దయ తలుస్తారని భ్రమపడి అనవసరంగా మీ కాళ్ళు పట్టుకున్నాను. ఆ దేవుడి కాళ్ళు పట్టుకున్నా కరుణించేవాడు. భగవంతుడా, అమ్మా నాన్న లేనివాణ్ణి నువ్వైనా నాపై దయ చూపించు తండ్రి.
0: ఇంకా గట్టిగా మొరబెట్టుకోరా. దేవుడు ప్రత్యక్షమై బుజ్జి కన్నా నిన్ను డాక్టర్ చేస్తానరా అని వరమిస్తాడు.
3: చులకనగా మాట్లాడకండి అయ్యగారు, దైవం పసివాడైన ప్రహ్లాదుణ్ణి కాపాడలేదా? ముక్కుపచ్చలారిని ద్రోకుమారుడికి ప్రత్యక్షమై మహారాజుని చేయలేదా?
0: ఇప్పుడు నిన్ను డాక్టర్ చేస్తాడు.
4: చేస్తాడు, చేసి చూపిస్తాడు. రాఘవయ్య గారు, పెట్టని చేయికి కొట్టే అధికారం లేదు. మీ డబ్బు మీ ఇష్టం, ఇవ్వనని చెప్పండి. కాని ఆ పసివాణ్ణి, చదువు కోసం వాడు పడుతున్న ఆరాటాన్ని చులకన చేయకండి. ఆ అర్హత అధికారం మీకు లేవు. చూస్తూ ఉండండి, వాణ్ణి దేవుడే ఆదరిస్తాడు. రా తమ్ముడు.
3: అన్నా.
0: ఓహో, నువ్వా సుందరం? ఒరే వీడి వెంట వెళ్ళు, సాయిబాబా భజనలు చేయిస్తాడు, దాంతో నువ్వు డాక్టర్ అయిపోతావు. వెళ్ళినాయన. నారాయణ, నేను చెప్పిన ఏర్పాట్లన్నీ చెయ్యండి.
1: సుందరం, సమయానికి దేవుళ్ళ వచ్చి రక్షించావు, లేకపోతే ఈ పసివాడి భవిష్యత్ ఏమైపోతుందోనని భయపడ్డాను.
4: దేవుళ్ళా రాలేదు బాబాయ్, దేవుడు పంపిస్తే వచ్చుంటాను.
2: చదువు మీద వాడి శ్రద్ధ చూస్తే జాలేస్తుంది, కాని వాణ్ణి చదివించే స్తోమత లేదు మాకు. వాణ్ణి ఆదరించి చదివించే మార్గం ఏదైనా ఉంటే చెప్పు సుందరం.
4: బాబాయ్, అవినీతి అక్రమాలు సహించలేక మన గ్రామాన్ని వదిలిపెట్టిన నేను భగవాన్ బాబా వారి దర్శనం చేసుకున్నాను. నీతి నిజాయితీలతో స్వయంకృషితో పైకి రాగలిగాను. దీన జనోద్ధరణ పేరుతో సత్యసాయి సంస్థలు అనాథల్ని ఆదరించి విద్యాబుద్ధులు నేర్పి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం చూశాను. అక్కడ సేవ చేసే అవకాశం నాకు కలిగింది. తమ్ముణ్ణి వారి చేతుల్లో పెడతాను. వారు కన్నబిడ్డలా ఆదరిస్తారు, పెద్ద చదువులు చదివిస్తారు. మీరు నిశ్చింతగా ఉండండి రాశివా.

0: శివ, స్వామిని తమ్ముళ్ళందరూ ఎంత భక్తితో కీర్తిస్తున్నారో చూశావా? వీళ్లంతా నీలాంటి వారే, కాని ఒకే తల్లి బిడ్డల్లా ఉంటారు. నువ్వు అలాగే ఉండాలి.
1: రాసుందరం, ఎవరి తమ్ముడు?
0: ఈరోజు నుంచి మనవాడే. పేరు శివ. శివ శ్రీనన్న బుద్ధిగా క్రమశిక్షణతో ఇక్కడ ఎలా నడుచుకోవాలో చెబుతాడు. అన్నమాట విను, శ్రద్ధగా చదువుకో. సాయిరాం.
2: సాయిరాం. థ్యాంక్స్ అన్నా.
1: శివ, అభయాస్తంతో మనని ప్రేమతో ఆశీర్వదిస్తున్నారే వారే భగవాన్ శ్రీ సత్యసాయి. మనకి తల్లి తండ్రి వారే. అనాథవని ఎప్పుడూ అనుకోకు.
3: శ్రీ సత్యసాయి అనాథ శరణాలయం ఇదేనా?
1: ఇది అనాథ శరణాలయం కాదు, ప్రేమతో ఆదరించి ఆత్మీయతను పంచే దేవాలయం.
4: అంకుల్, మమ్మల్ని కన్నతల్లిలా ఆదరించి, కన్నతండ్రిలా సద్బుద్ధి కలిగించి, గురువై సన్మార్గంలో నడిపించి, దైవమై సంరక్షించడానికి బాబా ఉన్నారు. ఆత్మబంధువుల్లా ఆదరించడానికి, మా యోగక్షేమాలు చూడడానికి సాయి బంధువులు ఉన్నారు. మేము అనాథలమేలా అవుతాం?
3: ఐఎమ్ సారీ, నా పేరు విశ్వనాథ్. వీడు మా అబ్బాయి చింటూ. ఆయన మా అబ్బాయి టీచర్ రామచంద్రం గారు.
4: నమస్కారం, రండి.
5: మీరు గొప్ప శ్రీమంతులు, అనాథలమని జాలిపడి మాకివ్వడానికి స్వీట్స్ ఫ్రూట్స్ తెచ్చారు, అవునా?
3: యూఆర్ రైట్. ఈ రోజు మా వాడి బర్త్డే.
6: విశ్వనాథ్ గారు, మా సాయి బంధువుల ప్రేమ వల్ల మాకు స్వీట్స్ కి ఫ్రూట్స్ కి కొరత లేదు. మేము అనాథలమని జాలిపడి ఇవ్వకండి, ప్రేమతో మీ బిడ్డలమని భావించి ఇవ్వండి.
3: పొరపాటు పడ్డాను, ఎక్స్క్యూజ్ మీ.
2: ఓకే, యు హావ్ ఆల్ ఫెసిలిటీస్ హియర్ ఫర్ యువర్ స్టడీస్ అండ్ గుడ్ టీచర్స్ టు టీచ్.
1: Yes, మాకన్ని సదుపాయాలు ఉన్నాయి. మేము సన్మార్గంలో నడిచేలా ఉత్తేజపరిచి, మానవతా విలువలు అంటే హ్యూమన్ వాల్యూస్ ను ఆచరించి బోధించే టీచర్లు కూడా ఉన్నారు.
2: టీచర్, వాట్ ఆర్ దిస్ హ్యూమన్ వాల్యూస్?
7: అవి మన సిలబస్ లో లేవు చింటూ, అందుచేత వి డోంట్ టీచ్ దెమ్.
3: అవి కూడా టీచ్ చేస్తే ఇంకా మంచి మార్కులు వస్తాయేమో, వాటికి గైడ్స్ ఉంటాయేమో. ఎంత ఖరీదైనా సరే ఫారెన్ నుంచి అయినా అర్జెంట్ గా ఒక గైడ్ తెప్పించండి.
1: అవి గైడ్స్ లో ఉండవంకుల్, మన భారతీయ సంస్కృతిలో నిండి నివిడీకృతమై ఉంటాయి. చింటూ, మీ తల్లిదండ్రులు గురువులు మన భారతీయ సంస్కృతి అంటే ఇండియన్ కల్చర్ గురించి ఎప్పుడైనా చెప్పారా నీకు?
2: నో.
4: పోనీ, మీ సాటివారిని ప్రేమించమని చెప్పారా?
2: నో.
7: ఇవన్నీ చింటూని అడుగుతున్నారు, ఇవి మీకు బోధించారా?
1: బోధించడమే కాదు, చదువుతో పాటు ఆచరించేలా శిక్షణ కూడా ఇస్తున్నారు.
7: ఇన్ని విషయాలు బోధిస్తున్నారంటున్నారే, మరి మీ నాలెడ్జ్ తెలుసుకునేందుకు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగచ్చా?
4: మీరు ఉపాధ్యాయులు, మిమ్మల్ని గౌరవించడం మా విధి, తప్పకుండా అడగండి.
7: ప్రతి విద్యార్థి గొప్పవాడు కావాలనుకుంటాడు. మీ దృష్టిలో గొప్పవాడు కావాలంటే ఏం చేయాలి?
5: కన్నతల్లిని జన్మభూమిని ప్రేమించాలి,
6: అందరిలో దైవాన్ని దర్శించాలి,
1: స్వార్థాన్ని సమూలంగా తుడిచిపెట్టాలి,
5: దీనుల్ని ఆదుకొని ఆదరించాలి.
7: అణు విజ్ఞానాన్ని మదించిన శాస్త్రవేత్తలు, గుండె తీసి గుండె పెట్టగల డాక్టర్లు, ఆకాశాన్ని అంటే అంతస్తులు నిర్మించగల ఇంజనీర్లు, మట్టిలో మాణిక్యాలు సృష్టించగల వ్యాపారవేత్తలు గొప్పవారు కారా?
1: కాదు, వీరందరూ తమ ప్రతిభని స్వార్థం కోసం, కీర్తి కోసం, కోట్లు సంపాదించడం కోసం వినియోగిస్తున్నారు. అందుచేత శాస్త్రీయ విజ్ఞానం ప్రతిభ ఎంత ఉన్నా మానవత్వం లేని వారు గొప్పవారు కాలేరు.
7: అయితే దీనికి సమాధానం చెప్పండి, అందరికన్నా శక్తివంతుడెవరు?
4: దైవంపై అచంచల విశ్వాసం కలవాడు,
5: దేన్నైనా సాధించగలనన్న ఆత్మవిశ్వాసం కలవాడు,
6: పరుల మేలు కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడేవాడు,
1: ధనాన్ని తృణంగా భావించగలిగేవాడు,
7: అణుబాంబును సృష్టించిన వాడు, అధికారాన్ని హస్తగతం చేసుకున్నవాడు, అఖండ సంపదను ఆర్జించిన వాడు కాదా?
4: కాదు, అవి మారణ హోమం సృష్టించడానికి తప్ప మానవ కళ్యాణానికి ఉపయోగించవు. ప్రపంచం శాంతి సౌభాగ్యాలతో తృతోగాలంటే మాతృభక్తిలో చాణక్యుడిగా, దేశభక్తిలో గాంధీగా, సేవా తత్పరతలో వివేకానందుడిగా మారాలి. అలా మారాలంటే సాధనా దైవానుగ్రహం ఉండాలి రామచంద్రం గారు.
5: ఆ సాధనా బీజాలు తల్లిదండ్రులే నాటాలి,
6: గురువులు పెంచి పోషించాలి.
1: బాబాయ్ గారు, మాకు నేర్పినవి, మేము నేర్చుకున్నవి ఇవే.
4: ఆ మహనీయుల కథలు మా తమ్ముళ్ళు ప్రదర్శిస్తారు, చూడండి.
8: చాణక్య, ఇటు రా నాయనా.
9: ఏం కావాలమ్మా?
8: అందమైన నీ చిరునవ్వుని నీ మిత్రులతో పంచుకుంటున్నావే, అమ్మతో పంచుకోవా నాయనా.
9: ఎందుకు పంచుకోనమ్మా? అమ్మా, నా చిరునవ్వు చూడాలనుందా నీకు?
8: నవ్వు కాదు నాన్నా, నువ్వు నవ్వుతూ ఉంటే ముత్యాల్లా మెలమిలా మెరిసిపోయే అందమైన నీ పలువరస చూడాలనుందయ్యా నాకు.
9: పలువరస అందంగా ఉంటే ఏం జరుగుతుందమ్మా?
8: మహారాజయోగం పడుతుందయ్యా.
9: అయితే నాకు మహారాజయోగం పడుతుందా అమ్మా?
8: తప్పక పడుతుందయ్యా. పరమేశ్వరా, దైవభక్తి మాతృభక్తి మూర్తి భవించిన సద్గుణ సంపన్నుడు నా కుమారుడికి మహారాజయోగం పట్టేలా ఆశీర్వదించు.
9: అమ్మా, ఇక నా మిత్రులతో ఆడుకోనా?
8: ఆడుకోనాయనా. ఆ చాణక్య,
9: పిలిచావా అమ్మా?
8: అవును, నిన్ను ఒక్క మాట అడగనా తండ్రి?
9: అడుగమ్మా, సందేహమెందుకు? నీ మాట ఎప్పుడైనా కాదన్నానా?
8: నీకు మహారాజయోగం పట్టి ఏ చక్రవర్తికో మహామంత్రివై మహారాజ వైభవంలో ఉన్నప్పుడు ఈ పేద తల్లిని మరిచిపోవు కదా నాయనా.
9: అమ్మా, మాతృదేవోభవ అని బోధించిన పుణ్యభూమిలో పుట్టి కన్నతల్లిని మరచిపోతానా?
8: చాణక్య, పరిగెత్తక నాయనా, క్రింద పడితే దెబ్బ తగులుతుంది. పరమేశ్వరా, ఆవేశపరుడు నా కుమారుణ్ణి రక్షించు తండ్రి. ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ.
9: అమ్మా
8: చాణక్య, ఈ రక్తమేమిటయ్యా దెబ్బ తగులుతుందని చెప్పానా నాయనా?
9: నేను పరిగెత్తి పడలేదమ్మా.
8: మరి ముఖం నిండా ఈ రక్తమేమిటయ్యా?
9: అమ్మా, నీ పాదాల సాక్షిగా చెప్తున్నాను, మహారాజయోగం కంటే నీ పాదాలే నాకెక్కువమ్మా. నీ పాదాలకు దూరం చేసే ఏ మహారాజయోగమూ నాకు అక్కర్లేదు. అందమైన పలువరస ఉంటే కదా నాకు మహారాజయోగం పట్టేది. అందుకే అందమైన నా పలువరసను రాతితో ఓడగొట్టుకున్నానమ్మా. నన్నాశీర్వదించు
8: నాయనా. చాణక్య, నీలాంటి సుపుత్రుణ్ణి కన్నా నా జీవితం ధన్యమైందయ్యా. నీ మాతృభక్తి సూర్యచంద్రులున్నంత వరకు నిలుస్తుంది నాయనా.
9: నీ పాదాలే నాకెక్కువమ్మా. నీ పాదాలకు దూరం చేసే ఏ మహారాజయోగమూ నాకు అక్కర్లేదు. అందమైన పలువరస ఉంటే కదా నాకు మహారాజయోగం పట్టేది. అందుకే

0: మిస్టర్ మోడీ, నా నిర్ణయం వినండి. నేను దక్షిణాఫ్రికా వదిలిపెట్టి భారతదేశం వెళ్లిపోదలుచుకున్నాను.
1: మిస్టర్ గాంధీ, నా మాట వినండి, మరొక్కసారి ఆలోచించండి. తెలివైన బారిస్టర్గా, నీతి నిజాయితీలు కట్టుబడే వ్యక్తిగా మీరు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. మీకు బంగారం లాంటి భవిష్యత్తు ఉంది. సొసైటీలో అత్యుత్తమ స్థాయికి దగ్గర అద్భుతమైన అవకాశాన్ని చేతులారా జారవిడుచుకోకండి.
0: నా మాతృభూమి దాస్య శృంఖలాబద్ధురాలై ఉంటే కోట్లాది మంది నా సోదర భారతీయులు బానిసలై బ్రతుకుతూ అగచాట్లు పడుతూ ఉంటే, ఏ చీకు చింత లేకుండా నన్ను హాయిగా సుఖభోగాలు అనుభవించమంటారా? నో, ఐ కాంట్ డూ దట్.
1: మీ దేశ ప్రజలకు సహాయం చేయాలనుంటే భారత స్వాతంత్రోద్యమానికి ధన సహాయం చేయండి.
0: మిస్టర్ మోడీ, సత్యం కోసం సర్వ సామ్రాజ్యాన్ని త్యాగం చేసిన సత్యహరిశ్చంద్రుడు వంటి త్యాగధనులు పుట్టిన పుణ్యభూమిని తుచ్చమైన డబ్బిచ్చి అవమానపరచమంటారా? దాదాభాయి నవరోజీ, బాలగంగాధర్ తిలక్, చిత్తరంజన్ దాస్, గోపాలకృష్ణ గోఖలే వంటి మహానుభావులు తమ సర్వస్వాన్ని త్యాగం చేసి స్వాతంత్ర్యం కోసం తెల్లదొరల మరఫిరంగులకు రొమ్ములు ఎదురొడ్డి ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే, మాతృభూమి పట్ల ప్రేమ భక్తి వారి గుండెల్లో వెల్లువై పొంగుతుంటే చూస్తూ కూడా మనలో స్వాతంత్ర చైతన్యం చిగురించకపోతే, మిస్టర్ మోడీ, వీ షుడ్ బి అషేమ్డ్ టు కాల్ అవర్సెల్స్ ఇండియన్స్.
1: అయితే మీ నిర్ణయానికి ఇంకా తిరుగులేదా మిస్టర్ గాంధీ?
0: తిరుగులేదు. కోట్లాది మంది భారతీయులకు ఒంటి నిండా బట్టలేనప్పుడు నేను ఈ సూట్లు బూట్లు ధరించలేను. కడుపు నిండా వారికి అన్నం లేనప్పుడు విందు భోజనాలు నేను ఆరగించలేను. అందుకే భారత్ వెళ్లి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని నా సోదరుల కష్టాలను కన్నీళ్లను పంచుకుంటాను.
1: చాలా కఠినమైన నిర్ణయమే, బట్ మిస్టర్ గాంధీ, ఐ అడ్మైర్ యువర్ డిసిషన్.
0: మిస్టర్ మోడీ, భారత్ వెళ్లి దాదాభాయ్, లాలాజీ, తిలక్, గోఖలేల అడుగుజాడల్లో నడుస్తాను. భారతదేశ దాస్య శృంఖలాలను ఛేదించి స్వాతంత్ర్యం సాధించే వరకు నిద్రపోను. స్వాతంత్ర్యం సాధించడానికి అవసరమైతే నా ప్రాణాలైనా త్యాగం చేసి మాతృభూమికి నా రుణం తీర్చుకుంటాను. స్వతంత్ర భారత్ కి జై, స్వతంత్ర భారత్ కి జై, స్వతంత్ర భారత్ కి జై అన్న నినాదాలు నా చెవుల్లో మారుమ్రోగుతున్నాయి.
1: మిస్టర్ గాంధీ, మీ దేశభక్తికి నా జోహార్లు.

0: దుర్గా, బేలూరు మఠం ఎంత సుందరంగా రూపుదిద్దుకుందో చూశారా? మందిరంలో రామకృష్ణ గురుదేవుల సుందరమూర్తిని చూస్తుంటే సాక్షాత్తు గురుదేవులే అక్కడ ఆశీనులైనట్టుంది.
1: స్వామీజీ, ఈ విషయం తెలుసా మీకు? ఇక్కడ ప్రతి రాతిలోనూ, ప్రతి మూర్తిలోనూ తమ వంటి జ్ఞానులు గురుదేవులను దర్శించడం వింత కాదు. కాని ఇక్కడ శిల్పాలు చెక్తున్న ఎంతో మంది శిల్పులు, శ్రామికులు స్వయంగా రామకృష్ణ గురుదేవుల దర్శన సౌభాగ్యం పొందారు.
0: అది వారి భక్తికి, గురుదేవుల అనుగ్రహానికి నిదర్శనం.
2: స్వామీజీ, నన్ను మరణించండి.
1: ఎందుకలా ఆందోళన పడుతున్నావు చండీ?
2: 3 రోజుల బట్టి అనారోగ్యంతో స్పృహలేక నేను పడకపై పడి ఉన్నాను.
1: నీకు పూర్తిగా నయమైందని డాక్టర్ గారు చెప్పి వెళ్లారు చండీ.
2: అది కాదు దుర్గా, ఈ 3 రోజులు నిద్రాహారాలు మాని నా కాలు పడుతూ నాకు మందులు వేసి కన్న తల్లిలా సేవ చేసి నాకు స్వస్థత చేకూర్చింది ఎవరో తెలుసా?
1: ఎవరు చండి?
2: స్వామీజీ వివేకానందులే.
1: స్వామీజీయా?
2: అవును, స్వామీజీయే. స్వామీజీ, నాలాంటి శ్రామికుడికి మీ వంటి జ్ఞానులు, యోగులు పాదసేవ చేయడం అనుచితం కాదా?
0: చండి, నీ పరిస్థితుల్లో నా తండ్రి ఉంటే సేవ చేయనా? నా గురుదేవులు రామకృష్ణులు ఉంటే సేవ చేయనా? నన్ను నమ్ము చండి, ఆ 3 రోజులు నీలో గురుదేవులు రామకృష్ణులే చూశాను నేను. జ్ఞానానికి పరాకాష్ఠ అందరిలో పరమాత్మునిని చూడగలగడం. బాధపడకు దుర్గా, శ్రామికులకు భోజన సదుపాయం బాగుందా?
2: స్వామీజీ, ప్రతినిత్యం విందు భోజనం చేస్తున్నంత సంతృప్తిగా ఉంది మాకు.
0: గురుదేవులకు పెట్టే నైవేద్యం రుచికరంగా వారు మెచ్చుకునేటట్టు ఉండాలి కదా చండి. మీ అందరిలో నారాయణ్ణి దర్శించే మహాభాగ్యం నాకు కలిగించారు గురుదేవులు. చండి, అన్నార్తులైన వారికి ఎప్పుడు అన్నం పెట్టినా వారిలో నారాయణ్ణి దర్శించండి. ఎవరికి సేవ చేసినా దైవానికి సేవ చేసినట్టే భావించండి. అప్పుడు మీకంటే జ్ఞానులు, యోగులు ఉండబోరు.
2: ధన్యులం స్వామీజీ.

0: అంకుల్, భారతీయ ఆత్మ ద సోల్ ఆఫ్ ఇండియా అంటే ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను.
1: శ్రీనివాస్, తల్లిదండ్రులమై ఉండి ఈ విషయాలు మా పిల్లలకు చెప్పడం లేదని నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఇవన్నీ చెప్పి మన పిల్లల్ని మహానుభావుల బాటలో నడిపించాలనుకోవడం అవసరమంటావా?
2: అంకుల్, ఒక్క మారు అవినీతి, అక్రమాలు, అశాంతితో అతలాకుతలమవుతున్నా నేటి సమాజాన్ని చూడండి. స్వార్థం కోసం దేశ సౌభాగ్యాన్ని తాకట్టు పెడుతున్న పెద్ద మనుషుల్ని చూడండి. స్వతంత్రం వచ్చి 6 దశాబ్దాలు అయినా అతపాతాలానికి కృంగిపోతున్న దేశ ప్రగతిని చూడండి. కూడు గుడ్డ లేక ఆత్మహత్యలతో అలమటిస్తున్న సాటి భారతీయుల్ని చూడండి. ఇలాంటి సమాజాన్న మనం భావితరాలకు అందించేది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎన్నాళ్ళు ఈ దేశం మనగలుగుతుంది? ఆలోచించండి.
1: యూఆర్ రైట్ మై బాయ్. ఈ దృక్పథంలో ఆలోచించకపోవడం మా తప్పే. మా వాణ్ణి సన్మార్గంలో తీర్చిదిద్దటానికి తప్పక కృషి చేస్తాను. థ్యాంక్ యూ.
3: థ్యాంక్ యూ అన్న.
4: సత్ప్రవర్తన సద్బుద్ధి సత్యనిరతి భక్తి క్రమశిక్ష కర్తవ్య పాలనంబు నేర్పునది విద్య అద్దాని నేర్వవలియు సత్యమును తెలుపు పాట సాయి మాట అని భగవాన్ బాబా బోధించిన విద్య పరమార్థాన్ని ఎప్పుడైనా మీ విద్యార్థులకు చెప్పారా? చెప్పి ఉంటే మీ విద్యార్థులు భిక్షాపాత్రతో విదేశాలకు పరుగులు పెట్టేవారు కాదు, ఇక్కడే ఉండి దేశ ప్రగతికి బంగారు బాటలు వేసేవారు. విద్యా సంస్థల్లో యాసిడ్ దాడులు, ఆత్మహత్యలు ఉండేవి కావు. ఆత్మవిశ్వాసం, దైవ విశ్వాసం, పెద్దల పట్ల గౌరవం వారిలో పుష్కలంగా ఉండేవి. దేశభక్తి, మాతృభక్తి వారిలో చిగురించేవి. మిమ్మల్ని విమర్శించే హక్కు లేదు నాకు. కానీ విద్యార్థులకు ఈ విషయాలు బోధించకపోవడం గురువుగా మీ బాధ్యతల్ని విస్మరించడం కాదా మాస్టారు?
5: ధనార్జనే లక్ష్యంగా పెట్టుకున్న విద్యా సంస్థల్లో మా వైఖరి తప్పని నాకు తోచలేదు సత్యం. ఐ ఆమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇకపై నా వైఖరి తప్పకుండా మార్చుకుంటాను. ఐ నీడ్ యువర్ హెల్ప్.
6: శివ, నన్ను క్షమించు.
7: అయ్యా, తమరు పెద్దవారు, అలా అనకండి.
6: ఆనాడు నువ్వు నా దగ్గరకొచ్చి నీ చదువు కోసం 1,000 రూపాయలు సహాయం అడిగితే నిన్ను చేదరించుకుని అవమానించి పంపించాను. నా తమ్ముడు పెద్ద డాక్టరై 1,00,000,000 రూపాయలు సంపాదించి పెడతాడని ఆశించాను. నా ఆస్తి అమ్మి వాణ్ణి చదివిస్తే వాడు లండన్లోనే ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడిపోయాడు. నాకా పిల్లల్లేరు. నా ఆశలన్నీ వాడిమీదే పెట్టుకుంటే నా ఆశలు అడియాశలయ్యాయి. నువ్వెక్కడున్నావో తెలుసుకుని ఇక్కడికొచ్చాను. ఈ దీనజనోద్ధరణ బాలల ప్రవర్తన చూసి ఎంతో ముగ్ధుణయ్యాను. నా యావదాస్తిని శ్రీ సత్యసాయి దీనజనోద్ధరణ పథకానికి రాసిచ్చేస్తున్నాను. మన ప్రియతమ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యానుగ్రహంతో ఇక్కడ ఆశ్రయం పొందే పిల్లలందరూ చక్కగా చదువుకుని ఆదర్శ పౌరులుగా, సాయి సేవకులుగా సమాజ సేవకు అంకితమైపోతారు. తమ జీవితాలు ధన్యం చేసుకుంటారు.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. విద్యతో పాటు వినయమును సంస్కారమును అభివృద్ది పరుచుకోవాలి. దానితో పాటు పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి దైవ భావాన్ని పెంచుకోవాలి. దైవ విశ్వాసం లేకపోతే మానవత్వమే ప్రకటించబడదు. కనుక పరిపూర్ణ మానవునిగా తయారవటానికి ప్రేమ సత్యం అనే రెండు సూత్రాలను అనుసరించాలి అంటూ 1988 మే నెల 29వ తేదీన బృందావనంలో స్వామివారు వారి దివ్య ప్రసంగాన్ని అందించారు. ఈనాటి మన ప్రేమామృతం కార్యక్రమంలో ఆ దివ్య ప్రసంగాన్ని విందాం.
1: మంచి బుద్ధితో మానుకో కెలు

0: దివ్యాత్మ స్వరూపులారా. తృష్ణ అనగా ఆశ అనియు దాహం అనియు దీనికి రెండు అర్థం. ఆశ అనగా నిత్య జీవితంలో ప్రత్యక్షంగా మన అనుభూతికి అవసరమైనటువంటి కొన్ని వస్తువులను, కొన్ని విషయములను, కొన్ని కార్యములను నెరవేర్చుకోవటం, ఇది సహజమైనటువంటి ఆశ. నిత్య జీవితంలో ప్రత్యక్షంగా అత్యవసరమైనటువంటివి తింటకు అన్నము, కట్టుటకు బట్ట, ఉండుటకు కొంప, వీటిని కోరటము మానవుని సహజమైన ఆశ. ఈ ఆశ ఎందుకు రెండు విధములైనటువంటి ఆశలు ఉన్నది. ఒకటి సహజమైన ఆశ, రెండవది దురాశ. నాకు ఒక కుటుంబం కావాలి, ఇది మానవులు ఆశించదగినటువంటిది, ఆకర్షించవలసినటువంటిది, దీన్ని కోరదగినటువంటిది. కానీ దురాశ అనగా ఏమిటంటే ఇంకా రెండు కావాలి, మించినటువంటి యొక్క దీన్ని ఆశించడమే దురాశ. ఈ మానవత్వం లోపల ఈనాడు ఆశ కంటే దురాశనే అధికంగా చలామణి అవుతుంది. కనుకనే మానవుడు అమిత దుఃఖములకు, అమిత అశాంతికి గురి అవుతున్నాడు, తృప్తికి దూరం అవుతున్నాడు, అసంతృప్తితో జీవితాన్ని గడుపుతున్నాడు. కారణము దురాశలే. ఇంక తరువాత తృష్ణ అన్నారు. తృష్ణ అనగా దాహం. ఎప్పుడు దాహం అవుతుందో అప్పుడంతా నీరు త్రాగవలసి వస్తుంది. అయితే ఈ దాహం అంత్యం ఎప్పుడు? జీవితం ఉండినంత వరకు దాహం తప్పేది కాదు, అంత సమయమంతా కూడా నీరు ఇస్తుంటారు. కనుక దాహమును అంత్యం చేసుకోవడం ఏ విధంగా? క్రమక్రమేణా ఇనుప సంకెళ్ళైనప్పుడు కాలాంతరం వల్ల ఒక రస్ట్ వచ్చి ఇంకే విధమైన చేర్చి తన యొక్క బలము తగ్గించుకొని ఈ ఇనుప సంకెళ్ళైనా తుంచుకోవచ్చు. కానీ ఈ తృష్ణను తుంచుకోవడం చాలా కష్టం. ఈ తృష్ణ అనేటువంటిదే అమితమైనటువంటి యొక్క కోరికలలో ప్రవేశిస్తుంటున్నారు. ఈ కోరికను భరించిన అహంకారం, విఫలమైన క్రోధం, మానవునికి ప్రధానమైనటువంటి యొక్క యమద్వారములు మూడుంటున్నాయి. కామక్రోధ లోభములే. ఈ యొక్క వాంఛలు అనేటువంటిది క్రమక్రమేణా కూడా ఒక అదుపు తప్పి నడుస్తూ ఉంటున్నాయి. ఈ అదుపు తప్పి నడిచేటువంటి యొక్క ఈ కోరికలను కొంతవరకునైనా అదుపులో పెట్టుకున్నప్పుడు తగిన కృషి చేయాలి. అది సాధన. సాధన అనగా ఏమిటి? అనగా మనం ఆశించినటువంటి యొక్క వస్తువును, ప్రేమించినటువంటి వస్తువును, అభిలషించినటువంటి వస్తువును సమీపింప చేరే నిమిత్తమై నిరంతరము ఆచరించేటువంటి కృషి సాధన. ఈ సాధన మన యొక్క లక్ష్యాన్ని చేర్చేటువంటి యొక్క ప్రధానమైనటువంటి మార్గం. రెండవ అర్థం ఏమనగా సాధన అనగా ఈ సాధన అనగా దైవ సంపన్నమైనటువంటి యొక్క ఐశ్వర్యమే మా సాధన. ధనమనగా ఐశ్వర్యమని, సంపదని, ధనమని మూడు రకములుగా చెప్పుకుంటాం.
1: సంపద, ధనం అండ్ ఐశ్వర్యం,
0: ఈ మూడు కూడా ఒక్క వస్తువుని యొక్క మూడు విధములైనటువంటి పేర్లే. అప్పుడు ఈ ధనము శరీరం ఉండగానే మనం వదిలిపెట్టుకుంటాయి. శరీర స్వతంత్రం మనం ఎంత వచ్చేటువంటిది కాదు. ధనము పోయినా సంపాదించుకునవచ్చు, బలము పోయినా సంపాదించుకునవచ్చు, ఆయుపు పోతే సంపాదించుకోవటం. కనుక ఈ ఆయుపు ఉండినప్పుడే ఈ విధమైనటువంటి యొక్క నిత్యమైన సత్యమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి ధనాన్ని మనం సంపాదించాలి. ఈ దివ్యమైనటువంటి ధనము మన యొక్క ఆచరణ. ఈ ఆచరణ ద్వారానే మనము ఈ యొక్క సదాచారాన్ని అనేటువంటి ధనాన్ని సంపాదించవచ్చు. సదాచారమే మన ధనము, సద్గుణమే మన యొక్క ఐశ్వర్యము, సత్శీలమే మన యొక్క పవిత్రమైనటువంటి యొక్క గుణం యొక్క వికాసం సాధించేటువంటి యొక్క ఐశ్వర్యం. ధనము, సంపద, ఐశ్వర్యములు మన గుణములు, మన ప్రవర్తనలు, మన శీలమే. కానీ ఈనాటి మానవుడు ఈ మూడింటిని త్యజించి లౌకికమైనటువంటి విషయముల్ని వరించి తరించాలని ఆశించి భక్తిగా భ్రమిస్తున్నాడు. ఇది భ్రమనే మాత్రమే తప్ప భ్రమణ చేత బ్రహ్మ మనకు లభ్యం కాదు. ఈనాటి బోధలు కానీ, టుడేస్ టీచింగ్, ఈనాటి పఠనములు కానీ, ఈనాటి విద్యలు కానీ మన భ్రమణను మరింత అభివృద్ధిగా ఉంచి బంధింపు చేస్తున్నవే కానీ బ్రహ్మను చేకూర్చేటువంటి యొక్క ఇవి ఏమాత్రము మనకు సహాయం చూపటం లేదు. ఈ బ్రహ్మతత్వం మనకు ప్రాప్తించవలనన్నా ఈ భ్రమను మనకు గెలించాలి. ఈనాడు లోకములో విద్యలు అధికమైపోతున్నాయి. విద్యార్థులారా, విద్య లేకపోయినా కూడా మనకు ఒలిగిపోయేటువంటి ఏమీ లేదు. ఈ యొక్క విద్యలు అన్నీ కూడా కేవలము భౌతికమైనటువంటి జీవితానికి మాత్రమే సహాయం చేస్తుంది. కానీ ఈ విద్యలు లేనిటువంటి మహనీయులు ప్రాచీన కాలం నుండి ఎన్ని విధమైనటువంటి బ్రతుకులు, గుణవంతమైనటువంటి బ్రతుకులు, కీర్తివంతమైనటువంటి బ్రతుకులు అనుభవించలేదా? నిద్రల నుండి లేచి మిమ్మల్ని నిద్రపోయేడు దాకా ఒట్టకై హద్దులు పత్తు లేక ప్రేమంతరు జీవితము నీ విద్యను దారబోసి అనవిందలాక్షిని విస్తరించి వీధికి దొరుకుము మాధవా. ఇంతేకాదు చదువుకుందాం అనుకున్నాం, పుస్తకములు పఠించి తిని పూర్తిగా చూచి సర్వశాస్త్రములు విస్తృతమైన విద్యలను నేర్చుకున్నందుకు గర్వమేలా? ఈ హత యుగము వచ్చి పరమాత్మని భక్తికి వచ్చలేని ఈ యుగస్త విద్యల నీవు జాతి నిరర్థకములు గల మానవ. కనుక ఈనాడు చదువులైనటువంటి మూర్ఖుల కంటే చదువుకున్న మూర్ఖులే దేశాన్ని పొందబడుతున్నారు. ఈనాడు పవిత్రమైన భారతదేశాన్ని కేవలం దివాలా దించేటువంటి వాడు చదువుకున్న మూర్ఖులే గాని చదువులేనటువంటి మూర్ఖులు కాదు. లేని మూర్ఖులు ఏదో కొంతవరకు దేశానికి చేయించినవి తప్ప వారి వల్ల అపకారం లేకపోయినా ఉపకారం కూడా ఉండదు. కానీ చదువుకున్న మూర్ఖుల వల్ల ఉపకారం కంటే అపకారం అధికంగా ఉంటుంది. ఇలాంటి చదువులు చదివేదానికంటే చదువు లేకుండా శాంతంగా ఉండటమే మన యొక్క జీవితానికి ఒక ఆదర్శాన్ని అందించిన వారము అనిల్ కుమార్ చెప్పారు. చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మరిని తన్నెలుగుడు మందమతుడు శిలా ఉదయుడైనటువంటి చర్చను కూడా చెప్పాడు. ఈనాడు విద్యావంతులు మేధావంతులు కావలసిన విద్యలంతా కూడా అభ్యసిస్తున్నారు. జగత్తులో ఉండినటువంటివన్నీ కూడా రహస్యమైనటువంటి వారి విషయాలు కూడా గుర్తించుకోగలుగుతున్నారు. హస్తంగా ఉపయోగించుకుంటున్నారు. విశ్వంలోనున్నటువంటి సమస్త విషయాన్ని కూడా తాను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ తనను తాను గుర్తించుకోలేకపోతున్నాడు. ఇదే ప్రహ్లాదం కూడా చెప్పాడు, తండ్రి లోకములన్నీ ఘడియలోన జయించిన వాడవు, ఉభయాలోకము చిత్తము గెలువ నేరవు. లోకాలంతా జయిస్తే చక్రవర్తి కావచ్చును. రాజులకి రాజ మహారాజ రాజ ఇంద్రియాలు జయించినటువంటి వాడు రాజుల కంటే రాదు, చక్రవర్తి ఒక చక్రవర్తి. ఇదే కింగ్ మేకర్. నీవు కింగ్ కావచ్చును కానీ ఇంద్రియాలు జయించినటువంటి వాడు కింగ్ మేకర్ అవుతాడు. ఇంద్రియాలను మనం సాధించకుండా ఎన్ని విద్యలు సాధించి ఏమి ప్రయోజనం? చదువు చదివి తావంగ నేటికి చావు లేని చదువు చదవాలి అన్నారు.
1: యూ హావ్ టు స్టడీ సచ్ స్టడీస్.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నదు హీనుని గుణము మానలేదు. మా హీనమైనటువంటి గుణాన్ని మనం దూరం చేయాలి. అదే చదువు యొక్క నిర్దిష్టత. మనం విశాలమైన హృదయంలో ప్రవేశించాలి. చదువులు ఏమి చేస్తున్నాయి? చదువులన్నీ చదివి కేవలము చదువులు చదివగా తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు. ఆర్గ్యుమెంట్ లో మనకు వచ్చేటువంటి ఏముంది? ఎవరు ఆర్గ్యుమెంట్ చేస్తాడు? ఏమీ తెలియనటువంటి మూర్ఖుడే ఆర్గ్యుమెంట్ లో ప్రవేశం. అన్ని తెలిసినటువంటి వాడు ఆర్గ్యుమెంట్ లో ప్రవేశించాడు. ఎందుకంటే భగవంతుడు అణువు అణీయాను మాతో మహీయాను, మాతలో మాతృగా ఉన్నాడు అణువులో అణువుగా ఉంటున్నాడు. ఆర్గ్యుమెంట్ లో తెలియని ఏముంటుంది? మేధాశక్తిని ప్రకటించుకునేటువంటి మూర్ఖత్వమే తప్ప విజ్ఞానమైనటువంటి వివేకం కాదు. విజ్ఞానం అభివృద్ధి పాలించుకోవచ్చు కానీ దాని ప్రక్కన వివేకం కూడా ఉంటుండాలి. వివేకం లేని విజ్ఞానం నిరుపయోగం అన్నారు. కనుక విద్య మొట్టమొదటి వినయాన్ని బోధించేటువంటిదే విద్య. ఈ వినయమే లేకపోతే విద్యకు సరైన వృత్తి కలనే కాదు. ఈ వినయం అనేటువంటిది మన ప్రవర్తనను చక్కగా నిరూపణ చేస్తుంది, మన యొక్క మంచితనాన్ని ప్రతిబింబింప చేస్తుంది. వివేకము మన కీర్తి ప్రతిష్టను అభివృద్ధి గావిస్తుంది. గౌరవించడము, తల్లిదండ్రులను ప్రేమించటము, మంచి చర్యలు విచారించటము, దైవాన్ని ఆరాధించటము, ఇది వినయం ప్రధానమైనటువంటి గుర్తులు. ఏమనే సౌశీల్యము, కనుకోసమే మనం ఎత్తిన సౌజన్యము. ఇలాంటి పవిత్రమైన మానవ జన్మ వ్యక్తి కూడాను ఏదో మనకు నానబెట్టిన వాడు నిలిపోయక తప్పడు. కేవలము ఒక ధన నిమిత్తమని, ఐశ్వర్య నిమిత్తమని, కీర్తి నిమిత్తమని, ప్రతిష్ట నిమిత్తమని, ప్రభావ నిమిత్తమని, అధికార నిమిత్తమని మనం అరుణులు చాచి అలుచుకోరాదు. నీ కర్తవ్యాన్ని నిర్వర్తించే నీ అధికారం తనకు తానే వస్తుంది.
1: డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్.
0: నీవు భగవత్ ప్రేమకు ప్రధానమైనటువంటి యొక్క సతీ సంబంధులు కావాలి. పరమాత్మ ప్రేమనే నీకు లభ్యమైతే సర్వము జగత్తంతా నీ స్వాధీనమైపోతుంది. దాసుడైన జగమంతటికి నీవు దాసుడే కదా. ఆశ జయించడానికి దాసుకు లోపులేదు. ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. ఈ యొక్క సత్యంతోనే మనం విద్యను నేర్చాలి. ఈ విద్యలో ఉన్నటువంటి విశిష్టతను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. ఎన్ని గ్రంథములు చదివినా ఎంఏలు బిఏలు పాస్ అయి వచ్చి పేరుగాంచిన పెద్దవారనైనా ఎంఏలు బిఏలు పాస్ అయి వచ్చి పేరుగాంచిన పెద్దవారనైనా సద్ధామపరులైన పురమి కీర్తిని కన్న పుణ్యులైనా వారు ఆరోగ్యముల అనవరతం ఉండి పరిపూర్ణ బలులకు వరులైనా సతతము జపములు తపములు చేయుచు వేదములను నేర్పు విద్రులైనా భక్తులకు ఏనాటికైనా
1: నలభిస్తుంది.
0: దైవ భక్తులు కారిదే రాదు. ఆ ప్రేమకు మనం పాత్రలు కావాలి. ప్రేమ ప్రేమని సర్వము సత్య ప్రేమను రెండే మన యొక్క నేత్రములుగా మనం భావించాలి. ఈ రెండు నేత్రములు మనకు ఉన్నాయంటే జగత్తంతా మన స్వాధీన సూత్రంగా మారిపోతాయి. కనుక ఈ సత్యము ప్రేమని రెండు నేత్రములే మన శాస్త్రములు. ధర్మశాస్త్రముల యొక్క సారము, సర్వ మార్గముల యొక్క గమ్యము, సర్వ మతముల యొక్క మూలము సత్య ప్రేమనే. ఈ సత్య ప్రేమనేటువంటి యొక్క సారాన్ని మనం రాగినామంటే ఇంక ఏ గ్రంథములు మనం చదవనక్కర్లేదు. కేవలం గురువుల చేత బోధింపబడేటువంటివి కాదు, గ్రంథముల చేత నేర్చుకోవలసినటువంటివి కాదు. గ్రంథముల్లో చెప్పవచ్చుని కానీ గ్రంథము లేదు. మీ జీవితంలో ఆచరణ లోపలనే దీనిని మనం అభివృద్ధి గావించుకోవాలి. అందరినీ ప్రేమించడానికి ప్రయత్నించాలి. మనం భగవత్ ప్రేమ గురి కావాలంటే మనం అందరినీ ప్రేమించాలి. ఇది మన అందరినీ ద్వేషించుకుంటూ, అందరినీ పరిహసించుకుంటూ, అందరినీ దూషించుకుంటూ, అందరి యొక్క గొప్పతనాన్ని మనం అసూయ పడుతూ మంచి కలగాలంటే ఏ విధంగా లభిస్తుంది? ఏ విధంగా లభిస్తుంది? ట్యాంక్ లో నీరు పోస్తే ట్యాప్ తిప్పితే కూడా నీరు రావచ్చు. నీరు తెచ్చుకుంటా ట్యాప్ ఎంత తిప్పితే మాత్రం వస్తుందా? కనుక దైవ ప్రేమ అనేటువంటి ట్యాంక్ లోపల మన ప్రేమను నింపుకుంటే సర్వజీవులు అనేటువంటి ట్యాంక్ లోపల ఆ ప్రేమనే మనకు ప్రవేశిస్తుంది, ప్రవేశిస్తుంది. భక్తులు కానీ, వ్యక్తులు కానీ, శక్తులు కానీ, రక్తులు కానీ, వ్యక్తులు కానీ, ముక్తులు కానీ, ఎవరికైనప్పటికీ వారి వారి కర్మలు, వారి వారి విశ్వాసములు, వారి వారి అశ్రద్ధలే వారికి పనిష్మెంట్ అనగా శిక్ష గాని రక్ష గాని జరిపిస్తూ ఉంటున్నాయి. భగవానుడు నాకు ఈ కుడారం వేశాడు, నన్ను ఈ విధంగా రక్షించాడు అని మీరు అనుకుంటారు. ఇది రక్షించినటువంటిది భగవంతుడు కాదు, ఈ పని భగవంతుడిది కాదు. నీ ప్రార్థనే నిన్ను రక్షించి, నీ సత్కర్మనే నిన్ను రక్షించి, నీ సత్ప్రవర్తనే నిన్ను రక్షించి. ఏమైనా బాధలు కలిగిందా, నష్టం కలిగిందా, ఇంకేమైనటువంటి దుఃఖములు సంభవించినాయా, ఇవన్నీ కూడా నీ సంకల్పమే దీనికి కారణం, నీ ప్రవర్తనే దీనికి మూల కారణము. కనుక మంచి చెడ్డలు కట్ట మానవుని యొక్క గుణ దోషములే మూల కారణము. ఇప్పుడు గుణములు దోషములు అసమర్థుడు సాక్షి భూతుడు. ఇప్పుడు కరెంటు ఉంటున్నది, కరెంటు లో ప్రకాశం ఉంటుండాలి. దీన్ని స్విచ్ ఆన్ వేస్తే లైట్ వస్తుంది, ఆఫ్ చేస్తే లైట్ పోతుంది. మేనేజ్మెంట్ అనగా శిక్ష గాని రక్ష గాని జరిపిస్తూ ఉంటున్నాయి. భగవానుడు నాకు ఈ కుడారం రక్షించాడు అని మీరు అనుకుంటారు. ఇది రక్షించినటువంటిది భగవంతుడు కాదు, ఈ పని కాదు. నీ ప్రార్థనే నిన్ను రక్షించి, నీ సత్కర్మనే నిన్ను రక్షించి, నీ సత్ప్రవర్తనే నిన్ను రక్షించి. ఏమైనా బాధలు కలిగిందా?

ఉంటున్నది, కరెంటు లో ప్రకాశం ఉంటుండాలి. దీని స్విచ్ ఆన్ వేస్తే లైట్ వస్తుంది, ఆఫ్ చేస్తే లైట్ పోతుంది. లైట్ రావడం లేదు, లైట్ పోవడం లేదు. స్విచ్ వేసింది తీసింది నీవే. ఈ కరెంటు మనము రక్షిస్తుండాలి, స్విచ్ ఇస్తుండాలి, పోషిస్తుండాలి, సృష్టిస్తుండాలి. భగవంతుడు సృష్టి స్థితి లయకారుడు. అదే విధంగానే కరెంటు కూడా సృష్టి స్థితి లయాన్ని అనుసరిస్తుండాలి, అనవసరంగా సృష్టిస్తుండాలి. ఈ కరెంటు ఒక జనరేటర్ వేస్తే తద్వారా లైట్ ఉంటా సృష్టిస్తుండాలి. ఈ లైట్ ద్వారా లైట్లు వెలుగుతుండాలి, గాలి తిరుగుతుండాలి, లైట్ శబ్దాన్ని వినిపిస్తుండాలి. అనేక విధమైనటువంటి యొక్క అవసరమైనటువంటి కార్యాలంతా సృష్టిస్తుండాలి. లైట్ వెంతరించింది, సౌండ్ బుక్ చేసింది, మిషన్ బంద్ చేసింది. కానీ దీని ఫలితం వేరువేరుగా ఉంటున్నాయి. కరెంటు ఒక్కటి ఎయిర్ కండిషన్ వేసుకుంటే చక్కని చల్లని గాలి నుంచి నీకు మైవరింప చేస్తుంది, నిద్ర తెప్పిస్తుంది. హిల్ స్టేషన్ లో వెళ్ళిపోతే హీటర్ లో వేస్తే ఆ అవనంతా చేకూర్చి నిన్ను చక్కని హాయిగా నిన్ను సుఖపెడుతుంది. ఎయిర్ కండిషన్ కు హీటర్ కు ఒకే కరెంటే కారణం. అదే విధంగానే ఈ యొక్క వెతురు నుంచి మానవుని రక్షిస్తుండాలి, గాలి నుంచి మానవుని కాపాడుతుండాలి, వంట చేయించి చక్కగా వారికి పుష్టి సంతృప్తిని అందిస్తుండాలి, మిషన్ లో వర్క్ చేసేసి చక్కగా ధనాన్ని కూడా పోయింపజేస్తుండాలి. కనుక ఇక్కడ సృష్టిని రక్షణ కూడా చేసింది. దానిని ఓ కరెంటా నాకు ఎంత ఉపకారం చేస్తుంది, ఎన్ని విధంగా సహాయం చేస్తుంది అని దాన్ని పట్టుకుంటే సిచ్చింది. ఆ యొక్క కృతజ్ఞతను నీవు క్రియారూపంలో చూపాలి, కానీ దాన్ని పట్టుకుంటే కాదు. భగవంతుడు నిన్ను రక్షించినటువంటిది, నిన్ను కాపాడినటువంటిది, నిన్ను సృష్టించినటువంటిది నీ యొక్క కృతజ్ఞతాపూర్వకమైనటువంటి నడతలను నువ్వు చూపించు. దానికి మార్గంలో నీవు చూపటం లేదు, కేవలం వర్డ్స్ లో మాటల్లో చూపిస్తే ప్రయోజనం లేదు. ఈ విధమైనటువంటి దీంట్లో మనం ఏ విధంగా ఏ యొక్క శక్తిని మనం ఉపయోగపెట్టుకోవాలనేటువంటి విధి విధానాన్ని గుర్తించాలి. భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు, నీ యందు కూడా ఉంటున్నాడు. కనుక నీ సత్సంకల్పంలో అక్కడ భగవస్వరూపంగా నేను రక్షిస్తూ ఉంటాడు. అది ప్రజ్ఞా స్వరూపుడై ఉంటున్నాడు, ప్రజ్ఞానం బ్రహ్మ తప్పుడు ఎందు ఉంటున్నాడు. ఎవరు ఒక్క వారు విద్యార్థుల్లో నీవు నిత్యము బోధకులకు ముందుగా చేసే ప్రార్థనలోనే నీకు జవాబు లభిస్తుండాలి. బ్రహ్మార్పణం చెప్తున్నాం, అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత, అహం వైశ్వానరో భూత్వ, నేను నీ యొక్క భూతంలో నీ ప్రాణంలో నేనే ఉంటున్నాను అన్నాడు. కనుక నీ ఎందుకున్నటువంటి యొక్క భగవంతుడే నిన్ను రక్షిస్తున్నాడు. నీ యొక్క హృదయానికి నీ విరుద్ధమైనటువంటి యొక్క నేను ప్రవర్తిస్తున్నా ఆ యొక్క గాడే నుంచి కనుక బయట కనిపించేటువంటి అన్ని కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్. ఎడ్డ కానీ నీ మంచి కానీ నీ యొక్క భావముల యొక్క ప్రతిబింబములే. ఒక దేవాలయం పోయి మనం పూజ చేసినంత మాత్రమే అక్కడ భగవత్ అనుగ్రహం లభించిందని భ్రమించవద్దు. పూజించి జీవుల్ని బాధిస్తే మాత్రం నీకు సుఖం లభిస్తుందా? దేవుణ్ణి ప్రార్థించడం వల్ల ఒక ప్లస్ అయింది, జీవులు బాధించడం వల్ల మైనస్ అయింది. మైనస్ మైనస్ ప్లస్ మైనస్ ఈజీకో జీరో. కనుక సర్వ జీవులు ఎందుకు ఉండేటువంటి యొక్క దైవత్వమైనటువంటి యొక్క దీనిని మనం అభివృద్ధి పరచుకోవాలి. ఈనాడు భగవద్గీతను యావత్ ప్రపంచమంతా కూడాను ఎక్కువ ప్రచారం జరుగుతూనే ఉంటున్నారు. ఆ ప్రచారం చేసేటువంటి వ్యక్తులు వీటి వీధికి వాడ వాడకు తయారైపోయినారు. చాలా పవిత్రమైన కార్యమే, కానీ వీరు భగవద్గీతను గౌరవిస్తున్నారా? భగవద్గీతలో ఉండేటువంటి విషయాన్ని గౌరవిస్తున్నారా? భగవద్గీతను చూసిన తక్షణమే కన్నులు కట్టుకోవటం, తలపైన పెట్టుకోవటం, వీటిల పైన పెట్టి పూజించటం దానికి రెస్పెక్ట్ ఇస్తున్నారా? లేక లోపల ఉన్నటువంటి మ్యాజిక్ రెస్పెక్ట్ ఇస్తున్నారా? భగవద్గీత, బైబుల్, ఆ ఖురాన్, ఆ గ్రంథరాజం ఏదైనా అనుకోండి, ఈ గ్రంథమునంతా మనం ఎక్కువగా గౌరవిస్తున్నాము. కానీ ఇది కాదు, మనం గ్రంథములలో ఉండేటువంటి విషయాన్ని గౌరవించేటువంటి యొక్క ఆచరణలో పెట్టాలి. గొప్ప గొప్ప మేధావులందరూ కూడా భగవంతుడు అనేటువంటిది సర్వవ్యాపకత్వమైనటువంటి దీనిగా ఉన్నారు. అందరూ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ అంటున్నాం. అయితే ఇక్కడ ఈ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అనేటువంటిది గొప్పగా మనం భావిస్తున్నాం. కానీ భగవద్గీత దీనిని అంగీకరించడం లేదు. అయ్యా బ్రదర్స్ బ్రదర్స్ బ్రదర్స్ అనుకుంటున్నావు, బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ ఈ బ్రదర్స్ యొక్క సంబంధమే చాలా గొప్పదిగా భావిస్తున్నావు. ప్రభావం చేత బ్రదర్స్ బ్రదర్స్ కోట్లాడు పోయి సుప్రీం కోర్టు వరకు పోయి ప్రపంచంలో కుటుంబాలు చిన్న బంధం చేసుకునేటువంటి బ్రదర్స్ ఎంతమంది లేదు. కనుక ఈ బ్రదర్స్ అనేటువంటి దానికి ఎన్ని ద్వేషాలు అభివృద్ధి అవుతున్నాయి, ఎన్ని అవుతున్నారు, ఇది గొప్పదనం ఎంత అవుతుంది? కేవలం ఆ ప్లాట్ఫామ్ దిగేంత వరకు ఈ రిలేషన్షిప్ ఉండదు. దీనిని ఖండించింది భగవద్గీత. ఏమి చెప్పింది? ఏకాత్మ భావము అనింది, ఒకరి ఎందు ఉన్నటువంటిది ఒక్కటేమో అని చెప్పింది. సర్వభూతాంతరాత్మ

0: ಒಂದೇ ಕಾದು ಮಮೈವಾಂಸೋ ಜೀವಲೋಕೆ ಜೀವಭೂತ ಸನಾತನ. ನೀವು ಪ್ರಕೃತಿ ಅಂಶಂ ಕಾದು, ನೀವು ಜೀವಾಂಶಂ ಕಾದು, ಮಮೈವಾಂಸೋ ನಾ ಅಂಶಮೇ ನೀವು. ಅದೇ ಎಂತಮಂದಿ ವಿಶ್ವಸಿಸುತ್ತಾರೆ, ಎಂತಮಂದಿ ಆಚರಿಸುತ್ತಾರೆ,
1: ಪ್ರಾಕ್ಟಿಸಿಂಗ್,
0: ಎಂತಮಂದಿ ಆಲಸ್ಯಂಗಾ
1: ನಿರೂಪಿಸುತ್ತಾರೆ. ಎಕ್ಸಾಂಪಲ್,
0: ఇంత ప్రచారం భగవద్గీత ప్రపంచంలో జరుగుతున్నప్పటికీ ఎంతమంది మనకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు? కనుక మనం ఒక్కటి చాలు. భగవంతుని మనం చింతించాలనుకుంటే, భగవంతుని ప్రేమ గురి కావాలనుకుంటే మనం ఏ గ్రంథంలో చదవనక్కర్లేదు. ఆయన చదవటంలో తప్పు లేదు, అయితే విశ్వసించిన దానిటువంటిది మీరు ఆచరణలో పెట్టారు. క్రమక్రమేణా చదివి చదివి చదివి చదివి చదివి మన తల చదువుకుంటున్నాం. ఒక్కొక్కరి భావం ఒక్కొక్క రకంగా ఉంటాయి, ఉండే ఉండే మధ్య భిన్న, ఒక్కొక్కరి తల ఒక్కొక్క విధంగా ఉండాలి, ఒక్కొక్కరి తలలో ఒక్కొక్కటి తల ఉంటుండాలి, ఒక్కొక్కరి తలకు ఒక్కొక్క మార్గాలు నడుస్తుండాలి. ఇన్ని తలనంతా మనం అనుసరిస్తూ ఉంటే మన తలను మనం పోగొట్టుకుంటాం. కనుక మొట్టమొదట సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నీ తలను నీవు భద్రం చేసుకో, ఒక్క విశ్వాసాన్ని నీవు అనుసరించు, ఒక్క మార్గంలోని నీవు నడుచు. ఈ విధమైనటువంటి ఒక దీంట్లో నీవు సాధన చదువుతూ వస్తే దివ్యంతమైనటువంటి ఆత్మతత్వం తన ఎన్ని ఆవిర్భవిస్తుంది. విద్యార్థుల ఈనాడు విద్యతో పాటు వినయమును, వినయంతో పాటు మన యొక్క సంస్కారములను అభివృద్ధి పరచుకోవాలి. చదువుకు సంస్కారముకు సంబంధం లేదు, సంస్కారం వేరు, చదువు వేరు. కనుక ఈ చదువుతో పాటు దివ్యమైనటువంటి యొక్క, పవిత్రమైనటువంటి యొక్క దైవ భావాలను మనం నింపుకోవాలి. ఈ దివ్యమైన భావాలతో మనం హృదయాన్ని నింపుకున్నప్పుడే ఈ చదువు ఎందుకు ఆ సారం చేరిపోతుంది. కనుక మన సంస్కారం అనగా ఇది కేవలం ఒక ఆధ్యాత్మికం అంటే మనకు అలవడుతుంది తప్ప అన్య మార్గంలో మనకు అలవడదు. ఒక మొక్కను నాటి, ఒక విత్తనం నాటి, అది మొక్కగా తయారు చేసుకుని అది పెద్ద వృక్షంగా అయి దాని ఫలాలు మనం ఆరగించాలనుకుంటే మనం ఈ విత్తనాన్ని ఎక్కడ నాటాలి? ఈ విత్తనాన్ని చక్కని సాయంగల భూమిలో నాటి నీరు పోసినప్పుడే అది మొక్కగా వస్తుంది. కానీ ఈ విత్తనాన్ని ఒక టీవీలో వచ్చి నీరు పెట్టేసేస్తే అది కుళ్ళిపోతుంది. కనుక ఈ ఆధ్యాత్మిక సంస్కృతి అనేటువంటిది కేవలం అన్య మార్గాల్లో మనకు లభ్యం కాదు. మన యొక్క హృదయ స్థాయి నుండి ఈ పవిత్రమైన యొక్క ఆధ్యాత్మిక జీవితం నుండి ఈ యొక్క సంస్కృతి మనకు అభివృద్ధి అవుతుంది. కనుక ఆధ్యాత్మిక జీవితంలోనే మన సంస్కృతిని మనం పోషించుకోవాలి. దైవ విశ్వాసమే లేకపోతే
1: ఇఫ్ యు డు నాట్ హావ్ ఫెయిత్ ఇన్ గాడ్,
0: మానవత్వమే ప్రకటించదు, మానవత్వమే శూన్యమైపోతుంది. మానవత్వం లేనటువంటి మానవుడు ప్రయోజనమే ఉంది? పళ్ళు పండు వంటిది, వాయువని గోవు వంటిది, చల్లని కాసు వంటిది. కనుక ఈ దివ్యత్వమైనటువంటి ఒక దైవ విశ్వాసం ఉండినప్పుడే ఇది పరిపూర్ణమైన మానవత్వంగా రూపొందుతుంది. మానవుడు మానవుడుగా తీర్చిదిద్దటంతో కాదు మన యొక్క పరిపూర్తి కాదు, వారిని పరిపూర్ణ మానవుడిగా తీర్చిదిద్దాలి, ఇదే మానవత్వం అవుతుంది. కనుక మనలో మానవత్వాన్ని నిలుపుకున్నటకు ఈ సత్యము, ప్రేమను అనేటువంటి రెండు సూత్రాన్ని మనం చతికించుకుని తద్వారా మన జీవితాన్ని పోషించుకోవాలి. ప్రగతిని జీవించేవాడు మనుజుడు కావాలి మొదట, తనుజుల దుష్కృతులన్న పొగడుతుండు వాడే చెవట. బ్రహ్మ విద్య నేర్చిన ఆధ్యాత్మను కనుగొనుంటాడు. రాజయోగమునకు బాట ఇదియే సాయి చెప్పు మాట. కనుక మనం మనుషుడు కావాలి మొట్టమొదట. నేను మనిషి మనిషి అనేది నీ కాన్షియన్స్ నీకు ఎస్ అని చెప్పాలి. నేను మనిషి మనిషి అని చెప్పుకుంటే ప్రయోజనం లేదు. ఎక్సాలజీ వింటూ రావాలా? నీవు ఒక జాబ్ స్వామి రిజిస్టర్ పోస్ట్ వేసినావంటే స్వామి యొక్క సిగ్నేచర్ తిరిగి నీకు రావాలి. కాలేదా? స్వామికి నీ రిటర్న్ చేయలేదు. అదే విధంగానే స్వామి నుంచి రావాలి నీవు నా భక్తులము అనేటువంటి పదం. అదే కృష్ణుడు చేసినటువంటి పని. కాబట్టి నీవు నా భక్తులము, నా మిత్రుడము ఉన్నాడు అర్జునుడు. మాత్రమే స్వామి నేను నీ భక్తులను చెప్పుకోలేదు. అయితే నేను నీ భక్తులు చెప్పుకుంటే ఇంతతో తీరిపోతుంది కదా, నా మిత్రుడు అని కూడా ఎందుకు చెప్పాలి? సరిపోతుంది కదా, తిరిగి భక్తుడు అని ఎందుకు చెప్పాలి? అలాగా ఇక్కడ ఆధ్యాత్మిక తత్వంలో అత్యాన్ని గుర్తించి వర్తించినప్పుడే మనకు అర్థమవుతుంటాయి. నీవు నా మిత్రుడు నాయన అంటే తలకెత్తుతాడు, స్వేచ్ఛను అధికంగా తీసుకుంటాడు.
1: ఐ విల్ టేక్ అండూ లిబర్టీస్.
0: ఇది మిత్రుడు చెప్పుకుంటా, నాయన నీ భక్తుడు ఉంటే అడిగా నీవు ఉంటుంటాడు. కనుక పూర్తి భయము పెట్టకూడదు, పూర్తి స్వాతంత్రము ఇవ్వకూడదు. కనుక నీవు భక్తులకు నా మిత్రుడు లేనిటికి మధ్యలో చేస్తా. నీ మిత్రుడు కానీ స్వతంత్రంగా ఉండు, కానీ భక్తులకు అనుకోవచ్చు. దీనికి ఒక చక్కని ఉదాహరణ ఉంటుంది రామకృష్ణ పరమహంస సమయంలో. రామకృష్ణ పరమహంస కాలం లోపల ఆ కాలము ఈ కాలం ఏ కాలమైనా కూడా మందిని దూషించేటువంటి వారు, మందిని ద్వేషించేటువంటి వారు ఆ రకంగా ఉంటూనే ఉంటుంటారు. ప్రతి దానికి ఒక విమర్శ అనేటువంటి ఉండే తీరాలి. కనుక ఇలాంటివి జరుగుతూ వస్తుండేటువంటి ఈ కనకపుర నుంచి కూడా ఏదైనా కొన్ని కొన్ని పదార్థములు తేవాలంటే ఈ గంగానది దాటిపోవాలి, పడవలు. ఇక్కడ ఆశ్రమం లోపల కొంతమంది విద్యార్థులు అనగా సాధకులు అనేటువంటి వారు చేరినటువంటి యువకులు ఈ ఆశ్రమం లోపల ఒక్కొక్క భక్తులకి ఒక్కొక్క దినం ఒక్కొక్క విధమైనటువంటి కార్యక్రమము అతను నియమించి పెట్టాడు. ఇందులో బ్రహ్మానందం అనేటువంటి వాడు చాలా మెత్తని వాడు, వివేకానంద చాలా షార్ట్ మ్యాన్, షార్ట్ మ్యాన్. ఈ నరేంద్ర ఈ ఇద్దరు కూడా ఉండేటువంటి వాడు. ఒక దినం ముందు బ్రహ్మానందము వెళ్ళాడు, ఇక్కడకు వెళ్ళి టిష్యూ ఇంకా చేపలు ఇప్పుడు పొలగాన్ని తీసుకురావడానికి పోయాడు. ఆదాయ వస్త్రం చూసేటప్పటికీ పడవలో ఉండేటువంటి వారికంతా చాలా కోపం వచ్చింది. అంతా రామకృష్ణ పరమహంసను దూషిస్తూ వచ్చారు. రామకృష్ణంతా యువకులంతా వేసుకొని వీళ్ళ జీవితాలంతా నాశనం చేస్తున్నాడు, అదొక పిచ్చి సన్యాసి అట్లాంటి ఏదో ఇదిగా తను దూషిస్తూ వచ్చారు. కానీ పాపం ఏం చేస్తాడు, గురువాజ్ఞ ఈ బ్రహ్మానంద పడవలో కూర్చున్నాడు, వారు తిట్టు ఉంటే కంటిదారులు కాల్చుకుంటూ నోరెత్తలే తిరిగి తిరిగి వెళ్ళాడు. ఏదో తన పడవలసినటువంటి పదార్థాలు కొనుక్కున్నాడు, తిరిగి వచ్చాడు. వచ్చే ముందుగా చాలా భయపడ్డాడు, ఇప్పుడేమంటారు ఇప్పుడేమంటారు అని. కానీ ఏం చేయగలడు, ధైర్యం లేదు. తిరిగి అదే కథలు ప్రారంభించుకుంటూ వచ్చింది. తిరిగి ఆశ్రమం చేరుకున్నాడు. అప్పుడు రామకృష్ణుడు అందరినీ కూర్చోబెట్టుకుని ఈ శిష్యుడితో ఏదో సంభాషణ జరుపుతున్నాడు. బ్రహ్మానందం సామగ్రి అక్కడ పెట్టి స్నానం చేసి తిరిగి తాను వచ్చి కూర్చున్నాడు. రామకృష్ణుడు అప్రశ్నించాడు, బ్రహ్మానందం ఏం మార్కెట్ బాగా జరిగిందా అన్నాడు. ఏమేమి జరిగిందో నీకు పోయే సమయంలో వచ్చే సమయంలో చక్కగా పూసుకొచ్చినట్టు చెప్పమన్నాడు. అప్పుడు బ్రహ్మానంద కట్టి ఏడ్చాడు, వారి ఎక్కడ పోయినా కానీ మా గురువులు దూషిస్తుంటుంటారు, అది భరించుకోలేకపోయాను. వాక్యమైందో రామకృష్ణుడు కోపంగా మాట్లాడాడు, గురుదూషణ వినేటువంటి బాధగా నీవు ఎక్కడ విన్నావు అని కట్టిగా అతన్ని ఖండించాడు. ఇలాంటి వాడు మా ఆశ్రమంలో ఉండడానికి వీళ్ళు వెళ్ళి ఉన్నాడు. ఇది ప్రక్కన ఉండినటువంటి యొక్క నరేంద్రుడు వింటూ ఉన్నాడు. సరే ఏం చేయగలడు, తిరిగి కాళ్ళ మీద పడ్డాడు, తిరిగి ప్రార్థించుకున్నాడు బ్రహ్మానందం. బ్రహ్మ రెండవ దినము నరేంద్రుడి చుట్టూ వచ్చేసింది, కట్టుకున్నాడు, వెళ్ళినాడు అక్కడ. ఇతను గట్టుపై ఉంటే బోటు వాడు అప్పుడే చూచాడు, ఇంకొక కాషాయం వచ్చిందని ప్రారంభించారు వాళ్ళ దృష్టి. సరే ఎన్నెండు దినం గురువు చెప్పినటువంటి మాటలు చక్కగా విన్నాడు, ఆ పడవలో కూర్చున్నాడు. ఇంకో ఎవరో ఒక సాహుకారం ప్రారంభించాడు, ఈ పిచ్చిగోడు ఈ యువకులంతా మీకు బుద్ధి లేదా అతనికి బుద్ధి లేదా అని ఈ రకంగా ప్రారంభించాడు. ఒక కథను రెండు కొట్టాడు. ఆ గురువును బట్టి ఎత్తుకున్నాడు మంచి బలవంతుడు వివేక వివేక నరేంద్రుడు. ఆ ఎత్తుకొని నోరు మూస్తావా గంగలో వేసేస్తావా, నీకు ఇష్టం లేకపోతే నోరు మూసుకుని కూర్చో అన్నాడు. మా ఇష్టాన్ని దూషించేటువంటి అధికారం నీకు ఎక్కడ ఉంది, అది నీ ఇష్టం నీది. మరి విధంగా ఆ సాహుకారం ఎత్తుకుని గంగలో వేస్తాడేమో అందరూ భయపడ్డారు. ప్రియతో అందరూ నోరు మూసుకున్నారు. మౌనంగా ప్రయాణం జరిగిపోయింది. వెళ్ళాడు, సాధకులు తీసుకున్నాడు, తిరిగి వచ్చి పడవలో కూర్చున్నాడు. పోరు మాట్లాడలేదు. ఇంటికి చేరాడు, స్నానం చేసి తిరిగి సమావేశంలో సత్సంగంలో కూర్చున్నాడు, పాల్గొన్నాడు. ప్రశ్నించాడు, నరేంద్ర నీ ప్రయాణం బాగా జరిగిందా, నీ మార్కెట్ పని పూర్తి అయిందా, నీవు కూడా వివరంగా చెప్పమన్నాడు. ఇంకా జరిగిందంతా చెప్పాడు. వారిని విధంగా దూషించడానికి బెదిరించారు, రెండు కొట్టినాను వాడి గంటల వేస్తాడని బెదిరించాను, అందరితో రోజు మూసుకున్నారు అన్నాడు. చీ చీ చీ చీ చీ చీ వేసిందేది కాషాయము, ఈ విధమైన క్రోధము, ఇంత ద్వేషము, ఇంత విధమైన క్రూరత్వాన్ని పాల్పడుతున్నా చీచి నీవు నా రాష్ట్రంలో ఉండవలసిన వారు కాసుకోమన్నాడు. ఎవరి అంటే మనకేమి, ఆ దూషణ దూషణ తిరస్కారమంతా మనకేం అంటాం. వివేకు చెప్పాడు, నరేంద్ర స్వామి నేను ఎదురు బ్రహ్మానందం మీరు కోపడ్డాలి కదా, దాన్ని బట్టి నేను ఈ విధంగా చేశాను. గురుదూషణ వినకూడదు అంటున్నావు, ఒకరు వారిని కొట్టకూడదు హింసించకూడదు అంటున్నావు, ఇది అది వినేదా ఇది వినేదా, ఏది మేము ఫాలో చెయ్యాలి. అప్పుడు చెప్పాడు చక్కని ఎగ్జాంపుల్ రామకృష్ణ. కారు నాలుగు టైర్స్ ఉంటాయి, ఒక్కొక్క టైర్ లోపల కొంత ముందు టైర్స్ ఇంత ఉండాలి, వెనక్కి టైర్స్ ఇంత ఉండాలి గాలి అని నిర్ణయం. ఇవన్నీ దాంట్లో ఎక్కువగా ఉంటే తక్కువ చేయాలి, కొద్దిగా తక్కువగా ఉంటే ఎక్కువ చేయాలి, అప్పుడే మనం ప్రయాణం చేయడానికి వీలవుతుంది. నరేంద్రుడికి ఎక్కువగా ఉంది కాబట్టి ఆ గాలి కొంచెం తీయాలి, బ్రహ్మానందుడికి ఏమీ లేదు కాబట్టి వాటిని కొంచెం ఎక్కించాలి. కనుక వ్యక్తి యొక్క పరిస్థితుల ప్రభావాన్ని బట్టి బోధను సలుపుతుంటారు పెద్ద. కనుకనే భగవద్ వాక్యం లోపల భగవద్గీతలు ఎందుకు కూడాను లేక భగవద్ గ్రంథములు ఎందుకు కూడాను ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకంగా
2: ఎలా వర్తిస్తూ ఉండవచ్చు, కానీ దానికి దీనికి మనం కంపేర్ చేసుకుని ఇది విరుద్ధంగా భావించకూడదు. ఆ యొక్క సమయ సందర్భానుసారం పురస్కరించుకుని, కాలకర్మకారంగా కర్తవ్యాలు పురస్కరించుకుని ఈ భాషలు మారుతూ ఉంటాయి. సో ఆమె ఒకరికి ఇంత చెప్పాడే, ఒకరికి ఇంత చెప్పాడే, ఈ రెండింటిని కంపేర్ చేసుకుని నీవు కేవలం గుణం చెడగొట్టుకోవచ్చు. భగవద్గీతలో ఒప్పుకుతూ ఏం చెప్పాడు, నీవు కర్మను ఆచరించాలి, నన్ను ఏ పాస్త అష్ట కర్తవ్యం కించినాక మరో భక్తి ఏ మంచి కర్మని, నేనే కర్మను ఆచరిస్తున్నాను, నీవెందుకు ఆచరించకూడదు అని ఖండించాడు.
1: ఈయన భగవద్గీత
2: నాకు ప్రధానము, కర్మ రక్షణ కోసమే నేను అవతరిస్తున్నాను. ఈ ధర్మస్థి జ్ఞానం భవత భావిత అభిజ్ఞానం ధర్మస్థి తదాత్మానం సుజానం, ఈ ధర్మ సంస్థాపన కోసం వస్తున్నాం కాబట్టి నీవు కూడా ధర్మం ఆచరించి ఉన్నాడు. ఫలత్యాగం చేయి, కర్మ ఫలాన్ని త్యాగం చేయి, పూష్కామ కర్మ ఆచరించమన్నాడు. మరీ కొంత దూరం పోయినప్పటికీ సర్వ ధర్మాపరిస్థితి మామేకం శరణం నుంచి అని ధర్మము వదిలిపెట్టు అన్నాడు. కర్మను ఆచరించమని ఒక తూరు చెప్పాడు, కర్మ ఫలాన్ని తీర్చమని ఒక తూరు చెప్పాడు, ధర్మమును ఆచరించమన్నాడు, తిరిగి ధర్మాన్ని కూడా నాకు అద్భుతం చేయమని, ఏది ఆచరించాలి అని కొంతమంది కన్ఫ్యూజన్ అయిపోతుంది. అయితే ఆ హృదయం యొక్క పరిపక్వను పురస్కరించుకుని ఆ విధంగా ప్రబోధిస్తూ వస్తాడు. కనుక ఆ యొక్క రహస్యాన్ని మనం గుర్తించుకోవడానికి ప్రయత్నిస్తాం. ఈ విధంగా నేను పెద్దల బోధన చేసుకోవడం అనేక విధమైనటువంటి యొక్క రహస్యాలు అంతరార్థాలు ఉంటుంటాయి. ఈ యొక్క రహస్యాలపైన కానీ ఈ యొక్క వాదోపవాదం పైన కానీ మనం ఈ కామెంటరీ పైన కానీ మనం ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. మనం యోచించవలసినవి రెండే, సత్యాన్ని అనుసరించాలి, ప్రేమతో జీవించాలి. నా ప్రేమనే నా పరమాత్మ, నా సత్యమే నా పరమాత్మ, ఇంకా నాకు ఏ గ్రంథములతో అవసరం లేదు, త్యాగతో నాకు అవసరం లేదు. సర్వయంతో ఉంటున్నవి ఎందుకు ఉండినటువంటి యొక్క సత్య ప్రేమను సమర్థంగా చూసుకోవటమే మన పండితత్వము అన్నారు. పండితే సమదర్శన, ఈ సమదర్శనం ఉండేటువంటిదే పాండిత్యం. కానీ గ్రంథాలంతా అవసరంగా చదివి దాని ద్వారా మనం తగ్గించి ఇతరులకు బోధించి వాదోపవాదములు వేసి కాలాన్ని వ్యక్తం చేసుకోవడానికి కాలం మీరు చేయకూడదు. సత్యము ప్రేమ సర్వులు ఎందు ఉంటున్నది, ఉన్నటువంటి ప్రేమను సత్యమును నీవు గ్రహించుకో, సంరక్షించుకో, ఇది నీ కర్తవ్యం. సత్యంగా ప్రకాశించేటువంటి యొక్క నిత్య సత్యాలు మన జీవితంలో ఒక సరైన మార్గంలో ఉంచుకోవాలి, మన యొక్క ప్రధానమైన సాధన. కనుక మనం భగవంతుని ప్రేమించి ఆ ప్రేమకు గురి అయి ఆ ప్రేమనే మనం అనుభవించి ఆ అనుభవించిన ప్రేమని ఇతరులకు అందించడానికి తగిన ప్రయత్నం చేయాలి. ప్రేమ

ఇంతవరకు మీరు ప్రేమామృతం కార్యక్రమంలో 1988 మే 29వ తేదీన బృందావనంలో భగవాన్ అందించిన దివ్య ప్రసంగాన్ని విన్నారు. సాయిరాం.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: మానవుని యొక్క జీవశక్తికి వేదం సత్యమని పేరు పెట్టింది. సత్యమే లేక మానవుడే లేడు. పుడమియందు పుట్టిన ప్రతి మానవునికి సత్యమే ప్రత్యక్ష దైవం. ఇట్టి సత్యశక్తిని పరిశోధన చేసి పరిశీలన సల్పి సాక్షాత్కరింపచేసుకున్నారు ఆనాటి మహర్షులు. సర్వమానవుల యందున్న సత్యము ఒక్కటే అని వారు గుర్తించారు. దీనిని పురస్కరించుకొనియే సత్యమే దైవం అని అన్నారు. ప్రపంచమంతా సత్యము నుండియే పుట్టింది. ప్రపంచమునంతటినీ సత్యమే కాపాడుతుంది. సత్యమే పోషిస్తున్నది. సత్యమే లయం గావిస్తున్నది. సృష్టి స్థితి లయములు మూడింటికి సత్యమే మూలకారణం. అట్టి సత్యమును మీరు ఆధారం చేసుకోండి. ధర్మమును ఆచరించండి. అప్పుడే మీ యందు శాంతిప్రేమలు ఆవిర్భవిస్తాయి.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? క్షమ సత్యము, క్షమ ధర్మము, క్షమ వేదము, క్షమ మహింస, క్షమ యజ్ఞంబౌ, క్షమ సంతోషము, క్షమదయ, క్షమమే ఆధారమగును సర్వంబునకున్. భారతీయ శాస్త్రములు అనంతములు, అర్థములు మహాపవిత్రములు. ఇట్టి వాణిని పఠించుటకే కాలమవసరం. మానవునిది అన్నగత ప్రాణమగుటచేత ఆయుఃప్రమాణము కొంత తగ్గుతూ రావటంచేత ఈ శాస్త్రములను పఠించుట చాలా కష్టంగా ఉంటుంది. సర్వశాస్త్రముల సారము ప్రేమరసమే. వేదములు రసోవై సహ అని బోధిస్తూ వచ్చాయి. కనుక ప్రకృతి కూడా రసమయమే కాని నీరసం కాదని మనం గుర్తించాలి. ఈ ప్రకృతిలో మూడు లోకాలున్నాయి. ఇవి ధామములని పిలువబడతాయి. అవే ముక్త కైవల్య గోలోకాలు. ఈ మూడు మృణ్మయములు కాదు, చిన్మయములే. వీనిలో పాదచతుష్టయములున్నాయి. మొదటిది అవిద్యాపాదము, రెండవది విద్యాపాదము, మూడవది ఆనందపాదము, నాల్గవది తురీయాపాదము. ఇందులో మొదటిది మానవుని బంధించి జీవితముపై ఆశను పుట్టించి దైవాన్ని మరిపించేది, దూరం చేసేది. ఇది అవిద్యాపాదము. ఆఖరిది తురీయాపాదము, గోలోకపాదము. దీని నిమిత్తమై బృందావనవాసులు, గోపికలు ప్రయత్నం సలిపి కట్టకడపటికి గోలోకాన్ని చేరారు. ఆ గోలోకవాసమే ముక్తిధామం. అదియే భగవంతుని అంతఃపురము. ఇందు భక్తికి ఒక్కదానికే ప్రవేశం చిక్కుతుంది. ఆత్మసామ్రాజ్యమునందు పురుషులు దర్బారుహాలు వరకు లేదా సింహాసనం వరకు వెళ్లొచ్చు, కాని స్త్రీలు అంతఃపురంలో కూడా చేరవచ్చు. జ్ఞానము పురుషుడు, స్త్రీయే భక్తి. భక్తికి మించినది లేదు. భక్తిరేవ పరమోక్షకారిణి అన్నారు. ఎట్టి విషయములు తెలుసుకున్నప్పటికీ భక్తి తెలియనిచే ప్రయోజనమే లేదు. భక్తి శుద్ధమైన ప్రేమతో చేరినది. ప్రేమను పదార్థములయందు ప్రవేశపెట్టినప్పుడు మోహంగా మారిపోతుంది. అదే ప్రేమను పరమాత్మతత్వంలో ప్రవేశించినప్పుడు భక్తి అను ఆనంద స్వరూపం ఏర్పడుతుంది. దానిని పెంచుకోవటానికి శ్రద్ధ కావాలి. వేదశాస్త్రములను బుధులచే చదివించవచ్చు, చదువవచ్చు, కాని దాని సారమును అనుభవించటం చాలా కష్టం. భగవంతుని తెలుసుకోవటానికి భక్తి అనే సింహద్వారంలో ప్రవేశించాల్సి ఉంటుంది. ఆధునికులు భక్తిని ఒక విధమైనటువంటి పిచ్చి అని, నిష్ప్రయోజనమైనదని, ఏమాత్రమూ ఉపయోగం లేదని అంటారు. ఈనాడు ప్రపంచంలో ఒకరికి ఉద్యోగం కావాలని పిచ్చి, ఒకరికి విద్య పిచ్చి, మరొకరికి పెళ్లి కావాలని పిచ్చి, ఒకరికి సిరి సంపదలు కావాలని ఆశ. వీటన్నిటికంటే భగవద్భక్తి ఉత్తమమైన పిచ్చి కదా. పిచ్చులు పట్టించు, పిచ్చులు పోగొట్టు, సచ్చిదానందుడే సాయిరామ. భోగిని జోగిని చేయు, జోగిని భోగి చేయు, భాగవతాగ్నిని బాలరామ. కన్నీరు తప్పించు, కన్నీరు తెప్పించు, చిన్మయమూర్తి ఓ చిన్నిరామ. ఇట్టి పవిత్ర కృత్యములన్నీయూ పరమాత్మలో లీనం చేసుకునే నిమిత్తమై గోపికలు కృష్ణునితో అవినాభావ సంబంధాన్ని ఏర్పరచుకున్నారు. నిరంతరము ఆ కృష్ణస్మరణలో మునిగి ఉండేవారు. ఒక గోపిక చెప్పింది, కృష్ణ, వృక్షంబువై నీవు వర్ధిల్లుచుండిన వల్లిక నేనై అల్లుకొందు, పుష్పమువై నీవు పొలుపొందుచుండిన తుమ్మెద నేనై తిరుగుచుందు, వరసముద్రుడే నీవైన జీవనది నేనై నీలోన చేరిపోదు, అనంతాకాశమే నీవైన చిన్ని చుక్క నేనై నీలోన వెలుగుచుందు, మేరు పర్వతమే నీవైన పరచుకొని పారెద సెలయేరునై. కృష్ణ, నీ ఎడబాటును ఏమాత్రమూ అంగీకరించము.
నీ సాయుజ్యంలో ఆనందించే భాగ్యాన్ని అనుగ్రహించమన్నారు. ఏకత్వంలో ప్రశాంత స్థితి కలుగుతుంది. చేతికి నాలుగు గాజులుంటే ఏ పని చేసినా శబ్దం చేస్తూ ఉంటాయి, ఒక్కొక్కటి తీసివేస్తే శబ్దం చెయ్యదు. దీనినే కబీరు ఏక్ నిరంజన్ దో గడబడి అన్నారు. అశాంతినందించే కార్యములందే మన మనస్సు పరిగెడుతూ ఉంటుంది, కాని సత్య నిత్యమైన ఆనందాన్నందించే మార్గాన మాత్రం చేరదు. దినమునకు 24 గంటలైతే మనము 23 గంటల 50 నిమిషాలు ప్రాపంచిక విషయాలలో ఆనందంగా గడిపేస్తూ ఉంటాం. వానివల్ల ప్రయోజనమేమీ లేదు. ఏదో తెల్లవారి 5 నిమిషాలు, సాయంకాలం 5 నిమిషాలు భగవన్నామం చేస్తూ మేము ఎప్పటినుంచో చేస్తున్నాము, మాకేమీ లాభం కలగలేదే అంటూ ఉంటారు. ఈ విధంగా ఫలనిమిత్తమై ఆశపడి పూజలు చేస్తే అది రజోగుణమని చెప్పబడుతుంది. దైవత్వమును గుర్తించక తమ స్వార్థం కొరకు పూజలు చేయువారు తామసికులు. అట్లు కాక కష్టములకు నష్టములకు కొంగక పొంగక ఫలితం రానీ రాకపోని భగవంతుని పూజించి ప్రేమించేవారు సాత్వికులు. జీవితమనే వృక్షమునందు ప్రేమఫలములున్నాయి. వానిని ఆరగించాలంటే బగరుగా ఉండే చర్మాన్ని, లోపలి విత్తనాలని తీసివేయాల్సి ఉంటుంది. అనగా జన్మాంతర కర్మల బీజములు, అభిమాన మమకారములనడి తోలును తీసివేయాలి. మనము పాలను కాచి తోడువేసి పెరుగును చిలికినప్పుడు మజ్జిగ వస్తుంది. ఈ పుల్లని మజ్జిగను వేరు చేసినప్పుడు తీయటి వెన్న వస్తుంది. అటులనే శాస్త్రములే పాలు, మనస్సే దానికి తోడువేయటం, సాధనయే చిలకటం. విషయవాసన చల్ల తీయని వెన్నే భగవదనుగ్రహం. గోపికలు చిత్తచోరా అన్నారు. చిత్తమనగా మెత్తని వెన్నవలే నిర్మలమైనటువంటి ప్రశాంతమైనటువంటి చిత్తము. చిత్తమనగా వస్త్రము అని కూడా మరొక అర్థము. నవనీతమనగా నూతనంగా వచ్చింది. ఇక్కడ నవనీతము చిత్తమునకు పోల్చబడింది. నవనీతచోరుడనగా హృదయములను దొంగిలించినవాడు అని అర్థం. పవిత్రమైన హృదయాన్ని అపహరించటం చేత హృదయేశుని చేరటానికి అవకాశం ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ. ఇది తెల్లని వస్త్రము. దీనిని అనేక విధములుగా ఉపయోగపెట్టటం చేత మాలిన్యం చేరి నల్లగా మారవచ్చును. అట్టి సమయంలో చాకలికి వేసిన 2వ దినం తెల్లగా ఉతికి తెస్తాడు. అయితే ఆ తెలుపు చాకలి అందించినది కాదు, దీనికి సహజమైనటువంటిదే. చాకలి మాలిన్యాన్ని మాత్రమే నిర్మూలించాడు. అదేవిధంగా హృదయమే వస్త్రం. ఈ హృదయమనే వస్త్రంతో విషయవాసన చేరినప్పుడు మలిన రూపం ధరిస్తుంది. దానిని సాధన అనే చాకలికి అప్పచెప్పినప్పుడు హృదయము చతుష్టయముతో నిర్మలంగా తయారవుతుంది. ఇట్టి పవిత్ర మార్గాన్ని అవలంబించిన స్త్రీలు పురుషులు అనేక మంది ఉన్నారు. ఈనాడు ఇట్టి పవిత్ర వాక్యములను మన మనస్సులలో చేర్చుకోవటానికి పూనుకోవాలి. ఏమీ లేని బుర్రలోన ఏమైనను చేర్చవచ్చు. ఏమేమో నిండి ఉన్న బుర్ర నింప వీలగునా? కలిబోధలు నిండి ఉన్న బుర్ర ఇంకా ఖాళీయగునా? కలిబోధలు ఖాళీ కాక ఇలా సుకృతుల చేర్చనగునా? దుర్బుద్ధుల తలలున్నా, దూరులు విని చెవులున్నా, పొంచిచూచు కన్నులున్నా, పంచలు విను మనసున్నా, వంచి తగున చిత్తమున్నా, వంచించే పలుకున్నా, ఈ వికృతులు చూడగానే న్యాయము ఇంక నిలువదన్నా? కనుక మన దృష్టిని, వాక్కుని, మనస్సుని, కర్మను, తలపుని చక్కగా సరిదిద్దుకోవటానికి సంసిద్ధులై ఉండాలి. భారతీయ సంస్కృతి యందు పంచప్రాణములు, పంచభూతములు పవిత్రంగా భగవతంశాలుగా చెప్పటానికి వీలవుతుంది. మనం శబ్ద స్పర్శ రూపరసగంధాదులు ఎట్లు వినియోగిస్తున్నాం? శబ్దమే భగవంతుని అంశ. సృష్టికి మూలాధారం శబ్దమే. ఈ శబ్దమును పవిత్రమునర్చు నిమిత్తమై మౌనమును అవలంబించి దైవత్వమనే దివ్యశక్తి అభివృద్ధి పరచుకుంటూ వచ్చారు మహర్షులు. మన వాక్కు మహాపవిత్రమైనది. మనం అనవసరంగా ఉపయోగించి దానిని దుర్వినియోగం చేస్తున్నాం. శబ్దమును అపవిత్రం చేయటం చేత
భగవంతుని అంశమే అపవిత్రం చేసిన వారమవుతాము. శబ్దమును పవిత్రం చేసుకోవటానికి పూనుకోవాలి. ఇక్కడ విన్న విషయాన్ని గోడ దాటిన తర్వాత మర్చిపోతే ఇంక మనం జీవితంలో ఏం గుర్తుంచుకోగలం? ఇక్కడ ఆచరణలో పెట్టని వారు బయటకు వెళ్లి ఏమి ఆచరణలో పెడతారు? ఆకాశం సర్వత్రా వ్యాపించి ఉంటుంది. శబ్దము ఎక్కడుండో అక్కడంతా ఆకాశం. ఆకాశం గగనం శూన్యం అన్నారు. మన హృదయమే ఆకాశంగా విశ్వసించాలి. ముఖాత్ ఇంద్రస్య అగ్నిశ్చ అని పురుష సూక్తంలో చెప్పబడింది. మన మనస్సును చంద్రునిగా, బుద్ధిని సూర్యునిగా విశ్వసించి జీవితం గడిపినప్పుడే సార్థకత.

చంద్ర సూర్యులకు మధ్యలో మేఘాలు వస్తూ ఉంటాయి. అవి స్థిరమైనవి కావు, చెదిరిపోయేటువంటివి. మన ఆలోచనలే మబ్బులుగా వస్తూ ఉంటాయి. వానిలో కొన్ని నీరులేని మేఘాలు, కొన్ని నీటి మబ్బులు, ఇక యవ్వనంలో పొగమగ్గులు తయారవుతూ ఉంటాయి. ఈ మబ్బులు వేరేమీ కాదు, మనలోని తమోగుణ సంబంధమైన భావములే మబ్బులుగా తిరుగుతూ ఉంటాయి. ప్రేమరసమును నింపిన నీటి మబ్బులు సత్వగుణ సంపన్నమైనవి. నీరులేని మేఘాలు లేని పనిని కల్పించుకుని వస్తాయి. ఇవి రజోగుణ సంబంధమైనవి. ఈ మేఘాలు గాలిలో పుట్టి గాలిలోనే నశించిపోతాయి. అదే విధముగానే జీవతత్వమునందే మంచి చెడ్డలు పుట్టి అందే నశిస్తున్నాయి. దీనికి మనస్సే కారణం. మనస్సుని మాధవునిపై మరలించినప్పుడే మోక్షప్రాప్తి కలుగుతుంది. సాత్విక కర్మలయందే మాధవుడున్నాడు. మనం అరణ్యంలో పోయి వంట చెయ్యాలంటే పొయ్యి పెట్టడానికి మూడు రాళ్లు కావాలి. కుండ, వంటకు తగిన పదార్థములు, కట్టెలు ఉండాలి. ఈ మూడు రాళ్లపైన పాత్రను పెట్టి నీరు పోసి బియ్యం వేస్తాం. కింద నిప్పుని పెడతాం. అప్పుడు వంట తయారవుతుంది. అదేవిధంగా జీవితమే ఒక అరణ్యం. త్రిగుణములు రాళ్లు, దేహము కాండము, వాంఛ జలము. కోరికలనే బియ్యమును దేహమనే పాత్రలో పోస్తున్నాం. దీనిలో వాంఛ అనే జలాన్ని పోసి జ్ఞానమనే మంట కింద పెడుతున్నాం. ఈ మంట నేరుగా బియ్యానికి తగలటం లేదు. మొదట పాత్రకు తగిలి అది వేడెక్కిన తర్వాత జలం వేడెక్కి అప్పుడు బియ్యం ఉడుకుతుంది. అనగా మొట్టమొదట సాధన దేహంతో చేయాలి, తర్వాత మనస్సుకి తగలాలి. దీనినే తిరుమలాచారి 3 కోట్స్ అన్నారు. అన్నమయ, ప్రాణమయ, మనోమయములే ఈ 3 కోశములు. ఈ 3 యొక్క స్వరూపము దేవాలయాలలో చక్కగా గోచరిస్తుంది. పెద్ద ప్రాంగణంలో మధ్యలో మందిరం ఏర్పరుస్తారు. దాని మధ్యలో గర్భగుడిలో విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తారు. భగవంతుని ప్రతిష్ట సూక్ష్మమైన గర్భగుడిలో చేస్తున్నారు, కాని స్థూలమైన ప్రాంగణంలో చేయటం లేదు. ఆలయ ప్రాంగణంలో 4 పెద్ద ద్వారాలను పెడతాం. పూర్వం గ్రామాలలో ఎక్కడ పడుకున్నా రోడ్డు మీద పడుకున్నప్పటికీ నిద్ర లేవగానే గోపురాలు కనిపించేవి. ఆ గోపురం చూడగానే దైవం గుర్తొచ్చేవాడు. అందరినీ చేతులెత్తి రమ్ము రమ్ము అని పిలిచినట్టుగా ఉంటాయి ఆ గోపురాలు. లాయర్ని చూడగానే కేసు గుర్తువచ్చినట్టు, డాక్టర్ని చూడగానే రోగం గుర్తొచ్చినట్టు, దేవాలయాన్ని చూడగానే దైవం గుర్తొచ్చేవాడు. పూర్వము భారతీయులు ఏ చిన్న పని చేసినా దైవత్వాన్ని గుర్తు చేసుకోవటానికే చేసేవారు. దేవాలయానికి 4 వైపులా 4 ద్వారాలుండేవి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఈ 4 ద్వారాలలో దేనిలోంచి ప్రవేశించినా గర్భగుడికే చేరతారు. భక్తి జ్ఞాన వైరాగ్య కర్మములే ఆ ద్వారాలు. అవే వర్క్, వర్షిప్, విజ్డమ్, డిటాచ్మెంట్. భారతీయులు దేవుణ్ణి రాళ్లుగా చేస్తున్నారని విదేశీయులు హాస్యం చేస్తారు, కాని మనము రాళ్లను కూడా దేవుడుగా చేస్తున్నాం. భారతీయులు సంసారమనే సముద్రంలో చేరి ముత్యములనే ఏరుకుని వస్తున్నారు. అయితే సంసారములో ఎందుకు దిగాలని గట్టుకు కొట్టుకు వచ్చిన ముత్యపు చిప్పలను మాత్రమే ఏరుకుని వస్తున్నారు కొందరు. చిప్పలు చిక్కినంత మాత్రాన ముత్యాలు లభించవు. మరికొందరు సముద్రపు అలల వద్దకు మాత్రమే పోయి ముత్యములు లేవని చెప్తున్నారు. అలలలో ముత్యాలు చిక్కుతాయా? అలలలో చిక్కేవి కావు. సముద్ర మధ్యభాగంలో చేరి అట్టడుగునకు పోయినప్పుడే అవి దొరుకుతాయి. అలాగే పుస్తక జ్ఞానం వల్ల ప్రయోజనం లేదు. ఎన్ని చదివినా విషయాన్ని హృదయంలో చేర్చుకోవాలి. కొంతమంది అనేక గ్రంథాలు చదివి దేని మీద నమ్మకం లేకుండా పోతూ ఉంటారు. లక్ష్యాన్ని ఒక్కటిగా పెట్టుకోవాలి. అట్లు కాకుండా ఒకటి తర్వాత ఒకటి పుస్తకాలు చదవటం, ఇది చాకలివాని ఇంటి గుడ్డల మాదిరి ఉంటుంది. చాకలి ఇంట్లో ఎన్నో చొక్కాలు, ప్యాంట్లు ఉంటాయి, కాని తెల్లవారి ఎవరికి ఇవ్వాలో వారి ఇంటికి వెళ్లిపోతాయి. తాను కుట్టించుకున్నది మాత్రమే తన దగ్గర ఉంటుంది. కనుక పుస్తక జ్ఞానం కంటే ఆచరణ ప్రధానమైనటువంటిది. ఒక ధనవంతుడున్నాడు. తాను సంపాదించిన ధనాన్ని చూసి మురిసిపోయేవాడు.
వంద రూపాయల నోట్లను చూసి ఆనందించేవాడు. కాగితాలను చూసి ఆనందించే తలరాత పట్టింది. ఆనాడు కాగితం చూసి ఆనందించేవారు. ఈనాడు బాత్రూంలో బరువు తూచే యంత్రాన్ని పెట్టుకుంటున్నారు. రోజూ స్నానానికి పోతూనే ఎంత బరువు పెరిగాము, ఎన్ని కిలోలు పెరిగాము అని చూసుకుంటున్నారు. ఇదంతా చూసి మృత్యువు నవ్వుకుంటుందిట. అపవిత్రమైన దేహంతో సత్యనిత్యమైన ఆత్మతత్వాన్ని బంధించాలి. ప్రహ్లాదుడు కూడా చెప్పాడు, చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబు లోనుగా దలపడేని, కలుగ నేటికి తల్లుల కడుపు చేటు అని. పుత్రులు ఎన్ని కష్టాలు పెట్టినా సహనశీల కనుక తల్లి సహించి ఊరుకుంటుంది. నవమాసాలు మోసి రక్తమాంసాదులనిచ్చి దేహాన్ని ఇచ్చిన తల్లిదండ్రులకు మనం ఎంతో రుణపడి ఉన్నాం. 84 లక్షల జీవరాశులలో మహోత్కృష్టమైన మానవ జన్మ లభించటం ఎన్ని జన్మల పుణ్యఫలమో. జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. కలుగ నేటికి తల్లుల కడుపు చేటు అని తల్లిని మాత్రమే చెప్పాడు, కాని తండ్రుల కడుపు చేటు అని చెప్పలేదు. తండ్రి మోసేటట్టుగా ఉంటే ఈ కాలంలో చాలా కష్టమైపోతుంది. పెద్దల యందు గురువుల యందు గౌరవభావం అభివృద్ధి చేసుకోవాలి. మంచి కార్యములందు పవిత్ర కార్యములందు హృదయాన్ని చేర్చాలి. వినయ భయ విశ్వాసములే మానవుని బిరుదులు. పోతన భాగవతమునందు కూడా ఈ విషయాన్నే నిరూపించారు. గజేంద్రుని సంరక్షణ నిమిత్తం శ్రీ మహావిష్ణువు వెళ్తున్నాడు. ఇక్కడ లక్ష్మీదేవి కూడా వినయ భయ విశ్వాసములు ప్రదర్శించింది. ఎక్కడికి వెళుతున్నారో అడుగుదామని ఒకడుగు ముందుకు వేయటం, మళ్లీ చెప్తాడో లేదో అని వెనకంజ వేయటం, కాని ఈనాడు ఎక్కడికండీ వెళుతున్నారు అని అధికారంతో ప్రశ్నించేస్తూ ఉంటారు. ధర్మజుడు ద్రౌపదిని, నీవు వృద్ధులైన ధృతరాష్ట్రునికి గాంధారికి సేవలు చేస్తూ ఉండమని చెప్పాడు. ద్రౌపది కూడా వినయ భయ విశ్వాసములనే ప్రదర్శించింది. ఈనాడు స్త్రీలలో ఆ భావం నశించటానికి పురుషులే కారణం. అంతా సర్వస్వతంత్రం. ఆడా మగలకు వ్యత్యాసం లేదు. మంచి చెడ్డ ఇరువురికీ సమానం అంటున్నారు. మొదట మన దోషములు మనం నిర్మూలించుకోటానికి పూనుకోవాలి. దశరథుడు కౌసల్య అనుమతి లేకుండా రెండవ పెళ్లి చేసుకోటానికి పూనుకోలేదు. నేను మగవాణ్ణి కదా, ఇష్టం వచ్చినట్టు పోవటానికి వీల్లేదు. కౌసల్య సుమిత్రల అనుమతితోనే వివాహానికి పూనుకున్నాడు దశరథుడు. ఆ సందర్భంలో కేకయరాజు నా కుమార్తెకు పుట్టిన కుమారునికి పట్టం కట్టమని అడిగాడు. దశరథునికి సందేహం వచ్చింది. పట్టమహిషి కుమారుని వదిలి పరులకు పట్టం కట్టడం ధర్మవిరుద్ధమని తిరిగి వచ్చాడు. జరిగిన విషయమంతా కౌసల్యకు చెప్పినప్పుడు, నాథా, నీవు వాగ్దానం ఇచ్చినా ప్రమాదం లేదు. ధర్మవిరుద్ధమైన పుత్రులు మన వంశంలో జన్మించరు. కైకకు కుమారుడు కలిగినా అతడు నా కుమారునికి అడ్డురాడు అన్నది. అక్కడ కూడా వైష్ణవ మాయ చేరి రాముని అరణ్యానికి పంపింది. నారదుడు వచ్చి రాముని పొగడుతున్నాడు. కదలదు నీదు సంకల్పము లేనిదే గడ్డిపోచయును అని. దైవ విషయమునందు మీరు సందేహించనక్కర్లేదు. దైవము ఏమి చెయ్యటానికి కాని, ఏది చెయ్యటానికి కాని, ఏది మార్చటానికి కాని అవకాశం ఉంటుంది. విశ్వాసం చాలా అవసరం. భారతం లోపల ఆనాడు అమావాస్య దినం. పాడ్యమునాడే యుద్ధ ప్రారంభం. కృష్ణుడు అర్జునుని తీసుకుని చీకటి పడుతుండగా విహారానికి బయలుదేరాడు. కొంత దూరం పోయి యుద్ధ విషయాలను అడిగాడు. ఇంకా అనేక రీతులుగా అనేక ప్రశ్నలు అడుగుతూ వచ్చాడు. ఆ సమీపంలో ఒక చెట్టు మీద ఒక పక్షి ఉంది. అర్జున, ఆ చెట్టు మీదిది నెమల అన్నాడు. అవును స్వామి, అవును అన్నాడు అర్జునుడు. లేదు అర్జున, అది గద్దలాగా ఉన్నదే అన్నాడు. అవును స్వామి, అది గద్దనే అన్నాడు. కాదు అర్జున, నీకేమైనా మతిపోయిందా, అది కాకిలాగా ఉన్నదే అన్నాడు. అవును కృష్ణ, అది కాకియే అన్నాడు. అది కాకి కాదు పావురం కదా అన్నాడు కృష్ణుడు. అవును స్వామి, అది పావురమే అన్నాడు అర్జునుడు. మళ్లీ కృష్ణునికి కొంచెం కోపం వచ్చింది. విషయాన్ని విచారణ చేయక నేను అడిగిన దానికంతా అవును అవును అని చెప్పటానికి నీకు తెలివితేటలు లేవా
అన్నాడు. అప్పుడు అర్జునుడు, స్వామి, తమ వాక్యములే నాకు ప్రధానములు. మీ సంకల్పముతో కాకిని గద్దగా మార్చగలరు, గద్దను నెమలిగా కూడా మార్చగలరు, నెమలిని పావురముగా మార్చగలరు. మీ వాక్యమే నాకు ప్రమాణము కాని అన్యము కాదు. మీ సంకల్ప విరుద్ధంగా నేను పలకను అన్నాడు. గీతలో కృష్ణుడు చెప్పాడు, విశ్వాసమనే పునాదులపైననే గీతాభవనాన్ని నిర్మిస్తూ వచ్చాడు కృష్ణుడు. మొదట భగవద్ విశ్వాసమే పునాదిగా చేసుకోవాలి. గాలిని, అగ్నిని, వెలుతురును సరిగ్గా వాడుకోవాలి. దుర్వినియోగం చేయరాదు. మాటలను తగ్గించుకోవడానికి పూనుకోండి. యువకులైన వారికి నవ్వు చాలా ప్రమాదం తెప్పిస్తుంది. బహిరంగంగా నవ్వటం మరీ ప్రమాదం. కనుక నవ్వులను, మాటలను, చూపులను అదుపులో పెట్టుకుంటే మనస్సు పవిత్రమైపోతుంది అని తెలిపారు స్వామి.

స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి వ్రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. ఇప్పుడు మీరు శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ గ్రంథం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి పుస్తక పఠన కార్యక్రమంలో 14వ భాగాన్ని వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

పుట్టపర్తి గ్రామ కరణం రెండవ భార్యకు పద్మ బంధువు కావడం వల్ల పద్మ తరచుగా పుట్టపర్తి వెళ్లి వస్తూ ఉండేది. అలా పద్మ పుట్టపర్తికి వెళ్లినప్పుడల్లా బాబా మా యోగక్షేమం గురించి అడుగుతూ ఉండేవారు. ఒకసారి బాబాతో పద్మ కలలోనైనా స్వామి దర్శనం లభించి చాలా కాలమవటంచేత మా అమ్మ చాలా విచారిస్తున్నదని చెప్పింది. బాబా వెంటనే దానికి స్పందిస్తూ, అవును, పుట్టపర్తి నుండి నా దగ్గర సెలవు తీసుకుని వెళ్లేటప్పుడు నా రెండు చేతులు పట్టుకుని ఆ వృద్ధురాలు తనకు కలలో దర్శనం ఇమ్మని ప్రార్థించింది. నేను ఈ రాత్రికే ఆమె కోరికను తీర్చాలి అన్నారు. ఎంతో సానుభూతితో పద్మ బాబా హామీ ఇచ్చిన ఆ రోజు తారీఖు అది వేసి, ఆ రోజు ఏమైంది, బాబా అమ్మకి కలలో దర్శనం ఇచ్చారా అని అడుగుతూ నాకు ఉత్తరం రాసింది. అద్భుతాల్లోకెల్లా అద్భుతం. పద్మ ఉత్తరం మాకు అందేసరికి మేమంతా బాబా మా ఇంటిని సందర్శించారనే ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నాం. బాబా అక్కడ హామీ ఇచ్చిన రాత్రి మా అమ్మగారు పడుక్కున్న గది తలుపు వద్ద పట్టపగలు వెలుతురు వంటి కాంతితో బాబా నిలబడి ఉండటం కనిపించింది. తలుపు తెరిచి ఉన్నదని ఆమె చెప్పింది. వెంటనే దోమతెర నుండి బయటకు వచ్చి తలుపు దగ్గర నిలబడి ఉన్న బాబాకు సాష్టాంగ నమస్కారం చేసింది. కొంచెం తల పైకెత్తి చూసేసరికి బాబా చీకటిలో మాయమవటం గమనించి అమ్మ వెంటనే కస్తూరీ కస్తూరీ అని గట్టిగా పిలిచింది. నేను లేచి వచ్చి గబగబా దీపం వేసి చూసేసరికి ఆవిడ ఆనందంతో మాటలు తడబడుతూ ఉండగా తనకు కలిగిన దివ్యమైన అనుభూతిని మళ్లీ మళ్లీ వర్ణించి చెప్పింది. దావణగేరిలో ఒకరోజు సాయంకాలం పద్మ స్కూల్ నుండి మా ఇంటికి కుంటుకుంటూ వచ్చింది. పాఠశాల మెట్లు దిగుతుండగా కుడిపాదం మెలిక పడడంతో బాగా బెణికిందట. పద్మ చాలా తీవ్రమైన నొప్పితో బాధపడుతోంది. ఆ రాత్రి బాధతో నిద్రపట్టక దీపం వేసుకుని, బాబా నన్నెందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు, ఈ కుంటికాలితో నేను రద్దీగా ఉండే రహదారిలో పాఠశాలకు కుంటుతూ వెళ్లే దుస్థితి నుండి కాపాడు అని వేడుకుంటూ కూచుంది. అకస్మాత్తుగా బాబా పద్మ అని పిలవడం వినిపించి వెళ్లి తలుపు తెరిచింది. స్వామి లోపలికి వస్తూ తనకు కలిగిన దివ్యమైన అనుభూతిని మళ్లీ మళ్లీ వర్ణించి చెప్పింది. దావణగేరిలో ఒకరోజు సాయంకాలం పద్మ స్కూల్ నుండి మా ఇంటికి కుంటుకుంటూ

అకస్మాత్తుగా బాబా పద్మ అని పిలవడం వినిపించి వెళ్లి తలుపు తెరిచింది. స్వామి లోపలికి వస్తూనే, నీ అశ్రద్ధకు నన్నెందుకు నిందిస్తావు అన్నారు. ఆయన తాను తెచ్చిన పచ్చని ద్రవంకల ఒక సీసా, కట్టుకట్టడానికి ఉపయోగించే ఒక బ్యాండేజీ గుడ్డ అక్కడ పెడుతూ, ఏ పాదం బెణికింది అని అడిగారు. బెణికిన పాదానికి తాను తెచ్చిన మందు రాసి కట్టుకట్టి అదృశ్యమైపోయారు. పద్మ తలుపు కూడా వేసుకోకుండా మళ్లీ అలాగే గాఢనిద్రలోకి జారుకుంది. మర్నాడు ఉదయం ఆనందంతో గెంతుతూ తుళ్ళుతూ హుషారుగా మా ఇంటికి వచ్చి పచ్చని పూతపోయబడ్డ తన పాదాన్ని చూపిస్తూ జరిగిందంతా వివరించి చెప్పింది. వేడి నీటితో సబ్బుతో కడిగినా కూడా ఆ పచ్చరంగు పోలేదు. సర్వాంతర్యామి సర్వవ్యాపి అయిన ఆ సర్వేశ్వరుని సంకల్పం ఎక్కడైనా ఎప్పుడైనా ఏమైనా చెయ్యగలుగుతుంది. ఆయన తన సాయి రూపంలో ఒకేసారి 100 చోట్ల 100 విధాలైన వింత పనులు చెయ్యగలరు. తను మాత్రం ఉన్నచోటనే నిర్వికారంగా ఏ విధమైన ప్రభావం లేకుండా నిశ్చలంగా ఉంటారు. దాన్ని ఆయన తన సంకల్పంగా పేర్కొంటూ ఉంటారు. ఏదైనా సరే ఆయన తలుచుకోగానే అది జరిగి తీరుతుందని, ఎట్టి క్లిష్ట పరిస్థితి అయినా తన సంకల్పాన్ని మార్చలేదని, అది చాలా దృఢమైనదని స్వామి చెప్తూ ఉంటారు. మనలో కూడా అంతటి శక్తి కేంద్రీకరించబడి ఉందని స్వామి చెప్తూ ఉంటారు. ఇలా స్వామి ప్రేమను వ్యక్తం చేసే ప్రతి సంఘటన నన్ను బాబాను మరింతగా ప్రేమించాలి అని నిర్ణయించుకునేలా చేస్తుంది. నా ప్రేమ మరింత బలీయం కావాలని నా తనువు, నా మనసు, నా హృదయం, శక్తి అంతా కూడగట్టుకుని బాబాని మరింతగా ప్రేమించేలా చెయ్యాలని వేడుకుంటాను. బాబా మనల్నందరినీ అమితంగా ప్రేమిస్తారు. ఆయన ప్రేమకు ఎల్లలు లేవు. మన అర్హతలు గమనించి ఆయన ప్రేమించరు. మనం ఇచ్చే ప్రతిఫలాలకు ఆశపడేది కాదు ఆయన ప్రేమ. మనం చేసిన పెద్ద పెద్ద తప్పులు పాపాలు కూడా చిన్న దోషాలుగా క్షమించి నిస్వార్థంగా ప్రేమిస్తారు. నేను బాబాని ఎంతగా ప్రేమించాలని తపిస్తానో అంతటి ప్రేమ బాబా పట్ల అనంతప్పలో చూసే భాగ్యం నాకు కలిగింది. బాబా ప్రేమ అనబడే పరుసవేది అనంతప్పను బంగారుగా చేసింది. బాబా పట్ల అతనికున్న విశ్వాసం నా విశ్వాసం కంటే ప్రగాఢమైనది. అనంతప్ప మా కాలేజీలో ఉన్న 16 మంది బంట్రోతుల్లో ఒకరు. ఒక్కొక్క బంట్రోతు విడివిడిగా ప్రత్యేక విభాగాల్లో నియమించబడి ఉంటారు. ఆఫీసు పనికి ఒకరు, గ్రంథాలయానికి ఒకరు, ప్రయోగశాలలో ఒకరు, వసతి గృహంలో ఒకరు, ఇలా అందరూ తలా ఒక శాఖలో పనిచేస్తూ ఉంటారు. కాలేజీ అధిపతిగా ఒక బంట్రోతును నా ఇంటి వద్ద పనికి ఉపయోగించుకునే అవకాశం ఉండేది. నేను అనంతప్పను నా వద్ద పనికోసం ఎన్నుకున్నాను. అతను నంబియారు నుండి నా దగ్గరకు పనికి చేరాడు. అనంతప్ప అందరిలోకి కాస్త అమాయకంగా, కొంచెం ముద్దులా ఉండేవాడు. నంబియారు దృష్టిలో అతను చెప్పిందాన్ని బట్టి అలాంటి అమాయకుడిని ఇంకెవరి దగ్గరైనా పనికి పెడితే వారం రోజుల్లో అతని ఉద్యోగం కాస్తా ఊడిపోతుందని అతన్ని నా దగ్గరే పనికి పెట్టుకున్నాను. అనంతప్ప చాలా పవిత్రమైన హృదయం కలవాడు. ప్రతిరోజు మా అమ్మ, నా శ్రీమతి చేసే పూజ కోసం, గురువారం జరిపే భజన కోసం మంచి మంచి పూలు, పళ్ళు, అగరువత్తులు, కర్పూరం ఊరంతా గాలించి మరీ తెచ్చేవాడు. అతనికి లెక్కలు రాని కారణం వల్ల చిల్లర డబ్బులు లెక్కలు తేలక పాపం ప్రతిసారీ వెళ్లిన దుకాణానికే మళ్లీ మళ్లీ తిరుగుతూ ఉండేవాడు. ఎక్కువ సమయం తన కోసం కేటాయించిన కొయ్య స్టూలుపై కూచుని కునికిపాట్లు పడుతూ ఉండేవాడు. కాని పూజ సమయంలో గంట శబ్దం వినబడగానే వెంటనే లేచి వచ్చి కిటికీలోంచి బాబాకేసి చూస్తూ ఉండేవాడు. కొత్త పూలదండ వేసి ముందు వేసిన పాత పూలదండ తీయగాని నా భార్య ఆ దండని అనంతప్ప చేతిలో ఉంచేది. అదే అతనికి దివ్యౌషధం, అదే పెన్నిధి, అదే రక్ష. ఒకసారి మేము పుట్టపర్తి వెళ్లినప్పుడు అనంతప్పని కూడా మాతో తీసుకువెళ్లాం. అతను లంకలోని విభీషణ్ణి వంటి వాడని బాబా అన్నారు. సీతను వెదకటానికి హనుమంతుడు లంకలో ప్రవేశించినప్పుడు ఆ బంగారు పట్టణంలో ఒకే ఒక ఇంటి నుండి తీవ్రంగా భగవధ్యానం జరుగుతున్నట్లుగా గ్రహించగలిగాడు. ఆ ఇల్లు రావణుని తమ్ముడైన విభీషణుడిది. అలాగే అనంతప్ప

కుటీరం కూడా సాత్విక భావ పరిమళాలతో నిండి ఉంటుంది. అక్కడి వాతావరణం క్రోధం వల్ల ఎర్రబడిగాని తమోగుణం వల్ల నల్లబడిగాని ఉండదు. అనంతప్ప నిరాడంబరతను, నిజాయితీని గుర్తించి స్వామి అతన్ని విభీషణునిగా పేర్కొన్నారు. అది నాకు కూడా ఒక విధంగా హెచ్చరికే. అనంతప్ప కేవలం చిన్న చిన్న పనులు కూడా చెయ్యలేని అసమర్థుడు కాదని, భగవంతుని చేరుకునే మార్గంలో సాధకులకు ప్రేమ ఎంత ఆవశ్యకమైనదో, అతను ఎంతగా ఆ సాధనలో ఉన్నాడో తెలియజెప్పినట్లయింది. ఒకసారి కలలో బాబా అతనికి ఒక హెచ్చరిక చేశారు. అతని భార్యకు కూడా అదేవిధంగా కలవచ్చింది. అతని భార్య విద్యార్థినులకు తోడుగా విశ్రాంతి గదిలో తన డ్యూటీ చేస్తూ ఉండేది. ఆవిడ పేరు కూడా కాలేజీ రిజిస్టర్లో వర్కరుగా నమోదయింది. ఆమె చెల్లెలు స్పిన్నింగ్ మిల్లులో ఉద్యోగం చేసేది. ఆమె భర్త ఒక రాత్రి బాగా తప్పదాగి భార్యతో తగాదా పెట్టుకుని కర్రతో చావబాదాడు. బాబా అనంతప్ప కలలో కనిపించి, లేలీ తొందరగా వెళ్ళు, వెళ్లి నీ మరదలకు ఏమైందో చూడు అని హెచ్చరించారు. అనంతప్ప భార్యకు కూడా అదే విధమైన కల వచ్చి అదే సమయంలో మేల్కొంది. ఇద్దరూ వెంటనే ఆ ప్రాంతంలోనే ఉన్న ఆమె చెల్లెలు ఇంటికి వెళ్లి మృత్యుముఖంలో ఉన్న ఆమెను కాపాడుకోగలిగారు. అనంతప్పను రక్షించే భారాన్ని, మార్గదర్శక బాధ్యతని బాబా ఎంతో ఆప్యాయంగా స్వీకరించారు. ఒకానొక సందర్భంలో నేను పుట్టపర్తి వెళ్లి బాబా నుండి సెలవు తీసుకుంటూ ఉండగా బాబా తన చిత్రపటం ఒకటి పెద్దది నాకు ఇచ్చి ఆశ్చర్యం కలిగించారు. నవ్వుతో ముఖం వెలిగిపోతూ ఉండగా, ఈ పటాన్ని దావణగేరే తీసుకువెళ్ళు, వెళ్లి అనంతప్ప మందిరంలో ఉంచు అన్నారు. కాలేజీకి ఒక మైలు దూరంలో ఉన్న సుమారు 100 పూరి గుడిసెల్లోని ఒక మట్టి గుడిసెలో అనంతప్ప ఉండేవాడు. అతని కొడుకు కూతుళ్లు కూడా మందిరం వద్ద భజనలు చేస్తూ పాటలు పాడుతూ ఉండేవారు. అక్కడి వాళ్లంతా అతని భక్తిని గురించి ఎంతో ఇదిగా చెప్పుకునేవారు. మా కాలేజీయే కాకుండా ఇంజనీరింగ్ కాలేజీకి కూడా చెందిన లెక్చరర్లు, ప్రొఫెసర్లు కూడా అతనిని ఎక్కువగా తలుస్తూ ఉండేవారు. వాళ్లలో చాలామంది ఆ మురికి రోడ్ల గుండా ప్రయాణించి అనంతప్ప ఇంటికి వెళ్లి భజన అయ్యేదాకా ఉండి హారతి అయిన తర్వాత అతనిచ్చిన పవిత్రమైన విభూదిని తీసుకునేవారు. బాబా ఇచ్చిన పటాన్ని అతని మందిరంలో ఉంచాను. నిర్మాణానికి పనికిరాదని వదిలేసిన రాయినే బాబా తమ సింహాసనంగా స్వీకరించారు. నిరాశ నిస్పృహలతో అలమటించే ఆ పేదల కాలనీలో అంతా ఆ రోజు ఆనందం, ఉత్సాహం ఎల్లెడలా వెల్లువిరిశాయి. త్వరలోనే ఆ కుటీరం మరొక చిన్న ప్రశాంతి నిలయంగా మారింది. అనంతప్ప ఎక్కువ సమయం ఒంటరిగా ధ్యానంలోనూ, బాబాతో సంభాషిస్తూనూ, తనని బాధిస్తున్న సమస్యల గురించి చర్చిస్తూనూ గడుపుతూ ఉండేవాడు. అతను పటాలకు ఎదురుగా నిలబడి ప్రార్థిస్తూ ఉంటే గోడకు వేలాడుతున్న షిరిడీబాబా పటం నుండి పువ్వు పడేది. దానికి అతడు పెదవి విరిచేవాడు. ఆ పటానికి ఎగువనున్న బాబా పటంకేసి చూస్తూ, లేదు బాబా లేదు, నేను నిన్ను మాత్రమే చూశాను, నేను అతనికంటే నీకే ఎక్కువ చెందుతాను, అందువల్ల నువ్వే నాకు పువ్వునివ్వాలి అని పోట్లాడుతూ ఉంటే కరుణాసముద్రుడైన బాబా చాచి ఉన్న అనంతప్ప దోసిలిలో సరిగ్గా పడేలా పూలదండ నుండి ఒక పువ్వు పడేటట్లు చేసేవారు. భగవంతుని కరుణాదృష్టి ధర్మంగా ప్రవర్తించేవారిపై ప్రసరిస్తుంది, మంచివారికి ఆనందాన్నిస్తుంది. నాకు తెలిసినంతవరకు ఎవరైనా బాగా జబ్బుపడి ఉన్నప్పుడు వారి దగ్గర బంధువులతో బాబా ఆ రోగి కోలుకోవటం జరగదని చెప్పటం చాలా అరుదు. చాలామంది మృత్యువును సరిగ్గా అర్థం చేసుకోలేరని, మృత్యువుతో మనిషి జీవితం అంతమైపోతుందని భావిస్తారని బాబాకు తెలుసు. కాని మృత్యువు శరీరానికే కాని ఆత్మకు కాదని ఈ ప్రజలు తెలుసుకోలేరు. కాని ఒకసారి అనంతప్ప పెద్ద కుమార్తెకు బాగా జబ్బు చేసినప్పుడు బాబా అతన్ని ఏ వైద్యుని వద్దకు వెళ్లవద్దని, మందులని మాకులని డబ్బు చెల్లించవద్దని, ఒక నెల రోజుల్లోపే ఆమె జీవితం నుండి విముక్తి చెందుతుందని చెప్పారు. ఆ నెలంతా కూడా అనంతప్ప మృత్యువనే కఠిన సత్యాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడుతూ గడిపాడు. మృత్యువు ఆత్మను ఒక శరీరం నుండి వేరు చేస్తుందే కాని
ఆత్మను నశింపజేయదని, తిరిగి మరొక చోట మళ్లా కొత్త శరీరంతో జన్మిస్తుందనే సత్యాన్ని అనంతప్ప బాగా ఆకళింపు చేసుకున్నాడు. అతని భార్య కూడా ఒకసారి పిచ్చి కుక్క చేత కరవబడినప్పుడు ఇంజెక్షన్ల జోలికి పోకుండా దృఢమైన విశ్వాసంతో బాబా విభూదిని మాత్రమే వాడి నయం చేసుకోగలిగింది. దావణగేరే పట్టణంలోని బంట్రోతుల్లో చాలామంది అనంతప్ప బాబా పటం వద్ద ఉంచి ఇచ్చే విభూది కోసం వస్తూ ఉండేవారు. వాళ్లు కూడా అనంతప్పతో పాటు శ్రద్ధగా భజనలో పాల్గొని భక్తిగా విభూది తీసుకుని వెళ్లేవారు. అనంతప్ప చిన్న కుమార్తెకు మైసూర్ రైల్వే డిపార్ట్మెంటుకు చెందిన ఒక యువకునితో వివాహం జరిగింది. బెంగుళూరు నగరంలో ఒక మారుమూల చిన్న ఇంట్లో వాళ్లు నివసిస్తూ ఉండేవారు. ఆ భర్త అనుమానం అనే పచ్చకామర్ల వ్యాధి ఉన్న రోగి. ప్రతి చిన్న విషయానికి కూడా భార్యను అనుమానిస్తూ ఉండేవాడు. ఆఖరికి ఆ అమ్మాయి కిటికీ తలుపు తెరిచినా అది ఏ ఎదురింటివాడినో దారిన పోయేవాడినో చూడటం కోసమే అనేటటువంటి మూర్ఖుడు. అతడు అనంతప్ప కుమార్తెను ఇంట్లో ఒక ఖైదీలా బంధించి ఉంచేవాడు. తరచూ ఏదో ఒక వంక పెట్టి ఏదో ఒక నెపంతో ఆమెను తిట్టిపోస్తూ ఉండేవాడు. అనంతప్ప మరికొందరు వ్యక్తులు అతనికి నచ్చ చెప్పి దారిలోకి తీసుకురావాలని, కాపురం సరిదిద్దాలని చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయాయి. చివరికి ఒకరోజు పాపం ఆ పిల్ల బాధ భరించలేక విసిగిపోయి తనని బాబా దగ్గరకు పుట్టపర్తి తీసుకువెళ్లమని అతన్ని కోరింది. అతనితో ఆమె, నేను నీ పట్ల ఎంతో విశ్వాసం కలిగి ఉన్నానని బాబా చెబితే నన్ను మీతో కాపురం చెయ్యనివ్వండి, లేదా నేను నా జీవితాన్ని అక్కడే అంతం చేసుకుంటాను, పుట్టపర్తిలో బావులు చాలానే ఉన్నాయి అని చెప్పింది. అనంతప్ప, అతని భార్య, కూతురు, అల్లుడు అంతా కలిసి పుట్టపర్తి బాబా వద్దకు చేరుకున్నారు. ఇంటర్వ్యూ సమయంలో బాబా ఆ తలబిరుసు అల్లుడికి అతని భార్య సీతవలే పవిత్రమైనదని, శివుడికి పార్వతి వంటిదని నచ్చచెప్పారు. అయితే ఆ గర్విష్ఠికి ఈ మాటలు చేదుగా తోచి మింగుడు పడలేదు. అక్కడే తిరస్కరిస్తూ పెద్దగా అరవడం మొదలుపెట్టాడు. బాబా అతన్ని బయటకు నెట్టేసి తలుపులేసేసి అనంతప్పతో ఏమీ బాధపడవద్దని, అతను తప్పక మారుతాడని, వారిద్దరూ ఆనందంగా గడుపుతారని చెప్పారు. అనంతప్ప కుటుంబం బాగా పొద్దుపోయిన తరువాత పెనుగొండ చేరడంతో పగటి రైలు అందక అర్ధరాత్రి వరకు స్టేషన్లోనే ఉండిపోయారు. సాధువులపైనా బాబాలపైనా కారాలు మిరియాలు నూరుతూ ఎలా ఎదురుదెబ్బ తీయాలా అని అనంతప్ప అల్లుడు ఆలోచిస్తున్నాడు. అర్ధరాత్రి అయ్యాక వచ్చిన రైల్లో భార్యని, అత్తగారిని, అనంతప్పని మూడో తరగతి పెట్టెలో ఎక్కించి తాను మాత్రం మొదటి తరగతి పెట్టెలో ఎక్కాడు అనంతప్ప అల్లుడు. అర్ధరాత్రి సమయం కావటం చేత రైలంతా ఖాళీగా ఉండటం వల్ల, పైగా అతను రైల్వే ఉద్యోగి కావటం వల్ల అతనికి మొదటి తరగతి పెట్టెలో ఎక్కడానికి గార్డు అనుమతి లభించింది. ఇంతవరకు జరిగిన కథ ఇలా ఉంటే వారు రైలు ఎక్కాక జరిగిన మిగతా భాగం కథ నాకు ఆ రైల్వే గార్డు ద్వారా తెలిసింది. ఇదంతా కూడా చాలా అనుకోని విధంగా తమాషాగా జరిగింది. ఎలాగంటే, నాకు ఈ అనంతప్ప కూతురు కాపురం గురించి, కష్టాల గురించి ఏమీ తెలియదు. నేను ఆ వారాంతంలో బెంగుళూరులో ఉన్నాను. సిటీ రోడ్లన్నీ పనిమీద తిరిగి తిరిగి ఇంటికి చేరటానికి నాకు ఓపిక లేకపోయింది. విధానసౌధ ఎదురుగా ఉన్న బస్టాపులో నిలబడి బస్సు కోసం ఎదురుచూస్తూ ఉన్నాను. ధర చాలా అధికం కావటం వల్ల జట్కా ఎక్కాలనే ఉద్దేశంలో నేను లేను. ఈలోగా నా ముందు ఒక జట్కా ఆగింది. జట్కాలో ఉన్న వ్యక్తి ఎంతో గౌరవంగా, ఈరోజు బస్సు స్ట్రైక్ కావడం వల్ల మీరు కూడా ఈ జట్కాలో ఎక్కండి అన్నాడు. తీరా చూస్తే అతను నా పాత విద్యార్థే. సరే, జట్కా ఎక్కి కూర్చున్నాను. సార్, నాకు పుట్టపర్తి వెళ్లి సత్యసాయిబాబా దర్శనం చేసుకోవాలని ఉంది అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. చిన్నప్పటి నుండి అతన్ని ఎరిగి ఉన్న నాకు అతని స్వభావం తెలిసి ఇతనిలో ఇంత ఆధ్యాత్మిక చింతన కలిగిందేమి అని ఆశ్చర్యపడ్డాను. అతను రైల్వేలో గార్డుగా పనిచేస్తున్నాడన్న విషయం నాకు తెలుసు. ఎందుకు, ఏం జరిగింది, ఇంత అకస్మాత్తుగా పుట్టపర్తి వెళ్లాలని ఎందుకనుకుంటున్నావు అని అడిగాను. సార్, ఒకరోజు రాత్రి నేను గుంటకల్ నుండి వస్తున్న రైళ్లు
రాత్రి డ్యూటీ చేస్తున్నాను. పెనుకొండ వద్ద ఒక రైల్వే ఉద్యోగి ఫస్ట్ క్లాస్ స్లీపర్ అంతా ఖాళీగా ఉండటం వల్ల అందులో పడుకోవడానికి అనుమతించమని కోరాడు. అర్ధరాత్రి సమయం కావటం వల్ల, అన్ని పడకలు ఖాళీగా ఉండటం వల్ల నేను అతనికి మొదటి తరగతి పెట్టెలో పడుకోవడానికి అనుమతినిచ్చాను. ఒక గంట గంటన్నర తరువాత తొండిబావి స్టేషన్ దగ్గర రైలు ఒక 10 నిమిషాల పాటు ఆగింది. హఠాత్తుగా ఫస్ట్ క్లాసు కంపార్ట్మెంట్లో పడుకోవడానికి నేను అనుమతి ఇచ్చిన వ్యక్తి అయ్యో అయ్యో అని పెద్దగా మూలగడం విని లోపలికి వెళ్లి చూసేసరికి అతను తన 2 చెంపలు అరచేతితో రుద్దుకుంటూ పెద్దగా మూలుగుతూ బాధపడుతున్నాడు. నాతో పాటే కూలీలు కూడా కొంతమంది లోపలికి వచ్చారు. అక్కడ ఒక పెద్ద గుంపులా తయారైంది. ఎవరు ఈ రైలు పెట్టెలోకి ఎక్కారు? నిన్నంత గట్టిగా చెంపదెబ్బలు కొట్టిందెవరు అని అతన్ని అడిగాను. చెంప వాచిపోయేలా అతన్ని ఎవరో బాగా కొట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మూలుగులు వెక్కిళ్లు మధ్య అతను స్టేషన్ మాస్టర్ గదిలో కూర్చుని జరిగిన కథంతా వివరంగా చెప్పాడు. తొండిబావి స్టేషన్ ఇంకా 6 మైళ్ల దూరంలో ఉంది అనగా అతను ఉన్న రైలు పెట్టెలో అకస్మాత్తుగా దీపాలు వెలిగాయి. అతను వెంటనే పక్కమీద నుండి లేచి కూర్చున్నాడు. ఇంతలో ఆ ప్రదేశం అంతా గాఢమైన ఎర్రని కాంతి వ్యాపించి ఆ పెట్టెనంతా ఆక్రమిస్తూ బాబా కనిపించారు. అన్ని వైపుల నుండి టపటపా చెంపదెబ్బలు తగిలాయి. ఒక స్వరం అతన్ని మందలిస్తూ ఇలా అనడం వినిపించింది. ఆ అమ్మాయి అమాయకురాలు అని నేను చెప్తే నన్ను నువ్వు నమ్మవా? ఆమెను కొట్టడం మానే. ఆమె నా బిడ్డ. ఆమె కాదు, బాధితులంతా నా బిడ్డలే. రైలు ఔటర్ క్యాబిన్ దగ్గరకు వచ్చేసరికి బాబా మాయమయ్యారు. ఆ స్థలం అంతా మళ్లీ మామూలుగా తెల్లగా అయింది. ఇలా అతను జరిగిన సంగతంతా నాకు వివరంగా చెప్పాడు. సార్, ఇప్పుడు తెలిసిందా నేను బాబాని చూడాలని ఎందుకు కోరుకుంటున్నాను? ఆహా, ఎంత అద్భుతమో అంటూ కాసేపు అతను మాట్లాడక మౌనంగా ఉండిపోయాడు. నేను అనంతప్పను విచారించాను. గాఢనిద్రలో ఉండటం వల్ల అతనికి జరిగిందేమిటో తెలియదు. ఫలితం మాత్రమే అతనికి తెలుసు. పుట్టపర్తి వెళ్లి వచ్చాక అతని అల్లుడు ఎంతో మంచిగా మృదువుగా మారిపోయాడు. తమ కాపురం ఆనందంగా సాగుతున్నట్లుగా అనంతప్ప కుమార్తె ఉత్తరాలు రాసేది. నేను అనంతప్ప అల్లుడిని కూడా కలిశాను. అతను తన తెలివి తక్కువతనానికి సిగ్గుపడి తనకు ఆ శాస్తి జరగవలసిందేనన్నాడు. ఇప్పుడు వచ్చిన జీతమంతా భార్యకు ఇచ్చేసి తన చేతి ఖర్చులకు కేవలం 15 రూపాయలు మాత్రం తీసుకుంటున్నట్లుగా చెప్పాడు. కొన్ని నెలల తరువాత బాబా తన భక్తులతో సంభాషిస్తున్నప్పుడు షిరిడీ బాబా కోపం ఆవేశం గురించి, ఒక్కొక్కసారి కోపంలో ప్రజల్ని చేతికర్రతో కొట్టడం గురించి ప్రస్తావించారు. నేను మధ్యలో కల్పించుకుంటూ, బాబా, ఈ అవతారంలో మీరెవర్నీ కొట్టలేదా అని అడిగాను. నేనిప్పుడు కేవలం ప్రేమమూర్తిని అన్నారు బాబా. ఎవ్వరినీ మీరు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని షిరిడీ బాబా వలే కొట్టలేదా అని రెట్టించి అడిగాను. నువ్వనేది అనంతప్ప అల్లుడు గురించేనా? అదంతా అతనిపై ప్రేమతో చేసిందే అన్నారు బాబా. పాపం ఆ వెర్రిపిల్లపై ప్రేమజల్లు కురిసింది అన్నాను నేను. ఆ అల్లుడు మీద కూడా అన్నారు బాబా. ఎవ్వరినీ పాపాత్ములుగా ముద్రించడానికి ఇష్టపడని బాబా అపారమైన కరుణను తెలియజేసింది నాకీ సంఘటన. ఒకసారి పుట్టపర్తిలో బాబా నాతో, దావణగేరెలో మీ ఇంట్లో గురువారంనాడు భజన జరిగే గంటసేపు నాకు చెవిపోటు వస్తోంది అన్నారు. నాకు శ్రావ్యమైన కంఠం లేకపోవటం వల్ల భజన పాటలు నేను మెల్లిగా నాలో నేనే పాడుకుంటూ ఉంటాను. అందువల్ల బాబాతో నేను భజన సమయంలో పాడటం లేదని చెప్పాను. నీ గురించి కాదు, ప్రతి గురువారం భజనకు మీ పక్కింటి అతనెవరో వస్తూ ఉంటాడు కదా, అతన్ని మిగిలిన వాళ్లకంటే శృతి పెంచి కాకుండా కాస్త తగ్గించి పాడమని చెప్పు. నాకు చాలా కర్ణ కఠోరంగా అనిపిస్తోంది అన్నారు బాబా.

ఇంతవరకు మీరు శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ గ్రంథం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి పుస్తక పఠన కార్యక్రమంలో 14వ భాగాన్ని విన్నారు. రేపటి దినం తరువాయి భాగాన్ని వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

0: క్షమా సత్యం సత్యవతాం. క్షమా యజ్ఞ, క్షమా శమ, సత్యవంతుల యొక్క సత్యమే క్షమ, యజ్ఞమే క్షమ, శమమే యజ్ఞం, తేజోవంతుల తేజమే క్షమ, తపస్వికుల బ్రహ్మనే క్షమ. క్షమ సత్యము, క్షమ ధర్మము, క్షమ వేదము, క్షమ అహింస, క్షమ యజ్ఞము, క్షమ సంతోషము, క్షమ దయ, క్షమ సర్వస్వము సర్వలోకములందు. ప్రతి మానవుడు తన జీవితములో ప్రధానముగా సాధించవలసినటువంటి సద్గుణము ఓర్పు. నిత్య సత్యమైనటువంటి, అచలనమైనటువంటి, అనంతమైనటువంటి, అవ్యయమైనటువంటి ఆత్మతత్వాన్ని గుర్తించటం అందరికీ సాధ్యం కాదు. ఆత్మ అనిత్యమని భావించుకునేటువంటి వ్యక్తులకు, సత్యమే దేహమనేటువంటి విశ్వసించేటువంటి వ్యక్తులకు ఆత్మతత్వం అర్థం కాదు. దేహాత్మ భావన కలిగినటువంటి వ్యక్తులకు పరమాత్మతత్వము బోధపడదు. ఆత్మను గురించి అనేక విధములుగా మనము బోధించవచ్చును, చర్చించవచ్చును. అయితే ఇది నిత్య జీవితంలో ఉండిన కొన్ని అభ్యాసముల చేతను, కొన్ని సాధనల చేతను ఇట్టి నిత్య సత్యమైనటువంటి ఆత్మను గుర్తించడం సాధ్యమవుతుంది. చక్కెర తీపిగా ఉన్నదని చెప్పినప్పుడు అనుభవం లేనటువంటి వ్యక్తికి ఆ తీపి ఏమిటో అర్థం కాదు. ఆ చక్కెరను రుచి చూచినటువంటి వ్యక్తికే చక్కెర యొక్క తీపి అర్థం కాగలదు. కనుకనే భగవంతుని యొక్క గుణగణములను, భగవంతుని యొక్క నిత్య సత్యమైనటువంటి యొక్క భావములను కొన్ని మార్గములు యందు అభ్యాస రీతిగా మనం అనుభవించినప్పుడే నిర్వికారమైనటువంటి ఆత్మ కొంత అర్థం కాగలదు. అమృతత్వంలో చేరేటువంటి మార్గం ఏమిటి? వాట్ ఇస్ ది వే టు ఇమ్మార్టాలిటీ? దీనికి అనేక పర్యాయం చెప్పాము. రిమూవల్ ఆఫ్ ఇమ్మొరాలిటీస్ ఈజ్ ది ఓన్లీ వే టు ఇమ్మార్టాలిటీ. మానవుని ఎందుండినటువంటి బలహీనతలు, మానవుని ఎందుండినటువంటి యొక్క కొన్ని చేష్టలు, అనగా కోపము, తాపము, ఈర్ష్య, అసూయ, డంభము ఇత్యాది వికార గుణములను మనం కొంతవరకును దూరం చేసుకున్నప్పుడే ఈ అమృతత్వం అనేటువంటి యొక్క సత్యము మనకు అర్థమవుతుంది. కనుకనే గీత యందు బోధించినటువంటి 26 గుణములలో ప్రధానమైనటువంటి కొన్ని గుణములైనా కూడాను మనము అభ్యసించినప్పుడే ఈ నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వము కొంతవరకు నేను అర్థం చేసుకుంటకు సాధ్యమవుతుంది. ఇందులో ఓర్పు అత్యవసరమైనటువంటిది. ఇది గ్రంథములతో చదువుకోవటం సాధ్యం అయ్యేటువంటిది కాదు. ఇది గురు బోధన వల్ల మనకు లభ్యం కాదు, లేక ఓర్పు బజారులో లభించేటువంటి పదార్థం కాదు. కొన్ని సాధనల చేతను, కొన్ని సన్నివేశముల చేతను, కొన్ని పరిస్థితుల వల్లను ఈ ఓర్పును మనం సాధించుటకు ప్రయత్నించాలి. కష్టములు, దుఃఖములు, విచారములు, నష్టములు, నింద, నిష్ఠూరములు ఇత్యాది పరిస్థితులు యందు ఈ ఓర్పు అనేటువంటిది ఒక పరీక్ష సమయం వంటిది. కష్టములు, దుఃఖములు, విచార సమయం నందే మన ఓర్పును అభివృద్ధి పరచుకోవాలి, సాధించాలి. మానవుని యందు గోప్యముగా దాగి ఉండినటువంటి ఒక బలహీనత ఒకటి ఉన్నది. ఇది ఇలాంటి సమయమునందు అది వెలువడుతుంటది. ఆ బలహీనతనే మన యొక్క కోపము, ఆ బలహీనతనే మన యొక్క అహంకారము, ఆ బలహీనతనే మన యొక్క ద్వేషము. కనుక ఇట్టి బలహీనతలు ఏర్పడేటువంటి సమయమునందు ఓర్పును విధిగా మనం అవలంబించాలి. ఓర్పే లేకుండినా మనం అనేక అశాంతులకు గురి కావచ్చును, అనేక విధములైనటువంటి యొక్క అపమార్గములను మనం ప్రవేశించవచ్చును. కనుక నీ ఓర్పు యొక్క నిత్యత్వాన్ని, సత్యత్వాన్ని గుర్తించి విచారించి దానిని అవలంబించడానికి ప్రయత్నించాలి.
1: శ్రీ సత్యసాయినాథుడు చిన్నప్పుడు సత్యం అనే పేరుతో దివ్య బాలుడుగా ఉంటున్న రోజులవి. ఆ రోజుల్లో పుట్టపర్తి గ్రామంలోని కొందరు పిల్లలు ఈ రోజుల్లో కొన్ని గ్రామాల్లో వలనే పోకిరితనంతో ఉండేవారు. ఎవరైనా ప్రత్యేకంగా వ్యక్తిగతమైన పరిశుభ్రతతో, చక్కని భాషతో, మంచి ప్రవర్తనతో ఉంటే వాళ్లు ఎంతమాత్రం సహించేవారు కాదు. విశిష్టమైన వ్యక్తిని సామాన్యమైన స్థాయికి దిగజార్చి ఏడిపించటం, వెక్కిరించటం వాళ్లకు ఇష్టమైన విషయంగా ఉండేది. కోడిపెట్టల్ని తలకిందులుగా వేలాడదీయటం, హృదయ విదారకంగా కుక్కల్ని తన్నటం, ఎద్దు తోక పట్టుకుని వేలాడటం, ఇటువంటి పనులు చేసి వారు దివ్య బారుడైన సత్యాన్ని మానసికంగా బాధపెట్టి ఆనందించేవారు. వాళ్లను దండిస్తానని ఈశ్వరమ్మ కోపంతో బెదిరిస్తే వాళ్లు మరీ పెచ్చరిల్లిపోయేవారు. అయినా వాళ్లు శిక్షింపబడటం సత్యానికి ఇష్టమయ్యేది కాదు. క్రమంగా సత్యానికి 7 సంవత్సరాల వయస్సు వచ్చింది. 3 మైళ్ల దూరంలో ఉన్న బుక్కపట్నం ప్రాథమిక పాఠశాలకు చదువు కోసం వెళ్లవలసి వచ్చింది. సత్యం ఉదయమే హడావిడిగా 8:30 గంటలకు స్కూలుకు వెళ్లి సూర్యాస్తమయ సమయానికి ఇంటికి తిరిగి వచ్చేవాడు. అతనితో పాటు స్కూలుకు వెళ్లిన దాయాదుల పిల్లలు, ఊరులోని పిల్లలు సత్యం ప్రత్యేకమైన పరిశుభ్రతకు అసూయపడేవారు. సత్యం సాటివారిలో ఉన్నతుడుగా భాషించేవాడు. ఆ పిల్లలు గ్రామ సరిహద్దులు దాటే వరకు ఊరుకొని దారిలో ఉన్న నదిని దాటేటప్పుడు వారంతా సత్యం మీద పడి కాళ్లు పట్టుకుని లాగి ఈశ్వరమ్మ శ్రద్ధతో ఉతికి చలువు చేసిన వేసిన బట్టల్ని తమ బట్టల కన్నా అసహ్యంగా ఉండే వరకు పాడుచూసేవారు. ఈశ్వరమ్మ ఎంత ప్రయత్నించినా సత్యం నుంచి ఆ దోషుల పేర్లు బయటకు వచ్చేవి కావు. చీకటి పడగానే మినుకు మినుకు మనే చమురు దీపపు కాంతిలో కూర్చుని సత్యం స్కూలులోనూ మార్గ మధ్యంలోనూ జరిగిన విషయాలను తల్లికి చెప్తూ ఉండేవాడు. ఆ తల్లి కొడుకు మీద ప్రేమతో ఆ పిల్లల ప్రవర్తనకు ఉడికిపోయేది. అయినప్పటికీ వాళ్ల పేర్లను మాత్రం సత్యం ఎన్నడూ తల్లికి చెప్పలేదు. సత్యంలో ద్వేషం కాని, ప్రతీకార వాంఛ కాని, అసహ్యించుకొనటం కాని ఏ కోసానా లేవు. అసహ్యించుకొనటం కాని ఏ కోసానా లేవు.

ఎంతో పేద కుటుంబంలో జన్మించిన తాను బాల్యంలో ఆ దుర్భర దారిద్ర్యాన్ని ఎలా ఓర్పుతో భరించింది శ్రీ సత్యసాయిబాబా విద్యార్థులకు చెప్పారు. ఒకరోజు సాయంకాలం బాబా తమ బంధువుల ఇంట్లో ఉన్న ఒక ఊగే కుర్చీలో కూర్చుని ఊగుతున్నారు. ఆ బంధువుకు బాబా ఇలా కుర్చీలో కూర్చుని ఊగటం కోపాన్ని తెప్పించింది. అతడు కోపంతో మండిపోతూ ఎంతో అసహనంతో, అంత విలువైన కుర్చీలో కూర్చొని అలా మహారాజులా ఊగటానికి నీకెవరు అనుమతిచ్చారు? లే, ఇక్కడ నుండి బయటికి పో అంటూ గద్దించాడు. ఆ మాటకు, ఒకనాడు నేను వెండి కుర్చీలో కూర్చుని మహారాజులా ఊగటం నీ కళ్లతో నీవే చూస్తావు అని బదులు చెప్పారు బాబా. ఇది అతనికి మరింత కోపాన్ని కలిగించింది. కొన్ని సంవత్సరాలు గడిచాయి. సత్యసాయిబాబా వారు కొయ్య కుర్చీలో కూర్చునటం చూసి భరించలేక ఒకనాడు చించోళీ రాణి బాబా కోసం ఒక సింహాసనం తయారు చేయించి తెచ్చింది. కొద్ది రోజులకు శివరాత్రి పండుగ వచ్చింది. కాని ఆ సింహాసనం తీయటానికి బాబా అంగీకరించలేదు. తరువాత దసరా పండుగ వచ్చింది. అప్పుడు కూడా ఆ సింహాసనం బయటకు తీయటానికి బాబా అనుమతించలేదు. తరువాత బాబా జన్మదినోత్సవానికి ఆ బంధువు పుట్టపర్తి రావడం జరిగింది. అప్పుడు బాబా అక్కడున్న అంతమందిలోనూ అతనిని, మరొకరిని పిలిచి ఆ కుర్చీ ప్యాకింగ్ విప్పి బయటకు తీసి హాల్లో వేదికపై పెట్టమని చెప్పారు. అతను ఆ కుర్చీ ప్యాకింగ్ విప్పి చూసేసరికి అది ధగధగా మెరిసిపోతున్న వెండి సింహాసనం. ఆయన దానిని తెచ్చి హాల్లో వేదికపై పెట్టారు. కనుల పండుగగా ఉన్న ఆ జన్మ దినోత్సవం రోజున వేలాది మంది హర్షధ్వానాల మధ్య బాబా ఆ వెండి సింహాసనంపై ఆసీనులయ్యారు. ఆ బంధువుకు కొన్ని సంవత్సరాల క్రితం తాను బాబాతో పలికిన పలుకులు గుర్తుకు వచ్చాయి. అతడు పశ్చాత్తాపంతో కన్నీరు కారుస్తూ బాబాను క్షమించమంటూ వేడుకున్నాడు. బాబా వెంటనే దయతో ప్రతిస్పందించి ఎంతమాత్రమో విచారించవద్దని ఆయనను అనునయించారు.

సత్యం చిన్ననాటి నుండి దివ్య శక్తులతో విలసిల్లుతుండటం చూచి సహింపలేక పుట్టపర్తిలో కొందరు అసూయ ద్వేషాలతో సత్యానికి అపకారం చేయటానికి కూడా సిద్ధమయ్యారు. సత్యం కొందరు మిత్రులతో కలిసి తనను ఆహ్వానించిన వారి గృహాలకు వెళ్లి వారి ఆతిథ్యం స్వీకరిస్తూ ఉండేవాడు. ఆ విధంగా సత్యం మిత్రులతో వచ్చినప్పుడు పుట్టపర్తిలో ఒక ఇల్లాలు వారికి కాఫీ పలహారాలు పెట్టి ఆనందం పొందుతుండేది. సత్యాన్ని ద్వేషించేవారు ఈ విషయం గ్రహించి ఆమెకు రకరకాలుగా దుర్బోధ చేసి క్రమంగా ఆమె మనస్సును మార్చివేశారు. సత్యం తన మిత్రులతో ఆమె ఇంటికి వచ్చినప్పుడు ఆమె గారెలు వండి వాటిల్లో విషం పెట్టి సత్యానికి పెట్టాలని వారు ఆమెతో చెప్పారు. వారి ప్రలోభాలకు వశమైపోయిన ఆ గృహిణి వారు చెప్పినట్టు చేయటానికి అంగీకరించింది. ఒకసారి మిత్రులతో సత్యం వారింటికి వచ్చినప్పుడు ఆమె సత్యానికి విషం కలిపిన గారెలు పెట్టి మిగిలిన వారికి మామూలు గారెలు పెట్టింది. సత్యం మామూలుగానే నవ్వుతూ అందరితో పాటు ఆ గారెల్ని తిని అక్కడ నుంచి ఇంటికి బయలుదేరాడు. తాను ప్రయోగించిన విష ప్రభావం ఎలా ఉంటుందో చూడాలనే కుతూహలంతో ఆమె కూడా వారితో బయలుదేరింది. కొంత దూరం వెళ్లేటప్పటికీ సత్యానికి కడుపులో తిప్పినట్లయి వాంతయింది. చేసిన గారెలు చేసినట్లుగా బయటికి వచ్చాయి. సత్యం ఒక్కసారిగా ఆమె వైపు చూశాడు. అంతే, ఆ ఇల్లాలు గజగజ వణికిపోయింది. ఆమె అమాంతం సత్యం పాదాలపై పడి తనను క్షమించమని వేడుకున్నది. కరుణాంతరంగుడైన బాబా ఆమెకు అభయమిచ్చి ఆశీర్వదించారు. ఆమె బాబాకు భక్తురాలిగా మారిపోయింది. ఆమె అభ్యర్థనపై బాబా తరువాత కూడా ఆమె ఇంటికి వస్తూ ఉండేవారు. ఒకనాడు బాబా మిత్రులతో అలా వచ్చినప్పుడు వారి కోసమని ఆమె టిఫిన్ తయారు చేయసాగింది. అప్పుడు బాబా ఆమెతో, బంగారు, నీవు మామూలు టిఫిన్ తయారు చేయి, సరిపోతుంది, ఇదివరకులాగా స్పెషల్ తయారు చేయకు అన్నారు. బాబా తనకు విషం పెట్టిన వ్యక్తిని హృదయపూర్వకంగా క్షమించిన ఒక విశిష్టమైన సన్నివేశమిది.

ఉరవకొండలో అన్నగారి దగ్గర ఉండి చదువుకుంటున్న రోజులవి. ఒకనాటి రాత్రి ప్రక్క ఊరి నుండి కొంతమంది స్త్రీలు జట్టుగా ఎడ్లబండిలో ప్రయాణం చేసి సినిమా చూడటానికి ఉరవకొండ వచ్చారు. బండిలో బాగా క్రిక్కిరిసి కూర్చునటం వల్ల అదే అదనుగా భావించి వారిలో ఒక ఆమె ప్రక్కనున్న స్త్రీ తలలో ధరించిన ఒక బంగారు ఆభరణాన్ని దొంగిలించింది. ఆమె నిద్రలేచిన తరువాత తన బంగారు ఆభరణం లేకపోవటం గమనించింది. కాని ఎవరు దొంగతనం చేసింది ఆమెకు తెలియలేదు. ముఖ్యంగా ఆ దొంగతనం చేసిన స్త్రీపై ఎవరికీ అనుమానం కలగలేదు. అందరూ ఒకరినొకరు బాగా ఎరుగున్నవారు కావటం చేత ఎవరికీ ఎవరిపైనా అనుమానం రాలేదు. ప్రయాణం మధ్యలో ఆభరణం బహుశా కింద పడిపోయి ఉండవచ్చునని కొందరు భావించారు. మరికొందరు అసలు ఆమె వచ్చేటప్పుడు ఆభరణం ధరించి వచ్చిందో లేదో బాగా గుర్తుకు తెచ్చుకోమని సలహా కూడా ఇచ్చారు. అప్పుడు ఒక వృద్ధుడు వారితో, ఈ ఊరిలో ఒక అద్భుతమైన బాలుడున్నాడు. అతను ఈ ఊరి పాఠశాలలోని తెలుగు ఉపాధ్యాయుని సోదరుడు. మీరు ఈ విషయం అతన్ని అడిగి తెలుసుకోవచ్చునని సలహా ఇచ్చాడు. సరేనని వారంతా బాలసత్యసాయి దగ్గరకు వెళ్లారు. సత్యం వారిలో ఒక ఆమెను చూసి ఆమె పేరు పెట్టి పిలిచి, అమ్మా, నీవు తీసిన ఆ నగరం వారికిచ్చే అన్నాడు. ఆమె ఆశ్చర్యపడి వెంటనే తాను దొంగిలించిన నగను తీసి తిరిగి ఇచ్చివేసింది. అవమానంతో ఆమె కృంగిపోయింది. అప్పుడు సత్యం, ఆమెను కూడా మీతో సినిమాకు తీసుకుని వెళ్ళండి, పశ్చాత్తాపమే చేసిన తప్పుకు సరియైన శిక్ష, ఈ తప్పును మన్నించండి. బలహీన మనస్కురాలైన ఆ స్త్రీ నగల చేత ఆకర్షింపబడేటందుకు కారణం మీరే కదా. ఇంకెన్నడూ ఆమె ఇటువంటి పొరపాటు పనులు చేయదు, నాకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఆమె నా చేత అనుగ్రహింపబడినది.

0: స్వామి ఒక రోజున తనను కుమారునిగా భావించి పెంచి పెద్ద చేసిన కరణం సుబ్బమ్మను పిలిచి, ఇక మీదట నేను ఒంటరిగా ఉండదలిచాను అని చెప్పారు. స్వామి తనకు దూరమవుతారేమోనని ఆవేదనతో స్వామిని ఎలాగైనా తన దగ్గరలోనే ఉంచుకోవాలని సుబ్బమ్మ తన ఇంటికి కొద్ది దూరంలో ఒక చిన్న పర్ణశాలను ఏర్పాటు చేసింది. స్వామి అక్కడ కొందరు భక్తులతో ఉండేవారు. ఒకరోజు రాత్రి అరికిడి అయితే బాబా తలుపు తీసుకుని బయటకు వచ్చారు. బాబాతో భక్తులు కూడా బయటకు వచ్చి చూశారు. బాబా ఎందుకు వచ్చారో వారికి అర్థం కాలేదు. బాబా నవ్వుతూ అక్కడ చీకటిలో దాగిన నలుగురైదుగురు వ్యక్తుల వైపు చూసి, అయ్యో పాపం, ఈ పర్ణశాలకు నిప్పు అంటిద్దామని ఇందాకటి నుంచి ప్రయత్నిస్తున్నారు. ఆ అగ్గిపెట్టి వెలగలేదు. ఇదిగో, ఇది సాయి బ్రాండ్ అగ్గిపెట్టి, దీంతో వెలిగించండి అని ఒక అగ్గిపెట్టెను వారిపై విసిరేశారు. వారు ఆ చీకట్లోనే కనపడకుండా వెళ్లిపోయారు. కొద్ది రోజుల తరువాత మరలా వాళ్లు రావటం, బాబా ఉన్న ఆ పర్ణశాలకు నిప్పు పెట్టడం జరిగింది. ఒక్కసారి ఆ పాక భగ్గుమన్నది. లోపలున్న భక్తులు ఆందోళన పడసాగారు. అప్పుడు బాబా, నేనున్నాను కదా, భయమెందుకు అని ఆకాశం వైపు అభయహస్తం చూపించారు. అంతే, క్షణాలలో కుండపోతగా వర్షం కురిసింది. మంటలు ఆరిపోయాయి. స్వామికి గాని భక్తులకు గాని ఎటువంటి హాని జరగలేదు. కరణం సుబ్బమ్మగారు మరునాడు విచారణ చేయించి పాకకు నిప్పు పెట్టిన ఆ నలుగురైదుగురు వ్యక్తులను వెతికించి పట్టుకుని వారిని కఠినంగా శిక్షించడానికి నిర్ణయించింది. కాని బాబా, వారు అజ్ఞానంతో ఉన్నారమ్మా, వారు ఏమి చేస్తున్నది వారికి తెలియదు, తరువాత వారే మంచివారవుతారు అని సుబ్బమ్మకు చెప్పి ఒప్పించి అపారమైన దయతో వారిని క్షమించి విడిచిపెట్టారు.
1: సాధనలయందు, పవిత్రమైన కార్యములయందు, పరులను మనం దూషించేటువంటి యొక్క మార్గము యందు మనం ఓపికను సాధించాలి. ఆధ్యాత్మిక మార్గమునకు, ఆత్మతత్వమునకు అడ్డు తగిలేటువంటి దానిపైన మనం ఓపికను సాధించాలి. ఇది ఒక పరీక్షా ఘట్టములుగా మనం విశ్వసించాలి. ఇది సాధకులకు ఓర్పు ప్రధానమైనటువంటి యొక్క శోభ. ఇది ఇలాంటి ఓర్పును మనం సాధించినప్పుడే నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వం కూడాను మనకు కొంచెం అర్థమవుతుంది. ఈ ఓర్పునకు రెండు విధములైనటువంటి యొక్క ఆచారములు కూడాను అత్యవసరం. ఈ ఓర్పునకు ద్వేష అసూయములు కూడాను కొంత చేరకుండా చూసుకోవాలి. ద్వేష అసూయలు ఇందులో కొంతవరకునైనా మనం ప్రవేశిస్తే ఈ యొక్క ఓర్పు క్షణములో కోల్పోతాం మనం. ఇది సాధకునికి ఉండవలసినటువంటి సరైనటువంటి సద్గుణాలు.

0: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణాలకు శతకోటి వందనాలు. స్వామి 95వ జన్మదిన వేడుకల సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ధారావాహికకు శ్రోతలందరికీ సుస్వాగతం. మానవుణ్ణి సన్మార్గంలో నడిపించి హృదయంలో ప్రేమ బీజాలను నాటి దివ్యత్వాన్ని గుర్తించేలా చేయడానికి అవతరించినదే శ్రీ సత్యసాయి అవతారం. స్వామి తమ భక్తులందరికీ లెక్కలేనన్ని వరాలను అనుగ్రహించారు. వాటన్నింటిలోకి మన వ్యక్తిగత సాధనకు, ఆధ్యాత్మిక పురోగతికి స్వామి నిర్దేశించిన నవసూత్ర నియమావళి అత్యద్భుతమైనది. సత్యసాయినాథునికి 95వ జన్మదిన సమర్పణగా రేడియో సాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ధారావాహిక నవసూత్ర నియమావళిలోని 9వ భాగం ఇప్పుడు మీరు వింటారు. కోరికలపై అదుపు పాటించి తద్వారా పొదుపు చేయబడ్డ ధనాన్ని తమకి ఇష్టమైన సత్కార్యాలకు వినియోగించుట.
1: శ్రోతలందరికీ సాయిరాం. నిర్గుణుడు, నిరాకారుడు అయిన పరమాత్మ సాకారుడై భగవాన్ శ్రీ సత్యసాయి అవతారుడై అవనీ సంచారంలో 95 దివ్య వత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఈ శుభఘడియలలో మన ప్రియమైన స్వామికి మనందరం ప్రేమతో వందనాలు సమర్పించుకున్నాము. ఒక గురువు తన శిష్యుని శక్తి సామర్థ్యాలు, సాధనా మార్గాన్ని, ఆధ్యాత్మిక పరిణితిని దృష్టిలో ఉంచుకుని కొన్ని నియమాలను విధించడం, నిబంధనలలో ప్రవేశపెట్టడం లోక సహజం. మరి స్వయంగా ఆ పరంధాముడే మానవాళి మీద అపారమైన ప్రేమతో తరలివస్తే ఆ విశ్వగురువు వీటన్నింటితో సంబంధం లేకుండా ప్రతి మనిషిని భగవద్ మార్గంలో సర్వేశ్వరునికి దగ్గరయ్యేందుకు అడుగులు వేస్తూ తన జీవితాన్ని సఫలీకృతం చేసుకుంటూ అపురూపమైన అవకాశంగా లభించిన ఈ మానవ జన్మను సద్వినియోగం చేసుకోవటానికి మనందరికీ అందించిన సరళమైన సూత్రాలే నవసూత్ర నియమావళి. ఈ నవసూత్రాలు దేశ కాలమాన పరిస్థితులతో గాని, వయస్సు, సాంఘిక హోదా ఇటువంటి వేటితోనూ సంబంధం లేకుండా ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా పాటించగలిగేవి. అందులో మరీ ముఖ్యంగా సీలింగ్ ఆన్ డిజైర్స్ అంటే కోరికల మీద అదుపు అనే అంశానికి స్వామి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మనందరికీ తెలిసిన విషయమే కదా. అసలు సీలింగ్ ఆన్ డిజైర్స్ అంటే ఏంటి? అంటే కోరికలు లేకుండా ఉండటమా? అది మనిషికి సాధ్యమేనా? లేక ఇంకో అర్థం ఏమైనా ఉన్నదా? ఒకసారి స్వామి తమ పుట్టుపండుగ సందర్భంగా కళాశాల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఇలా ఎంతో మందికి ఎన్నెన్నో గిఫ్ట్స్ పంచుతున్నారు. అప్పుడు శ్రీ అనిల్ కుమార్ గారు స్వామితో, స్వామి మీరు మా అందరికీ అన్నీ ఇస్తారు, మీరు మాత్రం ఏమి తీసుకోరు, ఉంచుకోరు అని చెప్తే స్వామి నవ్వుతూ, మీ అందరికీ ఆశలుంటాయి, వాటిని నేను తీర్చాలి. అలాగే మీ అందరికీ ప్రార్థనలుంటాయి, వాటిని నేను స్వీకరించాలి. అవి తీరిస్తే మీరు పొందే ఆనందం చూడటమే నాకు ఆనందం అన్నారు. భగవంతుడు తన సృష్టిని ఆనందంగా అనుభవించమని, మన జీవితాన్ని సలక్షణంగా జీవించమని చెప్తారు. అయితే కోరికలను, ఆశలను ఆశయాలుగా మలుచుకుని దానికోసం కష్టపడే సందర్భంలో కేవలం మన స్వార్థమే కాకుండా ఇంకొక నలుగురి ప్రయోజనాన్ని కూడా దృష్టిలో ఉంచుకోమని చెప్తారు స్వామి. అలాగే ప్రకృతిని ఆస్వాదించేటప్పుడు ఆ ప్రకృతిని గౌరవించడం మర్చిపోవద్దని, ఆస్వాదించటానికి ఒక పరిమితిని నియమించుకోమని కూడా స్వామి చెప్తూ ఉంటారు. 2002 సంవత్సరంలో రేడియో సాయి స్టూడియో ప్రారంభించేటప్పుడు స్వామి ఇలా అన్నారు, డోంట్ వేస్ట్ ఫుడ్, డోంట్ వేస్ట్ మనీ, డోంట్ వేస్ట్ టైం, డోంట్ వేస్ట్ ఎనర్జీ. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మన పెద్దవాళ్లు అనడం మనం ఎన్నోసార్లు విన్నాం. నీకు ఎంత అవసరమైతే అంత చక్కగా తిను, కానీ వృధా చెయ్యకు అంటారు స్వామి. నేను కొనుక్కుని వండుకున్న భోజనమే కదా అని మనం అనుకోవచ్చు, కాని ఆ ఒక్క గుప్పెడు అన్నం మన కంచంలోకి రావటానికి ఒక రైతు ఎన్ని నెలలు ఎంత కష్టపడ్డాడు అనేది మనం గుర్తుపెట్టుకుంటే ఎప్పుడూ వేస్ట్ చేయం. మనకి అవసరమైనంత తీసుకుంటే మిగిలినది అవసరంలో ఉన్న ఇంకొకరికి ఉపయోగపడుతుందనే విషయాన్ని మనం ఎప్పుడూ మరువకూడదు. ఇంకా మనీ, సకలైశ్వర్య స్వరూపుడు ఈశ్వరుడు. అటువంటి ఐశ్వర్యాన్ని వృధా చేయడం అంటే ఈశ్వరుని అనుగ్రహాన్ని అవమానించినట్లే. అందుకే మనకి కావలసినంత మటుకే ఖర్చు పెట్టుకుని మిగిలిన ఐశ్వర్యాన్ని, ధనాన్ని అవసరంలో ఉన్న ఎదుటివారికి సహాయం చేసే మంచి కార్యక్రమాలలో ప్రవేశపెట్టడమే మంచి మార్గం అని చెప్తారు స్వామి. టైం, భగవంతుణ్ణి కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలాతీతాయ నమః, కాలదర్పదమనాయ నమః, కాలస్వరూపాయ నమః అంటూ కీర్తిస్తూ ఉంటాం కదా. భగవంతుడు మన అందరి జీవితంలో ప్రతి క్షణం కాలస్వరూపుడై మనతో పాటే ఉన్నారు. అంటే కాలాన్ని వ్యర్థం చేస్తే ఈశ్వరుణ్ణి వ్యర్థం చేసినట్టే అని చెప్తుంటారు స్వామి. అందుకే మన కాలాన్ని సచ్చింతనలో, సత్సంగంలో, సదాలోచనలతో, సత్కర్మలలో ఉపయోగపెట్టాలి అనే విషయాన్ని కూడా మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఎనర్జీ, మన జీవితం ఉన్నత మార్గంలో నడవటానికి సహకరించని అనవసరమైన పనుల్లో మన శక్తిని వృధా చేసుకోకూడదు అని చెప్తూ స్వామి ప్రతి ఆలోచన, మాట, చూపు, పని వీటన్నింటిలో ఎంతో శక్తి ఖర్చు అవుతూ ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడూ కూడా డూ గుడ్, సీ గుడ్, బీ గుడ్ అని చెప్తూ ఉంటారు. ఇలా మన శక్తిని కూడా మనం దుర్వినియోగం చేయకుండా ఇతరులకు పనికి వచ్చే పనుల్లో ప్రయోగపెడుతూ మన కాలాన్ని, శక్తిని సద్వినియోగం చేసుకోవాలి. కోరికల మీద అదుపు అంటే కోరికలను నిర్మూలించుకోవటం లేదా అణుచుకోవటం కాదని, కోరికలను సరైన మార్గంలో ప్రవేశపెట్టి 10 మందికి సహాయపడే విధంగా వాటిని సాధించడానికి ప్రయత్నించాలని స్వామి సిలింగ్ ఆన్ డిజైర్స్ కు ఒక కొత్త నిర్వచనం ఇచ్చారు. 1971 బృందావనంలో పియుసి చదువుకోవటం కోసం స్వామి కళాశాలలో జాయిన్ అయిన విద్యార్థి బీకాం, ఎంకాం కూడా ఫినిష్ చేసుకుని బృందావన్ క్యాంపస్ లో ఈనాటి వరకు లైబ్రేరియన్ గా తమ సేవలను అందిస్తున్నారు శ్రీ నందగోపాల్ సార్. చిన్నతనం నుండి మనం నేర్చుకున్నది ఏదైనా కూడా జీవితాంతం మనతోనే ఉంటుంది. అందుకే మన పెద్దవాళ్లు, తల్లిదండ్రులు మంచి లక్షణాలను, మంచి అలవాట్లను మనకు చిన్నతనం నుండే నేర్పిస్తారు. పెద్దల్లోకెల్లా పెద్దవారు ప్రతి ఒక్కరికి తల్లి తండ్రి అయిన మన స్వామి తమ కళాశాలలో విద్యార్థులకు సీలింగ్ ఆన్ డిజైర్స్ అనే కార్యక్రమాన్ని, అంశాన్ని వారి నిత్య జీవితంలో ఒక భాగంగా మలిచి చిన్నతనం నుండి ఎలా నేర్పించారో ఇప్పుడు మనం నందగోపాల్ సార్ మాటల్లో విందాం.
2: స్వామి ఏమో దర్శనకెళ్తే మీరు కాలేజీకి రండి, డ్యూటీ చేయాలి కదా, మీరు రండి, స్టూడెంట్స్ గా వచ్చారు కదా కాబట్టి చేయండి. రిలేటెడ్ కొంచెం అలా నిదానంగా వెళ్ళేవాడు. వెళ్ళిన తర్వాత స్వామి ఏం చేసాడో, ఒక రౌండ్ తీసుకున్న తర్వాత కొత్తగా బిల్డింగ్ కట్టింది కదా మనం,
3: హాస్టల్ బిల్డింగ్,
2: హాస్టల్ బిల్డింగ్, సో చూపించాలా ఎలా ఉన్నారు పిల్లలు అని చెప్పేసి గెస్ట్ నుంచి పిలుచుకొచ్చాడు. గెస్ట్ వచ్చి రూమ్కి వచ్చాడు, రూమ్ లోపల వచ్చాడు. అప్పుడు మనం తెలిసిపోయింది రూమ్ వచ్చాడు కదా, మనం నీట్ గా పెట్టుకున్నాం. అప్పటికే నీట్నెస్ ఒక అలవాటు వచ్చేసింది. స్వామి ఇస్తారు కాబట్టి మనం ఎవరైనా మనం మన ఇంట్లోనే పెద్దవాళ్ళని వస్తే అంతా శుభ్రంగా పెట్టుకుంటాం, ఇంకా దేవుడు వస్తే మొత్తం అంతా ఏ ఫ్లో అంతా మొత్తం డెఫినెట్లీ ఏ ఫ్లో అంతా రూమ్ అంతా నీట్గా ఉండేది, కబోర్డ్ లో నీట్గా ఉండేది. దాంట్లో ఒకడు ఇంకా ధీరుడు దాంట్లో, మనమంతా అప్పుడే ఎలా అంటే ముండే ముండే మధ్యలో పోయినాయి కదా, అందరి నుంచి అందరు చేస్తారు అంటే కాబట్టి ఇంకా స్వామి సిస్టమ్ గా సెట్టాలంటే కొందరికి అలవాటు అట్లా అట్లా ఉంటే మీరు కబోర్డ్ అంతా లాక్ చేసుకోండి అప్పటి నుంచే స్వామి డైరీ అంతా కబోర్డ్ ఒక లాక్ పెట్టాలి ఆ లాక్ పెట్టేసి ఉండాలని చెప్పేసి వీడు స్వామి వస్తారు కదా అని చెప్పేసి లాక్ చేసాడు కదా
3: లాక్ చేయలేదు
2: నీట్ గా పెట్టుకున్నాడు. అప్పటికి స్వామి లోపల దూరిన తర్వాత చూడండి మా పిల్లలు ఎట్లా ఉంటారు, ఇక్కడేమో తన గది పెట్టుకునేది, ఈ కబోర్డ్ ఏమో ఇట్లా ఓపెన్ అవుతుంది, దాంట్లో ఆ బుక్స్ అంతా ఉండేది, బుక్స్ అంతా చదువుకుంటారు, ఒక చైర్ పైన మనం యుటెన్సిల్స్ వాళ్ళు డైలీ నీడ్స్ వాళ్ళని పెట్టుకునేవాళ్ళు, మూడు కబోర్డ్లు దాన్ని స్వామి డిస్క్రైబ్ చేస్తారు, ఇక్కడ బుక్స్ పెట్టుకుంటారా, ఇక్కడ యూటిలిటీస్ అంతా పెట్టుకుంటారా, ఇక్కడ అంతా వాళ్ళ బట్టలు అంతా పెట్టుకుంటారా, పైన వాళ్ళు షూట్ కేసులు లగేజ్ అని పెట్టుకుంటారు. స్వామి కాటలు లేవా, డల్ల బెడ్ లేవా అని చెప్పేసి గెస్ట్ అడిగేవారు. మన పిల్లలు సింపుల్ లివింగ్ హై థింకింగ్, ఒక కబోర్డ్ ఒక రూమ్ అక్కడే స్వామి మొత్తం మా జీవితం అంతా సెట్ చేశారు. సింపుల్ లివింగ్ హై థింకింగ్ రూమ్ లో 10 మంది ఉండేవాడు. నేను చెప్పాను ముండే మధ్యలో ఏంటంటే అన్ని స్టేట్స్ అన్ని మతాలు చేరిపోయి మనము సీరియస్ గా మాట్లాడేసేవాడు, భావం లేదు భేదం లేదు అక్కడ అంతా వస్తే వీళ్ళది వీళ్ళని చెప్పేసి ఏం లేదు. ఎక్కడి నుంచి వస్తే మనం అంతా స్టూడెంట్స్ సమ్మర్ కోర్స్ ఫస్ట్ వచ్చినప్పుడు ఒక రూమ్ లో 40 మంది ఉండేవారు, 40 మంది అడ్జస్ట్ అయిపోయారు అక్కడ అంతే, అక్కడ 3x6 అంటే అంతే, ఇట్లా అంటే జరగలేదు అలా. కానీ యాక్టివిటీ ఎంత ఎలా ఉండేదంటే పొద్దునే లేచి మళ్ళా పరిగెట్టడం వచ్చడం బ్రేక్ఫాస్ట్ చేయటం మళ్ళా క్లాసుకి పోవటము మళ్ళా రావటము స్వామి డిస్కోర్స్ ఉండటము మళ్ళా వచ్చే భోజనం స్వామి చోడ భోజనానికి అప్పటికే. సో అది ఒక ఇంకో సరసం. సో అన్ని ఒక హెక్టిక్ యాక్టివ్గా వెళ్ళిపోయింది. దాని తర్వాత ఈ మనం రూమ్లో ఉండినప్పుడు 10 మంది అంటే స్వేచ్ఛగా ఉంది అని చెప్పేసి ఒక రూమ్ నుంచి 40 మంది 40 మంది నుంచి ఇక ఓల్డ్ అస్ట్ అట్లే. మనం ఇక్కడ ప్రశాంత్ వచ్చినప్పుడు కూడా మన ఈశ్వర్ సార్ పక్కనే ఒక పెద్ద హాల్ ఉంది, 3 హాల్ ఉన్నాయి, ఒక్కొక్క ఫ్లోర్ లో ఒక ఉండినాము, 100 మెంబర్స్ ఉంటారు ఆ హాల్ లో. ఎలా ఉంటారో మేము వచ్చూడాలంటే అది అది ఉండిన తర్వాత మనం హాస్టల్ వచ్చినప్పుడు హాస్టల్ చాలా స్వేచ్ఛగా ఉంది
3: ఎక్స్పీరియన్స్
2: కాబట్టి ఇంటి నుంచి వచ్చే ఎక్స్పీరియన్స్ మన సింగిల్ రూమ్ గా వచ్చి కొందరికి ఉండదు, కొందరికి ఒక ఉమ్మడి కుటుంబం ఉండేటప్పుడు అంతా చీర ఉండాలి. కానీ పెద్ద పెద్దవాళ్ళు అంతా చీరే కదా, పామర్లు పెద్దవాళ్ళు అందరూ ఒకే అక్కడ ఉండరు స్టూడెంట్స్ అయినప్పుడు అప్పుడు కాబట్టి అందరూ కిందనే పడుకోవాలి.
3: సార్ మళ్ళా అలా అడ్జస్ట్ అవ్వలేని వాళ్ళు ఎలా అడ్జస్ట్ అయ్యారు సార్? కొన్ని ఎగ్జాంపుల్స్
2: అంటే ఇంకొకరు చూసుకుని ఇంకొకరు చూసి వాళ్ళు చేసు కదా మనం చేసు కదా అంటే హోమ్సిక్నెస్ ఉండేది, సీరియస్ అంతా సీరియస్ అంతా వచ్చి మాట్లాడేవాళ్ళు అంత అంత ఆప్యగా మన లగేజ్ మూసుకొని లోపల పెట్టేవాళ్ళు ఎవరు బంధువులు లేరు ఏం లేరు వాళ్ళకి ఫ్రెండ్షిప్ లేదు ఏం లేదు, వచ్చిన వెంటనే సాయిరామని చెప్పిన వెంటనే బంధువులు అయిపోతాం, బంధువులకైనా ఎక్కువ బంధువులు అయిపోతాం. అలా లోపం తెలియలేదు.
1: అభ్యాసం పూసు విద్య అన్నట్టు చిన్నతనం నుంచి అభ్యసించినదే అలవాటుగా మారుతుంది, ఆ అలవాటే తరువాత ఆచరణగా రూపొందుతుంది. దీనికి మనకి అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ కూడా ఉండటం ఎంతో అవసరం. ఒకసారి ద్వారకారాణి మేడం గారి గ్రూప్ కి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆవిడ స్వామితో ఇలా విన్నవించారు, స్వామి ఒక్క గదిలో 10 మందికి పైగా ఉండటం కొద్దిగా కష్టంగా ఉంది స్వామి అని విన్నవించినప్పుడు స్వామి నవ్వుతూ అండర్స్టాండింగ్ ప్రేమ ఉన్నప్పుడు అడ్జస్ట్మెంట్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది, అప్పుడు ఒక గదిలో 10 మంది కాదు 100 మంది అయినా సంతోషంగా ఉండగలరు, ఆ అడ్జస్ట్మెంట్ అనేది చాలా ముఖ్యం అని చెప్పారు. ఇలా మనం సంతృప్తితో జీవించడానికి అడ్జస్ట్మెంట్ ఎంత ముఖ్యమో స్వామి ఈ విధంగా మనకి తెలియపరిచారు. సీలింగ్ ఆన్ డిజైర్స్ గురించి స్వామి చెప్పిన మాటల్ని మనందరం వింటాం, కానీ చెప్పిన మాటల్ని విని ఆచరించాలనే నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని ఎన్ని అడ్డంకులు ఆటంకాలు ఎదురైనా కూడా ఇప్పటికీ పాటిస్తూ వస్తున్న విజయవాడ వాస్తవ్యులైన శ్రీమతి యార్లగడ్డ అన్నపూర్ణ గారు ఈ అంశం గురించి ఏం చెప్తారో వారి మాటల్లోనే విందాం.
4: భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణాలను శతకోటి ప్రణామాలను ఇస్తూ నాకు సదవకాశాన్ని ఇచ్చిన రేడియో సాయి యాజమాన్యం వారికి, నా సహ సాయి సోదర సోదరిమణులందరికీ నా హృదయపూర్వక సాయిరా. ముందుగా అందరికీ మన ప్రియతమ స్వామి జన్మదిన శుభాకాంక్షలు. నా పేరు అన్నపూర్ణ. నేను గత 26 సంవత్సరాలుగా విజయవాడ సీతారాంపురం శ్రీ సత్యసాయి సేవా సమితిలో విద్య ఆధ్యాత్మిక సేవా విభాగాలలో స్వామి అనుగ్రహం వలన సేవ చేసుకోగలుగుతున్నాను. స్వామి నిర్దేశించిన నవసూత్ర ప్రవర్తన నియమావళిలో అతి ముఖ్యమైనది, ఆచరణలో అతి క్లిష్టమైనది కోరికలపై అదుపు సాధించి తద్వారా పొదుపు చేసిన ధనాన్ని సత్కార్యక్రమాలకు వినియోగించటం. భగవంతుడే స్వయంగా మన ఉన్నతి కోసం నిర్దేశించిన నియమాల ప్రాధాన్యతను గుర్తించి వాటిని మనం నిత్య జీవితంలో ఆచరించగలగాలి. నీ మనసు నా స్వాధీనంలో ఉంచు, నేను నీ ఆధీనంలో ఉంటాను అంటారు స్వామి. కానీ మన మనసు కోరికల చేత పరాధీనమవుతున్నది. చెట్ల ఆకులు గాలి వీచినప్పుడు కదిలినట్లుగా మనస్సు కోరికలనే గాలులు వీచడం చేత చెలిస్తున్నది. పూజ చేస్తున్నా, జపం చేస్తున్నా, ధ్యానం చేస్తున్నా మనసులో కోరికల అలజడి ఉంటే ఏకాగ్రత కుదరదు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి ఎందరో కోటాను కోట్లు ఇచ్చారు. స్వామి అంటే పెద్దగా పరిచయం లేని వారు కూడా ఒక మంచి పనికి అని డొనేట్ చేశారు. స్వామి హాస్టల్ విద్యార్థి ఒకరు ధోబిని మాన్పించి తన బట్టలు తానే ఉతుక్కుని ఆ నెలంతా 100 రూపాయలు పొదుపు చేసి స్వామికి ఆ 100 రూపాయలు ఇచ్చినప్పుడు స్వామి ఆనందంగా స్వీకరించి, ఈ 100 రూపాయలు నాకెంతో ఇలువైనవి అన్నారు. ఈ విషయాన్ని విని నేనెంతో ఇన్స్పైర్ అయ్యి నేను కూడా తప్పకుండా స్వామి చెప్పిన నియమాన్ని ఆచరించి తీరాలి అని భావించి మా ఇల్లు మందిరానికి వాకబుల్ డిస్టెన్స్ అయితే కాదు, 20 మినిట్స్ పైనే పడుతుంది. ఒక్కొక్కసారి మందిరానికి 2 సార్లు వెళ్ళి రావాల్సి వచ్చేది. ఆ రోజు నుంచి నేను మందిరానికి నడిచి వెళ్ళి ఇంటికి నడిచి వచ్చి ఆటో డబ్బులు ఒక బాక్స్లో వేసేదాన్ని. జ్యోతి భజన్స్కి వెళ్ళినా, సత్సంగాలకు వెళ్ళినా, వ్యక్తిగత పనుల మీద నేను బయటకు వెళ్ళినా నడిచి వెళ్ళేదాన్ని. నడవలేని దూరం అయితే సిటీ బస్ ఎక్కి వెళ్ళేదాన్ని. అలా స్వామి ప్రేరణతో ఒక మంచి అమౌంట్ను పొదుపు చేసి మంచి కార్యక్రమానికి సమితికి అందించాలన్న తపనతో నేను స్వామి ప్రేరణతో 15 సంవత్సరాలు స్వామి నామం చేసుకుంటూ దివ్యత్వం వైపు నేను వేసిన అడుగులు నాకెంతో ఉత్సాహాన్ని, ఆధ్యాత్మిక శక్తిని అందించి నా లక్ష్యాన్ని సాధించగలిగేటట్లుగా చేశాయి.
1: అన్నపూర్ణ గారు చెప్పిన విషయం వింటూ ఉంటే నాకు ఒక సంఘటన జ్ఞాపకం వస్తుంది. ఒకసారి స్వామి కన్ను ఒకటి ఎర్రగా ఉండడం చూసిన వారు విద్యార్థులు, అక్కడ కూర్చున్న పెద్దవారు, స్వామి కన్ను ఎర్రగా ఉందెందుకు అని అడిగారట. అడిగితే స్వామి, నీలాగా నేను వాటర్ వృధా చెయ్యను, ముఖం కడుక్కునేటప్పుడు సబ్బు పట్టించుకుని ముఖం కడుక్కునేదాకా ట్యాప్లో నీళ్లు వదిలేను, ట్యాప్ ఆపేసి సబ్బు ముఖం మీద రుద్దుకుని ఆ తర్వాత మళ్లీ ట్యాప్ ఓపెన్ చేసి ఆ నీళ్లతో ముఖం కడుక్కుంటాను, ఇవాళ కొద్దిగా సబ్బు కంట్లోపలికెళ్లి అది ఎర్రబడింది అని చెప్పారట. ఇంకొక సందర్భంలో స్వామి బాయ్స్ హాస్టల్లో ఒక కార్యక్రమం కోసం వెళ్లి వెనక్కి తిరిగి వస్తూ సడన్ గా ప్రైమరీ స్కూల్ హాస్టల్ దగ్గర ఆగి లోపలికి నడుచుకుంటూ వెళ్లి ఒక కారిడార్ లో వెలుగుతున్న ఒక లైట్ బల్బ్ స్విచ్ ఆఫ్ చేసి మళ్లీ వచ్చి కారు ఎక్కి ఆశ్రమానికి వచ్చేసారు. మనం చాలాసార్లు విన్న విషయమే, స్వామి ఒక గ్రూప్ ని ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు స్వామి ఇంటర్వ్యూ రూమ్ లోంచి బయటికి వచ్చేటప్పుడు అక్కడుండే లైట్ ఫ్యాన్ ఆఫ్ చేసి వస్తారు. మళ్లీ రెండో వ్యక్తిని తీసుకుని వెళ్లాక ఆ రెండింటిని ఆన్ చేస్తారు. ఇలా వనరుల్ని వసతుల్ని ఏ విధంగా మనం సరి అయిన పద్ధతిలో ఉపయోగించుకోవాలి, ఎలా దుర్వినియోగం చెయ్యకూడదు అనేది స్వామి తమ ఆచరణలోనే మనకి నేర్పించారు కదా. బెంగళూరు వాస్తవ్యులైన శ్రీ దేవరాజ్ అరస్ కార్గిల్ బిజినెస్ సర్వీసెస్ అనే కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. 12 సంవత్సరాల క్రితం తమ యుక్త వయసులో వచ్చిన ఒక ఆలోచనని నిర్ణయంగా మార్చుకుని దానిని కార్యరూపంలో పెట్టి ఇప్పటి వరకు కొనసాగిస్తున్నారు. తాను ఒక్కరే కాకుండా తమ స్నేహితులను కూడా చేర్చుకుని ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొనే శ్రీ దేవరాజ్ అరస్, మనిషి జీవితంలో ఆశలు కోరికలు పాత్ర ఎంతవరకు, ప్రాధాన్యత ఇవ్వాల్సిన కోరికలు ఏమిటి అనే విషయాల గురించి ఏం చెప్తారో విందాం.
5: నమస్తే, ఐఎమ్ దేవరాజ్ అరస్. Desires is something that which has driven human from a long years ago. We exist from millions of years ago, but ideally those desires which are there in our lives has taken us and taught us a lot of things in our lives. For example, if you see the nature is always a great teacher for us. Like a river which flows, it never consumes its own water. A tree which bears a lot of fruits, it never consumes its own fruits. Never, it has been never the case. So what we need to learn from the nature is, it's always that we grow in a society, we come up in a society, we always try to give more and more to the society. Coming to my example of desires which I have achieved in my life are very simple. A lot of desires in a middle class family where we tend to achieve a lot of things at a time. But ideally, most of our desires come true and few never come true. But ideally, in those, what we try to do is, we try to achieve which is very close to our heart. Like for example, in my life, I wanted to do something out of my salary which I earn. If some people are losing out education because of the financial problems, I just wanted to go and help them out. I just wanted to buy them some books, stationaries, anything that can help them, the purpose to get the education. At the age of 22, I started giving this. But ideally, it is still going on. It never stopped. I think the beauty of giving is, it always makes sure that it is never boring. So giving never stopped me doing this. I think it gave me a lot of power to do more. And that's not all. When the new year comes, we went to a lot of places where people get together and enjoy a lot. So one day we decided that no, there are a lot of people on earth where they are not able to celebrate new year. They didn't even know what is it today. For us, it's a great occasion to celebrate. So which I saw that kind of an angle where we went ahead and started distributing blankets for the people who are sleeping on roads, who are homeless. This gave us more motivation to do more and more. So overall, if you see, only giving is what has given human a lot of satisfaction in his life. It has taught us the way of life is giving. For example, if we take Swami Vivekananda, we remember Sri Adi Shankaracharya or Mahatma Gandhiji or a lot of people who have come across in our society, we just remember because they lived for the society. We don't remember our ancestors. If we go like 4 or 5 generations back or 3 generations back, we don't remember anyone. Only these people are remembered in the history. People who just come and go are never remembered. Swami has told that even if you feed any animal or an insect on this earth, you see me in it. So just feeding a small portion of a bread or a roti from our house is a seva, is a great seva. Seva starts from that attitude. So desires is not only we fulfilling our own desires or we living ourselves. That is more important. Yes, we agree. But ideally, just making sure that we being part of someone else's dream is also equally important. And also, the power of giving is so much that it gives us back a bundle of things. So to conclude, it is more important in a society we live to give. That is more important. And the power of giving is that you will never feel exhausted and you will never feel overloaded. When you give more, the happiness doubles. We wish Swami a great happy birthday and all of us a great happy birthday. Thank you.
1: Live to give అంటూ ఒక్క మాటలో సింపుల్ గా తన జీవన సూత్రాన్ని మనందరితో పంచుకున్నారు శ్రీ దేవరాజ్ అరస్. సాయి అనుభవాలలో, అనుగ్రహంలో జీవితాన్ని ధన్యం చేసుకున్న కుటుంబంలో నాలుగవ తరానికి చెందిన కుమారి జి సాయి హర్షిత రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ వాస్తవ్యులు. చిన్నతనం నుంచి బాల వికాస్ విద్యార్థినిగా స్వామి విలువలను ఆకళింపు చేసుకున్న సాయి హర్షిత ఇప్పుడు శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ లో ఎంబీఏ చేస్తున్నారు. సిలింగ్ ఆన్ డిజైర్స్ మీద తన అవగాహనను, తాను అనుసరిస్తున్న విధానాలను ఈరోజు సాయి హర్షిత మనతో పంచుకుంటారు.
6: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు అనేక కోటి నమస్కారాలు సమర్పించుకుంటూ అందరికీ సాయిరాం. స్వామివారు మనకు చెప్పిన 9-point కోడ్ ఆఫ్ కాండక్ట్ లో చివరి పాయింట్ కోరికల మీద అదుపు ఉంచుకోవటం, అంటే సీలింగ్ ఆన్ డిజైర్స్. దీనిని మెయిన్ గా మనం 4 ఏరియాస్ లో ప్రాక్టీస్ చేస్తాం. ఫుడ్, టైం, ఎనర్జీ, మనీ. ఫుడ్ విషయానికి వస్తే, చిన్నప్పుడు బాల వికాస్ లో ఆంటీ వాళ్ళు ఒక స్టోరీ చెప్పేవాళ్ళు. స్వామి కారుణ్యానంద వారు వారి రూమ్ లో కూర్చొని విండో బయటికి చూస్తే ఒక చెత్త డబ్బా కనిపించిందంట. అయితే అక్కడ పడి ఉన్న ఫుడ్, మిగిలిపోయినది ఏదైతే వేరే వాళ్ళు పడేశారో కుక్కలు వచ్చి తినడం స్టార్ట్ చేశాయి. ఆ తర్వాత కొంతమంది చిన్న పిల్లలు వెళ్ళి అదే ఫుడ్ ని ఏర్కొని తినడానికి ట్రై చేస్తున్నారంట. ఇంతలో స్వామి కారుణ్యానంద గారి భుజంపై ఎవరు కట్టినట్టు అనిపిస్తే వెనక్కి తిరిగి చూస్తే స్వామి వారు ఉన్నారంట. స్వామి, భగవంతుడైన మీరే ఇక్కడ ఉండగా ఆ పిల్లలకి అలా తినాల్సి వస్తుంది ఏంటి అని అడిగారంట. అప్పుడు స్వామి చెప్పారంట, పూర్వజన్మంలో వీళ్ళందరూ చాలా రిచ్ పీపుల్, చాలా ఫుడ్ ఉన్నవాళ్ళు. అప్పుడు వాళ్ళ ప్లేట్ లో ఉన్నది కొంచెం కొంచెమే తినేసి మిగిలిందంతా పడేసేవాళ్ళు. అందుకని ఇప్పుడు అదే ఫుడ్ ని వాళ్ళు ఏర్కొని తినాల్సి వస్తుందని చెప్పారంట. ఈ విషయం నాకు బాల్యకాస్ లో చెప్పినప్పటి నుంచి ఫుడ్ యొక్క ఇంపార్టెన్స్, అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేది బాగా అర్థమైంది. అయితే ఒకప్పుడు ఈ సీలింగ్ ఆన్ డిజైర్స్ అనే పాయింట్ నారాయణ సేవ చేయాలి అనే ఉండేదండి. మా ఇంట్లో ప్రతిరోజు భోజనానికి ముందు అమ్మ ఎప్పుడైతే బియ్యం కడుగుతారో ఫస్ట్ ఒక గుప్పెడు బియ్యం తీసి ఒక బ్యాగ్ లోకి వేస్తారు. ఆ తర్వాత మాకు కావాల్సింది వండేస్తారు. ఈ బ్యాగ్ ఆఫ్ బియ్యం ఎప్పుడైతే నిండుతుందో మందిరంలో ఇచ్చేస్తాము. ఈ విధంగా నారాయణ సేవలో మేము పాల్గొంటాము. రెండవది ఎనర్జీ విషయానికి వస్తే, ఎనర్జీ మనకి చాలా చోట్లలో ఉంటుంది. స్వామి మనకి ఎన్నోసార్లు చెప్పారు డోంట్ వేస్ట్ కరెంట్ అని. దీనితో పాటు మనం వేస్ట్ చేసి ఇంకొక ఎనర్జీ ఎక్కువగా మాట్లాడడం వల్ల. మనము మాట్లాడే ముందు ఆలోచించాల్సిన 4 ఫిల్టర్స్ స్వామి వారు చెప్పినవి ఒక రోజు నేను ట్రై చేసి చూశాను. ఇది అవసరమా అనే ఫిల్టర్ దగ్గరే నాకు 90% నేను మాట్లాడేది ఆగిపోయింది. నేను ఆ రోజు ఓన్లీ 2 సెంటెన్సెస్ మాట్లాడానని నాకు బాగా గుర్తుంది. సో ఈ ఎక్స్పీరియన్స్ తో నాకు అర్థమైంది ఏమిటంటే, మనం రోజుకి మాటల్లో ఎంతో ఎనర్జీ వేస్ట్ చేస్తాం. మాటలు మన ఎనర్జీని ఎలా అయితే తగ్గిస్తాయో, మనం భజన్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు కానీ, నామస్మరణ చేసినప్పుడు కానీ మన ఎనర్జీ పెరగడమే కాకుండా వైబ్రేషన్స్ కూడా పెరుగుతాయి. ఈ విధంగా సేవ్ ఎనర్జీని ప్రాక్టీస్ చేస్తాను. మూడవది టైం వేస్ట్. ఎన్నోసార్లు వినుంటాం టైం వేస్ట్ ఇస్ లైఫ్ వేస్ట్ అని. స్వామి వారిని కూడా అష్టోత్తరంలో కాలాతీతాయ, కాల రూపాయ అని వర్ణిస్తాము. ఈ కాలంలో మనం టైం వేస్ట్ ఎక్కువగా చేసే ఫోన్తో. టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఏదైనా ప్రొడక్టివ్ యాక్టివిటీ చేస్తూ ఉండాలి. ఈ క్వారంటైన్ వల్ల టైం ని ఇంకా ఎంత బాగా ఉపయోగించుకోవచ్చో నేర్చుకున్నాను. రెగ్యులర్ గా జరిగే క్లాసెసే కాకుండా భజనలో పార్టిసిపేట్ చేయడం, ఇంట్లో అందరం ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేసి అందరూ కలెక్టివ్ గా ప్రేయర్ చేయడం టైం ని ఎంతో యూస్ఫుల్ చేస్తాయి. ఫోర్త్ది, స్వామివారు చెప్పేది డోంట్ వేస్ట్ మనీ. స్వామివారు ఎన్నోసార్లు చెప్పారు స్టూడెంట్స్ కి, మనీ అనేది పేరెంట్స్ హార్డ్ వర్క్ నుంచి వచ్చిందని. ఒక విద్యార్థిగా నేను దీనిని, నాకేదైతే అవసరమో అది కొనుక్కొని ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఉండడానికి నేను ట్రై చేస్తాను. ఈ విధంగా డోంట్ వేస్ట్ మనీ అనే దాన్ని పాటిస్తాను. సీలింగ్ ఆన్ డిజైర్స్ అనే దాన్ని నేను ఈ విధంగా పాటిస్తాను. ఈ అవకాశం ఇచ్చిన రేడియో సాయి వారికి మరియు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై సాయిరాం.
1: చిన్న చిన్న పనులతో నిత్య జీవితంలో సీలింగ్ ఆన్ డిజైర్స్ ను ఎలా ప్రాక్టీస్ చేయొచ్చో సాయి హర్షిత మనకి చక్కగా వివరించారు. 1968 స్వామి బాల వికాస్ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు అందులో విద్యార్థినిగా చేరి ఆ తరువాత ఎన్నో సంవత్సరాలు బాల వికాస్ గురువుగా సేవలను అందించారు శ్రీమతి శశిబాలగారు. ప్రస్తుతం వీరు జాతీయ బాల వికాస్ సమన్వయకర్తగా వ్యవహరిస్తూ సత్యసాయి సేవా సంస్థలలో తమ సేవలను అందిస్తున్నారు. కుటుంబ పరంగా సంస్థాపరంగా కూడా స్వామితో ఎన్నో ప్రత్యక్ష అనుభవాలను కలిగిన అదృష్టవంతులు వీరు. ఇప్పుడు సీలింగ్ ఆన్ డిజైర్స్ మీద వీరి అభిప్రాయం ఏంటో వీరి మాటల్లోనే విందాం.
7: ఓం శ్రీ సాయిరాం. స్వామి పాత రోజుల్లో వచ్చిన భక్తులందరినీ కూడా ఇంటర్వ్యూకి పిలవడం, వాళ్ళందరితో చాలాసేపు సంభాషించి వాళ్ళని ఆనందపరిచి వెళ్లటం అనేది మనందరికీ తెలుసు. ఆ ఇంటర్వ్యూ రూమ్ ని స్వామి ఇప్పుడు కూడా ఇంటర్వ్యూ రూమ్ అని పిలిచినట్లుగా మనకెవరికి తెలియదు. దాన్ని కోరికల గది అని పిలిచేవాళ్ళు. ఒకసారి ఒక భక్తుడు స్వామిని, స్వామి మీరేమో ఒక పక్క కోరికలు తగ్గించుకోండి, కోరికలు ఉండకూడదు, మితిమీరిన కోరికలు మతికి హాని కలిగిస్తాయి అని మీరు చెప్తున్నారు, మరి అందరినీ వచ్చిన వాళ్ళని ఆ కోరికల గదిలోకి పంపిస్తారు ఏంటి స్వామి అని చెప్పి స్వామిని అడిగితే స్వామి నవ్వుతూ, బంగారు కోరికల గదిలోకి ఎందుకు పంపిస్తాను నేను, అక్కడికి వెళ్లి ఆ గదిలో కూర్చుని ఏది కోరుకోవాలో అది కోరుకునేటట్టుగా వాళ్ళని తయారు చేస్తాను. మనందరికీ తెలుసు ఏది కోరుకోవాలో, మనం జీవితంలో మనకు కావాల్సిన కోరిక ఒకటే ఒక కోరిక, అది భగవంతుణ్ణి చేరుకోవడనేది. అటువంటి ఆ చక్కటి ఉదంతం ఇచ్చినటువంటి స్వామికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కోరికల్ని అదుపు చేసుకోవడము చాలా, స్వామి చాలా చక్కగా అది ఏదో ఒక ఉపన్యాసంలాగా ఒక పద్ధతిలో కాకుండా ప్రాక్టికల్ గా మన నిత్య జీవితంలో మనం ఎలా అనుసరించవచ్చు అనే దాన్ని చాలా చక్కగా చెప్పారు. నాకు పర్సనల్ గా చూస్తే ఒకసారి లాంగ్ బ్యాక్ 70s అట్లా మా అమ్మగారు కూడా ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్ గా చేసేవారు. ఆమె లెక్చరర్ గా ఉన్న టైంలో వాళ్ల కొలీగ్స్ కొంతమందిని తీసుకుని పుట్టపర్తి వాళ్ళకి చూపించడం కోసం వాళ్ళందరినీ తీసుకుని పుట్టపర్తి వచ్చారు. ఒక 2-3 రోజులు అయిన తర్వాత స్వామి ఈ గ్రూప్ అందరినీ కూడా ఇంటర్వ్యూకి పిలిచారు. ఇంటర్వ్యూలో స్వామి చాలా విషయాలు మాట్లాడారు. అందులో ఎందుకంటే అన్ని రిలీజియన్స్ అన్ని కమ్యూనిటీస్ చెందిన వాళ్ళు ఉన్నారు ఆ గ్రూప్ లో. ఫస్ట్ టైం వాళ్ళందరూ స్వామిని చూడటం చాలా మంది. వాళ్లతో స్వామి చాలాసేపు మాట్లాడి ఆధ్యాత్మిక విషయాలన్నీ చెప్పిన తర్వాత సడన్ గా మా అమ్మగారి వైపు తిరిగి ఆడవాళ్లకి ఎన్ని చీరలుంటే సరిపోతుంది అన్నారు. మా అమ్మగారికి అర్థం కాల ఇదేంటి స్వామి సడన్ గా చీరల గురించి మాట్లాడుతున్నారని. తక్కిన వాళ్ళందరి మొహంలో కూడా ఒక రకమైనటువంటి ప్రశ్నార్థకంగా వాళ్ళ మొహాలు పెట్టారు. ఇదేంటి స్వామి చీరల గురించి అడుగుతున్నారు అని అనుకుని వాళ్ళు అసలు జవాబు చెప్పలేని స్థితిలో ఉన్నారు. అమ్మ కూడా స్వామి నమస్కారం పెట్టి, స్వామి తెలియదు స్వామి మీరే చెప్పండి అని. 6 మంచి చీరలు ఉంటే సరిపోతుంది కదా అన్నారు స్వామి. అమ్మ వెంటనే అవును స్వామి సరిపోతుంది అని. ఒక 6 చీరలు ఇంట్లో పనిపాటలు చేసుకోవడానికి దానికి ఉండి, ఒక 6 మంచి చీరలు, మీరందరూ ఉద్యోగస్తులు కాబట్టి చక్కగా తయారై వెళ్ళడానికి ఒక 6 మంచి చీరలు, ఇంట్లో పనిపాటలు చేసుకోవడానికి ఒక 6 చీరలు ఉంటే సరిపోతుంది కదా అన్నారు. చాలు స్వామి అని మా అమ్మ చెప్పారు. అదే కోరికలపై అదుపు అంటే అన్నారు స్వామి. కనిపించిన వల్ల కొనుక్కోవాలి, కనిపించిన వల్ల మన దగ్గర ఉండాలి అన్న భావన లేకుండా అదుపు చేసుకోవడం అనేటువంటిది నేర్చుకోండి బంగారు అని స్వామి చెప్పారు. అది అయిపోయింది, ఆ ఇంటర్వ్యూ అయిపోయింది, అంతా తిరిగి వచ్చారు. తక్కిన వాళ్ళు ఎంత అర్థం చేసుకున్నారో గాని మా అమ్మ మాత్రం దాన్ని ఒక వేద వాక్కులాగా తీసుకున్నారు. టిల్ హర్ లాస్ట్ బ్రెత్, తన చివరి క్షణం దాకా స్వామి చెప్పినటువంటి ఆ 6 చీరల సిద్ధాంతాన్ని ఆమె జీవితంలో ఆచరిస్తూ వచ్చారు. మాకు అలాగే నేర్పించారు తను. నేను చాలా చోట్ల ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు స్వామి ఇలా చెప్పారు, మా అమ్మగారు ఇలా మాట్లాడారు, ఇలా చెప్పారని ఈ 6 చీరల గురించి చెప్తూ వచ్చాను. కానీ ఇది ఉపన్యాసాల మటుకే పరిమితమైందేమో, మరి నా విషయంలో కూడా మార్పు తేవాలనుకున్నారేమో తెలియదు స్వామి. మొన్న ఆల్ ఇండియా సేవ, మార్చిలో ఆల్ ఇండియా సేవ సమయంలో మేము ఇక్కడ పుట్టపర్తి రావడం జరిగింది. నేను మామూలుగా ఒక 4 రోజులు ఉండి అంత సేవాదళ్ళందరినీ చూసుకుని తిరిగి వెళ్లిపోతాం అనుకుని ఒక 4 మంచి చీరలు, ఒక 2 కాటన్ శారీస్ పెట్లో పెట్టుకుని వచ్చాము. 3-4 డేస్ జర్నీయే కదా అనుకుని, స్టే కదా అనుకుని అట్లా వచ్చిన 6 చీరలతో స్వామి 72 రోజులు మమ్మల్ని ఇక్కడ ఉంచారు. అంటే ఏది స్వామి ఊరికినే చెప్పరు, దాన్ని మనం జీవితంలో ఆచరించి అమలు చేసేటట్టుగా మనకి చక్కటి ఇది నేర్పిస్తారు స్వామి. ఇది వ్యక్తిగతంగా నేను అనుభవించినటువంటి ఒక గొప్ప ఉదంతం. 2వది, నేను గుంటూరు సత్యసాయి శాంతిసుధ మందిరంలో, ఆ మందిరం కూడా స్వామి వచ్చి ఆవిష్కరించారు. ఆ మందిరంలో సత్యసాయి విద్యా విహార్ స్కూల్ ఉంది. ఆ స్కూల్ పిల్లలకి బాల వికాస్ తీసుకుంటూ ఉండేదాన్ని. సుమారు ఒక 300-400 మంది పిల్లలు బాల వికాసులు ఉండేవాళ్ళు. నాకు పిల్లలకు అనేక విషయాలు చెప్తూ, ఇట్లాగే డబ్బులు వేస్ట్ చేయకూడదు నాన్న, అమ్మా నాన్న కష్టపడి సంపాదిస్తుంటారు, మనం డబ్బులు వృధా చేయకూడదు, ఇలా అన్ని చెప్తూ ఉండేదాన్ని. కానీ వాళ్ల వయసు చాలా చిన్న వయసు అవడం వల్ల చెప్పడం అనేది కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండేది. చివరికి ఒక రోజు అక్కడ టీచర్స్ ఇద్దరు ముగ్గురుతో బాల వికాస్ చెప్పే వాళ్ళతో కూడా ఆలోచించి ఒక చిన్న డబ్బా లాంటిది పెట్టి, ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఏదో ఒకటి కొనుక్కు తినండి అని తల్లిదండ్రులు పిల్లలకు డబ్బులు ఇవ్వడం అనేది మన దీంట్లో బాగా అలవాటు. మా నాన్న 5 రూపీస్ ఇచ్చాడంటే మా నాన్న 10 రూపీస్ ఇచ్చాడని వీళ్ళు చెప్పుకోవడం పిల్లలు, ఏదో ఒకటి వాకిట్లోకి వెళ్ళి కొనుక్కోవడం అనేది. సో ఇవన్నీ గమనించాక ఒక రోజు పిల్లలకు చెప్పాను, నాన్న మీరు చక్కగా డబ్బులు సేవ్ చేసుకుంది, ఇప్పుడు అమ్మ నీకు 10 రూపీస్ ఇస్తే 5 రూపీస్ సేవ్ చేయి, 5 రూపీస్ నువ్వు ఖర్చు పెట్టుకో. ఒక్కసారి అంత 10 రూపాయలు దాచిపెట్టడం అంటే వాళ్ళు మళ్ళీ రివర్స్ అవుతారు మన మీద. సో ఇట్లా చెప్పి వాళ్ళకి ఒక డబ్బులు సగం డబ్బులు ఆ బాక్స్ లో వేసేటట్టుగా చేశాం. వాళ్ళకి ముందు అర్థం కాలేదు, పేరెంట్స్ కూడా ముందు కోపం వచ్చింది, ఇదేంటి మేము మా పిల్లలకి డబ్బులు ఇస్తుంటే స్కూల్లో వీళ్ళు ఇలా కలెక్ట్ చేస్తున్నారా అని. కానీ సత్యసాయి స్కూల్ అవడం వల్ల వెంటనే అలాంటి అపోహలకి వాళ్ళు రాకుండా స్కూల్కు పేరెంట్స్ మీట్ జరిగినప్పుడు వచ్చి అడిగితే చెప్పాము, ఇట్లా పిల్లలకి నేర్పించడం కోసం అండి, దాంతో ఒక మంచి కార్యక్రమం చేస్తాము అని చెప్పాము. అనుకోకుండా మళ్ళా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్కూల్స్ మొదలైన టైంలో ఆ డబ్బులన్నీ కలెక్ట్ చేస్తే చాలా అమౌంట్ వచ్చింది. ఆ అమౌంట్ తోటి రకరకాల నోట్బుక్స్, పెన్స్, పెన్సిల్స్, జామెట్రీ బాక్సెస్ ఇట్లాంటివన్నీ కూడా చాలా దాదాపు ఒక 500 మంది పిల్లలకి సరిపడే సామాన్ అంతా కొని మందిరంలో పెట్టి, అప్పుడు రాష్ట్ర అధ్యక్షులు చలం గారు గుంటూరు ఏదో పర్యటనకు వచ్చారు, వారి సమక్షంలో ఈ పిల్లల చేత, ఆ తల్లిదండ్రుల చేత, పక్కనే మందిరానికి ఆనుకునే మాకు రెడ్ క్రాస్ ఆర్ఫనేజ్ ఒకటి ఉంది, బీసీ ఆర్ఫనేజ్ ఒకటి ఉంది, ఆ పిల్లలందరూ మాకు మందిరంలో బాల వికాస్ పిల్లలు, మందిరంతో ఒక రకంగా వాళ్ళని మేము అడాప్ట్ చేసుకున్నట్టు. ఆ పిల్లలందరినీ పిలిచి వాళ్ళందరికీ నోట్బుక్స్, పెన్స్ అన్ని ఇస్తుంటే ఈ పిల్లలకి తెలియని ఆనందం. నా పక్కన ఒక చిన్న పాప కూర్చుంది, అది వెంటనే అన్నాడు, ఆంటీ వీళ్ళందరికీ మనం ఎందుకు ఇవ్వాలి పెన్స్, పుస్తకాలు, వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళకి కొనిస్తారు కదా, మనం ఎందుకు ఇవ్వాలి. ఉపన్యాసంలో చెప్పాను ఇట్లా మా పిల్లలంతా దాచిపెట్టుకున్న డబ్బులతో మేము ఇవన్నీ కొన్నాము, వాళ్ళ చేత ఇప్పిస్తున్నామని. విన్న వెంటనే నన్ను క్వశ్చన్ చేసింది. నేను చెప్పాను, నాన్న నీకంటే అమ్మా నాన్న ఉన్నారు, అన్ని కొని పెడుతున్నారు నీకు, మరి వాళ్ళకి తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు కదా, మరి వాళ్ళకి మనమన్నా మనం కొని పెట్టాలి కదా నాన్న అనగానే చాలా ఎమోషనల్ అయిపోయారు ఆ పిల్లలు. అయ్యో అమ్మా నాన్న లేకుండా ఎలా ఉంటారు ఆంటీ అంటూ పాపం వాళ్ళు ఏడ్చేసి, ఇంక నుంచి మేము చక్కగా డబ్బులు దాచిపెట్టుకుని అందరికి అన్ని కొనిస్తాం ఆంటీ మేము అని చెప్పి స్వామి సమక్షంలో పిల్లలు, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ వయసుకి నిజంగా గ్రూప్1 కన్నా చిన్న పిల్లలు వాళ్ళు, యూకేజీ ఫస్ట్ క్లాస్ లో ఉన్న పిల్లలు వాళ్ళు, అండ్ స్వామి ముందు వాళ్ళు అలా చెప్తూ ఉంటే నిజంగా పెద్దవాళ్ళమైన మాకే చాలా సిగ్గు అనిపించింది. అంటే ఏదైనా బీజము ఆ వయసులో బీజం పడాలి వాళ్ళకి, ఒక మంచి హ్యాబిట్ ని మనం వాళ్ళకి పెంచాలి అంటే ఆ వయసులో వాళ్ళకి చక్కగా అర్థమయ్యే రీతిలో వాళ్ళకి చెప్తే మాత్రం చాలా చక్కగా పిల్లలు దాన్ని ఆచరిస్తారు. అదొక ఉదంతం నాకు. అలాగే ఇంకొక మూడవ ఉదంతం ఒకటి నేను మీకు చెప్పదలుచుకున్నాను. నేను గుంటూరు ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్ గా చాలా సంవత్సరాలు పనిచేసి స్వామి అనుగ్రహంతో అదే కాలేజీకి ప్రిన్సిపల్ గా 2014 అపాయింట్ అవడం జరిగింది. అదే టైంకి ఆ కాలేజీకి అటానమీ స్టేటస్ రావడం, అన్ని రావడంతో ఏదైనా మంచి బెస్ట్ ప్రాక్టీసెస్ ఈ కాలేజీలో ఇంట్రొడ్యూస్ చేయాలి, ఎందుకంటే మొత్తం స్టేట్ లోనే హైయెస్ట్ స్ట్రెంగ్త్ ఉన్న కాలేజ్, 2500 గర్ల్స్ స్టూడెంట్స్ ఉన్నారు, ఎక్స్క్లూజివ్ గా గర్ల్స్ కాలేజ్ అది, అన్ని కమ్యూనిటీస్ పిల్లలు ఉన్నారు, మెజారిటీ ఆఫ్ దెమ్ ఎక్కువ మంది స్కాలర్షిప్ బేస్డ్ గర్ల్స్, వాళ్ళంతా కూడా ఒక పూట తింటే ఒక పూట తినడానికి కూడా లేనటువంటి స్థితి నుంచి వచ్చిన పిల్లలు, తల్లిదండ్రి ఎంతో కష్టపడి కూలీనాలు చేసుకుని పిల్లల్ని చదివిస్తున్నారు. సో ఆలోచించి ఆలోచించి రకరకాల ప్లాన్ లేదో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏదైనా ముందు స్వామికి చెప్పడం, ఇంట్రడ్యూస్ చేయడం, దానివల్ల సక్సెస్ అవుతూ వచ్చాయి ఆ ప్రాక్టీసెస్ అని. ఒకసారి మాకేంటంటే కాలేజీకి ఎలక్షన్స్ లాగా పెట్టుకుని ముందు క్లాస్ రిప్రజెంటేటివ్స్ ని సెలెక్ట్ చేసుకుంటాం. ఆ క్లాస్ రిప్రజెంటేటివ్స్ అందరినీ పిలిచి కూర్చోబెట్టి, వాళ్లే దాదాపు 46 మంది అయ్యారు పిల్లల్ని కూర్చోబెట్టుకుని, నాన్న ఒక ఆలోచన వచ్చింది, మీరు ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది కూడా తెలుసుకోవాలరా, మీరు పెద్ద పెద్ద సంస్థలు ఏదో సిఎస్ఆర్లని అవన్నీ చేస్తారు, అంతదాకా వద్దు, మనకి సామాజిక బాధ్యత అనేటువంటిది మనకు ఉంటుంది నాన్న, మీరు కొంచెం పెద్ద పిల్లలు అవుతున్నారు, డిగ్రీ ఫైనల్ ఇయర్ సెకండ్ ఇయర్ లో ఉన్న వాళ్ళు, మీరు చక్కగా మనం ఏదైనా చేద్దాం అంటే మేడం మీరు ఏ చెప్తే అది చేద్దాం మేడం అన్నారు వాళ్ళు. సో వెంటనే మీరు ఎంతో కష్టపడి స్కాలర్షిప్స్ అమౌంట్స్ తోటి దాంతో మీరు ఇక్కడ చదువుకుంటున్నారు. మనం మనకన్నా చాలా హీనస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, తిండి దొరకనటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి మనం ఏదన్నా ఆహారం లాంటిది అందిస్తే బాగుంటుందిరా? అదేదో మనం డబ్బులు కలెక్ట్ చేసి ఊళ్ళో డొనేషన్లు తెచ్చి దాంతో కొనుక్కుని ఇవ్వడం కాదు నాన్న, మనది అంటూ మనం ఏదన్నా ఒకటి తగ్గించుకుని మనం ఇతరులకు సహాయం చేస్తే బాగుంటుంది. డైరెక్ట్ గా నేను సీలింగ్ ఆన్ డిజైర్స్ మా స్వామి చెప్పారు అని చెప్పుకునే అవకాశం నాకు లేదు, ప్రభుత్వ కళాశాల కాబట్టి. అనగానే మా పిల్లలు వెంటనే, మేడం చాలా బాగుంది మేడం, తప్పకుండా చేద్దామన్నారు. సరే వెంటనే చెప్పాను నాన్న, మనం ఎవ్రీ వెన్స్డే మనం ఒక ఉప్పెడు బియ్యము మనం ప్రతి వాళ్ళు మీరు కలెక్ట్ చేసుకుని తీసుకునండి. నేను ప్రిన్సిపల్ రూమ్ ముందు అన్ని బ్లాక్స్ ముందు డబ్బాలు పెడతాను, దాంట్లో వేద్దాము. మంత్ ఎండింగ్కి కలెక్ట్ అయినటువంటి రైస్ తీసుకెళ్లి మనం ఆర్ఫనేజెస్ లో ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో ఇద్దాము అన్నాను. పిల్లలకి చాలా నచ్చింది అది. వాళ్ళు పేరు కూడా మీరే పెట్టండి అన్నాను, వాళ్ళకే ఆప్షన్ ఇచ్చాను. ఏదేదో రకరకాలు చెప్పారు, గుప్పెడు బియ్యం అన్నారు, అదన్నారు ఇదన్నారు. నాకు వెంటనే స్వామికి దండం పెట్టుకుని, మాకు సత్యసాయి సంస్థలో మనకి అమృత కలశం అనేటువంటి ఒక గొప్ప ఇది ఉంది స్వామి, ఆ అమృత కలశం అనే ఇది వాళ్ళకి తినే వాళ్ళకి ఇది అమృతంలాగా శక్తినివ్వాలి స్వామి, అందుకని నేను అమృత కలశం అని పెట్టుకుంటాను అనగానే మా పిల్లలు ఎంత ఆనందపడ్డారు, మేడం ఎంత బాగుందో ఈ పేరు అన్నారు. వెంటనే స్టిక్కరింగ్ చేసేసి అన్ని బాక్సుల మీద అమృత కలశం అని పెట్టాము. ప్రతి బుధవారం వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ బాక్సుల్లో, లంచ్ బాక్స్ లో లేకపోతే క్యారీ బ్యాగ్ లో వాళ్ళకు ఉన్న వాటిల్లో, అంటే ప్రతిరోజు వాళ్ళు ఆహారం తినే ముందు వాళ్ళ ఇంట్లో ఇంటిల్లిపాది అందరూ తినే దాంట్లో నుంచి ఒక గుప్పెడు బియ్యం తీసి పక్కన పెడుతున్నారు. వాళ్ళు పెట్టి బుధవారం నాడు కాలేజీకి వచ్చే టైంకి అవి కలెక్ట్ చేసుకుని తీసుకొచ్చి అక్కడ ఆ డ్రమ్ లో వేయడం. నాకు హాస్టల్ ఉంది, కాలేజీకి అటాచ్ హాస్టల్, 700 మంది పిల్లలు ఉంటారు ఆ హాస్టల్. వాళ్ళు పేచి పెట్టారు, మేడం మేము హాస్టల్లో ఉంటాము, మాకు వాళ్ళు ఏదో వండి పెడతారు, మాకు అవకాశం లేదని. నాన్న మీకు నేను ఇస్తాను, ఒక 10 కిలోల బియ్యం మీకు కొని అక్కడ పెడతాను, మర్చిపోకుండా ప్రతి బుధవారం మీరు తీసుకొచ్చి దాంట్లో వేయండి అన్నాను. వాళ్ళు సంతోషపడ్డారు. సో 2500 మంది పిల్లలు, ముందు పిల్లలతో స్టార్ట్ అయింది ఈ వర్క్. మొదట్లో స్టాఫ్ అంతా కూడా ఏంటి, ఏం పని లేదు మేడంకి, అన్ని ఇలాంటివి పెడుతున్నారు అనుకున్నారు వాళ్ళు. తర్వాత వాళ్ళకి అర్థమైంది. పిల్లలు, కొంతమంది స్టూడెంట్స్ చెప్పేవాడు, మేడం బుధవారం నేను మర్చిపోయి వాకిట్లోకి వచ్చిన తర్వాత మా అమ్మ క్యాకేసి వెనక్కి పిలిచి ఇవాళ బుధవారం అమృత కలశానికి బియ్యం తీసుకెళ్లవా అంటే, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, వీళ్ళు మోటివేట్ అవ్వడమే కాకుండా ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా మోటివేట్ అయ్యారు. సో మనం తినే దాంట్లో నుంచి మనం కొద్దిగా రోజు కొద్ది స్వామి చెప్పింది నారాయణ సేవకి మనం చేసే పని అదే, రోజు ఎంత బియ్యం మనం వండుకునేమిటి స్వామి పక్కన పెట్టమంటున్నారు, దాన్నే మనం నెలాఖరికో ఎప్పుడో కలిపి అందరికి నారాయణుడికి పంచుతున్నాం మనం పెడుతున్నాం. అలాగే ఈ పిల్లలు కూడా చక్కగా కలెక్ట్ చేసుకొచ్చి అందులో వేయడము, డబ్బాలంతా నిండిన తర్వాత స్లోగా నాకు ఫస్ట్ పిల్లలతో పాటుగా మోటివేట్ అయిన వాళ్ళు నాన్ టీచింగ్ స్టాఫ్. వాళ్ల జీతాలు వాళ్ల స్థాయిని కూడా వాళ్ళు చూసుకోకుండా ప్రతి బుధవారం పిల్లలతో పాటు పోటీగా వాళ్ళు కూడా క్యారీ బ్యాగుల్లో చిన్న చిన్న బీటులో బాక్సుల్లో తెచ్చి, మేడం ఇవాళ అమ్మగారు ఇవాళ బుధవారం కదమ్మా, డబ్బా వాకిట్లో పెట్టాలి కదమ్మా, నేను ముందు బియ్యం తెచ్చానమ్మా అని ఆ చెప్పులు విప్పి మరి ఆ డబ్బా వాకిట్లో పెట్టి టేబుల్ మీద బియ్యం దాంట్లో వేసి, అంత నాకు అసలు ఊహించనంతటువంటి సపోర్ట్ వచ్చింది దానికి. చాలా బాగుంది స్వామి అనుకున్నాను. ఈ వార్త మొత్తానికి ఎట్లా వెళ్ళిందో తెలీదు, మీడియాకి ప్రెస్ కూడా వెళ్ళింది. ఒకరోజు మీడియా వాళ్ళు, ఈనాడు, ఈటీవీ వాళ్ళు వచ్చారు, మంచి ప్రాక్టీస్ ఒకటి జరుగుతోందని తెలిసింది మేడం, మేము ఇది కవరేజ్ చేయాలి మొత్తం గ్లోబల్గా. నేను చెప్పాను పబ్లిసిటీ కోసము లేకపోతే గ్లోబల్ కవరేజ్ కోసం మా పిల్లలు ఈ పని చేయట్లేదండి, వాళ్లకి ఒక సామాజిక బాధ్యత అనేటువంటిది ఒక మంచి అలవాటు చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేశాను. వాళ్ళు చాలా సంతోషంగా చేస్తున్నారు పిల్లలు, ఇందులో ఫోర్స్ లేదు. ఇవాళ మర్చిపోయాం కాబట్టి ఈ వారం వచ్చే బుధవారం తీసుకొచ్చి వేస్తాము అలాంటి కండిషన్లు కూడా ఏం పెట్టలేదు నేను. మర్చిపోతే మర్చిపోయాం, ఈ రోజున వాళ్ళు సిన్సియర్ గా దండం పెట్టుకోవాలి తప్ప, ఈ మర్చిపోయాం కదా వచ్చే బుధవారం ఈ వారం ఆ వారం తీసుకొచ్చి వేద్దాం అనుకునేటువంటి ఆలోచన కూడా లేకుండా తయారు చేశాము అని అంటే, వాళ్ళు మేము కవర్ చేస్తామని బుధవారం మార్నింగే వాళ్ళు కూడా 8:30 కల్లా క్యాంపస్ లోకి మొత్తం అంతా ఎక్విప్మెంట్ అంతా తీసుకుని వచ్చి గేట్ దగ్గర నుంచి పిల్లలు వస్తున్న లైన్ లో వచ్చేటప్పుడు లోపలికి వాళ్ళు అక్కడి నుంచి కవర్ చేసుకుంటూ వచ్చి ఆ డ్రమ్ దగ్గర అంతా పోయడము, తర్వాత వాళ్ళు మొత్తం కలెక్ట్ చేసేది అంతా చేసేది. నేను చెప్పాను ఇవన్నీ కన్నా మేము ఇంటర్వ్యూస్ తీసుకుంటామండి స్టాఫ్ తోటి వాళ్ళతో. స్టాఫ్ తో అవసరం లేదండి, పిల్లల స్పందన అడగండి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో వాళ్ళని అడగండి. మీరు ఇప్పుడే వచ్చారు, మేమే వాళ్ళని ట్రైన్ చేయలేదు, మీరు వాళ్ళని అడగండి నిజాయితీగా వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో మీకు చెప్తారు అని. ఇంకా వాళ్ళ పిల్లలు చాలా మంది పిల్లలతో వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యారు, అవన్నీ రికార్డ్ చేసుకున్నారు. పిల్లలైతే ఎంత అద్భుతంగా చెప్పారంటే, వాళ్ళు కొంతమంది చాలా ఎమోషనల్ అయిపోయారు, ప్రతి నెల నెలాఖరికి కలెక్ట్ అయిన రైస్ ని బ్యాగ్స్ లో కట్టిన తర్వాత విత్ సపోర్ట్ ఆఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ సపోర్ట్ తోటి స్టూడెంట్ యూనియన్ లీడర్స్ ఈ రిప్రజెంటేటివ్స్ అందరు కలిసి ఒక్కొక్క మంత్ ఒక్కొక్క బ్యాచ్ కి పెట్టేదాన్ని. వాళ్ళు లోకల్ గా ఉన్నటువంటి ఆర్ఫనేజెస్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ లిస్ట్ తయారు చేసి పెట్టుకుని ఒక్కొక్క నెల ఒక్కొక్క ఆర్ఫనేజ్ కి ఓల్డ్ దానికి దగ్గరలో ఉన్నటువంటి ఓల్డ్ ఏజ్ హోమ్ కి వీళ్ళు వెళ్లి స్వయంగా వాళ్ళకి ఇచ్చి ఒక 2-3 అవర్స్ అక్కడ వాళ్లతో స్పెండ్ చేసి వాళ్ళ దగ్గర రిసీవ్డ్ అని చెప్పి రాయించుకుని అలాగే ఫొటోస్ తీసుకుని వచ్చేవాళ్ళు. ఆ 2-3 గంటలు ఆ పిల్లలతో గడిపింది, ఆ వృద్ధులతో గడిపిన ఆ సమయాన్ని వాళ్ళు ఎంత అమూల్యమైనటువంటి ఇది మేడం మాకు ఈ సమయం మాత్రం. ఎంత బాధలు ఉన్నాయి మేడం బయట, వాళ్ళకి అసలు పాపం ఫుడ్ ఉండదట మేడం, రైస్ సరిగ్గా ఉండదట మేడం, అదిట మేడం ఇదిట మేడం అని వాళ్ళు వచ్చే అసలు కొంతమంది అయితే ఆడపిల్లలు ఏడ్చేస్తూ చెప్పేవాళ్ళు, కొంతమంది ఏమో మేడం ఇంకా మనం చేయాలి మేడం అంటూ ఉండేవాడు. స్టాఫ్ కొంతమంది నూనె ప్యాకెట్లని ఇంకేదో కందిపప్పు అని ఇట్లా కిలోలు కిలోలు తెచ్చి పెడితే నేను అవన్నీ పక్కన పెట్టించేదాన్ని. ఇది పిల్లలు మనస్ఫూర్తిగా వాళ్ల దాంట్లో సేవ్ చేసుకుని తీసుకొచ్చి ఇస్తున్నది. నేను ఉద్యోగం చేసుకుంటున్నా కాబట్టి 10 కిలోలు ఇవ్వచ్చు, నేను 20 కిలోలు ఇవ్వచ్చు, అది ఒక డొనేషన్ కిందే వస్తుంది తప్ప ప్రేమపూర్వకంగా వీళ్ళు ఇచ్చినది ఇది నాకు ఎందుకో చాలా విభిన్నంగా అనిపించింది. వాళ్ళు ఇంటర్వ్యూ చేసే పిల్లలు అన్నిటికన్నా నాకు చాలా ఆనందపరిచిన విషయం ఏమిటంటే, మేము రేపు ఉద్యోగాలు వచ్చి జీవితంలో మేము స్థిరపడిన తర్వాత వీల్ కంటిన్యూ దిస్ ప్రాక్టీస్, మా జీవితంలో మేము ఇది కంటిన్యూ చేస్తాము, మేము ఎలాగైతే అవస్థలు పడి ఇబ్బందులు పడి హాస్టల్లో తిని లేకపోతే ఇంకేదో స్కాలర్షిప్ డబ్బులతో బతికి ఇంత మంచి ప్రాక్టీస్ మాకు అలవాటైంది, మేము చేస్తున్నాము, దీన్ని మేము భవిష్యత్తులో కంటిన్యూ చేసి ఇలాగే ఇంకా 10 మందికి మా ద్వారా ఇంకొక 10 మందికి ఆహారం అయితేనేమి అవసరానికి ఇంకేదైనా సరే సహాయం చేయడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పి పిల్లలందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు వాళ్ల భాషలో వాళ్ళు వాళ్ళ భావాలను వ్యక్తపరచడం జరిగింది. కాబట్టి ఒక మంచి అలవాటు అనేటువంటిది అది కాలేజీకి ఒక రికార్డ్ అయింది, ప్లస్ పాయింట్ అయింది, అది వేరే విషయం, మొత్తం గ్లోబల్ గా వెళ్ళిపోయింది. అది వన్స్ ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ వీల్ కంటిన్యూ దిస్ ప్రాక్టీస్, మా జీవితంలో మేము ఇది కంటిన్యూ చేస్తాము, మేము ఎలాగైతే అవస్థలు పడి ఇబ్బందులు పడి హాస్టల్లో తిని లేకపోతే ఇంకేదో స్కాలర్షిప్ డబ్బులతో

0: మొత్తం గ్లోబల్ గా వెళ్లిపోయింది. వన్స్ ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ కాలేజెస్ లో కూడా వాళ్ళు గుప్పిడి బియ్యం అని చెప్పేసి ప్రతి వాళ్ళు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అంటే మనం లోపం మనలోనే ఉంది, పిల్లల్ని మోటివేట్ చేయాలి, మంచిది చెప్పాలి. స్వామి ఎలాగైతే మనకి నెమ్మదిగా ప్రేమగా ఒక మంచి విషయాన్ని చెప్పి అలవాటు చేసుకోమని చెప్తారు, అది ఇనీషియల్ గా పికప్స్ వచ్చాయి నాకు కూడాను, కానీ ఎంత సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అయిందంటే అది. పిల్లలు ఇవాళకి కూడా మర్చిపోకుండా, మేడం మేము ఇంకా రైస్ కలెక్ట్ చేస్తున్నాం మేడం, మేము అక్కడికి వెళ్తే ఇస్తున్నాం మేడం, ఇక్కడికి వెళ్ళి ఇస్తున్నాం మేడం, అలాగే వాళ్ళు ఇంకా డబ్బులు దాచిపెట్టుకుని, వాళ్ళు స్కాలర్షిప్ డబ్బులు వస్తే వాళ్ళకి రకరకాలు ఏవో కొనుక్కునే వాళ్ళు కూడా డబ్బులు దాచిపెట్టుకుని ఇంకా ఎవరికైనా సహాయం చేయాలని. ఒకరోజు ఆల్ ఆఫీస్ అడిగిన నా దగ్గరికి వచ్చి, మేడం ఈ రోజు నైట్ 11:30 మీరు కాలేజీకి రాగలరా అని అడిగారు హాస్టల్ పిల్లలు అందరు. నేను నైట్ 11:30 రావడం అన్న, ఒకరోజు నేను 10:30 దాకా ఖాళీలోనే ఉంటాను. అంటే కాదు మేడం, ఇవాళ ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం మేడం. 11:30 ప్రోగ్రామ్ ఏంటన్నానంటే, ఇప్పుడు చెప్పం మేడం, సీక్రెట్ మేడం, సస్పెన్స్ మేడం అంటూ నన్ను ఇచ్చేసారు. చాలా స్వతంత్రంగా ఉండేవాళ్ళు పిల్లలు. సరే, ఆ రోజు నాకు ఎలా కాలేజీలో 10:30 అయింది. సరే నేను ఇక్కడే ఉంటాను నాన్న 1 అవర్ అని చెప్పి 11:30 దాకా ఉన్నాను. తీరా 11:30 ఇంకొక మ్యాథ్స్ లో ఇంకొక మేడం ఉన్నారు, కళ్యాణి నా మేడం, ఇంకొక ఇద్దరు మేడమ్స్ లైక్ మైండెడ్ వాళ్ళు ఉంటారు మనకి ప్రతి చోట, అందరు వచ్చారు. ఇంత చేసింది ఏంటంటే, ఈ పిల్లలు దాచిపెట్టుకున్న డబ్బులతోటి వాళ్ళు దాదాపు ఒక 109 or 110 బ్లాంకెట్స్ కొన్నారు. ఆ బ్లాంకెట్స్ తీసుకువెళ్లి పేవ్మెంట్స్ మీద పడుకున్న వాళ్ళకి, వాళ్ళు నిద్రపోతున్నప్పుడు సైలెంట్ గా కప్పేసి రావాలి. నో పబ్లిసిటీ, నో ఫోటోస్, నథింగ్. వాళ్ళ కండిషన్ అది. నిజంగా నేనైతే స్వామికి వేల వేల కృతజ్ఞతలు చెప్పిన. అంటే మనం కేవలం ఉపన్యాసాలతో నాన్న ఇలా చేయండి అలా ఉండండి అని మాట మాత్రమే చెప్పాను నేను. నాకు ప్రత్యక్షంగా వాళ్ళు అది ఆచరణలో పెట్టి చూపించారు. ఆ రాత్రి 11:30 నా కారులో ఒక 3 పిల్లలు, నాది చిన్న కారు కాబట్టి నా కారులో ఒక 3 పిల్లలు, కళ్యాణి వాళ్ళ కారులో ఒక 4 అట్లా వెళ్లి శంకరులా సెంటర్ ఓవర్ బ్రిడ్జ్ మీద పేవ్మెంట్స్ మీద పడుకున్న వాళ్ళందరికీ జనవరి టైంలో అనమాట, ఇది మంచి చలి, ప్రతి వాళ్ళకి ఒకటి దుప్పటి కప్పడం, ఫోటో కూడా తీయలేదు మా పిల్లలు. వద్దు మేడం ఫోటోస్, వద్దు మేడం. అంటే ఎంత మెచ్యూరిటీ వాళ్ళ మనసులో వచ్చింది అనేది నాకు ఈ అమృత కలశం స్టార్ట్ చేసిన తర్వాత జరిగిన ఫస్ట్ ఇన్సిడెంట్ ఇది నాకు. సో వాళ్ళంతరూ వాళ్ళు మోటివేట్ అయ్యి ఇలా చేద్దాం మేడం మనం, ఇలా చేస్తే బాగుంటుంది అని వాళ్ళ డబ్బులతో వాళ్ళు 109 దుప్పట్లు కొనడం అంటే ఏదో మామూలు నాసిరకం దుప్పట్లు కాదు, అవి చాలా స్ట్రాంగ్ గా ఉండి చలికి ఆగేటువంటి. చివరికి ఒక్క చోట మాత్రం నిన్న నాన్న, రికార్డు మీకు అక్కర్లేదురా, నా పిల్లలు చేసిన ఇది నేను చూపించుకోవాలి, నాకు ఒక్క ఫోటో ఉండాలిరా అన్నారు. మేడం వద్దు మేడం వద్దు అంటూనే ఫోటో తీయించారు, కానీ అది అంత బ్లాక్ గా వచ్చింది తప్ప ఫోటో. అంటే ఇదేదో పబ్లిసిటీ కోసం వాళ్ళు చేయలేదు, వాళ్ళు ప్రాణం పెట్టి చేశారు. ఇది మనం చెప్పినటువంటి దాన్ని ఆచరణలో చూపించారనేటువంటిది నాకు చాలా చక్కటి పాఠంలాగా అనిపించింది. అది అందుకే స్వామి అంటారు, కోరికల్ని మనం అదుపు చేసుకోగలిగితే తద్వారా మనం సమాజంలో ఎంతో మందికి ఎన్నో చేయగలుగుతాం. మనం ఎన్నో రకాలు సామంటారు పొదుపు అనేటువంటిది, ఆ కోరికలపై పొదుపు ఉండాలి, కోరికల విషయంలో పొదుపు ఉండాలి, ధనం విషయంలో పొదుపు ఉండాలి, కాలం విషయంలో పొదుపు ఉండాలి, అన్ని విషయాల్లో కూడా అదుపు అనేటువంటిది ఉంటేనే, ఆ కోరికలపైన అదుపు అనేది ఉంటేనే జీవితం అనేటువంటి ప్రయాణం చాలా సాఫీగా అయిపోతుంది. ఎలాంటి గొడవలు గాని ఎలాంటి ఇబ్బందులు గాని మనకి జీవితంలో ఎదురవ్వని స్వామి చెప్తారు కాబట్టి ఇవి నాకు చాలా అద్భుతమైనటువంటి, నా పర్సనల్ లైఫ్ లో నేను చాలా అద్భుతంగా ఫేస్ చేసినటువంటి ఇన్సిడెంట్స్ ఈ మూడు కూడా. సాయిరామ్,
1: కోరికలను అధిగమించడం అనేదానికి మొదటి మెట్టు కోరికలను అదుపులో ఉంచుకోవటం అని, మనకి ఉన్న దాంట్లో ఇతరులతో పంచుకోవటం అనే సేవ ఎంత సులభంగా చేయొచ్చు, అందులో వచ్చే తృప్తి ఎంత ఉన్నతంగా ఉంటుంది అనే విషయాలను గురించి శశిబాలగారి ద్వారా ఇప్పుడు తెలుసుకున్నాం కదా. జీవితమంతా బ్యాలెన్స్ మీదే ఆధారపడి ఉంటుంది అంటారు స్వామి. నడవడానికి, కూర్చోటానికి, సైకిల్ తొక్కడానికి, కార్ డ్రైవ్ చేయడానికి, అంతెందుకు చివరికి ఆలోచించటానికి కూడా బ్యాలెన్స్ అనేది ఎంతో అవసరం. లైఫ్ అంటే బ్యాలెన్స్. జీవితమంతా స్వార్థంలోనే గడిచిపోతే ఆ లైఫ్ లో బ్యాలెన్స్ ఉండదు. స్వార్థం, స్వప్రయోజనం దూరం చేసుకున్నప్పుడే మన సమాజం, దేశం, ప్రపంచం బాగుపడతాయి. కోరికలు ఎప్పుడూ స్వార్థంతో నిండి ఉన్నవే అయి ఉండకూడదు. అటువంటి కోరికల మీద అదుపు పెట్టడం మన బాధ్యత. న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వ మానుషు అన్నారు. లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్, మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్ అని స్వామి ఎన్నోసార్లు చెప్పడం మనందరం విన్నాం కదా.

0: ఆశలను అమితంగా పెంచుకుంటూ పోయేవాడు కడుబీదవాడు. తృప్తి ఉన్నవాడే నిజమైన ధనవంతుడు. ఈ విషయాన్ని మనం ప్రతినిత్యం జ్ఞాపకం చేసుకుంటూ స్వామికి నచ్చే మార్గంలో సీలింగ్ ఆన్ డిజైర్స్ ను ఆచరించటానికి కావలసిన శక్తియుక్తులని మనందరికీ ప్రసాదించమని మన స్వామిని ప్రార్థిస్తూ అందరికీ సాయిరాం.
1: ముఖాముఖి నాటిక రచన పివి చెల్ల. ఇందులో పాల్గొన్నవారు ప్రభల సత్యమూర్తి, రాహుల్ సాగర్. ముఖాముఖి నాటిక.
2: సాయిరాం, నిత్యానందం హియర్.
3: నమస్కారం సార్, నా పేరు ఆత్మారాం.
2: చెప్పండి సాయిరాం.
3: సాయిరాం కాదు సార్, ఆత్మారాం.
2: సాయిరాం ఆత్మారాం గారు?
3: సాయిరాం ఆత్మారామాన్ని కాదండి, ఉత్త ఆత్మారామాన్ని.
2: చూడండి ఆత్మారాం గారు, నేను శ్రీ సత్యసాయి బాబా వారి భక్తుణ్ణి. ప్రతి వారిని సాయిబాబా వారి ప్రతిరూపాలుగా భావించటం, ప్రతి వారిని సాయిరాం అని సంబోధించటం నాకు అలవాటు. ఆ విధంగా సాయిరాం అన్న నామాన్ని నిరంతరం స్మరించుకుంటూ ఉంటాను. ఇంతకీ విషయం ఏమిటో చెప్పండి ఆత్మారాం గారు.
3: చాలా సంతోషం సార్, నేను విశ్వం టీవీ నుంచి మాట్లాడుతున్నాను. ముందుగా మీకు ఒక విన్నపం.
2: చెప్పండి సాయిరాం.
3: అదే సార్, మేము అన్ని రకాల ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం, అందువల్ల ఏ దేవుడి పేరుతోనో గురువు పేరుతోనో ఇంటరాక్ట్ అవ్వం, నమస్కారం అంటూ ఉంటాం, ఏమీ అనుకోకండి.
2: ఇందులో అనుకోవడానికి ఏముంది, నమస్కారం చక్కని సంస్కారానికి ప్రతీక. ఈ మధ్య ఎవరైనా కనిపించగానే కావలించుకోవటాలు ఎక్కువైపోయాయి గాని అసలు మన అలవాటు నమస్కారమే. ఈ కరోనా పుణ్యమా అని నమస్కార సంస్కారం పునరుద్ధరించబడటం సంతోషంగా ఉంది. అవును సాయిరాం, ఇంతకు మీరు ఎందుకు కాల్ చేశారో చెప్పలేదు.
3: మరేం లేదు సార్, నేను విశ్వం టీవీ నుంచి మాట్లాడుతున్నానని చెప్పాను కదా, ప్రపంచమంతా ఈ కరోనా ప్రభావంతో అతలాకుతలం అవుతుంటే మీ హితం కాలనీ మాత్రం అందుకు భిన్నంగా కరోనా ఫ్రీ కాలనీగా వినుతుకెక్కింది. అందువల్ల మా విశ్వం టీవీ పక్షాన మీతో ఆన్లైన్ లో ముఖాముఖి నిర్వహింప తలపెట్టాం, దానికి మీ అనుమతి కోసం కాల్ చేశాను సార్.
2: మంచి విషయాలు నలుగురితో పంచుకోవడం నాకు సంతోషమే.
3: మరి టైం ఎప్పుడు ఫిక్స్ చేయమంటారు?
2: మీ ఇష్టం, మీ టైం ను బట్టి నా ప్రోగ్రామ్ సజెస్ట్ చేసుకుంటానులేండి.
3: థ్యాంక్ యూ సార్. విశ్వం టీవీ వీక్షకులందరికీ ఈనాటి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా గురించి అందరికీ తెలిసిందే. అయితే ఆ భయానక వాతావరణానికి అతీతంగా ఉన్నారు హితం కాలనీ వాసులు. వారు లోగడ అనేక సందర్భాలలో రోల్ మోడల్ కాలనీగా అవార్డ్స్ పొందారు. ఈ కోవిడ్ సందర్భంలో కూడా తమ ప్రత్యేక ఐడెంటిటీ నిలబెట్టుకుంటున్నారు హితం కాలనీ వారు. ఆ విజయ రహస్యమేమిటో నలుగురికి తెలిస్తే అది అందరికీ ఉపయుక్తంగానూ ఉత్తేజపరిచేదిగాను ఉంటుందన్న భావంతో హితం కాలనీ సెక్రటరీ గారైన నిత్యానందం గారితో ముఖాముఖి ఆన్లైన్ ప్రోగ్రాం ఏర్పాటు చేశాం. శ్రీ నిత్యానందం గారు శ్రీ సత్యసాయిబాబా వారి భక్తులు కావటం మరొక ముఖ్య విశేషం. ఇప్పుడు శ్రీ నిత్యానందం గారిని విశ్వం టీవీ అఖండ ప్రేక్షక సామ్రాజ్యానికి సాదర స్వాగతం పలుకుతున్నాం.
2: చాలా సంతోషం.
3: నిత్యానందం గారు, మీ కాలనీకి హితం కాలనీ అని పేరు పెట్టడంలో ఏమన్నా అంతరార్థం ఉన్నదా?
2: మనం ఏదన్నా పెద్ద కార్యక్రమం నిర్వహించినా, పూజాది కార్యాలు చేసినా చివరిలో సర్వేజన సుఖినో భవంతు అని చెప్పుకుంటాం. అంటే అందరూ సుఖంగా ఉండాలని సరువుల హితం కోరుతున్నామన్నమాట. అలాగే భగవాన్ బాబావారు కూడా అష్టాదశ పురాణాల సారాంశం పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అంటారు. అందువల్ల కాలనీ వాసులంతా ఎటువంటి అరమరికలు లేకుండా సన్నిహితంగా మెలుగుతూ ఒకరి హితాన్ని ఒకరు కోరుకోవాలన్నదే ముఖ్య ఉద్దేశ్యం.
3: చాలా బాగుందండి, మీరు అష్టాదశ పురాణాల సారాంశం పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అని బాబావారు చెప్పారన్నారు. ఆ ఒక్క పాయింట్ జనజీవనాన్ని తీర్చిదిద్దుతుందంటారా?
2: ఒక్క పాయింట్ అని తేలిగ్గా అంటున్నారు గాని ఆచరించి చూడండి, పరుల పట్ల జాగ్రత్తగా మసలుకోవటం ఎంత కష్టమో అర్థమవుతుంది. పక్కవాడికి అవసరం అయినప్పుడు మనం శక్తికి తగ్గట్లుగా సాయం చేయడం ఎంతో అవసరం. ఒక్కొక్కప్పుడు మన సుఖాలను సంపదను గురించి కూడా ఆలోచించకుండా వారి అవసరాన్ని తీర్చాల్సి ఉంటుంది. దానినే స్వామి పంచుకో పెంచుకో అంటారు.
3: మీ అవగాహన చాలా విశ్లేషణాత్మకంగా ఉంది. మీరు కాలనీ వాసుల్లో ఉన్న అవగాహన, ఐకమత్య వాతావరణం గురించి ప్రస్తావించారు కదా, మీ కాలనీ వాసులంతా శ్రీ సత్యసాయిబాబా వారి భక్తులేనా?
2: మా కాలనీ ఒక మినీ వరల్డ్ లాంటిది. అన్ని జాతుల వారు, అన్ని మతాల వారు, విదేశాల వారు కూడా ఉన్నారు. ప్రశాంతిలనే ప్రాంగణంలో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన భక్త జనావళి తమ వ్యక్తిగత ఐడెంటిటీని మరచి అక్కడి వాతావరణంతో ఎలా మమేకం అవుతున్నారో పరిశీలిస్తే నేను పులకరిస్తుంది. భగవదాకర్షణ ఇంత అద్వితీయంగా, ఘనంగా ఉంటుందా అన్న భావం విశ్వ చైతన్యానికి ప్రతీకగా ఒక అందమైన రంగురంగుల ప్రపంచం కళ్ల ముందు కదలాడుతుంది.
3: నిత్యానందం గారు, మీరు చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని అంతగా ప్రభావితం చేసిన విషయం ఏమిటండి?
2: మీలో చాలా మందికి పుట్టపర్తి గురించి అంతగా తెలిసి ఉండకపోవచ్చు. 1950లో ప్రశాంతి నిలయం నిర్మాణం జరిగిన తర్వాతే కొద్దిగా ఆధునిక వస్తువులు సమకూర్చుకోవటం జరిగింది. అంతకు ముందు స్నానపానాలకు, కాలకృత్యాలకు చిత్రావతి నది దాని పరివాహక ప్రాంతమే ఆధారం.
3: సార్, మన చర్చ పక్కదారి పడుతుందేమో.
2: సక్రమంగానే నడుస్తోంది. ఇప్పుడే అసలు పాయింట్కి వస్తున్నాం. అటువంటి ఎటువంటి వస్తువులు లేని ఆ కుగ్రామానికి అనేక మంది విదేశీయులు రాసాగారు. వారంతా భౌతిక సుఖాలకు, అధునాతన సౌకర్యాలకు బానిసలైన వారు. అవన్నీ వదిలి పుట్టపర్తి వాతావరణానికి, వస్తులకు సర్దుకుని ఎంతో ఆనందంగా ప్రతి క్షణం భగవద్ దర్శనానికి మురిసిపోతూ నెలల తరబడి ఉండిపోయేవారు. పాములు, మండ్రగబ్బలు యథేచ్ఛగా సంచరించే ఆ ప్రదేశంలో వారు తెచ్చుకున్న బెడ్డింగ్ పరుచుకుని ఆరు బయట చెట్ల క్రింద హాయిగా పడుకునేవారు.
3: సార్, ఒక్క మాట,
2: ఒక క్షణం ఆగండి. ఆ రోజుల్లో పుట్టపర్తి వెళ్లిన వారు, ముఖ్యంగా ఫారినర్స్, వాళ్ల వాళ్ల కోరికలపై ఎంతటి అదుపు సాధించారో, భౌతిక సుఖాలను ఎలా తృణప్రాయంగా పరిత్యజించారో ఆలోచించాలి. దైవాకర్షణ, దైవాశీర్వం ముందు ఈ అదుపులు, పరిత్యజించటాలు ఏపాటి. అందువల్లనే ఆ సాక్రిఫైసెస్ వల్లనే ఫారినర్స్ బాబావారికి ఫార్ నియరర్స్ అయ్యారు. అటువంటి అద్భుత సంఘటనలతో కూడిన ఆ దివ్యధామం ప్రశాంతి నిలయాన్ని ఆదర్శంగా తీసుకుని మినీ వరల్డ్ గా మా హితం కారణీని తీర్చిదిద్దారు.
3: పుట్టపర్తి వచ్చేవారంతా బాబావారి దివ్యత్వాన్ని తెలుసుకుని వచ్చినవారు. అక్కడ బాబావారు పెద్ద మ్యాగ్నెట్, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. మరి మీ కాలనీలో
2: మా హితంలోని వారు బాబావారి భక్తులు కాకపోవచ్చు గాని వారి బోధనల పట్ల ఆకర్షితులైన వారే, ప్రత్యేకంగా ఒక బోధ పట్ల బాగా ఆకర్షితులైన వారు.
3: ఏమిటి సార్ అంత ప్రభావితం చేసిన ఆ బోధ?
2: చెబుతాను. జన్మచేతనరులు పరిశుద్ధ హృదయులే, పాడు చేయుచుండే పరిసరములు, అంతరాత్మబోధను ఆలకించుడు మీరు, సమత మమత మనుజ హక్కుగా అదే.
3: ఎంత బాగుందండి బాబావారి పద్యం. ఆదర్శవంతంగానూ, ఆచరణీయంగానూ ఉన్నది. ఈ మెసేజ్ ని బేస్ చేసుకుని అందరూ హితంగా, సన్నిహితంగా ఉంటూ ఉండటం చాలా అభినందనీయం. సార్, మీరు కోవిడ్ గురించి తీసుకున్న జాగ్రత్త గురించి తెలుసుకోవాలని వీక్షకులందరూ ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.
2: చెప్తాను. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు శ్రీ సత్యసాయి సేవా సంస్థ సభ్యులకు 9 అంశాలతో కూడిన ప్రవర్తనా నియమావళి ప్రసాదించారు. అందులో ప్రతి అంశము మానవోన్నతికి ఉపయోగపడే మచ్చుతులకే. అయితే అందులో సీలింగ్ ఆన్ డిజైర్స్ అన్న అంశం నన్ను బాగా ఆకర్షించింది. మా కాలనీ వాసులకు మేము సూచించే తారక మంత్రం అతి సర్వత్రా వర్జయేత్.
3: అంటే
2: పరిస్థితులు ఎటువంటివైనా సర్వకాల సర్వావస్థలయందు అతిని వదిలేయాలి, అంటే అతిగా ప్రవర్తించకూడదన్నమాట.
3: ఇది కుదురుతుందంటారా అసలు?
2: ఎందుకు కుదరదు? నియంత్రించుకు తీరాలి. లేకపోతే కొందరిలో ఆరోగ్యపరంగానూ, కొందరిలో సామాజిక పరంగానూ ఎన్నో సమస్యలు వస్తాయి.
3: ఆరోగ్యపరంగా అంటే ఒప్పుకుంటాను సార్, మా చిన్నాన్నకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. స్వీట్స్ తిని తిని బాగా లావుగా, అంటే ఊబకాయం అంటారు చూడండి, అలా అయిపోయారు. డయాబెటిక్ అయ్యి రోజుకు 4 సార్లు ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తీసుకున్నా కంట్రోల్ కాక చివరికి కిడ్నీ ఫెయిల్ అయ్యి చిన్న వయసులోనే పోయారు. సార్, మరి సామాజిక పరంగాను సమస్యలు వస్తాయన్నారేమిటి?
2: చెప్తా. అమిత కోపం, మొండితనం, ఇతరుల గురించి ఎప్పుడూ చెడుగా మాట్లాడటం, అబద్దాలాడటం, అయినదానికి కానిదానికి కొట్లాటకు దిగటం, ఇలా ఎన్నెన్నో వాళ్ల వాళ్ల కుటుంబాల్లోనూ, చివరికి ఆఫీసుల్లోనూ కూడా ఎన్నో వివాదాలు మొదలవుతాయి. వాళ్లతో తలపడటమంటే కొరివితో తలగోకోవటం వంటి భావనతో వారిని దూరంగా ఉంచుతారు. ఇండైరెక్ట్ గా వాళ్ళని సంఘ బహిష్కరణ చేసినట్లే.
3: అబ్బో, ఈ అతిలో చాలా దరఖాస్తులున్నాయే.
2: అందుకనే బాబావారు అందరి క్షేమం కోరి మితిహాయి అతిహాని అంటారు.
3: ఆహా, చాలా బాగున్నాయిలేండి మీ బాబావారి స్లోగన్స్. అయితే మీరు అతి సర్వత్రా వర్జయత్ అన్న పాయింట్ మీద మీ కాలనీ వాసుల్ని తీర్చిదిద్దుతున్నారన్నమాట.
2: అది బేసిక్ పాయింట్. ఆ విషయాన్ని అలా చెప్పి వదిలేస్తే మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ లాగా అయిపోతుంది. అందుకని మూడు ఏరియాల మీద కాన్సన్ట్రేట్ చేశాం.
3: మూడా? ఏమిటండి అవి?
2: ఇవి బాబావారు చెప్పినవే. వీటిని అదుపులో పెట్టుకోకపోతే మనిషి మనుగడకే అత్యంత ప్రమాదకారిగా తయారవుతాయంటారు బాబావారు.
3: అత్యంత ప్రమాదకారులా? ఏమిటండి అవి?
4: ముఖ్యంగా గుండె జబ్బుకు కారణం ఏమిటి? అనేక మంది డాక్టర్స్ స్మోకింగ్లని, ఫ్యాట్ అని, ఆహారమని ఇన్ని ఎన్ని ఎన్ని రకములుగానో బోధిస్తూ ఉంటారు. కేవలము ఇది ఆహార విహారములతో కూడినటువంటిది. ఈ హ్యాబిట్స్ కూడాను సరైన మార్గంలో ఉంటుండాలి. మన దేహతత్వంలో ఉండేటువంటి యొక్క ఒక విధమైనటువంటి పుష్టిని లేక భావమును భాగమును కూడాను సమత్వంగా పోషిస్తూ రావాలి. మానవుడి యొక్క మనోవృత్తులు మరింత వేగముగా పరిగెత్తుతున్నాయి. ఈ విధమైనటువంటి తొందరపాటు వల్ల కొన్ని విధమైనటువంటి రోగములు కూడాను సంభవిస్తున్నాయి. కానీ కొన్ని కొన్ని కార్యములు విఫలం కావడం చేత మానవుడు మితిమీరినటువంటి యోచన చేస్తున్నాడు. కనుక ఈ యొక్క కారణాన్ని మనం చక్కగా విచారించినప్పుడు హరి వరి కరి.
2: హరి వరి కరి.
3: హరి వరి కరియా? భలే రిధమిక్ గా ఉన్నాయే.
2: రిధమికల్ గానే ఉంటాయి వినటానికి. ఆచరణలో జాగ్రత్త పడకపోతే డ్రమ్స్ మీద స్టిక్స్ ధరు వేసినట్లు వేస్తాయి, మనిషి కుదేలైపోతాడు.
3: సార్, ఈ ఉరుకుల పరుగుల జీవితం మొత్తం హరి హరినే కదండి. జాగ్రత్త పడటానికి ఎవరి చేతుల్లో మాత్రం ఏముంటుంది?
2: ఎందుకుండదు? విశ్లేషించుకుంటే తెలుస్తుంది. ఇది చెప్పండి, మీరు మీ ఆఫీస్ కు ఎలా వెళ్తారు? కారా మోటార్ బైకా?
3: మోటార్ బైక్ మీదే.
2: ఆఫీస్ కు వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది?
3: ఒక అరగంట పడుతుంది సార్.
2: మరి మీరు ఆఫీస్ కు వెళ్ళడానికి ఎంత ముందు బయలుదేరతారు?
3: అంటే ఓ అరగంట ముందు బయలుదేరుతాను.
2: మరి హరిని కొని తెచ్చుకున్నట్లేగా. ఏమాత్రం ట్రాఫిక్ జామ్ అయినా సిగ్నల్ పడ్డా లేట్ అయిపోతుందన్న హరిలో బైక్ స్పీడ్ పెంచేయటం, లేకపోతే ట్రాఫిక్ మధ్యలోంచి కట్స్ కొట్టుకుంటూ వెళ్లి యాక్సిడెంట్ చేయటం. అవును, ఎప్పుడన్నా మీకు యాక్సిడెంట్ అయిందా?
3: నాకు 3 సార్లు యాక్సిడెంట్ అయినాయి. ఒకసారి చేతికి ఫ్రాక్చర్ కూడా అయింది.
2: మీ పరంగా మీరు యాక్సిడెంట్ చేశారా?
3: అది 3 మార్లే. మైనర్ యాక్సిడెంట్స్ అవటం వల్ల అవతలి వాళ్ళ వెహికల్స్ కి అయిన డామేజ్ గాను కొద్దిగా డబ్బులు ఇచ్చి బయటపడ్డాను.
2: ఇటువంటి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అయిన తర్వాత కూడా మీ యాటిట్యూడ్ మార్చుకోకపోవడం ఎంత తప్పు ఆలోచించండి.
3: నిజమే గాని మార్గాంతరం ఏముంది చెప్పండి.
2: మీరెప్పుడు స్టార్ట్ ఎర్లీ రీచ్ సేఫ్లీ అన్న స్లోగన్ వినలేదా? రోడ్ల పక్క పెద్ద పెద్ద బోర్డులు పెట్టి హెచ్చరిస్తూ ఉంటారు కూడా. అయినా పద్ధతి మార్చుకోరు. అదే వేగం, అదే యాక్సిడెంట్స్, అవే మరణాలు. అందుకనే స్వామి స్టార్ట్ ఎర్లీ రీచ్ సేఫ్లీ అన్న పాయింట్ను తన ఉపన్యాసాలలో గట్టిగా నొక్కి వక్కాణిస్తూ ఉండేవారు.
3: అవును సార్, మరణాన్ని నేరోగా ఎస్కేప్ అయిన నేనే కాస్త ముందుగా బయలుదేరదాం అన్న ఆలోచనే చేయలేకపోయాను.
2: ఒక్క డ్రైవింగ్ అనే కాదు, ఉదాహరణకు విద్యార్థుల్నే తీసుకోండి. ఏడాదంతా చదువు పట్ల శ్రద్ధ పెట్టకుండా పరీక్షలు నెల రోజులకు వచ్చినప్పుడు చదవటం మొదలుపెట్టి టీలు తాగి రాత్రింబవళ్లు ఇంపార్టెంట్ పాయింట్స్ 10 బట్టి బట్టియటం, అట్లా ముక్కున పెట్టుకున్న విషయాలు పరీక్ష హాలులో గుర్తురాక హైరాణ పడిపోవటం, 10 నెలల్లో చక్కగా చదువుకోవాల్సిన విషయాలను 1 నెలలో అవపోసన పడదామంటే అవుతుందా? 99% తప్పటమే. ఒకవేళ పాస్ అయినా అత్యవసర మార్కులతో పాస్ అవటమేగా.
3: వాళ్ల భవిష్యత్తు గురించి పెద్దవాళ్లు ఎంత వరి అవుతూ ఉంటారో వాళ్లకు పట్టదు.
2: పెద్దవాళ్లు మాత్రం ఏమైనా తక్కువ తిన్నారా? అయినదాన్ని కానిదాన్ని తలకెక్కించుకుని ఒకటే వర్రి అవటంలో సిద్ధహస్తులు.
3: అవును సార్, పిల్లలు చదువు గురించి వర్రి, చదువు వంట పట్టని వాడి గురించి వర్రి అయితే కొంచెమైనా అర్థం ఉంది. బాగా చదివేవాడి గురించి మరో రకంగా వర్రి. ఆ పిల్లో పిల్లాడో అమెరికాలో సెటిల్ అవ్వాలని ఒకటే వరి. పక్కింటి వాళ్ల పిల్లాడు వెళ్లాడని, ఎదురింటి వాళ్ల పిల్ల వెళ్ళిందని, మనవాడు వెళ్ళకపోతే చాలా అవమానం అంటూ మరో వర్రి.
2: తీరా వెళ్లాడే అనుకోండి, కొత్త వర్రి ఒకటి మొదలవుతుంది. ఆ వెళ్లినవాడు తల్లిదండ్రులు గొడవ వదిలేసి ఇంకా గ్రీన్ కార్డు రాలేదు, సిటిజన్షిప్ రాలేదు అంటూ వాడి వరిలో వాడు పడిపోతాడు. ఇక్కడ పేరెంట్స్ ఏమో ఇన్ని అప్పులు చేసి అమెరికాకు పంపిస్తే పంపాల్సిన డబ్బు పంపటం లేదు, మా అప్పులు అప్పులుగానే ఉన్నాయని కనిపించిన వాడికల్లా చెప్పుకుని బాధపడుతూ ఉంటారు. ఈ కోవిడ్ పుణ్యమాని విదేశాలపై మోజు కాస్త తగ్గి వెనక్కి వచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి.
3: అది మళ్లీ కొత్త వర్రీకి కారణం అవుతుంది సార్. విదేశాలకు వెళ్లాడని గర్వపడుతుంటే గోడకు కొట్టిన బంతి తిరిగి అదే స్పీడ్తో వచ్చినట్లు తిరిగొచ్చేశాడని ఒకటే వర్రీ పడిపోవటం.
2: అవును, వర్రీ 1000 విధాలు, ఒకటి తప్పితే ఒకటి.
3: సార్, హరీ వర్రీ కంటే కర్రీ కాస్త బెటర్ అనిపిస్తుంది.
2: మీ అవగాహన తప్పు. ధనమూలం ఇదం జగత్ అన్నట్లు మనిషి సర్వరోగాలకు మూలం తినే తిండే. మనం తినే తిండిని బట్టి మనలో సాత్విక, తామసిక, రాజసిక గుణాలు అబ్బుతాయి.
3: అమ్మో, ఆహారం అంత ప్రభావం చూపుతుందా సార్?
2: చాలా ప్రభావం చూపుతుంది. అందుకనే మన పెద్దలు బ్రతకటానికి తినాలి కానీ తినడానికి బ్రతకూడదంటారు. రోడ్డు పక్క ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ వచ్చిన తర్వాత జీవచాపల్యం బాగా పెరిగిపోయింది. పరిసరాలు ఎలా ఉన్నాయన్నది కూడా పట్టించుకోకుండా నిలబడి ఎలా పడితే అలా లాగించేయడం పరిపాటైపోయింది.
3: కరోనా వచ్చిన తర్వాత ఆ అలవాట్లు ఎంత అనర్థదాయకాలో బాగా వెలుగులోకి వచ్చింది. ఆరోగ్యకరమైన వాతావరణంలో ఆరోగ్యకరమైన అలవాట్లతో బ్రతకాలనే తపన ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో మొదలైంది. నిత్యానందం గారు, మీరు గొప్ప హిప్నాటిస్ట్ సార్.
2: అదేమిటి సాయిరాం, ఉన్నట్లుండి ఆ నిర్ణయానికి వచ్చారు?
3: అవును సార్, అది నా హృదయంలో భావం. ఎందుకంటే మన ముఖాముఖి మొదలై దాదాపు అరగంట అవుతుంది. అప్పట్నుంచి మీ హితం కాల్ని, కోవిడ్ పై విజయం సాధించటం వెనుక రహస్యాలు చెప్తా అంటూనే నన్ను మెస్మరైజ్ చేసి మీ ధోరణిలో మీరు మాట్లాడుతూ నన్ను మీ లైన్లోకే తీసుకొస్తున్నారు.
2: అయితే ఇప్పుడు అసలు రహస్యం చెప్తాను. మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసిన విషయాలన్నీ మినీ వరల్డ్ లాంటి మా కాలనీలోనూ రిప్లికేట్ అవుతూ ఉండేవి. అయితే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి బోధనలను దృష్టిలో పెట్టుకుని సమాజ సేవయే సాయి సేవ అన్న దృక్పథంతో మన చుట్టూ ఉన్న 10 మందిని మంచి సమాజం వైపు పయనింపచేయకపోతే ఎలా అన్న పట్టుదలతో అదే సాధనగా భావించి బాబావారి మీద భారం వేసి ముందుకు సాగాను. నేనెల్లప్పుడూ మీ ఇంట వెంట కంట జంట ఉండి నడిపిస్తాను, మీ సంకల్ప బలం మంచిదైతే అంటారు బాబా. ఆ అమృత అద్భుత వాక్కులను దృష్టిలో పెట్టుకుని సర్వస్య శరణాగతి తత్వంతో బాబావారి పవిత్ర పాదాలను ఆశ్రయించాను. అపార కరుణామూర్తి సంపూర్ణ ఆశీస్సులు లభ్యమయ్యాయి. మెల్లమెల్లగా హితం కమ్యూనిటీలో మార్పు వచ్చింది. భారతీయ సంస్కృతిలో అంతర్భాగమైన వసుధైక కుటుంబం స్ఫూర్తిని కాలనీవాసుల గుండెల నిండా నింపగలిగాను. అయితే కరోనా ఫ్లేరప్ అవటంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. మిగిలిన విషయాలు పర్వాలేదు కాని హర్రీ వర్రీ మొదటికొచ్చాయి.
3: ఎందుకలా మారిపోయారు?
2: మారిపోయారని నేను అనను గాని ఒక్కసారిగా కనీ వినీ ఎరుగని భయానక వాతావరణం, లాక్డౌన్ డిక్లేర్ చేయటంతో భయభ్రాంతులయ్యారు. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల వారితో పాటు విదేశీయులు కూడా మా కాలనీలో ఉన్నారని చెప్పానుగా. విదేశీయులు పెద్దగా ప్రాబ్లం సృష్టించలేదు గాని ఇతర రాష్ట్రాల వాళ్లు చావో రేవో మా రాష్ట్రానికి మేం పోతాం అంటూ ఒకటే హర్రీ హర్రీ హర్రీ.
3: పెద్ద సమస్యే. లాక్డౌన్ పీరియడ్ లో ఎలా వెళ్తారట
2: వాళ్ళు? అవన్నీ ఆలోచిస్తే గొడవే ఉంది. మమ్మల్ని గవర్నమెంట్ అఫీషియల్స్ దగ్గరకు తీసుకెళ్లండి, మా గోడు వాళ్లకి విన్నవించుకుంటాం అంటారు. సిచ్యువేషన్ అంతా ఫ్లూయిడ్ గా ఉంది, 4 రోజులు ఆగండి, ఎవరిని కలిస్తే పని జరుగుతుందో చూద్దాం అని కాస్త సర్ది చెప్పి శాంతింపజేశాను.
3: ఓహో, అలా చేశారా?
2: అటు తరువాత వారితో, మీరు మీ ప్రాంతాల నుండి వచ్చి సుఖంగా జీవిస్తున్నారు, అందరం సోదర సోదరీ భావంతో మెలుగుతూ మంచి వాతావరణానికి దోహదపడుతున్నాం, అటువంటిది ఇటువంటి విపత్కర పరిస్థితులలో సహనాన్ని కోల్పోతే ఎలా, మళ్లీ మామూలు పరిస్థితులు రావాలని భగవంతుణ్ణి ప్రార్థించండి అనటంతో వారిలో వారు పునరాలోచనలో పడ్డారు. తరువాత మహమ్మారి విశ్వరూపం గమనించిన వారు, ఆ రోజు మీరు మమ్మల్ని మామా ప్రాంతాలకు వెళ్లనీయకపోవటం ఎంత మంచిదైందో అంటూ మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు.
3: అబ్బా, ఎంత సున్నితంగా పరిష్కరించారండి.
2: అయితే అంతలోనే మరో కొత్త ప్రాబ్లం తలెత్తింది.
3: మళ్ళీ కొత్త ప్రాబ్లమా? అదేమిటండి?
2: పని మనుషులు బయట నుంచి వస్తారు, వాళ్లు 10 ఇళ్లలో పనిచేస్తారు, అందువల్ల వాళ్ళని కాలనీలోనికి రానిచ్చి రిస్క్ తీసుకోదలుచుకోలేదు. మా హితం కాలనీ కరోనా ఫ్రీ జోన్ గా ఉండాలంటే కాలనీలో వాళ్లు ఎవరు బయటికి వెళ్లకూడదు, బయట వాళ్లెవరు కాలనీలోనికి రాకూడదు అని స్ట్రిక్ట్ డిసిషన్ తీసుకున్నాం. అయితే మా కాలనీలో 4 వృద్ధ దంపతులు ఉన్నారు. వాళ్లు పూర్తిగా పని మనుషుల మీద, వంట మనిషి మీద ఆధారపడతారు. ఇప్పుడు మా పరిస్థితి ఏమిటని వెంటపడ్డారు. వెంటనే తేల్చేయాలంటారు.
3: అబ్బో, సొల్యూషన్ లేని సమస్య. మరి దీన్ని ఎలా సాల్వ్ చేశారండి మీరు?
2: నాకు ఏం చేయాలో తోచలేదు. మా కాలనీలో సత్యసాయిబాబా వారి భక్తులు మరో 5 ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్లతో మా ఇంటి టెర్రస్ మీద కోవిడ్ నిబంధనలు, జాగ్రత్తలు పాటిస్తూ ఒక మీటింగ్ అరేంజ్ చేసి ఈ వృద్ధ దంపతుల సమస్యను వారి ముందుకు తెచ్చాను.
3: వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? మీటింగ్ పెట్టారు గనక ఏవో 4 ఉచిత సలహాలు ఇచ్చి ఉంటారు.
2: సత్యసాయిబాబా వారి భక్తుల్ని అలా తక్కువ అంచనా వేయకండి. లేడీస్ వెంటనే ఒకళ్ళ మొహాలొకళ్ళు చూసుకుని 5 నిమిషాలు టైం ఇవ్వండి అంటూ ప్రక్కకు వెళ్లి మాట్లాడుకుని వచ్చి, ఆ వృద్ధ దంపతుల బాధ్యత మేము తీసుకుంటాం, వాళ్లకి ఏం లోటు రాకుండా చూసుకుంటాం అన్నారు.
3: ఏమిటి, ఇంటి పని వంట పనినా? అన్బిలీవబుల్ గా ఉంది సార్.
2: అందుకనే నేను వాళ్ళని బాగా ఆలోచించుకునే నిర్ణయానికి వచ్చారా అని అడిగాను. దానికి వాళ్లు ప్రశాంతి నిలయం సేవలకు వెళ్లినప్పుడు, గ్రామ సేవలకు, హాస్పిటల్ సేవలకు, వృద్ధాశ్రమాలను సందర్శించినప్పుడు అన్ని రకాల సేవలు చేస్తూనే ఉన్నాం కదా, అన్నీ ఆలోచించుకునే నిర్ణయించుకున్నాం. అయితే వంట మాత్రం మన క్లబ్ హౌస్ కిచెన్ లో చేసి అందరికీ క్యారీర్లు ఇస్తామన్నారు.
3: సొల్యూషన్ లేని ప్రాబ్లం అనుకుంటే చిటికలో తేల్చేశారే.
2: అవును, ఇటువంటి సేవ జరుగుతున్నదని వాట్సాప్ మెసేజ్ లో చూసి మరో 10 లేడీస్ ముందుకొచ్చారు. అప్పుడు రోజుకి 3 చొప్పున డ్యూటీస్ వేసి వృద్ధ దంపతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అత్యంత సంతృప్తి పడేలా సేవ చేయగలిగారు మా మహిళా బృందం వారు.
3: అవునులేండి, సత్యసాయిబాబా వారి పేరు వినగానే ముందుగా గుర్తుకొచ్చేది శ్రీ సత్యసాయి సేవా సంస్థల వారు చేపట్టే సేవా కార్యక్రమాలేగా. ఆ విధంగా కాలనీవాసులు బయట వెళ్లకుండా, బయట వాళ్ళని కాలనీలోకి రానియకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లతో మొత్తం మీద కరోనాని కూడా కాలనీలోకి ఎంటర్ అవ్వకుండా చూశారన్నమాట.
2: ఇంతలోనే మరో సమస్య వచ్చింది.
3: అవునా?
2: ప్రైవేట్ కంపెనీలో పనిచేసే వాళ్ళు కొందరున్నారు మా హితంలో. లాక్డౌన్ కారణంగా మొత్తం అన్ని కంపెనీల వాళ్లు వాళ్ల వాళ్ల యాక్టివిటీస్ కూడా ఆపేసి ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడం మానేశారు.
3: గవర్నమెంట్ అలా ఇవ్వకుండా ఉండటానికి వీల్లేదు, యాక్షన్ తీసుకుంటామని అన్నారుగా.
2: అవన్నీ మనకు తెలియదు. మొత్తానికి జీతం దాకా ఇబ్బంది పడుతున్నామని, ఏమాత్రం వీలున్నా సాయం అందించమని రిక్వెస్ట్ చేశారు.
3: అబ్బా, ఈ కరోనా మూలంగా ఎందరూ ఎన్ని రకాలుగా ఎఫెక్ట్ అయ్యారో పాపం. మరి దీన్ని ఎలా సాల్వ్ చేశారండి మీరు?
2: మొదటి నుంచి మా హితంలో అందరిలో పంచుకో పెంచుకో అన్న సిద్ధాంతాన్ని బాగా అలవాటు చేశాం.
3: పంచుకో పెంచుకో అదేమిటి సార్?
2: పక్కవారి కష్ట సుఖాలలో పాలు పంచుకో, ఆప్యాయతలు పెంచుకో అని.
3: బాబావారి బోధనలు, సేవా పథకాలు సమాజానికి ఉపయోగపడే విధంగా ఎంత పద్ధతిగా రూపకల్పన చేస్తారో, ఆ పథకాలకు పెట్టే పేర్లు కూడా ఆ ఆదర్శాలకు తగ్గట్టుగానే ఉంటాయి. మరి ఆ జీతం రాని వారికి పంచుకో పెంచుకో పథకాన్ని ఎలా అన్వయింపు చేశారు మీరు?
2: బాగా ఆలోచించాం. ఇచ్చేవారు తప్పనిసరిరా బాబు, ఇరకాటంలో పెట్టారు అని అనుకోకుండా సంతోషంగా ఇవ్వాలి. అందుకని ఇంట్లో నుంచి పిల్లలు గాని పెద్దలు గాని ఎవరూ బయటకు వెళ్లటం లేదు గనక పెట్రోల్ ఖర్చులు, ట్రావెల్ ఖర్చులు సేవ్ అవుతున్నాయి. అలాగే ఇతరత్రా అనేక ఖర్చులు కూడా తగ్గాయి. జీతం చేతికి అందని మన కాలనీ సోదరులకు ఈ విపత్కర పరిస్థితుల్లో ఆపన్న హస్తం అందించడం గొప్ప చర్య కాగలదు. యథాశక్తి ముందుకు వచ్చి తోడ్పడగలరంటూ ఒక సర్క్యులర్ పంపిస్తే అనూహ్యమైన స్పందన వచ్చింది. జీతం రాక దిగులు పడుతున్న వారి సమస్య తీరింది.
3: మీ మాటలు వింటుంటేనే మనసు ఆనందంతో ఉప్పొంగిపోతున్నది. ప్రత్యక్షంగా అనుభూతిని పొందిన మీ ఆనందాన్ని ఊహించుకోగలం.
2: ఇవన్నీ ఒక ఎత్తైతే నెలలు తరబడి ఇంట్లో కూర్చోవడం ఎంత శిక్షో. మనుషులు నైరాశ్యానికి లోనయ్యే ప్రమాదం ఉంది, ముఖ్యంగా చిన్నపిల్లలు. అందువల్ల మా కాలనీవాసుల టాలెంట్ సద్వినియోగపరుచుకుంటూ ఆన్లైన్లో మోనో యాక్షన్స్, విచిత్ర వేషధారణలు, క్విజ్ మొదలైన ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాం. అవి అందరినీ అలరిస్తూ ఒక సాంస్కృతిక వైభవం వెల్లివిరిసిందా అన్నట్లు ఉత్సాహపరిచాయి.
3: సేవే కాకుండా సాంస్కృతికంగా కూడా మీ తరహా ప్రత్యేకత ప్రదర్శించారన్నమాట.
2: ఇది సేవే కదండి. కరోనా వార్తలు వింటూ ఎప్పుడు ఏం సంభవిస్తుందో అన్న భయంతో ఒక రకమైన నిర్వేదనలోకి జారుకుంటున్న వారిని ఆ ఆన్లైన్ ప్రోగ్రాం ద్వారా రిలీఫ్ నిచ్చి ఆ వాతావరణం నుంచి బయటపడేటట్లు చేయటం కన్నా గొప్ప సేవ ఏముంటుంది?
3: ఈ కార్యక్రమాలు అన్నీ చాలా బాగున్నాయి సార్, వీటిలో మీకు అత్యంత తృప్తినిచ్చిన కార్యక్రమం ఏది సార్?
2: ఏ కార్యక్రమానికి ఆ కార్యక్రమం చిన్నదైనా పెద్దదైనా అత్యవసరమైనదే. అది అటెండ్ అవ్వకపోతే దానివల్ల కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రతి కార్యక్రమం టైమ్లీగా చేయటం ఎంతో తృప్తినిచ్చేది. అయితే వలస కూలీలు వారి స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రభుత్వం వారు రైళ్లను ఏర్పాటు చేశారు. కొందరు వారి స్వస్థలాలకు చేరుకోవటానికి రైలులో 3-4 రోజులు ప్రయాణం చేయాల్సి ఉంది. వారి ప్రయాణ సమయంలో ఉపయోగపడే విధంగా చపాతీలను పికిల్ని ప్యాక్ చేసి ఇమ్మన్నారు. ఇన్ని ఇవ్వమని అధికారులు మాకేం చెప్పలేదు గాని హితంలో మంచి స్పందన వచ్చింది. మనలో మనకి చేసుకోవటం గొప్పేముంది. బయట వాళ్లకి, ముఖ్యంగా వలస కార్మికులకు మన తాహతకు మించైనా చేద్దామన్న భావంతో స్వామి దయవల్ల రోజుకు 2,000 చొప్పున మొత్తం 6,000 చపాతీలు, 3 కిలోల పికిల్ ఇచ్చాం. స్వామి మాకు ప్రసాదించిన మహావరం అది.
3: అదేమిటి సార్, మీ కాలనీ వాసులంతా కలిసి కృషి చేసి 6,000 చపాతీలిచ్చి స్వామి దయ అంటారేమిటి?
2: అది చెబితే అర్థమయ్యే విషయం కాదండి. స్వామితో ప్రేమానుబంధాలు పెంచుకుంటే స్వామి ప్రసాదించే వరాలు అర్థమవుతాయి. ఈ మహానగరంలో వేల సంఖ్యలో సేవా సంస్థలున్నాయి. అయితే అధికారులు మాకే ఫోన్ చేసి చపాతీలు చేసి అందించమని అడగటం ఎంత విశేషం! అది ఒక ఎత్తైతే హితం మొత్తంలో అంత స్పందన రావటం సంపూర్ణంగా బాబావారి అనుగ్రహ ఫలమే. మేము కోవిడ్ బారిన పడకుండా నడిపిస్తూ ఈ సేవాభాగ్యాన్ని కూడా ప్రసాదించిన సర్వదేవతాతీత భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య చరణారవిందములకు నా పక్షాన, మా హితం వాసుల పక్షాన ఇటువంటి చక్కని ముఖాముఖి కార్యక్రమం ద్వారా అశేష వీక్షక మహాశయులతో నా మనోభావాన్ని వెల్లడించుకునే అవకాశాన్ని ప్రసాదించినందుకు శతకోటి ప్రణామాలు అర్పించుకుంటున్నాను. ఈ వేదికకు కారకులైన విశ్వం ఛానల్ వారికి ధన్యవాదాలు. జై సాయిరాం.
3: ఒక్క నిమిషం సాయిరాం.
2: అదేమిటి మీ నోట?
3: ఏం, ఆ దివ్యావతారుణ్య నామాన్ని ఉచ్చరించే భాగ్యం నాకు లేదా?
2: నా ఉద్దేశ్యం అది కాదు సాయిరాం.
3: ఊరికే అన్నాను సాయిరాం. కోరికలపై అదుపుతో బాబావారు తమ భక్తులను తీర్చిదిద్దుతూ చైతన్యపరుస్తూ దాని ఫలాలు సమాజానికి అందే విధంగా ప్రణాళికలు రూపొందించిన వైనం మీ ద్వారా విన్న తర్వాత ఆ మహావతారుని నామం ఉచ్చరించకుండా ఎలా ఉండగలం సాయిరాం?
2: మీరిలా ప్రభావితం కావటం పూర్తిగా స్వామిదయే.
3: ముమ్మూర్తులా సాయిరాం, వారి దయ లేకుండా ఈ కార్యక్రమం రూపుదిద్దుకునేదే కాదు. అయితే బాబావారి గురించి, వారి అవతార తత్వాన్ని, రూపొందించిన ప్రణాళికలను మనసుకు హత్తుకునేలా మా చేత సాయిరాం చెప్పించేటంత ప్రభావితం చేసిన మీకు మా ప్రత్యేక కృతజ్ఞతలు.
2: సాయిరాం సాయిరాం,
3: మీ విశ్లేషణ మా విశ్వం ఛానల్ యాజమాన్యాన్ని ఎంతగా ప్రభావితం చేసిందంటే, వారు ఈ కార్యక్రమం జరుగుతుండగానే ఒక నోట్ పంపారు. సమాజ శ్రేయస్సుకు అమితంగా దోహదపడే స్వామివారి అద్భుత అమృత వాక్కులను స్లోగన్స్ గా విశ్వం ఛానల్ ప్రచారం చేయబోతున్నట్లు అనౌన్స్ చేయమన్నారు.
2: చాలా సంతోషం సాయిరాం.
3: నిత్యానందం గారు, మీకు ఆధునిక కవిత్వంలో అభినవేశం ఉన్నదని విన్నాం. అందువల్ల ఈ విషయంలో మీ సహకారాన్ని అర్థిస్తున్నాం.
2: అంతకంటే మహద్భాగ్యం ఏముంటుంది? తప్పకుండా.
3: మీ అనుమతితో ముందుగా నా భావాలు.
2: చెప్పండి చెప్పండి.
3: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి బోధనలు జీవన స్రవంతిని తీర్చిదిద్దే వెలుగు దివ్యలు.
2: చాలా బాగుంది, కంటిన్యూ చేయండి.
3: అదుపులోనే దాగుంది అనంత ప్రమోదం, అదుపును విస్మరిస్తే కలుగును అత్యంత ప్రమాదం.
2: ఆహా, ఆత్మారాం గారు చాలా బాగుంది.
3: సాయిరాం, ఇప్పుడు మీరు కూడా.
2: కాదేది అదుపుకు అనర్హం, ఉండాలోయ్ ఆ పద నిర్దేశం. మణిమాణిక్యాలు వెండి బంగారాలు ధనధాన్యాలు సిరి సంపదలే కాదోయి.
3: తినే తిండి కట్టే బట్ట, త్రాగే నీరు వాడే విద్యుత్, చేసే ప్రయాణం చేపట్టే గృహ నిర్మాణం, అది ఇది అని ఏముంది? అనువనువునా వినిపిస్తుంది అదుపు పొదుపుల పిలుపు.
2: అయితే అదుపు పొదుపు పిసనారిగా మార్చే మార్గాలు కారాదు, అదుపు పొదుపులు కోటికి పడగలు ఎత్తే సాధనాలు కారాదు. అందుకనే స్వామి సందేశం ఆర్తులను ఆదుకొమ్మని, బాధితులకు బాసటగా నిలవమని, పీడితులకు చేయూత నిమ్మని, సమాజ సేవలో పునీతం కమ్మని.
3: ఆహాహా, ఎంత అద్భుత సందేశం! ఆ సందేశాన్నే ఆదేశంగా భావించి సమాజంలో అంతర్భాగమైన మనం శక్తి మేరకు సమాజ శ్రేయస్సుకై అదుపు పొదుపులను ఒక ఉద్యమంగా చేపట్టి తాడిత పీడిత ప్రజలకు చేయూతనిస్తామని ప్రతిజ్ఞ చేద్దాం. మనకు ఇంతటి మహత్తర అవకాశాన్ని ప్రసాదించిన భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయిబాబా వారికి జయజయలు పలుకుదాం. వీక్షకులందరూ మీ మీ ఇన్స్ట్రుమెంట్స్ అన్మ్యూట్ చేసి నాతో పాటు జయజయలు పలుకమని కోరుతున్నాను. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారికి జై.

ఇంతవరకు శ్రోతలు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 95వ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ధారావాహిక నవసూత్ర నియమావళిలోని 9వ భాగం కోరికలపై అదుపు పాటించి తద్వారా పొదుపు చేయబడ్డ ధనాన్ని తమకిష్టమైన సత్కార్యాలకు వినియోగించడంపై కార్యక్రమాన్ని విన్నారు. సాయిరాం.

అంటూ ఒకనాటి ప్రముఖ గాయకుడు ఎంఎస్ రామారావు తన్మయత్వంతో ఆలపించిన సుందరాకాండ నాటి శ్రోతలను భక్తిలో ఓలలాడించింది. అశోకవనంలో సీతమ్మవారి కష్టాలపై ఆంజనేయస్వామి హృదయ వేదన ఎంఎస్ ఆలపిస్తూ ఉంటే ఒక భక్తి సంచలనంగా నాటి సంయుక్త ఆంధ్రప్రదేశ్లో మారుమోగింది. అలాగే హనుమాన్ చాలీసాని ఆయన కంఠంలో వింటున్నప్పుడు ఆయన ఇది పాడేందుకే జన్మించారేమో, సాక్షాత్ హనుమంతుని కంఠం ఇలాగే ఉంటుందేమో అన్నంత తాదాత్మ్యత శ్రోతలకు కలిగించింది. అలాంటి గళానికి వారసుడుగా నిలిచి ఎంఎస్ రామకథను తిరిగి నేటి తరాలకు చేరువ చేస్తున్నారు ఆయన మనవడు డాక్టర్ పి శ్రీనివాస్. తాతగారిలోని ఆధ్యాత్మికతని, భక్తి తత్వాన్ని, గానామృతాన్ని పుణికిపుచ్చుకున్న శ్రీనివాస్ ఎంఎస్ రామారావు గారి పాటని నేటి తరానికి అందించడమే కాకుండా ఆయనను చిరంజీవిగా నిలిపే మంచి పనులు చేస్తున్నారు. ఎంఎస్ రామారావు గారు జీవితంలో ఎదుర్కొన్న ఆటుపోట్లు, హనుమాన్ చాలీసా, సుందరాకాండ ఆయన జీవితంలోకి ఎలా ప్రవేశించాయి అనే విషయాలపై ఆసక్తికరమైన అంశాలను డాక్టర్ శ్రీనివాస్ రేడియో సాయి శ్రోతలతో పంచుకుంటున్నారు. అనుకోకుండా తాతగారి వారసత్వాన్ని తాను తీసుకుని ఆధ్యాత్మిక రంగంలో కొనసాగటంపై కూడా శ్రీనివాస్ స్పందిస్తూ ఈ నెల 20వ తేదీన, అంటే ఈరోజు ఎంఎస్ రామారావు గారి 25వ ఆరాధన దినోత్సవ సందర్భంగా ఈ విశేషాల సమాహారం రేడియో సాయి శ్రోతలకు అందిస్తున్నాం. వినండి, ఆనందించండి. ఓం శ్రీ సాయిరాం.

ప్రియ సాయి భక్తులందరికీ, అలాగే ప్రపంచవ్యాప్తంగా రేడియో సాయి శ్రోతలందరికీ కూడా, ఏ మహనీయుడితోటి జీవితాన్ని అనుసంధానం చేసుకుని గొప్ప ఆనందాన్ని అనుభవిస్తూ అదృష్టవజీవులుగా మార్చుకుంటున్నటువంటి సాయి భక్తులందరికీ సాయిరాం. మన భారతదేశంలో ఎంతో మంది మహనీయులు, పరమహంసలు, పరమాత్మ రూపులు ఈ భూమి మీద అవతరించారు, జన్మించారు, మన్ని అనుగ్రహించారు, మార్గదర్శకం చేశారు, రక్షించారు, కష్టాలు తీర్చారు. అటువంటి అనేకనేక స్వాములు మనకు కనబడుతుంటారు. అలాగే అందరికంటే ఒక విలక్షణమైనటువంటి స్వరూపంగా సాక్షాత్ శంకరుడే భూమి మీద సాయిరాముడుగా అటు ప్రేమకి త్యాగానికి స్వరూపంగా నిలిచినటువంటి పరమాత్మ స్వరూపులు సాయిరాం గారు. ఆయన అటు ఈశ్వరుడి యొక్క ప్రేమ, ఇక్కడ రాముడి యొక్క నిర్మలత్వం, నిరాడంబరం, ఈ రెండిటితోటి కనబడేటటువంటి దివ్యమైనటువంటి స్వరూపం. అటువంటి ఆయన పేరుతో నడుస్తున్నటువంటి, నడిపిస్తున్నటువంటి మనందరికీ జీవితంలో ఒక తృప్తిని, సంతోషాన్ని, మార్గదర్శకాన్ని అందిస్తున్నటువంటి ఒక గొప్ప మీడియా ఈ రేడియో. ఈ రేడియో ద్వారా ప్రతిరోజు మనని మనం ఆ పరమాత్ముడితోటి ముడివేసుకుంటున్నాం. మన అనుబంధాల్ని, అనుభవాల్ని పెంచుకుంటూ తరిస్తున్నాం. జీవితంలో కలిగేటటువంటి కష్టాలన్నిటినీ సునాయాసంగా దాటుకోవటానికి ఒక గొప్ప ఔషధంగా, ఆధారంగా ఈ రేడియో మనకు ఉపయోగపడుతుంది. ఇది కూడా ఆ పరమాత్ముడు ఈ రూపంలో మనందరినీ మన ఇళ్లలో ప్రవేశించి ఆశీర్వదిస్తున్నారనే భావంతో, అలాగే మనందరి తెలుగువారి అదృష్టంగా మనందరికీ సుపరిచితులు, మధుర గాయకులు, భక్తులకి గొప్ప తీపి గుర్తుగా తన స్వరాన్ని అందించి మనందరి మధ్యన లేకపోయినా ఎప్పటికీ మనందరితోటే ఉండేటటువంటి స్వరం, వాణి, ఆ ప్రవాహం ఇంటింటా మోగేటటువంటి ప్రవాహం, ఆ ప్రవాహంలో మనందరికీ ఎంతగానో గొప్ప గొప్ప అనుభూతుల్ని, అనుభవాల్ని అందించేటటువంటి స్వరూపం మరొక ధన్యజీవి, మనందరి ముందర నడియాడినటువంటి మహాత్ముడు, సుప్రసిద్ధ తొలి సినీ నేపథ్య గాయకుడు ఎంఎస్ రామారావు గారు. ఎంఎస్ రామారావు గారు అనంటే ఫస్ట్ ప్లేబ్యాక్ సింగర్గా ఎంతమందికి తెలుసో తెలీదో కాని, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికెద సీతా రామకథ, నే పలికెద సీతా రామకథ అని ఒక విలక్షణమైనటువంటి సాహిత్యంతో, స్వరూపంతో, స్వరంతో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీరాముడి యొక్క స్వరాన్ని, నామాన్ని తన ఇంటి నామంగా, తన పేరు కూడా సీతారాముడు, ఆయన ఎంఎస్ రామారావు అంటే మోపర్తి సీతారామారావు, ఆ రాముడు పేరే తన జీవనంగా, తన జీవితం అంతా గానంగా, ఆ గానమే రాముడి యొక్క స్వరూపంగా, ఆ స్వరూపంలో తనకంటూ ఒక గుర్తింపుగా ఎంఎస్ రామారావు గారు తన పేరును కూడా ఆ రాముడితో జోడించుకుని, మరి ఏ రకంగా సాయిరాముడు అంటే భక్తులు కనబడతారో, అక్కడ ఆ భక్తుల్లో సాయిరాముడు ఏ రకంగా కనబడతారో, ఈయన స్వరంలో రాముడి యొక్క స్మరణ, రాముడి యొక్క స్వరూపం కనబడుతుంటే, ఈయన గానం, ఈయన గాత్రం రెండు మళ్లీ ఆ రాముడితోటి అనుసంధానం చేసుకుని ఆయన గానం వింటుంటే ఇటు రామారావు గారి స్వరం కనబడుతుంది, వినపడుతుంది, తన్మయత్వం కలిగిస్తుంది, అక్కడ రాముడి యొక్క తత్వాన్ని మనకు అందిస్తూ ఉంటుంది. అంత గొప్పగా చరిత్రలో ఒక సుస్థిరమైనటువంటి, స్థిరమైనటువంటి స్థానాన్ని కల్పించుకున్నటువంటి ధన్యజీవి మా తాతగారైనటువంటి కీర్తిశేషులు ఎంఎస్ రామారావు గారు.
కొంతమంది పుట్టుక ఒక కారణం ఉంటుంది, ఆ కారణం చేత వాళ్ళకి ఒక కీర్తి కలుగుతుంది, ఆ కీర్తి అజరామరంగా సృష్టిని నడిపిస్తూ ఉంటుంది. మన మహర్షులు ఎన్నెన్నో యజ్ఞయాగాదులు చేసి ధర్మస్థాపన చేశారు, మన రాజులు సుస్థిరమైనటువంటి పరిపాలనను అందించి ప్రజల్లో ఒక ధర్మాన్ని, సత్యాన్ని, అలాగే సంతోషాన్ని కలిగించారు. ఇలాంటి కళలు, ఇటువంటి స్తోత్రాలు, ఇటువంటి పారాయణాలు, ఇవన్నీ ఎందుకంటే మన జీవనానికి ఒక గొప్ప మార్గంగా మలుచుకోవడానికి ఇవన్నీ పునాదులు, ఉపాధులు. అందుకనే మన జీవితంలో ఎప్పుడు కూడా ఈ స్తోత్రాలకి, స్మరణలకి, నామాలకి, నామ సంకీర్తనలకి, ఋషులకి, పరమాత్ముడికి అంకితం అవుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు. ఇలా అంకితం అయి తీరాలి కూడా. అలా తీరకపోతే మన జీవితంలో ముక్తి కలగదు. అందుకే భగవంతుడు తాను ఎక్కడున్నాడంటే ఒక దివ్యమైనటువంటి స్వరూపంగా ఒక సాయిరాముడుగా అలాగ మన అందరి ముందర కనబడుతూ ఉంటాడు, ఒక స్వరంగా, ఒక గురువుగా, ఒక స్తోత్రాల్లో ఋషి రూపంలో మనకు కనబడుతూ ఉంటాడు. అటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి పుణ్యభూమి మన భరతఖండం. అటువంటి భరతఖండంలో భారతీయులుగా మనం పుట్టటం, ఇటువంటి గొప్ప గొప్ప బంధువుల మధ్యన మనం పెరగటం మన పూర్వజన్మ సుకృతం అని అనుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా భారతీయ తత్వానికి, భారతీయ వైదిక జీవనానికి ఒక గొప్ప స్ఫూర్తిదాయకమైనటువంటి స్థిరమైనటువంటి స్థానం ఉన్నది. దాని మీద మనం నడుస్తున్నాం, మన జీవన యొక్క ప్రవాహం దానిమీదే నడుస్తోంది. అటువంటి గొప్ప విధానంలో మనం జీవిస్తూ మరి మన జీవితాన్ని ధన్యత చేసుకుంటున్నాం. అటువంటి ధన్యజీవుల్లో మనందరికీ ఆదర్శవంతమైనటువంటి జీవనాన్ని గడిపి మనందరికీ ఒక గొప్ప అదృష్టంగా, ఒక గొప్ప ఆదర్శవంతమైనటువంటి ఋషిగా కనపడేటటువంటి మహనీయుడు శ్రీ ఎంఎస్ రామారావు గారు. ఆయన కేవలం నాకు తాతగారుగా చెప్పుకుంటే సంతోషం, భాగ్యం, కానీ నా ఒక్కడిదే కాదు, ప్రతి ఇంట్లోనూ ఆయన అంత గొప్పగా ఆప్యాయతతోటి, ప్రేమతోటి పిలుస్తూ ఉంటారు. అంత ప్రేమగా, ప్రేమను వర్షిస్తూ ఆయన్ని ఎంఎస్ రామారావు గారంటే మా మనిషి అనంత గొప్పగా జీవించాడు ఆయన. ఈవేళ మరి ఆయన 25వ వర్ధంతి, ఆయన వర్ధంతి మనందరికీ ఒక ఆరాధనగా మనమంతా ఆయన్ని స్మరించుకోవటం, ఆ మహనీయుడు, ఆ గొప్ప ఋషితత్వం అయినటువంటి మహాభక్తుడైనటువంటి ఆయనకి ఇలా స్మరించుకోవటం వల్ల ఋషి రుణం తీరుతుందని ఒక భావంతో నా అనుభవాల్ని, నా ఆనందాన్ని ప్రపంచవ్యాప్తంగా వీక్షిస్తున్నటువంటి రేడియో సాయి ప్రేక్షకులందరితో పంచుకోవటం కూడా నాకు ఒక గొప్ప భాగ్యంగా భావిస్తూ ఇది ఒక గొప్ప అదృష్టం. ఆ సాయిరాములు గారు, ఆ పరమాత్మ స్వరూపుడైనటువంటి భగవాన్ శ్రీ సాయిరాం గారి ఆశీస్సులతోటి నే పలికెద సీతారామ కథ అన్నట్టు నా అనుభవాలు కూడా ఆ భగవానుడి యొక్క ఆజ్ఞగా, మా తాతగారి యొక్క అనుగ్రహంగా, హనుమంతుల వారి యొక్క ఆశీర్వచనంగా భావిస్తూ నా ఆనందాన్ని, నా అనుభవాన్ని మీ అందరితో పంచుకుంటున్నా. కీర్తిశేషులు ఎంఎస్ రామారావు గారు జూలై 3, 1921 తెనాల్లో మోపర్తి రంగారావు గారు అలాగే మంగమ్మ గారికి సుపుత్రులైన. మోపర్తి రంగారావు గారికి 3 కుమారులు, వాళ్లలో పెద్దాయి నీన. తర్వాత 2 సోదరులు, ఒక సోదరి కూడా ఉన్నది. వీళ్ళందరిలోకి ఎవరికి లేనటువంటి అదృష్టం ఎంఎస్ రామారావు గారికి వరించింది. ఆయన వల్ల ఆ వంశాన్ని యొక్క కీర్తి కూడా పెరిగింది, మోపర్తి వంశానికి కీర్తి పెరిగింది. అటువంటి ఎంఎస్ రామారావు గారు తెనాల్లో నిడబ్రోల్ హై స్కూల్లో చదువుకుంటున్నారు. గుంటూరు హిందూ కాలేజీలో చదువుకుంటున్న సమయంలో, తెలుగు మహాసభలు నడుస్తున్న సమయంలో లలిత కళా పోటీలు జరుగుతున్నాయి. ఆ పోటీల్లో నండూరు సుబ్బారావు గారి పాటలు పాడుతుంటే అందరూ చాలా మెచ్చుకున్నారు. ఇంత గొప్పగా పాడుతున్నావు కదా, నీకు విగ్రహం కూడా బాగుంది, భగవంతుడి యొక్క అనుగ్రహంతో చక్కగా కనబడుతున్నావు, చక్కటి స్వరం భగవంతుడు నీకు ఇచ్చాడు, నువ్వు సినిమాల్లో హీరో అవ్వయ్యా, చాలా బాగుంటుందని చాలా మంది ప్రోత్సహిస్తే, మరి అప్పుడు ఆయన ఇంటర్మీడియట్ చదువుతున్నారు. అటువంటి ఆ చిన్న వయసులో
అందరు పొగడ్తలతోటి ఆయన మైమర్చిపోయి ఇంట్లో చెప్పకుండా మెడ్రాస్ పారిపోయారు. మెడ్రాస్కి వెళ్లిపోయిన తర్వాత ఆ స్టూడియోలు ఈ స్టూడియోలు ఈ స్టూడియోలు ఆ స్టూడియోలు సినిమాల్లో అందరూ ఎంతో ఆశతోటి వెళ్లిపోతూ ఉంటారు. సినిమాల్లో మేము చాలా గొప్పవాళ్ళు అవ్వాలి, మంచి పేరు తెచ్చుకోవాలని తపన అందరికీ ఉంటుంది. తపనతో పాటు అదృష్టం కలిసి రావాలి, పరిస్థితులు అనుకూలించాలి. ఇలా అనుకూలిస్తేనే చలనచిత్ర రంగంలో రాణించగలరు. అలాగా ఈయన వెళ్ళటం అయితే వెళ్లారు, కానీ ఆయన ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఆ తర్వాత ఈయన గాత్రం బాగుంది కాబట్టి ఆ రోజుల్లో ఏంటంటే సినిమాలో హీరోలు హీరోయిన్లు ఎవరి పాటలు వాళ్లే పాడుకుంటూ ఉండేవారు. అలా పాడుకుండేటటువంటి పరిస్థితుల్లో ఉండేటటువంటి గొప్ప హీరోల్లో ఒకరైనటువంటి సిహెచ్ నారాయణరావు గారు, ఆయన అనుకున్నారనమాట, నాకంటూ ఇంకొక గాయకుడిని పెట్టుకుంటే బాగుంటుంది కదా అనుకునే సమయంలో మా తాతగారు కనపడ్డారు. ఎంఎస్ రామారావు గారు రోజు స్టూడియోలో తిరుగుతున్నారు కాబట్టి ఆయన పిలిచారు, ఇలాగ నీ గాత్రం అన్ని ఈయనకు అందించగలవా అన్నారు. తప్పకుండా అన్నారు. అది ఒక గొప్ప ప్రక్రియగా తెలుగు చలన చిత్రంలో మొదలైంది. ఆ రకంగా తహసీల్దార్ అనే సినిమాలో సిహెచ్ నారాయణరావు గారికి మొట్టమొదటిసారి మా తాతగారు పాటను అందించారు, ప్లేబ్యాక్ సింగింగ్ ప్రారంభించారు. అదే పునాది తెలుగు చలన చిత్రంలో ఒక హీరోకి మరొక గాయకుడు పాడటం, గాత్రాన్ని అందించడం అనేది ఆ ప్రక్రియ అప్పటి నుంచే మొదలైంది. ఆ రకంగా తెలుగు చలన చిత్రంలో ఫస్ట్ ప్లేబ్యాక్ సింగర్ గా ఆయన ఒక మైల్ స్టోన్. ఆ తర్వాత రావు బాల సరస్వతి గారు మొదలయ్యారు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఆ తర్వాత ఘంటసాల్ గారు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, అనేక అనేక గాయకులు ఆ పరంపరలో ప్రయాణించడం మొదలైంది. వాళ్ళ అదృష్టాలు బట్టి ఆ కీర్తిని అనుభవిస్తున్నారు. ఈరై నన్నొల్ల నిరవారాజ అనొక పాట మన తెలుగు చలన చిత్రంలో మొట్టమొదటి పాట.

అది ఆయన మొట్టమొదటి పాట. తెలుగు చలన చిత్రం ఫస్ట్ ప్లేబ్యాక్ సాంగ్ ఏంటంటే ఈరేయి నన్నొల్ల నేరవారాజా అని, ఒక వైరాగ్యం బాధ విరహం మూడు కలిగినటువంటి ఒక పాట. ఆ పాటతోటి ఆయన చలన చిత్ర జీవితం ప్రారంభమైంది. ఎన్నెన్నో సినిమాల్లో పాడారు. సిహెచ్ నారాయణరావు గారికి గొప్ప గొప్ప పాటలు పాడారు. అలాగే మంచి పేరు వచ్చింది ఆయనకి. ఆ పేరుతో పాటు గుర్తింపు, అడపా తడపా అనేక సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతోటి, అలాగా ఒక తాఫీగా ఆయన జీవితం అలా నడిచిపోతుంది హ్యాపీగా. నడుస్తున్న సమయంలో అప్పుడే ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు చలన చిత్ర రంగ ప్రవేశం జరిగింది. చిన్న చిన్న రోల్స్ తోటి వాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అడుగుపెట్టినప్పుడు అప్పటికే ఆయన గుర్తింపు వచ్చింది కాబట్టి ఆ ప్రొడ్యూసర్లు వచ్చి, అయ్యా రామారావు గారు మా దగ్గర కూడా ఇద్దరు మంచి నటులు వచ్చారు, వాళ్ళు ఈ సినిమాల్లో నటిస్తున్నారు, ఈ సినిమాల్లో మీరు కూడా వారికి పాడితే బాగుంటుంది అని అనుకుంటున్నామంటే, సిహెచ్ నారాయణరావు గారు ఆ రోజుల్లో కొన్ని ఎథిక్స్ ఉండేవన్నమాట, పలానా వారికి పలానా వారు పాడాలి అని ఒక రకమైనటువంటి ఒక నియమం, అంటే ఆ పద్ధతి అలా ఉండేది, కొన్ని ఎథిక్స్ ఉండేవి. ఆ రకంగా తాతగారు ఎప్పుడైతే వీళ్ళకి పాడమని అడిగారో, ధర్మం ఏంటంటే ఇన్నాళ్ల నుంచి నాకు ఉపాధినిచ్చినటువంటి సిహెచ్ నారాయణరావు గారికి ఒక మాట చెప్తే బాగుంటుంది కదా అని ఆయన అడిగారు. ఇంకా అవకాశం అయితే వచ్చింది కానీ అదృష్టం కలిసి రాలేదు. ఆ రకంగా నేను పాడితే బాగుంటుందా బాగుండదా, ఎలాగో వద్దన్నారు కాబట్టి ఇంకా నేను వారు అనుమతి ఇవ్వలేదని అని చెప్పడంతో, అప్పుడు ఆ ప్రొడ్యూసర్లు ఘంటసాల గారిని సినీ రంగంలోకి తీసుకురావటం జరిగింది. రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి పాటలు పాడటానికి ఘంటసాల గారిని తీసుకొచ్చారు. ఆ రకంగా ఘంటసాల గారు చలన చిత్ర రంగ ప్రవేశం జరిగింది. తాతగారికి కూడా సినిమాల అవకాశం లేకుండా పోయింది. ఇలాగ చాలా కష్టాలు అనుభవించారు ఆయన జీవితంలో. కాలం గడిచిపోతోంది, పిల్లలు పెరుగుతున్నారు, సంపాదన తగ్గిపోతోంది, ఇబ్బందులు పెరిగిపోతున్నాయి, ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తోంది, ఇలాగ చాలా ఇబ్బందులు పడుతూ ఇంకా 20 సంవత్సరాలు బతికి ఒక కళాకారుడికి ఎలా ఉంటుందంటే అది తల్లి లాంటిది. ఆ రంగం తల్లి లాంటిది, దాన్ని వదలాలంటే వదిలించుకోలేడు. పోని ఇంకో పని చేద్దామంటే దృష్టి రాదు. దేనికి అలవాటు పడిన ప్రాణం దాంట్లోనే తృప్తి చెందుతూ ఉంటుంది. పూర్వకాలంలో ఒక బాధ్యత తీసుకుంటే దాన్ని వదిలేవారు కాదు, ఎంత కష్టమైనా దానికి తప్పించేవారు. అలాగా ఆయన పాపం 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఆ చలన చిత్రంలో కష్టపడి, అటువంటి సమయంలో అందరి దగ్గరికి వెళ్తే గుమ్మడి గారు మా తాతగారికి చాలా మంచి ఫ్రెండ్. ఆయన ఇలా, రామారావు నువ్వు వెళ్తున్నావు అంటే నాకు కూడా బాధగానే ఉందయ్యా, సరే 50 రూపాయలు నీ ఖర్చులు గుంచుకో అని 50 రూపాయలు ఇచ్చారు తాతగారికి. ఆ 50 రూపాయలతోటి ఇంటి అద్దులు అప్పులన్నీ తీర్చేసుకుని రాత్రి ఇంకా బాధతోటి, ఏదో వరద బాధితుల్లాగా ఇల్లు ఖాళీ చేయాలన్నట్టు అన్ని మూటాముళ్లు సర్దుకుని గుంటూరు వచ్చేశారు. ఇంకా అసలు ఇంకా అలా తిరుగుతున్నాడు ఆవృత్తి తర్వాత ఇంకోటి అలా పాపం చేస్తూనే కాలం గడుపుతున్న సమయంలో ఆయన పాటలు ఆల్ ఇండియా రేడియోలో నిత్యం వచ్చేది. అలా వింటూ రాజమండ్రిలో బుల్లయ్య గారని ఒక ఆయన, పెద్ద ధనవంతుడు, ఒక పెద్ద హాస్టల్ స్కూల్ అన్ని నడుపుతున్నాడు. ఆయన సాయిబాబా భక్తుడు, ఆయన పుట్టబడి సాయిబాబా భక్తుడు. ఆయన తన ఆస్తినంతా కూడా, ఇప్పటికి కూడా ఆయన సాయి గురుకులం అని రాజమండ్రిలో ఉంది, ఇప్పటికి కూడా అది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఆర్గనైజేషన్ అనమాట, చాలా డిసిప్లైన్డ్ స్కూల్ అది. ఆయన ఆస్తిని, ఆ బుల్లయ్య గారు ఆయన ఆస్తిని, ఆ స్కూల్ని అన్నిటిని కూడా మన పుట్టబర్తికి రాసేశారు ఆయన. ఇప్పుడు కూడా ఆయన కంట్రోల్లోనే నడుస్తుంది, ఆ మేనేజ్మెంట్ కంట్రోల్లో. రామారావు గారు ఏం చేస్తున్నారు, ఆయన పాటలు వస్తుంటే ఆయన తమ్ముడు ఆ స్కూల్లో తెలుగు పండిట్, ఎంత గొప్ప అనుసంధానం చూడండి, ఆయన స్మరిస్తుంటే ఈయన రేడియోలో మళ్ళీ ఆయన గుర్తొచ్చారు, ఎంఎస్ రామారావు గారు, బుల్లయ్య గారు, ఆయన సాయిరాముడు అనుగ్రహంతో. ఆయన వెంటనే పిలిచారన్నమాట, మా తాతగారు తమ్ముడు ఆ స్కూల్లో తెలుగు పండిట్ కింద పనిచేస్తుంటుంటే ఆ బుల్లయ్య గారి దగ్గర కూర్చొని మాట్లాడుకునే సమయంలో రేడియోలో తాతగారు పాటలు వస్తుంటే మహానుభావుడు, మంచి గాయకుడు, ఎక్కడున్నాడో, కనుమరుగైపోయాడు, ఉన్నాడో, బతికాడో అని అనుకుంటున్న సమయంలో, సార్ ఆయన మా సొంత అన్నయ్య అండి అంటే, మీ సొంత అన్నయ్య అవునండి, ఏం చేస్తున్నారు అంటే, ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాడండి, చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు, మీ అన్నయ్య గారిని ఇక్కడ పిలు
మనం మన లైబ్రరీలో లైబ్రేరియన్ కింద ఇద్దాం, హాస్టల్లో హాస్టల్ వార్డెన్ ఖాళీ ఉంది ఆ ఉద్యోగం ఇద్దామని, ఏమీ లేని నిరాధార స్థితిలో ఉండేటటువంటి తాతగారిని ఆ బుల్లయ్య గారు పిలవ ఆహ్వానం మేరకు రాజమండ్రిలో వచ్చారు. వచ్చిన తర్వాత 65 రూపాయలతోటి ఆ హాస్టల్లో జాయిన్ అయ్యారు, హాస్టల్ వార్డు కింద లైబ్రేరియన్ కింద. అక్కడ పనిచేస్తున్న సమయంలో మా మావయ్య, మా పెద్ద కొడుకు ఎంఎస్ రామారావు పెద్ద కొడుకు, మా పెద్ద మావయ్య మోపర్తి బాబురావు రాజమండ్రిలో ఎయిర్ ఫోర్స్ సెలక్షన్స్ అవుతుంటే చెప్పా పెట్టకుండా వెళ్ళాడు. సెలెక్ట్ అయ్యాడు ఆయన పైలట్ ఆఫీసర్ కింద. సెలెక్ట్ అయితే మా తాతగారు వద్దు వద్దు నాయన, మనకెందుకు ఇవన్నీ దూర ప్రాంతాల్లో పనులు చేయాలి, మా అందరికీ దూరంగా ఉండాలి, ఎన్నో కష్టాలు పడాలి, చక్కగా డిగ్రీ కంప్లీట్ చేసుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయంటే వినకుండా ఈ కష్టాలు చూసి చూసి విసిగిపోయాడు. తిండి లేదు, తిప్పలు లేవు, ఏమి జీవితం. పిలవ ఆహ్వానం మేరకు రాజమండ్రిలో వచ్చారు. వచ్చిన తర్వాత 65 రూపాయలతోటి ఆ హాస్టల్లో జాయిన్ అయ్యారు, హాస్టల్ వార్డు కింద లైబ్రేరియన్ కింద.

ఈ కష్టాలు చూసి చూసి విసిగిపోయాడు. తిండి లేదు, తిప్పలు లేవు, ఏమి జీవితం అన్నట్టు ఆయనకు ఒక రకమైనటువంటి విరక్తి వచ్చి చెప్పబెట్టుకుండా వెళ్ళాడనమాట. కాకపోతే పేరెంట్స్ అనుమతి కావాలి కాబట్టి మరి జాబులో ఇవ్వటానికి తాతగారిని ఒప్పించి సంతకాలు తీసుకుని వెళ్ళాడు. సరే, ఆ రోజుల్లో ఈ రాముడు కానీ హనుమంతుడు కానీ ఇంకా తాతగారికి తెలియదు. ఆ జీవితంలో ఏదో అలాగా కాలం గడిచేదంతే. ఆ తర్వాత ఎప్పుడైతే ఎయిర్ ఫోర్స్ లో సెలెక్ట్ అయ్యారో, పైలట్ ఆఫీసర్ అయ్యాడో, ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్న సమయంలో 71లో మరి ఆయనకి ఇండియా పాకిస్తాన్ వార్ వస్తుంటే ఆ వార్లో ఈయన పనిచేస్తున్నాడు. పనిచేస్తూ ఈయన పైలట్ కాబట్టి ఆయన ఫ్లైట్ క్రాష్ అయింది. అందరూ అనుకున్నారు చనిపోయాడు అని అనుకున్నారు, కానీ బాడీ ట్రేస్ కాలేదు. సో ఈయన పేరు ఏంటంటే మిస్సింగ్ లిస్ట్ లో పెట్టారు. ఆ ఇన్ఫర్మేషన్ మా తాతగారికి వాళ్ళు కూడా పంపించారనమాట. చేతికి అందొచ్చిన కొడుకు పోయాడా ఉన్నాడా తెలియని సందిగ్ధంలో ఎంతో బాధ ఆయనకి. ఎందుకంటే చేతి పుత్ర శోకం మామూలు శోకం కాదు, జాడ తెలియదు, అడ్రస్ లేదు, ఏమీ లేదు, ఎలాగా ఇంకా రాత్రి పగలు నిద్ర లేవు ఆయనకి. అటువంటి సమయంలో మరి తాతగారికి ఒక స్నేహితుడు చెప్పాడు, నువ్వు హనుమంతుల వారిని పూజ చేయవయ్యా, పూజ చేస్తే ఆ హనుమంతుల వారే నిన్ను అనుగ్రహిస్తారు. ఆ రాముడికి తన భార్య దూరమైన తర్వాత ఎక్కడున్నదో అని వెతుక్కుంటున్న సమయంలో హనుమంతుల వారి ద్వారా ఆ రాముడికి సీత ఎక్కడున్నదో చెప్పిన మహానుభావుడైన, అందులో నీ కొడుకు వాయు సైన్యంలో పనిచేస్తున్నాడు, అంటే హనుమంతుడు అధిపతి దేవత, ఆయన తండ్రి వాయుదేవుడు, ఆయన కొడుకు, ఆ హనుమంతుని బట్టుకు ఆయనే నిన్ను చూసుకుంటాడు అని అనేటప్పటికీ ఆయన జీవితంలో అదొక మలుపు జరిగింది. వెంటనే మార్కెట్లోకి వెళ్లి తులసిదాస్ గారి హనుమాన్ చాలీస పుస్తకం తెచ్చుకున్నాడు. తెచ్చుకుని చదవటం మొదలుపెట్టాడు. ఆయనకు అర్థం కాలేదు. సహజంగా ఆయన ఒక గొప్ప కవి అని చెప్పను గాని ఆయన భావనలు బాధలన్నీ కూడా పాటల రూపంలో రాసుకున్నాడు. ఆయన అలా రాసుకుంటూ ఆ చాలీసాని చూడంగానే ఎందుకో దీన్ని తెలుగులో మారిస్తే బాగుంటుంది కదా అని, శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు, నీవు తప్ప నాకు దిక్కు లేదయ్యా, నీ పాదాలే నాకు శరణ్యం, నా కొడుకు ఇలా పోయాడు అని అనుకుంటూ ప్రారంభించాడు. బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్భుతమును నీ తెలుపు సత్యములు. తామరాకు మీద నీటి బిందు లాంటి జీవితం, అది ఎప్పుడు జారిపోతుందో తెలియదు. నా కళ్ల ముందర ఒక ముత్యంలాగా నా కొడుకు కనపడేవాడు ఉన్నాడో లేదో తెలియని బాధతో ఉన్నానని ఆయన భావన అంతా కూడా అలాగ రాయటం మొదలుపెట్టి తులసీదాస్ చాలీసా 40 శ్లోకాలు కూడా 40 శ్లోకాలుగా తెలుగులో అనువాదించినటువంటిది గొప్ప అదృష్టాన్ని కలిగింది. మొట్టమొదటిసారి ప్రపంచంలో ఏ భాషల్లో లేనటువంటి అదృష్టవంతులు మన తెలుగు వాళ్ళు. వాల్మీకి మహర్షి సంస్కృతంలో సంపూర్ణ రామకథను రాశాడు. ఆది కవిగా ఆది కావ్యంగా గుర్తింపు పొందాడు. అటువంటి తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత మహానుభావుడైనటువంటి తులసీదాసు రామదర్శనాన్ని హనుమంతుడు అనుగ్రహాన్ని పొంది ఆ రామకథనంతా అవధి భాషలో మన ప్రాంతీయ భాషలో అనువాదం రచించాడు. ఆయన అనువాదం రచించాడు. తర్వాత కేవలం భారతదేశంలో ఎన్నెన్ని భాషలున్నా, ఎంతెంత జాతులున్నా, ఏమున్నా సరే ఎవరికీ లేని అదృష్టం మన తెలుగు వాళ్ళకి లభించింది. ఎంఎస్ రామారావు గారి రూపంలో ఆ సంపూర్ణ రామకథను తెలుగులో ఆయన రచన ప్రారంభించారు. ఏ రకంగా వాల్మీకి జీవితంలో విషాదం కలిగిందో, రామాయణానికి ప్రేరణ ప్రారంభమైందో, ఏ రకంగా తులసీదాస్ గారి జీవితంలో విషాదంతో రామకథను రామచరిత్ మానస్ గారు రచించారు, ఎంఎస్ రామారావు గారి జీవితంలో జరిగినటువంటి సంఘటనలు, ఆ బాధలు, ఆ కష్టాలు, ఆ విషాదాలే ఆయన ఒక గొప్ప భక్తుడిగా తీర్చిదిద్దాయి. దాన్ని చక్కగా హనుమాన్ చాలీసాతోటి ఆయన ప్రయాణం ప్రారంభించి తర్వాత సుందరకాండ రచన ప్రారంభించారు. సుందరకాండ రచన పూర్తవుతున్న సమయంలో మా మావయ్య ఇంటికి వచ్చేశాడు క్షేమంగా. అది సుందరకాండ రచనకు ప్రారంభం ఎక్కడ బీజం పడిందంటే తన కొడుకు వాయుసైన్యంలో చేరి బతికున్నాడా చనిపోయాడా అని అనుమానంతో తన రామకథను రచన ప్రారంభమైంది. ఆ రకంగా ఆ సీతారాముల యొక్క అనుగ్రహం, హనుమంతుల వారి యొక్క అనుగ్రహం ఆయన జీవితంలో ఆ రాముడు తన దగ్గరికి చేరాడు కావ్య రూపంలో. ఆయన కొడుకు దూరం అవటం, రామకథను ప్రారంభించడం, కొడుకు దగ్గర అవటమే కాకుండా ఆయన సుమారు ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు పడిన కష్టాలు కూడా తెరపడిపోయింది. రాముడి యొక్క పాదాలు

దగ్గర చేరేటవాడికి అవన్నీ కనుమరుగైపోయి మళ్లీ ఒక గొప్ప వెలుగుతోటి జీవితంలో కష్టం తెలియకుండా అలాగ తన ప్రయాణం కొనసాగింది. 50 సంవత్సరాలు నిండిన వయసు మీరిన తర్వాత ఇంకా వృద్ధాప్యం వచ్చేస్తుంది, ఏం చేయాలో, రేపు ఈ ఉద్యోగం పోతే 65 రూపాయలు కూడా పోతాయేమో అన్న అనుమానంతో, భయంతో, అభద్రతతో ఉండే సమయంలో ఎంఎస్ రామారావు గారికి ఆ రాముడి యొక్క అనుగ్రహం అలా కలిగి ఈ రోజు కూడా ఎప్పటికి కూడా ఇంకా అంత ఎంఎస్ రామారావు గారు అంటే సుందరకాండ, సుందరకాండ అంటే ఎంఎస్ రామారావు గారు అన్నట్టు ఆయన జీవితం అంతా అలాగ రామసేవకు అంకితమైపోయి ఒక ముద్రను ఆయన ప్రపంచంలో మనందరికీ ఒక గుర్తుగా మిగిలిపోయారు. ఆయన ఒక గొప్ప తీపి గుర్తు. ఈవేళ మనం తిరుమల క్షేత్రంలో కూడా రాత్రిపూట పవళింపు సేవ అయిన తర్వాత తాతగారు సుందరకాండని ఈ రోజు కూడా తిరుమల కొండ మీద ప్రతి రోజు 2 గంటల వైపు వేస్తున్నారంటే ఆ శ్రీనివాసుడు యొక్క సేవలో ఈనాటికి కూడా ఆయన గాత్రంతో ఆనందిస్తున్నాడు, వైకుంఠంలో శాశ్వతంగా నిలిచిపోయారన్న భావన కలుగుతూ ఉంటుంది. అంత గొప్ప అదృష్టం ఆ సుందరకాండ ద్వారా ఆయనకు లభించింది. లోకానికి కూడా ఇంత గొప్ప సుందరకాండ రచనకు అదృష్టం శ్రీకారం. ఆ సుముహూర్తం ఎక్కడ ప్రారంభమైందంటే రాజమండ్రి గురుకులంలో మన సాయిబాబా గారి ఆశ్రమంలో, పుట్టపర్తి సాయిబాబా గారి ఆశ్రమం ద్వారా లోకానికి ఇంత గొప్ప మేలు జరిగిందని అనిపిస్తోంది. ఈరోజు ఆయన పుట్టపర్తి సాయిబాబా గారి ఆశ్రమంలోంచి ఈ రామకథ లోకానికి వెలిగించి అజ్ఞాతం, అంధకారంతో, దారిద్ర్యంతో ఉన్నటువంటి తాతగారి జీవితం కూడా శాశ్వతమైనటువంటి కీర్తి, అదృష్టం, దైవత్వం, ధనం, యోగం, కీర్తి, మహాభాగ్యం ఇవన్నీ కూడా అక్కడ ఒక 3 సంవత్సరాలు గడిపారు, తపస్సు చేశారు. ఆ 3 సంవత్సరాల నుంచి ఇంకా 3 కోటి దేవతల యొక్క అనుగ్రహాన్ని, ఇంకా ఎప్పటికీ చెరగనటువంటి కీర్తితోటి ఆయన మన అందరిలోనూ వెలిగారు, ఎప్పటికీ వెలుగుతున్నారు. కనుక నాకు అప్పుడు ఇప్పుడు మన సాయి రేడియోలో మాట్లాడుతుంటే నాకు అనుభవం ఏంటంటే ఆ పుట్టపర్తి సాయిబాబా గారి అనుగ్రహం అలా కలిగిందేమో ఆయన జీవితంలోని అన్న ఒక భావన నాకు స్పృశిస్తోంది. ఇవాళ అటువంటి గొప్ప అదృష్టం తాతగారికి. ఒకరు ఒక రకంగా సాయిబాబా గారి పుట్టపర్తి సాయిబాబా గారి అనుగ్రహం వల్లే ఆయన జీవితం అలా మారిందేమో అని అనిపిస్తుంది. ఆ తర్వాత పుట్టపర్తి నుంచి కూడా తాతగారికి ఆహ్వానాలు వచ్చాయి. ఒక రకంగా భయపడేవారు బాబాగారి దగ్గరికి వెళ్లాలంటే, ఎందుకంటే రామారావు ఇంకా నువ్వు ఇక్కడ ఉండి పాడుకోడంటే ఆయన నోటితోటంటే నేను కదలలేనేమో, బాబాగారి ఆజ్ఞ ఇంకా మనం మీరకూడదు, ఇక్కడ ఉండిపోతే ఈ రామకథ ఆగిపోతుందేమో, బాబాగారికి తెలియకుండా ఉంటుంది, అందుకే ఆయన నోట్లోంచి కూడా ఎప్పుడు అనలేదు. అలాగా రామారావు ఈ ప్రచారం చెయ్యాలయ్యా, నువ్వు ఇంకా రామ ప్రచారం బాగా చెయ్యాలి, సాయి రామ్ అంటే ఆయనకు కూడా ఆనందమే కదా, ఆ రామకథే ఈ రామకథ అనిపిస్తూ ఉంటుంది అప్పుడు. అలాగా పుట్టపర్తి బాబా గారి యొక్క అనుగ్రహం తాతగారి మీద ఒక గొప్ప వరం, తెలుగు జాతికి అందరికీ అంత పూర్ణ అనుగ్రహం ఆయన ఇచ్చారేమో అనిపిస్తుంది. ఆ తిండికి తినటానికి లేని స్థితిలో 65 రూపాయల జీవనోపాధితోటి అక్కడ కాలక్షేపం చేస్తూ నా జీవితం ఇంకేమైపోతుందని బాధతో ఉండేటటువంటి ఆయనకి ఇంత గొప్ప భాగ్యాన్ని పుట్టపర్తి సాయిబాబా గారు తాతగారి జీవితానికి ఆ వ్యవస్థ ద్వారా అందించి రామకథను లోకానికి అందించేసి అజరామరమైనటువంటి కీర్తిని మన తెలుగు వారి అందరికీ అందించేశారు. నాకు ఈవేళ చాలా ఆనందంగా ఉంది ఈవేళ సాయి రేడియో ప్రేక్షకులందరితోటి, ఈ శ్రోతలతోటి ఈ గొప్ప అనుభూతిని పంచుకోవాలంటే నిజంగా ఆయన బాబాగారి యొక్క ప్రేరణ, తాతగారి యొక్క ఆనందం మీ అందరి రూపంలో ఇలాగ నేను నా మాటల రూపంలో పంచుకుంటున్నా, నా అనుభవాల్ని పంచుకుంటున్నా. ఇది పెరిగేటటువంటి ఆనందం, పెరిగేటటువంటి అనుభూతి, పెరిగేటటువంటి అభిమానం. సాయిబాబా గారి పుట్టపర్తి సాయిబాబా గారంటే ఆయన నా జీవితంలో కూడా ఒక గొప్ప అనుభవం ఉంది. ఎలాగంటే నేను రామకుప్పంకి వెళ్తున్న సమయంలో బాబాగారిని చూడాలి. అప్పటికి ఆయన వృద్ధాప్యం, అంటే భగవంతుడికి వృద్ధాప్యం ఉండదు, మానవ రూపంలో ఉన్నాడు కాబట్టి ఆ శరీర ధర్మం ఆ రకంగా కనబడుతోంది. బాబాగారిని దర్శించుకోవాలనే ఉద్దేశం చేత రామకుప్పం వెళ్తున్న సమయంలో పుట్టపర్తి దగ్గర ఆగాను. ఆ రోజు ఆగి ఆ రోజు ఆశ్రమంలో ఆశ్రమవాసులందరూ కూడా నాకు చాలా మంచి ఆప్యాయతను అందించారు. అందులో నేను వచ్చాననేటప్పటికీ
చట్టబడితి సంస్కృతులు ఏంటంటే భక్తులకి ఒక పెద్ద పీట వేస్తారు, వచ్చిన భక్తులకి అందరికీ మంచి ఆదరణ అవన్నీ. ఆ సేవ కూడా గొప్ప సేవ, మీ భక్తులందరూ చేసే సేవ మామూలు సేవ కాదు, నిస్వార్థమైనటువంటి గొప్ప సేవ పుట్టపర్తి ద్వారా లోకానికి అందుతోంది. అసలు సేవ అంటే ఎలా చెయ్యాలి అని అంటే పుట్టపర్తి సాయిబాబా భక్తులను చూసి నేర్చుకోవాలి. నా జీవితంలో చాలా నేర్చుకున్నాను వాళ్ళని చూసి. శరణాగత తత్వాన్ని నిజంగా పుట్టపర్తి సాయిబాబా భక్తులందరూ కూడా పొంది అనుభవిస్తున్నారు, గొప్ప చరితార్థులు వాళ్ళంతా. నేను డిగ్రీ చదివే సమయంలో రాజమండ్రి పుష్కరాలు వచ్చినప్పుడు, నేను ఎన్సీసీలో ఉన్నప్పుడు ఆ డ్యూటీల్లో చేస్తున్నప్పుడు పుట్టపర్తి సాయిబాబా భక్తులందరూ కూడా గొప్ప గొప్ప సేవలు చేసేవారు. పులిహోర పొట్లాలు, దద్దోజనం పొట్లాలు, ఉప్మాలు, ఇడ్లీ ప్యాకెట్లు, మంచినీళ్ళ ప్యాకెట్లు, ఇవన్నీ వచ్చిన భక్తులకి, లక్షల్లో వచ్చే భక్తులందరికీ రోజు ఉచితంగా పంచడమే కాకుండా ముసలివాళ్ళని పట్టుకుని తీసుకువెళ్ళటం. అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో నేను చూశాను, ఆ గోదావరి ఘాట్ మీద ఎవరైనా మల విసర్జన చెప్పలేక జరిగిపోయినా, పిల్లలు చేసేసినా, ఇలా నా కళ్ళ ముందర చూసేవాడిని ఇలా చేత్తో తీసి బుట్టలో వేసేసేవారు. అంత గొప్ప సేవ ఎవరు చేయగలరు ఈ రోజుల్లో? అంత గొప్ప సేవ చేస్తే చాలా ఆనందం అనిపించేది. అంటే ఒక పరమాత్ముడు తన అంశతో పుట్టినటువంటి భక్తులందరినీ ఎలా శాసించి నడిపించాడు, అంతే. ఆయన దగ్గర చేరాలంటే, ఇప్పుడు మా తాతగారు ఎంఎస్ రామారావు గారు అని ఎందుకు చెప్తానంటే, ఆయన కుటుంబంలో నేను పుట్టాను కాబట్టి నాకు ఆయనకి ఒక రుణం, అలాగే ఒక బంధం, రెండు ఉన్నాయి. ఆ భగవంతుడి యొక్క భక్తుడి కింద పుట్టాలంటే కూడా రుణపడి ఉండాలి, ఎవరికి సాధ్యం కాదు అది. ఆ రుణం, ఆ దైవ రుణం ఉంటే కానీ భగవంతుడి యొక్క భక్తుడిగా మనం అనిపించుకోలేం. నిన్న ఒక ఆవిడ మా దగ్గరకు వచ్చింది. వచ్చినప్పుడు, మీరు గొప్ప సేవ చేస్తున్నారంటే, సేవ నేను చేయట్లేదమ్మా, హనుమంతుడు నాకు అంత గొప్ప అదృష్టాన్ని ఇచ్చాడు. మీరు ఒక కాలేజీలో ప్రిన్సిపాల్ కింద చేస్తున్నారు అని అంటే మీ కాలేజీ వాళ్ళు మీకు ఆ ఉద్యోగం ఇస్తేనే కదా చేయగలిగింది. ఆ చేయటం వల్లే కదా మీకు కీర్తి వచ్చింది, ఆ చేయటం వల్లే కదా మీకు ఒక గుర్తింపు వచ్చింది, అలా చేయటం వల్లే కదా మీకు జ్ఞానం పెరుగుతోంది. హనుమంతుడు నాకు, ఆ రాముడు, ఆ హనుమంతుడు, మా తాతగారు నాకు ఆ ఉద్యోగం ఇవ్వకుండా ఉండుంటే, అదృష్టం అవకాశం ఇవ్వకుండా ఉండుంటే నాకు ఈ గుర్తింపు ఉండేది కాదు, నాకు ఈ కీర్తి ఉండేది కాదు, నాకు ఈ ఆనందం అంతకంటే ఉండేది కాదు. అంటే నేనంటే ఆ భగవంతుడికి అంత ఇష్టమేమో అని నాకు అప్పుడప్పుడు ఆనందం కలుగుతూ ఉంటుంది. భగవంతుడి యొక్క దృష్టి మన మీద పడితేనే మనం ఏదైనా చేయగలం. అలాగా మన బాధ్యత ఏంటంటే దాన్ని బాధ్యతగా శ్రద్ధాభక్తులతోటి మనం స్వీకరించాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. మనకి జ్ఞానం ఊరికే రాదు, దాని మీద అంత శ్రద్ధ ఉండాలి. ఆ శ్రద్ధతోటే మనకు ఆ జ్ఞానం వస్తూ ఉంటుంది. అలాగా ఆ తాతగారు ఇచ్చిన అదృష్టం, భగవంతుడు, పరమాత్ముడు అనేక రూపాల్లో మన అనుగ్రహించినటువంటి ఆ శక్తి నేను ఉపాసనగా స్వీకరించి ఆనందంగా దాన్ని స్వీకరించి అనుభవిస్తున్నాను, 10 మందికి పంచుతున్నాను. కాబట్టి నేను చేయవలసినటువంటి పని ఏంటంటే దాన్ని శ్రద్ధగా ఆశ్రయించడం. దాన్ని చులకనగా చూసినా, లేకపోతే ఏదో ఆటతాయకంగా మనం చూస్తే మనకు అది రాణించదు, మన శిక్షిస్తుంది కూడా. అలాగా మనం అది శ్రద్ధగా చేయాలి. అలాగా ఈ భక్తులు ఎంతో శ్రద్ధగా ఆ చేయటం గమనించాను నేను, చాలా ఆనందించాను. నా జీవితంలో బాల్యం నుంచి ఇటువంటి వాళ్ళ మధ్యన సంచరించడం వల్ల కూడా నా జీవితం ఒక గొప్ప ప్రభావితంగా అవ్వటం అనేది అదొక అంశం. ఎందుకంటే ఇటువంటి సేవతోటి చేస్తున్న వాళ్ళందరినీ చూసి నేను చూడటం వల్ల నాకు సేవ అంటే ఇలా చెయ్యాలి అని ఒక స్ఫూర్తి ఇచ్చింది కూడా మన పుట్టపర్తి సాయిబాబా భక్తులే. ఆ తర్వాత నేను ఈ అనుకోకుండా తాతగారు మరి ఏప్రిల్ 20, 1992 మన అందరినీ వదిలిపెట్టి ఆ వైకుంఠంలో రాముడి యొక్క సేవలో పూర్తిగా అక్కడే ఉండిపోయారు ఆయన. ఇవాళ ఏ ఇంట్లో సుందరకాండ వినిపిస్తోందంటే అక్కడ రామారావు గారి శక్తి అక్కడ ప్రసరిస్తూ ఉంటుంది. ఆయన తపస్సు అంతా మంత్రం రూపం, ఆ మంత్రం అంతా గాత్రం, ఆ గాత్రం అంతా కూడా పరిశుద్ధం చేస్తూ ఉంటుంది. అలాగా ఆ ఎంఎస్ రామారావు గారు మరి ఏప్రిల్ 20, 1992 మరణిస్తే ఆ తర్వాత భౌతికంగా లేరు, కానీ ఆయన యొక్క శక్తి వృధా పోలేదు. ఎందుకంటే నడిపించిన వాడు పరమాత్ముడు. దాని ప్రారంభం పుట్టపర్తి అంశతోటి ప్రారంభమైంది.
అది రోజు రోజు దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతుంది, కానీ అది ఆగదు, ఒదగదు. ఆయన లేని లోటు లోకానికి మరి కలగకుండా బీజం క్షేత్రం మూల కారణం అంటారు కదా, అలాగా ఈ పంట నిత్యం అలా మూడు కాలాల పాటు కళకళలాడుతూ ఉండాలంటే ఆ భగవంతుడు ఎవరినో ఒకరిని ఎంచుకుంటూ ఉంటాడు. నా అదృష్టం, నా అదృష్టవంతుడు నేనయ్యాను, తెలియకుండా ఈ రంగంలోకి ప్రవేశించాను. రామకథను అలా ప్రచారం చేసుకుంటూ వెళ్తున్న సమయంలో మరి రామకుప్పంలో ప్రోగ్రాం నడుస్తుంటే కావాలని బాబా గారి దర్శనం చేసుకోవాలని పుట్టుబడి తెల్లాను. ఆ రాత్రి అక్కడే పడుకున్నాను, పొద్దునే లేచి బాబాగారి దర్శనం చేసుకున్నా. నేను ఏదో 10 నిమిషాలు ఉండి వెళ్ళిపోదాం అని అనుకుంటే ఆ రోజు విశేష కార్యక్రమం నడుస్తుంది. ఉదయం ప్రారంభమైంది 6 నుంచి, అక్కడే కూర్చున్నాను. మధ్యాహ్నం 2:30 అయింది ఆ కార్యక్రమం అయ్యేటప్పుడు. అందరూ అంటే మా బాబాగారు ఎప్పుడు ఇంతసేపు ఉండరని. అలాంటిది ఆ కార్యక్రమంలో అలా ఉండటం, బాబాగారిని దగ్గరగా కూర్చుని దర్శనం చేసుకోవటం. ఆ తర్వాత పరుగు పరుగులు ఇంక రామకుప్పానికి వెళ్ళా. ఆ సాయంత్రం అక్కడ ఫంక్షన్ నాది, ప్రోగ్రాం బిగిన్ అవుతుంది. ప్రోగ్రాం చేసుకున్న బాబాగారితో అదొక అనుభవం. భగవంతుడితోటి మనం ఎప్పుడూ పందెం పెట్టుకోకూడదు అనిపిస్తూ ఉంటుంది. ఆ బాబాగారి దగ్గరికి వెళ్ళా, 2 నిమిషాలు చూసుకుని దండం పెట్టుకుని వెళ్ళిపోదాం అని అనుకున్నా అనుకోండి, భగవంతుడు శాసనం ఇంకోటి ఉంటుంది. అది పంపించేవాడు నేను, చేయించేవాడు నేను, నువ్వెవరు నా దగ్గర వచ్చాక అన్నట్టు ఆప్యాయత ఆయన అనుగ్రహిస్తే మనమేం చేయగలం, ఏం చేయలేం. భగవంతుడి యొక్క ప్రేరణ అమోఘమైనటువంటిది. అలాగే ఆయన భక్తుల్లో ఒక ఆయనకి ఇద్దరు డాక్టర్లు అమెరికాలో ఉంటారు. బాబా గారు పరమ భక్తులు, వాళ్ళ ఇంట్లో ఈ రోజు కూడా బాబా గారికి నిత్యం ఆ ఉపచారాలన్నీ జరుగుతుంటాయి. ఆయనకంటూ ఒక సపరేట్ గది, ఒక బెడ్ పాదుకలు, నిత్యం సేవ వాళ్ళ ఇంట్లో నడుస్తూ ఉంటుంది. నా ప్రోగ్రాం నడుస్తున్న సమయంలో వాళ్ళు వచ్చారు, మా ఇంట్లో మీ చేత సుందరకాండ పారాయణం చేయించుకోవాలండి, మాకు అర్జెంట్ అండి అన్నారు. నేను చాలా బిజీగా ఉన్నా, పొద్దున సాయంత్రం షెడ్యూల్ అంతా టైట్ గా ఉంది, నాకు వీలవదండి అంటే, లేదండి ఎలాగైనా మీరు మాకు కావాలి, అవకాశం ఇవ్వాలని 10 రోజులు తిరిగారు రోజు. ఎందుకనంటే బాబా గారు చెప్పారంట, మీకు అప్పటికే వాళ్ళ పిల్లలకి సంతానం లేదు, వివాహమే 20 సంవత్సరాలు దాటిపోతుంది, ఇద్దరు గొప్ప డాక్టర్లు అమెరికాలో, పలానా వాళ్ళ చేత సుందరకాండ పారాయణం పెట్టించుకొని నీకు సంతానం కలుగుతుందని బాబా గారు చెప్పారు. అందుకని వాళ్ళు కూడా తిరగటం మొదలు పెట్టారు. ఆ తర్వాత వచ్చిన తర్వాత నాకు చెప్పలేదు ఈ విషయం. నేను సరే ఇన్ని రోజులు తిరుగుతున్నారు కదా ఫోన్లే అని మనం ఇచ్చాం. ప్రోగ్రాం ఇచ్చి వాళ్ళ ఇంటికి వెళ్తే ఎక్కడ చూసినా పుట్టపర్తి సాయిబాబా గారి పటాలు చక్కగా అలంకరించుకోవటం, భక్తి ఒక దేవాలయంలా మార్చేసుకున్నారు. ఆ ఇంట్లో తిరుగుతుంటే ఒక దేవాలయం మాదిరిగా, భక్తి ఒక శక్తి కదా. అప్పుడు చెప్పారు, మా బాబా గారు చెప్పారండి మీ చేత సుందరకాండ పారాయణం చేయించమని, అందుకే చేయిస్తున్నాను. తర్వాత ఆనందించారు, నా ప్రోగ్రాం అయింది, ప్రోగ్రాం అయిన 4 రోజులకి ఆవిడ గర్భవతి అయింది. ఇదంతా మనకు తెలియకుండా దైవం మన అందరినీ నడిపిస్తూ ఉంటుంది. లేకపోతే బాబా గారు చెప్పటం ఏంటి, వీళ్ళు నన్ను అడగటం ఏంటి, ఆయన నన్ను ఎంచుకోవటం ఏంటి, ఇవన్నీ మనకు తెలియదు. భగవంతుడి యొక్క దృష్టి ఎలా ఉంటుంది, ఎవరెవరి మీద ఉంటుంది. ఇలాగా నా జీవితంలో ఇది ఒక మరుపురాని. నేను డాక్టర్ చదివింది డాక్టర్ కాబట్టి పిల్లలు పుట్టకపోతే సుందరకాండ పారాయణం చేస్తే పిల్లలు పుడతారు అంటే ఎంత భక్తిగా చేసినా ఒక్కొక్క అప్పుడప్పుడు మనకు కొంత అహంకారం గుచ్చుతూ ఉంటుంది కదా, ఆ అహంకారం ఆ రోజు నుంచి ఇంక పూర్తిగా తొలగిపోయింది. భక్తికి మించిన శక్తి లేదు, భగవంతుడికి మించినటువంటి ధైర్యం ఇంకోటి ఉండదు. ఆయన నమ్ముకుంటే తీరని కోరిక ఉండదు, ఎప్పుడు లోటు ఉండదు జీవితంలో. ఆ రకంగా నా జీవితంలో ఎన్నెన్ని అనుభవాలు, ఒక్కొక్కటి ఆలోచిస్తూ ఉంటే తెలియకుండా మన జీవితం అంతా కూడా అనుభవాలతో నిండిపోతూ ఉంటాయి. మహాత్ముల యొక్క దర్శనం, సందర్శనం, భక్తులతోటి ప్రయాణం జీవితం ఎప్పుడు ముక్తిదాయకంగా ఉంటుంది, ఆనందదాయకంగా ఉంటుంది. అటువంటి అనుభవాలు ఎన్నెన్నో నా జీవితంలో నేను పొందాను. ఒక తాతగారి రూపంలో కానీ, పుట్టబడి సాయిబాబా గారి రూపంలో కానీ, ఆ బాబాగారి భక్తుల రూపంలో కానీ ఒక క్రమశిక్షణతో కూడింది. అలాగా
ఈ జీవితం అంతా కూడా తెలియదు. అప్పటి నుంచి అనుకున్నాను, ఏదైనా సరే భగవంతుడిని మనం పూర్తిగా నమ్మి అర్పిస్తే గాని మన జీవితంలో ఆ ముక్తి కలగదు. ఆ రోజు నుంచి 2006 నుంచి ఇంకా ఏ వ్యాపారం లేదు, ఏ ఉపాధి లేదు, నా జీవితం అంతా కూడా రామకథకు అంకితం చేసేస్తా. ఆయన ఇస్తే తింటా, లేకపోతే ఖాళీగా పడుకుంటా, ఖాళీ కడుపును పడుకుంటా అని అనుకుని ఎప్పుడైతే నా భావన భగవంతుడికి అర్పించేశానో నా జీవితంలో ఈ రోజు దాకా కూడా నేను వెనక్కి చూసుకోలే. ఆ రాముడు అలా నడిపించాడు, ఆ సాయిరాముడు అలా అనుగ్రహించాడు, తాతగారు ఆశీర్వచనాలు అలా పూర్ణంగా వర్షించారు. జీవితంలో ఎన్నెన్నో అద్భుతాలు ఈ గానం ద్వారా మనం అనుభవించాం. ఈ రోజు దాకా ఎన్నెన్నో అనుభవాలు నిదర్శనంగా ఇవి మానవ జీవితంలో మానవ ప్రయత్నంతో అవ్వవు, అసాధ్యము అన్నటువంటివన్నీ సుసాధ్యం అయిపోయినాయి. సుందరకాండ అంటేనే శక్తి. ఆ శక్తికి ఇద్దరు మహనీయుల ఒక అనుగ్రహం కలిగితే ఇంకా మహాశక్తి అయిపోతుంది. ఆ మహాశక్తిని నేను పట్టుకుని తిరుగుతున్నాను, అందరికి పంచుతున్నానంటే ఎంతో గొప్ప మరి ఆనందాన్ని కలిగిస్తుంది జీవితంలో. మన మీద మనం చేసే పనికి నమ్మకం పెంచుతూ ఉంటుంది, మరింత ధైర్యాన్ని ఇచ్చేస్తూ ఉంటుంది. అలాగా ఈ జీవితం అంతా కూడా ఆ సాయిబాబా గారి పుట్టబడి సాయిబాబా గారి అనుగ్రహంతో తాతగారి జీవితంలో ఒక వెలుగు వచ్చింది, నా జీవితంలో ఒక ఆనందాన్ని వచ్చింది, ఒక తృప్తిని ఇచ్చింది. అటువంటివి ఎన్నెన్నో అనుభవాలు, ఎన్నెన్నో అనుభవాలు, ఒకటా రెండా. ఆ అనుభవాలు ఆ గానం చేస్తుంటే పొందేటటువంటి అనుభవం ఎంత అంతా కాదు. ఎన్నెన్నో నిదర్శనం. ఎంతో మంది కష్టాలతో వస్తూ ఉంటారు. కష్టాలతో వచ్చినప్పుడు స్వామి మాకు ఈ కష్టాలున్నాయి, ఈ సుందరకాండ పాడుకో, నీకు మేలు జరుగుతుంది. అది ఎందుకంటే మా తాతగారికి మేలు జరిగింది, అంతకంటే ఆధారం ఏం కావాలి? స్వయంగా రచించిన ఆయనకి అంత గొప్ప మేలు జరిగితే పాడుకుండేవాడికి ఎందుకు జరగదు? ఎంతో మంది జీవితాల్లో వాళ్ళ కష్టాలు తీర్చేయటమే కాకుండా అద్భుతాలు చేసింది, ఎన్నెన్నో అద్భుతాలు. ఒక ఉదాహరణ, పెద్దాపురం జమీందారులు ఉప్పన్ వారు అని ఉన్నారు. ఆ రోజుల్లో తాతగారి కార్యక్రమాలు ఉధృతంగా జరుగుతున్న సమయంలో వాళ్ళు వచ్చి, మా ఇంట్లో మీ కార్యక్రమం పెట్టాలనుకుంటే, అమ్మా ఇది గ్రౌండ్ లో పెట్టండి, అందరూ ఆనందిస్తారు, లేదండి మా ఇంట్లోనే పెట్టాలండి అన్నారు. ఆ ఇంట్లో ప్రతి సంవత్సరం దసరా విజయదశమి వస్తే తెలియకుండా ఒక మొగాయన చనిపోతూ ఉండేవారు, ఉన్నట్టుండి చనిపోవటమే. ఆ సమయంలో తాతగారికి చెప్పకుండా ఆ ప్రోగ్రాం పెట్టారు. ఆ కార్యక్రమం అవుతుంది, రోజు రోజుకి జనం విపరీతంగా వచ్చారు, మైకులేమో బయట పెట్టారు, లోపల ఇంట్లో కూర్చుని పాడుతుండేవారు. ఆ ఇండ్లంతా కూడా వాళ్ళ భక్తులతో నిండిపోయింది, వాళ్ళ బంధువులతోటి భక్తులతో నిండిపోయింది. అలా కార్యక్రమం అయిపోయిన తర్వాత రాజమండ్రికి వచ్చారు. తాతగారు ఒళ్ళంతా కూడా స్మాల్ పాక్స్ లాగా వచ్చేసింది, విపరీతంగా మగతలోకి వెళ్ళిపోయారు. 15 రోజులు అవస్థపడ్డారు. అవస్థపడిన తర్వాత తగ్గింది, తగ్గి మెల్లిగా హైదరాబాద్ వచ్చేటప్పటికి ఎవరైతే ఈ ప్రోగ్రాం పెట్టించుకున్నారో ఆ సంవత్సరం వాళ్ళ ఇంట్లో ఆ కష్టం కలగకుండా ఆ హనుమంతుడు ఆజ్ఞ వేసేశాడు. ఆ కష్టం ఈయనకు వచ్చేసింది, ఈయన తపస్సంపన్నుడు కాబట్టి ఆ కష్టం నుంచి బయటపడ్డాడు. ఇంకా ఆ రోజు నుంచి ఆ దోషం తొలగిపోయింది ఆ కుటుంబానికి. అంటే మంత్రానికి దైవానికి ఎంత బలం ఉంటుందో, కలియుగంలో నమ్మచ్చా అని ఎంతో మందికి ఒక రకమైనటువంటి అనుమానం ఉంటుంది. అటువంటి అనుమానాలకి ఇంకా అసలు తెరదించేశారు ఆయన. భగవంతుణ్ణి ఆశ్రయించడం, భగవంతుడి రూపంలో ఉండేటటువంటి భక్తుల్ని ఆశ్రయించడం, ఇవన్నీ కూడా సామాన్యమైనటువంటి కాదు. భగవంతుడు మన అందరినీ నడిపిస్తాడు, నేర్పిస్తాడు ఇవన్నీ. అలాగా ఎన్నెన్నో అనుభవాలు, ధర్మబద్ధమైనటువంటివి ఏవైనా సరే ఆ స్మరణ, ఆ భగవంతుడి యొక్క సేవ చేస్తే ఖచ్చితంగా భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని ప్రత్యక్ష సాక్షి నా జీవితంలో నేనే. ఎన్నెన్నో అనుభవాలు నా జీవితంలో పొందాను. ఇవన్నీ మరి ఆయన వర్ధంతి సందర్భంగా రేడియో సాయి ప్రేక్షకులందరూ అంటే శ్రోతలందరితో పంచుకోవటం చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తున్నా. మన జీవిత ప్రయాణంలో కూడా కష్టాలు, కష్టాలు అంటే సుఖాలు, కష్టాలు సుఖాలు దాటిన తర్వాత ఆనందం, అది భగవంతుడి ఒక స్వరూపం. మనకి భగవాన్ సాయిబాబా గారి రూపంలో దొరికింది, అనుభవిస్తున్నాం. ఆయన్ని స్మరిస్తే ఈ కష్టాలను తొలగుతున్నాయి. అలాగా ఈవేళ మరి మీ అందరితోటి మా తాతగారితో కలిగినటువంటి
అనుభవాల్ని అనుభూతుల్ని పంచుకోవడం కూడా చాలా సంతోషంగా అనిపించింది. ఈవేళ ముఖ్యంగా ఆయన 25వ వర్ధంతి సందర్భంగా భగవాన్ శ్రీ సాయిబాబా గారి యొక్క అనుగ్రహంతో, తాతగారి యొక్క ఆశీర్వచనాలతోటి ఏ ప్రయాణం అయితే నేను ప్రారంభించి రామకథ గానాన్ని లోకానికి అందిస్తున్నానో ఎంతో చక్కగా భక్తుల యొక్క ఆదరణతో, అందరి యొక్క అనుగ్రహంతో దేదీప్యమానంగా కొనసాగుతోంది. జీవితం అంతా కూడా అనుభవాల మీద ఆధారపడి ఉంటాయి, అవే మన తీపి గుర్తులు. అటువంటి తీపి గుర్తులు మీ అందరితో పంచుకుంటూ ఆయన రచించినటువంటి ఈ సుందరకాండని గురుదక్షిణగా, ఈ సందర్భంగా గురుదక్షిణగా గాన రూపంలో మీకు అందరికీ అందిస్తూ ఆయనకు సమర్పిస్తున్నా. సుందరకాండలో ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏ రకంగా తల్లి జీవితాన్ని మార్చిందో తెలుసుకుందాం. రావణాసుడు అమ్మవారిని అపహరించి తీసుకొచ్చిన తర్వాత ఎన్నెన్నో కష్టాలు తల్లి పడింది లంకలో. ఆ లంకానగరంలో ఉన్నటువంటి అశోకవనంలో తల్లిని బంధించాడు, హింసించాడు, దూషించాడు, భయంకరమైనటువంటి రాక్షసులు నియమించి అహర్నిశలు తల్లిని వేధించాడు, కష్టాల పాలు చేశాడు. రాముడికి దూరమైన తర్వాత తెలియకుండా 10 నెలల కాలం గడిచిపోయింది. రావణాసుడు అమ్మవారిని అపహరించి తీసుకొచ్చిన తర్వాత 1 సంవత్సరం గడువు ఇచ్చాడు. 1 సంవత్సరం గడువులో 10 నెలలు పూర్తి అయిపోయింది. రాముడి దగ్గర నుంచి ఎటువంటి సూచన రాలేదు. నా రాముడు వస్తాడు, నా రాముడు వస్తాడు, నన్ను రక్షించుకుంటాడని ఎదురు చూస్తున్న తల్లికి కష్టాలు పెరుగుతున్నాయి కానీ నమ్మకం కలగట్లేదు. ఒకనొక స్థితిలో 10 నెలల నుంచి వేధిస్తున్నటువంటి ఈ రాక్షసులందరూ కూడా వాళ్లకు వాళ్లకు తెలియకుండా గాఢ నిద్రలో ప్రవేశించారు. ఒంటరాలైనటువంటి తల్లి చుట్టుపక్కల చూసుకుంది. 10 నెలల నుంచి వీళ్ళంతా నన్ను అహర్నిశలు వేధించారే, 10 నెలల తర్వాత ఒంటరి సమయం వచ్చింది. చుట్టుపక్కల చూసుకుంది, తన గురించి తాను ఆలోచించుకుంది. నా రాముడు రాలేదే, నా కష్టాలు తీరట్లేదే, నా రాముడు వస్తాడా, నా కష్టాలు తీరతాయా, నా రాముడు రాకపోతే నా దుస్థితి ఏంటి, సమయం చూస్తే ఇంక లేదే, 2 నెలల గడువు మిగిలినదే, ఈ 2 నెలల గడువులో నా భర్త రాకపోతే నా గతేమవుతుంది, నిర్దాక్షణ్యంగా ఈ రాక్షసులంతా నన్ను వధించి వేస్తారే, ఈ జీవితంలో తిరిగి నా రాముడిని చూడగలనా, నా బంధువులను చూడగలనా, నా ఆత్మీయులను పలకరించగలనా, ఎన్నెన్ని అనుమానాలు పెరిగిపోతున్నాయి. అనుమానాలు పెరిగిపోవటం చేత తల్లికి అసహనం పెరిగింది, జీవితం మీద విరక్తి కలిగింది. నా ఈ కష్టాలు తొలగాలంటే నేను మరణించాలి, ఈ శరీరాన్ని వదిలిపెట్టాలి, అప్పుడే నా ఈ కష్టాలు తొలుగుతాయి అని అనుకుంటున్న సమయంలో చెట్టు మీద మహానుభావుడైనటువంటి పరమభక్తుడైన హనుమంతుల వారు ఉన్నారు. అమ్మవారిని చూస్తున్నాడు, తహతహలాడుతున్నాడు, అయ్యో నా తల్లికి ఎంత కష్టకాలం వచ్చింది, నా తల్లి కష్టాలు తీరాలంటే నా రాముడు ఉండాలి, లేకపోతే నా రామస్మరణే ఉండాలి అని అనుకున్నాడు. పూర్వపరిచయం లేదు. చెట్టు మించి కిందకు దూకంగానే నన్ను చూసి భయంతో గట్టిగా కేక వేస్తే నిద్రపోతున్న రాక్షసులు లేస్తారు, నన్ను బంధిస్తారు, నన్ను పరిచయం చేసుకునేటటువంటి అవకాశాన్ని కూడా కోల్పోతాను, ఎలా రక్షించాలి, సామాన్యమైనటువంటి పరిస్థితి కాదు. అటువంటి పరిస్థితుల్లో ఒక్కటే అనుకున్నారు హనుమంతుల వారు, నా తల్లిని ఓదార్చే శక్తి కేవలం నా రాముడికి ఒక్కరికే ఉన్నది, ఆయన లేడు కాబట్టి ఆయన నామాన్నితోటే నా తల్లికి ఓదారుస్తాను, ఆ రామకథే నా తల్లిని రక్షిస్తుంది. ఏ రకంగా రామకథను పాడటం వల్ల మా తాతగారి కష్టాలు తీరాయో, ఆ రామకథను హనుమంతుల వారు పాడటం వల్ల రాముడు కష్టాలు తీరాయి, తల్లి కష్టాలు తీరాయి, వానరుల కష్టాలు తీరాయి, హనుమంతుల వారి కష్టాలు తీరాయి. ఎందుకంటే సుగ్రీవుడు ఇచ్చినటువంటి సమయం మించిపోయింది. సముద్రం అవతల వైపు లక్షల కొద్ది వానరులంతా హనుమంతుల వారి గురించి వాళ్ల ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. హనుమంతుల వారు వెళ్లారు, లంకలో ప్రవేశించారు, అమ్మవారిని చూసి వస్తారని నమ్మకంగా. వాళ్లందరికీ ఎంత కష్టం కలుగుతుంది, కనుక ఎలాగైనా నా తల్లిని రక్షించాలి, నా తల్లి రక్షింపబడితేనే వీళ్ళందరూ బతుకుతారు అనే ఉద్దేశం చేత మహానుభావుడైనటువంటి హనుమంతుల వారు క్షణకాలం వృధా చేయకుండా రామకథను పాడి తల్లిని ఏ రకంగా రక్షించాడు, మన అందరికీ ఆ రామనామమే శ్రీరామ రక్ష అని అనిపించే రీతిలో తాతగారు దీన్ని గొప్పగా రచన చేశారు. ఆ సర్గని గురుదక్షిణగా
ఆయనకు సమర్పిస్తూ మీకందరికీ ఆనందాన్ని కలిగించాలని, భగవాన్ సాయిబాబా గారి యొక్క సంపూర్ణ అనుగ్రహం, ఆ రాముడి యొక్క అనుగ్రహం మీ అందరిపై పూర్ణంగా వర్షించాలని ప్రార్థిస్తూ ఈ సర్గను పాడి మీకందరికీ ఆ సంతోషాన్ని అందిస్తున్నాను.

అలాగా తెల్లవారుజామున ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎంతో అశాంతితో ఉండేటటువంటి అమ్మవారు ఆత్మహత్యకు సిద్ధపడుతుంటే రామకథను పాడాడు. ఉన్నట్టుండి ఆపాడు. లంకానగరంలో రాక్షసుల మధ్యన రామస్మరణ ఎక్కడి నుంచి వినిపిస్తోందని తల్లి అటు ఇటు ఇటు అటు చూసింది, కంగారు పడింది. ఎవరూ కనపడలేదు. ఆత్మహత్యా ప్రయత్నం మర్చిపోయింది. తల పైకెత్తి చూస్తే ఆ చెట్టు కొమ్మల మధ్యన కనపడి కనపడని కాంతుల మధ్యన హనుమంతుల వారి యొక్క దివ్య స్వరూపాన్ని చూసింది. చూడటానికి ఒక చిన్న పసిపిల్లవాడి రూపంలో ఉన్న ఆ స్వామివారిని, దివ్య తేజస్సుతో ఉన్నటువంటి ఆ స్వామివారిని చూసి అనుమానం భయంతో చూసిందేమో, ఇది కళా నిజమా అని ఆ తల్లి తహతహలాడుతూ మూర్చపోయింది. ఏం జరిగింది?

ఏ స్మృతులు తల్లితోటి రాముడితో గడిపినటువంటి కాలాన్నంతా గుర్తు చేసి రంగరించి రామకథగా పాడి హనుమంతుల వారు తల్లిని ఆత్మానందాన్ని కలిగి అలాగా 25 ఏళ్ల మరి ఆయన లేనటువంటి స్మృతులు కూడా ఈనాటి కూడా మన వెంట ఆయన గానరూపంలో అందిస్తూ మనందరినీ పులకాంకితులను చేస్తూ పరవశింపజేస్తూ భక్తి మార్గంలో నడిపినటువంటి ధన్యజీవి ఎంఎస్ రామారావు గారు మా తాతగారికి, గురుతుల్యు లేనటువంటి ఆ వాగ్గేయకారుడికి గానంతో గురుదక్షిణగా మీ అందరి సమక్షంలో సమర్పిస్తూ ఆయన ఒక దివ్య అనుగ్రహం నాపై ఎప్పుడు ఉండాలని మీ అందరి సమక్షంలో ఆయన వేడుకుంటూ, ఇటువంటి గొప్ప అనుభవాలు అనుభూతులన్నింటినీ రేడియో సాయి శ్రోతలు అందరితో పంచుకోవటం, భగవాన్ శ్రీ సత్యసాయి స్వామివారి యొక్క పాదపద్మాలకు నమస్కరిస్తూ నా ఆనందాన్ని భావనల్ని అన్నిటినీ కూడా పుష్పాల రూపంలో ఆయన పాదాల దగ్గర సమర్పిస్తూ ఈ గానం నిరంతరం కొనసాగాలి, ప్రజలకి నిరంతరం అందించాలి, ఆధ్యాత్మిక చింతనతో వాళ్ళు తరించాలని ఆ భగవంతుణ్ణి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారిని వేడుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్, జై సాయిరామ్.

జీవితమే నాటకరంగం. ప్రబోధాత్మక నాటికలు. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి జీవితమే నాటకరంగంలో మీరు వినబోయే నాటిక భక్తి ప్రవాహం. ఈ నాటకాన్ని ఆదిలాబాద్ జిల్లా సాయి భక్తులు భగవాన్ బాబావారి దివ్య సమక్షంలో 2013 సంవత్సరంలో ప్రదర్శించున్నారు. ఇక ఆలస్యం చేయకుండా ఈ చక్కని నాటకాన్ని విందామా?

0: పాట మంచిగచ్చింది, బాగా కష్టపడి ప్రాక్టీస్ చేసిండ్రు
1: అంతా స్వామిదయ సాయిరాం. ఈ 7వ పత్తియాత్ర కూడా లోగడ పత్తియాత్రల వలె స్వామి దివ్యాశీస్సులతో దిగ్విజయంగా జరగాలని ప్రార్థిద్దాం.
2: తప్పకుండా బాగా జరుగుతుంది సాయిరాం.
3: నారాయణ నారాయణ, నారద మహర్షులకు నమో నమః. శుభం భూయాత్.
0: మాదెంత లక్ సామి, కరెక్ట్ గా టైం కచ్చిండ్రు.
4: అవును మహర్షి, క్రిందటి తడవ పర్త్యాత్రకొచ్చి మాకు చాలా సూచనలు ఇచ్చారు.
1: ఇంకా గుర్తుందా నాయనలారా?
0: మీ మేలు మర్చిపోతామా స్వామి?
1: మీ బోధనలను తూచా తప్పకుండా పాటిస్తూ స్వామిని దర్శించుకున్నాం. మొత్తం పర్త్యాత్రకు వెళ్లిన 3000 మందికి పాద నమస్కారం ఇచ్చి మమ్మల్ని పునీతుల్ని చేశారు.
0: కాని స్వామి,
3: ఏమిటినైనా సందేహం?
0: పోయినసారి మీ మాట పాటించినాం స్వామి, పాద నమస్కారం ఇచ్చిండ్రు. మీరు ఖుష్, మేము ఖుష్. కానీ ఈసారి పాద నమస్కారం ఇవ్వటానికి ఆడెవరున్నరే?
1: అవును మహాత్మా, మా వాళ్ల ప్రతినిధిగా నన్ను పిలిచి, మీ జిల్లాలో ఎన్ని నదులున్నాయి, ఎంతమంది వచ్చారు, ఎన్నాళ్లుంటారు, చాలా సంతోషం అలా అనటానికి ఇప్పుడెవరున్నారు స్వామి?
5: సాయి కుల్వంత్ హాల్లో స్వామి రాకకై ఆతృతతో ఎదురుచూపులు లేవు. డ్రామా చూసి స్వామి మెచ్చుకోవాలన్న ప్రార్థనలు లేవు. మా చేతులతో చేసిన ప్రసాదాలను స్వామి స్వీకరిస్తారో లేదో అన్న ఆందోళన లేదు.
3: నారాయణ నారాయణ, మీ మనస్సులలోని బాధ నాకు తెలుసు నాయన. ఆ బాధ ఎంత చేదు, ఆ జ్ఞాపకాలు ఎంత భారము, ఆ కన్నీరు ఎంత ఆవేదనతో కూడినదో నాకు తెలుసు. బాధపడకండి, మీ మనస్సులకు ఉరట కలగడానికి స్వర్గంలో జరిగిన ఓ సన్నివేశాన్ని వివరిస్తాను. మానవుల కాలమానం ప్రకారం 80-85 సంవత్సరాల క్రితం స్వర్గంలో ఓ సభ జరుగుతోంది. ఆ సభలో

0: మహామంత్రి, మన పరిపాలన తీరుతెన్నెల గురించి స్వర్గవాసులు ఏమనుకునుతున్నారు? మారువేషంలో వెళ్లి గమనించమంటిని కదా.
1: మారువేషంలో వెళ్లాను దేవేంద్ర. అందరూ ఆనందంగా ఉన్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఇంతటి సుదీర్ఘ శాంతి లభించిందని, ఏ రాక్షస భయం లేక, ఏ మహర్షి కోపాగ్నికి గురికాక, ఎటువంటి అపనిందలకు పాల్పడకుండా సుఖశాంతులతో ఉన్నామని తృప్తిగా ఉన్నారు.
0: అంతా ఈశ్వరేచ్ఛ.
1: అవును దేవేంద్ర, కొన్ని దినముల క్రితం కైలాసంలో జరిగిన మహాసభలు, శ్రీమన్నారాయణుడు, పరమేశ్వరుడు మీ పరిపాలన దక్షతను మెచ్చుకున్నారని నందీశ్వరుడు బృహస్పతుల వారికి తెలియజేశారట.
0: చాలా సంతోషం.
2: దేవేంద్రుల వారికి జయము జయము. తమను కలవటానికి బ్రహ్మదేవులు వారు అరుదించుతున్నారు.
1: మహదానందము మహదానందము. పరమ పూజ్య కమల నాభోద్భవ బ్రహ్మదేవ, ప్రణామములు.
3: ప్రణామములకేమి కాని దేవేంద్ర, అనూహ్య విపత్తు బ్రహ్మలోకాన్ని అతలాకుతలం చేస్తుంది.
1: సకల సృష్టిని సంకల్పమాత్రాన సృష్టించిన మీకు విపత్త.
3: అవును దేవేంద్ర, సరస్వతీదేవి కనబడటలేదు.
1: సరస్వతీదేవి కనబడటలేదా?
3: అవును దేవేంద్ర. అంతేకాదు, సరస్వతి మేము ఆశీనులమయ్యే కమలాలు, మా క్రీడాస్థలి అయిన మేరుపర్వతం కూడా కనిపించట్లేదు. ఎవరు ఎందుకు దొంగిలించారో అర్థం కాకున్నది.
2: దేవేంద్రుల వారికి జయము జయము.
0: ఏమి?
2: వైకుంఠ ద్వార బాలకుడైన విజయుడు లక్ష్మీమాత నుండి రాజపుత్రాన్ని అందించడానికి అరుదించినారు ప్రభు.
0: వైకుంఠం నుండా? తక్షణమే పంపించు.
2: చిత్తం ప్రభు.
4: దేవేంద్రులకు జయము జయము. బ్రహ్మదేవులకు నమస్సులు. లక్ష్మీదేవి తమ్ముడు, అందలానికి అలంకారుడగు చంద్రుడు కనపడుటలేదు. చంద్రుణ్ణి మాయం చేసిన ఆ మాయావిని వెంటనే పట్టుకోవాలని లక్ష్మీదేవి వారి ఆజ్ఞ.
1: చంద్రుడు మాయమయ్యాడా? ఏమి ఈ వైపరీత్యం?
3: దేవేంద్ర, అటు బ్రహ్మలోకంలో దొంగతను, ఇటు ఆకాశంలో దొంగతను. నా అంచనా ప్రకారం ఇది ఇంతటితో ఆగే విధంగా లేదు.
0: పంచభూతాల నేస్తం నెలరాజు, వారిని అడిగితే కొంత లాభం ఉండవచ్చు. మంత్రివర్య,
5: ప్రభు,
0: తక్షణమే పంచభూతాలను పిలిపించండి.
5: చిత్తం ప్రభు.
0: అదిగో వారే అరుదించారు.
4: బ్రహ్మదేవులకు ప్రణామాలు. దేవేంద్రులకు జయము జయము.
0: ఇదేమి, నలుగురే వచ్చారు, అగ్నిదేవుడేడి?
4: ఆ విషయాన్నే మీకు తెలియజేద్దామని వచ్చాము దేవేంద్ర. ఈరోజు ఉదయం నుండి అగ్నిదేవుడు కనపడుటలేదు. ఎంత గాలించినా ఫలితం లేదు. అకస్మాత్తుగా ఈ విధంగా ఏనాడు అగ్నిదేవుడు మాయమవలేదు. మాకెందుకో దీని వెనక రాక్షస మాయ ఉందన్న భయంతో మీకు తెలియజేద్దామని వచ్చాము.
0: హరహరా, అగ్నిదేవుణ్ణి కూడా ఆ మాయావి వదలలేదా?
4: మాయావి ఎవరు దేవేంద్ర?
5: నారాయణ నారాయణ, ఏమి నా అదృష్టము. చివరిసారి స్వర్గాన్ని చూసిపోదామని వస్తే పితృవరేణ్యులు, బ్రహ్మదేవుల దర్శనం, పరమ పవిత్రులు పంచభూతాల దర్శనం కలిగింది. నారాయణ నారాయణ.
0: చివరిసారి ఏమిటి మహర్షి?
5: ఏం చెప్పమంటావు దేవేంద్ర? ఓ మహామాయావి బ్రహ్మచారులందరినీ అపహరిస్తున్నాడు. ఇప్పటికే భూలోకంలో హనుమంతుడు, కైలాసంలో వినాయకుడు కనపడటం లేదు. ఇక చివరిగా మిగిలిన ఆజన్మ బ్రహ్మచారిని నేనొక్కడనే రేపో మాపో, నన్ను వాడు అపహరించక మానడు.
3: ఏమిటేమిటి, హనుమంతుడు వినాయకుడు కూడా మాయమయ్యారా? దేవేంద్ర, అనుమానం లేదు, ఏదో మహారాక్షస మాయ.
5: హనుమంతుడు విఘ్నేశ్వరుడు కూడా అంటే నారాయణ నారాయణ, ఇంకా ఎవరైనా మాయమయ్యారా?
3: వీరిద్దరేమిటి కుమారా బ్రహ్మలోకంలో?
6: అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల పరిపాలకుండ, ధర్మాధర్మ విశ్లేషితుండ, ధర్మరక్షణ దురంధరుండ, సకల పాపకోటి భయంకరుండ, దేవగణ పూజిత దిక్పాలకుండ, చతుర్ముఖ ప్రసాదిత
0: నమో నమః, చతుర్ముఖ ప్రసాదిత సమస్త లోక పర్యంత సామ్రాజ్యాధినాథుండ ఎముండ.
5: నారాయణ నారాయణ, చివరిసారిగా నీ దర్శనం కూడా అయింది.
0: చివరిసారిగా దర్శనమేమిటి నారద మునివర్య?
5: నా మాటలకేవి గాని, మహిషం లేకుండా ముందుకు సాగని నీవు కాలినడకన స్వర్గానికి రావడం విడ్డూరంగా ఉంది.
0: అవును మహర్షి, యమలోకంలో ఎన్నడూ లేని విధంగా ఓ దొంగతనం జరిగింది. మా మహిషశాలలోని మహిషాలన్నీ మాయమయ్యాయి. ఆ పశుపతి మా పశువులను తోడ్కొనిపోయాడని తలంచి కైలాసానికి వెళ్లాను. అయితే విచిత్రమేమిటంటే కైలాసంలో ఎవ్వరూ లేరు, మరే సంచారమూ లేదు. బహుశా స్వర్గానికి వెడలి ఉంటారని ఊహించి మహేశ్వరుడిని వెతుక్కుంటూ ఇటువైపుగా వచ్చాను.
7: నారాయణ నారాయణ, ఆఖరికి పరమేశ్వరుని కూడా మాయం చేశాడా ఆ మాయావి?
0: పరమేశ్వరుణ్ణి మాయం చేయడమేమిటి మహర్షి?
8: యమధర్మరాజా, ఒక మహామాయావి ఊహకందని రీతిగా దొంగతనాలు చేస్తున్నాడు. బ్రహ్మలోకంలో సరస్వతీదేవిని, బ్రహ్మ సరస్వతీదేవిల ఆసనాలైన కమలాలను, మేరు పర్వతాన్ని అపహరించాడు. లక్ష్మీదేవి తమ్ముడుగు చంద్రుణ్ణి మాయం చేశాడు. పంచభూతాలలోని అగ్నిని మాయం చేశాడు. నిస్సందేహంగా నీ మహిషశాలలోని పశువులను, మనలను కరుణించు ఆ పరమేశ్వరుణ్ణి కూడా వాడే అపహరించి ఉంటాడు.
0: నిరయం పైన, నిబద్ధమైన ధరణి నిర్మూలనం పైన, దుర్మరణం పైన నిజము రానిమ్ము ఓనిమ్ము పో. మాయావిని 14 భువన భాండాల్ని గాలించి పొట్టుకొనిన మా ప్రభువకు పరమేశ్వరుణ్ణి మాయం చేసిన వాని దుశ్చర్యకు ప్రతీకారముగా ముల్లోకములు వాని ఆహాకారములతో కంపించు విధముగా శిక్షించడము.
8: అవును యమధర్మరాజా, ఇక జాప్యము వలదు. ఘోర వీర భయంకర భీభత్సములకు నా మేఘ సమూహాలను ఇప్పుడే సిద్ధపరుస్తాను. మంత్రివర్య,
9: ప్రభు,
8: సైన్యాన్ని సిద్ధపరచండి.
9: చిత్తం ప్రభు.
0: హేష్ దేవేంద్ర, నీ సైన్యపు గర్జనలే ఆ మాయావి హృదయాంతరాళాలను కంపింపజేయును.
8: ఎలాంటి సందేహము గాని భయం గాని మీ మనసులో ఉండనవసరం లేదు. ఇప్పుడే మా సైన్యంతో వెడలి విజయలక్ష్మిని వరించి తీసుకొస్తాము.
7: దేవేంద్ర, దేవేంద్ర, ఘోరం, మహాఘోరం.
1: ఏమైంది మంత్రివర్య?
7: మన సైన్యముకు మేఘ సమూహములు కనిపించుటలేదు.
10: గోవింద, గోవింద.
1: మునివర్య, ఇది హాస్యానికి సమయం కాదు.
9: లేకపోతే ఏమిటి నాయన? పరమేశ్వరుణ్ణే మాయం చేసిన వానికి మీరొక లెక్క, మీ సైన్యం ఒక లెక్క.
1: మరి మీ ఉద్దేశంలో మమ్మల్ని ఏం చేయమంటారు?
8: యమధర్మరాజా,
9: దేవలోకానికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా రక్షించేది ఆ శ్రీమన్నారాయణ.
8: ఎలాంటి సందేహము గాని భయం గాని మీ మనసులో ఉండనవసరం లేదు. ఇప్పుడే మా సైన్యంతో వెడలి విజయలక్ష్మిని వరించి తీసుకొస్తాము.

దేవలోకానికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా రక్షించేది ఆ శ్రీమన్నారాయణుడు. ఆ ఆపద్బాంధవుణ్ణే ప్రార్థిద్దాం, నారాయణుడే మనకు దారి చూపుతాడు.

ద్వారకాధీశులే చాటలేరన్న మేమింతవారం ప్రభో. దాటగారానట్టి మాయా ప్రవాహంబులో తాపమందుచున్నట్టి మము బ్రోవరావేల ప్రభో. వేగరారం దయా

0: ఏమిది, అందరూ ఇక్కడి సమావేశమయ్యారు, నన్ను అంత ఆర్తితో పిలిచారు, ఎందులకో?
1: ఓ దేవదేవ, చరాచర సృష్టిలోని ప్రతి విషయం ఎరిగిన మీకు మా మనసులో దాగిన భయం తెలియనిది కాదు.
0: ఓ, ఏమి భయమా? బహువిచిత్రమైన భయమది.
2: ప్రభు, భయకంపితులమైన మాకు మీ దరహాసం వెనుక దాగిన రహస్యమేమిటో అవగతమగుటలేదు.
0: బ్రహ్మదేవ, మీది అనవసరమైన భయం, చింతించాల్సిన అవసరమేమీ లేదు. మీరు ఊహించినట్టు ఏ దొంగతనాలు లేవు. ఇది నూతనవతారుని లీలావిలాసమే.
3: నూతనవతారమా?
0: అవును. కలియుగాన ధర్మ సంస్థాపనార్థమై సర్వదేవతాతీత స్వరూపుడైన భగవంతుని అవతరణ జరిగింది. పవిత్ర భారతావనిలో తెలుగునాట పుట్టపర్తి పుణ్యగ్రామం ఈ అవతరణకు కేంద్రస్థానమైంది. బ్రహ్మ సరస్వతుల కమలాలను తన కళ్ళుగా, చంద్రుణ్ణి తన మోముగా, మేరుపర్వతాన్ని తన చెక్కిళ్లపై చుక్కగా, మేఘాలను తన శిరకేశములుగా, అగ్నిని తన అంగరకగా మార్చుకుని సత్యసాయి నామధేయంతో నిరుపమాన సౌందర్య స్వరూపంతో అవతరించినాడు. హనుమంతుడిని తన పట్టణ రక్షణ పరిశీలకునిగా కొండపై ప్రతిష్ఠిస్తే, విఘ్నేశ్వరుణ్ణి, సరస్వతిని తను స్థాపించిన విశ్వవిద్యాలయంపై ఆసీనులగావించారు. ఇక యమధర్మరాజు దున్నపోతులు ఆ భగవానుని భక్తులుగా విద్యార్థులుగా జన్మించారు. అందుకే వారిని సత్యసాయిసులు పలుమార్లు ప్రేమతో దున్నపోత అని సంబోధిస్తూ ఉంటారు.

0: ఆ విధంగా సర్వదేవతాతీత స్వరూపుడైన శ్రీ సత్యసాయి భగవానుల అవతార విశేషాలను, ప్రత్యేకతలను ఆనాడు శ్రీమన్నారాయణమూర్తి నుంచి తెలుసుకోవడం జరిగింది.
1: ఈ కలియుగంలో మనం ఎంత అదృష్టం చేసుకున్నామో గటువంటి మహాతారుణ్ణి పొందినం.
2: మునీంద్ర, ఈనాడు తమ ద్వారా ఆ విశిష్ట అవతారుడు గురించి తెలుసుకోగలగడం మహద్భాగ్యం. మా పూర్వజన్మల సుకృతం స్వామి.
0: నిజం నాయనా, భగవంతుడు భక్తుల పక్షపాతి అయినా స్వామి దయ ఉంటేనే వారి గురించి ఎవరైనా తెలుసుకోగలుగుతారు. భగవంతుని సమకాలీనులుగా పుట్టి కూడా వారి గురించి తెలియలేదంటే వారి దయచేత ధన్యులు కాలేదని అనుకోవాలి.

0: మహర్షి, స్వామి భక్తులమై ఉండి కూడా స్వామి దయకు మేము ఎందుకు నోచుకోలేదు, అర్థం కావడం లేదు. మమ్మల్ని వదిలి వెళ్లవద్దని స్వామిని ఎంతగానో ప్రార్థించాం, ఎంతో అర్థించాం.
1: అవును మహర్షి, గ్రామ గ్రామాలు ఒక్కటే రాత్రనక పగలనక ఎండనక వాననక ప్రార్థనలు చేశాయి. పసిపిల్లలు మొదలుకుని ముసలివాళ్ల వరకు రాత్రింబవళ్ళు ప్రదక్షిణలు చేశారు. ఒకరా ఇద్దరా లక్షల మంది బోరున విలపించారు, ప్రాధేయపడ్డారు, ఉపవాసాలున్నారు. అయినా ఈ ప్రార్థనలు వెనబడినట్టు స్వామి వెళ్లిపోయారు.
2: ఏమో మహర్షి, మా మనస్సులు చెదిరినే. ప్రార్థనంటే విలువలేదనిపిస్తుంది. ప్రార్థన మీద భజనల మీద నమ్మకం సడలుతోంది.
3: నారాయణ నారాయణ నాయనలారా, ఒక్క విషయం గుర్తుంచుకోండి, భక్తుని ప్రార్థన కన్నా భగవంతుని సంకల్పం గొప్పదైనది. బాలరాముడు అరణ్యాలకు వెళుతున్నప్పుడు అయోధ్య వాసులు రామచంద్రుని బ్రతిమాల లేదా? రాజ్యానికి తిరిగి రమ్మని భరతుడు ప్రార్థించలేదా? మధురకు వెళ్లవద్దని గోపికలు కృష్ణుని రథానికి అడ్డంగా పడుకోలేదా? భగవంతుని ప్రతి కార్యం వెనుక ఒక అర్థం పరమార్థం ఉంటున్నదన్నది నిజం. నువ్వు కోరుకున్నట్లు జరగాలనుకోవడం అహంకారం. భగవంతుడా, నీ సంకల్పం ప్రకారం జరగని దాన్ని స్వీకరించే సామర్థ్యాన్ని నాకివ్వు అని తలవంచడం భక్తి నాయనా.
4: ఇదేంటి మహర్షి, మా బంగారు స్వామి మాకు కనబడటం లేదు.

0: నాయన, ఆ దివ్యమంగళ స్వరూపం ఇప్పుడు కనబడటం లేదన్నది మాత్రమే నిజం.
1: అంటే స్వామి తిరిగి వస్తారని మీరు చెబుతున్నారా మహర్షి?
0: భక్తులు ఎంత మాత్రము తలిచినా అంత మాత్రమే నేను అని స్వామి పలుమార్లు చెబుతుండేవారు. రావే ఈశ్వర, కావవే వరద అని కరి ప్రార్థించితే భగవంతుడు పరుగు పరుగున వెడలలేదా? ఇందుగలడు అందులేడని సందేహము వలదని ప్రహ్లాదుడు నమ్మాడు. అంతే, భగవంతుడు స్తంభంలో ప్రత్యక్షమయ్యాడు. భక్తుని మనసెంతు, భగవంతుని మహిమ అంతనాయన.
2: మహర్షి, ఈ వార్తాపత్రికలు, ప్రసార మాధ్యమాలు రాత్రింబవళ్లు ఎన్నో చెబుతూ వచ్చాయి. పుట్టపర్తికి 100 మైళ్ల దూరంలో ఉన్న సామాన్యులం మేము. ఇక్కడ నిజానిజాలేమిటో మాకు తెలియదు. అవి విని చదివి స్వామిపైన మా విశ్వాసం సన్నగిల్లింది మహర్షి.
0: స్వామికి కావలసింది నీ విశ్వాసం కాదు, నీ ప్రేమనాయనా. ఒకనొక సమయాన ఓ విద్యార్థి ఏడుస్తూ, స్వామి మీపై నాకు విశ్వాసం పోతోందని అంటే స్వామి ఏమన్నారో తెలుసా? ప్రేమతో అతని కళ్ళలోకి చూస్తూ, స్వామిపై నీకు ప్రేమ ఉందా అని అడిగారు. దండిగా ఉంది స్వామి అని ఆ విద్యార్థి బదులిచ్చాడు. స్వామి అధ్యాయంగా, అది ఉంటే అన్నీ ఉన్నట్టే అని బదులిచ్చారు.
1: మరి మేం చదివితే చెడంతా ఏమిటంటారు మహర్షి?
0: నాయన, ఒక సమయాన హస్తినాపురంలో శ్రీకృష్ణుడు ధర్మజుణ్ణి దుర్యోధనుణ్ణి పిలిచి నగరంలో కనీసం ఒక మంచివాణ్ణి తెమ్మని దుర్యోధనుణ్ణి పంపిస్తే ఒక చెడ్డవాణి కొరకు వెతకమని ధర్మజుణ్ణి పంపించాడు. రాత్రి వరకు గడప గడపా వెతికి అలసి తిరిగొచ్చిన దుర్యోధనుడు కృష్ణునితో, కృష్ణ, ప్రతివాణిలో ఏదో ఒక చెడు ఉంది. ఈ పట్టణంలో బహుశా అందరికన్నా మంచివాడిని నేనేనేమో అని బదులిచ్చాడట. అప్పుడే తిరిగొచ్చిన ధర్మజుడు, కృష్ణ, ఈ నగరంలో ప్రతివాణిలో ఏదో ఒక మంచి ఉంది, బహుశా నేనే అందరికన్నా చెడ్డవాడినేమో అని చెప్పాడు. దుర్యోధనుని కళతో చూస్తే కనిపించేదంతా చెడే, ధర్మధుని కళతో చూస్తే కనిపించేదంతా మంచే.
3: ఇగో ఆగు సాములు, ఆగురు. ఏం నేర్చుకున్నట్లు మనం? ఇదేనా మన భక్తి? ఓ ఏడేళ్ళు ఎగవాడుకుంటా పర్తయాత్రకు వచ్చినాం. స్వామి దేవుడో దేవుడో అని దండలు పెట్టినాం. బస్సుల ముందు సీటు దొరికితే స్వామి దయ అన్నాం. సినిమా థియేటర్ల వెనక సీటు దొరికితే స్వామి దయ అన్నాం. ఎంసెట్ల కొడుకులకు బిడ్డలకు సీటు రాకుంటే స్వామి దయ అన్నాం. ఇప్పుడేమో ఎవడో ఏదో అన్నాడని, ఏందో ఎవడో చెప్పిండని ఏమేమో మాట్లాడుతున్నాం. అరే, మన ఒక్కొక్కరికి బొచ్చడి అనుభవాలున్నాయి, అన్ని మర్చిపోయినామా? ఇంటి ముందు పాసిపోయిన అన్నం పడేస్తే అది తిన్న కుక్కలకి మనం ఉంటది. గిందిచ్చిన సామంటే ఇమనం లేకపాయ. ఇగో ఈ పిసపిస ఆలోచనలు పక్క పెట్టుండ్రి స్వామి. ఏం చేసినా నీ పనే చేయాలి, ఏం మాట్లాడినా నీ మాటలే మాట్లాడాలి, ఎక్కడికి పోయినా నీతో నడవాలని మొక్కుదాం. రాండి రాండ్రీ.

0: మహర్షి, స్వామి మా అందరికీ ఇచ్చిన బాధ్యతను ముందుకు తీసుకువెళ్లాలని కంకణం కట్టుకున్నాం. సాయి సంస్థల్ని ముందుకు నడిపించాలని, సాయి వదిలిపెట్టిన ఈ ఉద్యమాన్ని మునుముందుకు సాగించాలని కృతనిశ్చయులమై ఉన్నాం స్వామి.
1: అయినా ఓసారి కర్పూరం హారతి పళ్ళని తీసుకొస్తావా?
0: కర్పూరం హారతి పళ్ళం ఎందుకు స్వామి?
1: సూర్యునికి వెలుగు సరిపోవట్లేదట, నా హారతితో దారి చూపిద్దామని.
0: అంటే మీ ఉద్దేశం ఏంది స్వామి?
1: లేకపోతే ఏమిటినైనా, సకల చరాచర సృష్టిని సృష్టించి నడిపించి అంతం చేసే ఆ పరమ విభుడు తాను స్వయంగా స్థాపించిన సంస్థల గురించి ఆలోచించకుండా ఉంటాడా? సాయి సంస్థల ప్రతి మలుపు ఆ విభుడు ఎప్పుడో సంకల్పించాడు. సాయి సంస్థల్లో నువ్వు చేరేది సంఘ సంస్కరణ కోసమో లోక కళ్యాణం కోసమో కాదు, నీ సంస్కరణ కోసం. స్వామి బోధనలతో నిన్ను నీవు ఉద్ధరించుకో, నిన్ను నీవు సంస్కరించుకో. లోకం దానికదే సంస్కరించుకుంటుంది.
0: అంటే మరిప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు మహర్షి?
1: నాయన
0: సెలవివ్వండి మహర్షి.
1: సంవత్సరాల పాటు స్వామి మీకు దివ్య సాన్నిధ్యాన్ని ప్రసాదించారు, మహామహులు సైతం తహతహలాడే అపూర్వ అవకాశాలను మీకు అందించారు. ఎన్నడూ లేని విధంగా తన మాటను కాదని 11 సంవత్సరాల తరువాత 3,300 మంది ఆదిలాబాదు భక్తులకు పాదనమస్కారాన్ని ప్రసాదించారు. మీరు నావారు, నేను మీవాడను అని అక్కున చేర్చుకున్నారు. ప్రతి ఒక్కరూ స్వామి తనవారేనని, తమ ఇంట వెంట కంట జంటగా ఉన్నారన్న దృఢ విశ్వాసాన్ని కలిగించారు. ప్రతి ఒక్కరూ ఆ మధుర స్మృతులను హృదయస్థం చేసుకుని 10 మందికి పంచుతూ జీవితాలను ధన్యం చేసుకోవాలి. స్వామి బాల్యంలోనే తమ అవతారోద్యమాన్ని గురించి వెల్లడించిన అమృత వర్కులను తనివితీరా స్మరించుకుందాం.
0: అఖిల మానవులకు ఆనందమనగూర్చి రక్షించుచుండుటే దీక్ష నాకు.
1: తోటివారి మనసులో మిగిలే ఆనందమే స్వామి.
0: సన్మార్గమును వీడి చెరయించు వారుల పట్టి కాపాడుటే వ్రతము నాకు.
1: గుణవంతుని చేతలలో ఉట్టిపడే శీలమే స్వామి.
0: బీద సాధలకైన పెనుబాధ తొలగించి లేమిని బాపుటే ప్రేమ నాకు.
1: బీదవాని దండాలలో అగుపించే కృతజ్ఞతే స్వామి.
0: మంచి చెడ్డలను కూడా మనసులో సమముగా భావించుచుండుటే భక్తి నాకు.
1: ప్రతి విషయాన్ని స్వామి ప్రసాదమని స్వీకరించే ఔన్నత్యమే స్వామి. ఇంకొక విషయం గుర్తుంచుకోండి, రామచంద్రుడు వస్తాడని 96 సంవత్సరాల పాటు అటవీక జాతికి చెందిన ఓ శబరి ఎదురుచూసింది. జటాయువు అనే ఒక గ్రద్ద కొనవీపురితో ఎదురుచూసింది. 6 సంవత్సరాల పాటు అహల్యగా మారటానికి ఓ రాయి రామధూడి కోసం ఎదురుచూసింది. 14 సంవత్సరాల పాటు భరతుడు ఎదురుచూశాడు. 40 సంవత్సరాల పాటు రాధ కృష్ణుడు కోసం ఎదురుచూసింది. రాయే కాని జంతువే కాని అటవీక మానవుడే కాని మహారాజే కాని చివరకు తన ప్రాణసఖిని కాని ఎంతమంది ఎదురుచూసినా ఏ ఒక్కరూ నిరాశపడలేదు. భక్తుని ప్రార్థన భగవంతుని బాధ్యత. ఈనాడు కాకపోయినా రేపు మరునాడు భక్తుల కొరకు రాకమానడు రాకమానడు.

0: ಅದು ಬಂದು.
1: ఇంతవరకు మీరు జీవితమే నాటక రంగంలో భాగంగా ఆదిలాబాద్ సాయి భక్తులు భగవాన్ బాబా వారి దివ్య సమక్షంలో 2013 సంవత్సరంలో ప్రదర్శించిన నాటకం భక్తి ప్రవాహం విన్నారు. వచ్చే వారం మరొక చక్కని నాటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు.

ఓం శ్రీ సాయిరాం. తాళ్లపాక అన్నమాచార్యులు తెలుగు సాహితీ చరిత్రలో మొదటి వాగ్గేయకారుడు. అన్నమయ్యకు పదకవిత పితామహుడు అని పిలుదు ఉన్నది. దక్షిణాపథంలో భజన సాంప్రదాయానికి పదకవితా శైలికి ఆద్యుడు అన్నమయ్య. గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని, అహోబిలంలోని నరసింహస్వామిని, ఇతర వైష్ణవ సాంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32,000 పైగా కీర్తనలు రచించాడు అన్నమయ్య. అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం పెనవేసుకుని ఉంటాయి. అన్నమాచార్యుల వారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో జన్మించినవాడు. త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు. చందమామ రావే, జాబెల్లి రావే అంటే వెంకటేశుడు ముద్దలు తిన్నాడో లేదో కాని తెలుగు పిల్లలు మాత్రం గబుక్కున తింటారు. జో అచ్యుతానంద జో జోముకుందా అంటే ముకుందుడు నిద్రపోతాడో లేదో కాని తెలుగు పిల్లలు మాత్రం హాయిగా నిద్రపోతారు. అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలు. అవి తెలుగు సంస్కృతిలో ఒక భాగమైపోయినాయి. జనాల నోళ్లలో నాటుకొని పోయినాయి. తుమ్మెద పాటలు, గొబ్బిళ్ల పాటలు, శృంగార గీతాలు, ఆధ్యాత్మిక పదాలు, ఇలా మొత్తం 32,000 పాటలు వ్రాశాడు. ఈనాడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 606వ జయంతి. ఈ పవిత్రమైన రోజున మీకు ఈ ప్రముఖ వాగ్గేయకారుని కీర్తనల గూర్చి, వాటిలోని తత్వం గూర్చి శ్రీమతి శోభారాజు గారు అందిస్తారు. శ్రీమతి శోభారాజు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా బాయలపాడు వాస్తవ్యులు. భారత భక్తి సంగీత పరంపరలో ఒక ప్రముఖ గాయనిగా పేరుగాంచిన శోభారాజు గారు 15వ శతాబ్దానికి చెందిన అన్నమాచార్యుల వారి కీర్తనల్లో నిష్ణాత్రాలిగా భారతీయులకు, ముఖ్యంగా ఆంధ్రులకు సుపరిచితులు. కళామ తల్లికి ఆమె అందించిన సేవలు 2010లో ఆమెకు భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదును ఇచ్చేలా చేసింది. దివ్యమైన సంకీర్తనతో భావ కాలుష్యాన్ని పారద్రోలించాలనే ఉద్దేశంతో ఆమె 1983లో అన్నమాచార్య భావనా వాహిని స్థాపించి వేలాది మందికి సంగీత విద్యను అందిస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా ఆమె సత్యసాయి భగవానుని చిరకాల భక్తురాలు. స్వామివారు తమకు ప్రసాదించిన ఎన్నో సంభాషణలు, అనుభవాలతో ఆమె జీవితం అలంకరించబడింది. ఈనాడు అన్నమయ్య 606వ జయంతి సందర్భంగా పద్మశ్రీ డాక్టర్ శోభారాజు అన్నమయ్య కీర్తనలలోని కొన్ని విశేషాలను, సాయి భగవానునితో తమ అనుభవాలను జతచేసి తమ శ్రావ్యమైన కంఠంతో కీర్తనలను ఆలపిస్తూ ప్రసంగాన్నందిస్తారు. వినండి పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారి ప్రసంగం.

సాయి రేడియో శ్రోతలందరికీ సాయిరాం, ఓం నమో నారాయణాయ. 606వ అన్నమాచార్యుల వారి జయంతి సందర్భంగా సాయి రేడియో ద్వారా సాయి సోదర సోదరీమణులందరితో కొన్ని మంచి మాటలు ముచ్చటించుకుని మహదవకాశాన్ని కలిగించిన సాయి రేడియో వారికి ముఖ్యంగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మీ అందరికీ కూడా అన్నమాచార్య జయంతి సందర్భంగా హార్దమైన శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని అన్నమ గాయత్రితో ప్రారంభించి కొన్ని అన్నమాచార్యుల వారి జీవిత విశేషాంశాలను, సందేశ విశేషాలను ముచ్చటిస్తాను.

0: ఇలాగైతే మన స్వామి సత్యసాయి ప్రేమ అనే ఒక అహింసాత్మకమైన ఆయుధాన్ని పట్టుకుని ఈ ప్రపంచాన్నంతా ప్రేమమయంగా మార్చడానికి అవతరించారు. అలాగే దాదాపు 6 శతాబ్దాలకు పూర్వం అన్నమాచార్యుల వారు కూడా ఒక అహింసాత్మకమైన ఆయుధం, అది సంకీర్తనం, ఆ సంకీర్తనాన్ని పట్టుకుని ప్రపంచంలో ఉన్న భావ కాలుష్యాన్ని నిర్మూలించడానికి అవతరించారు. సమాజంలో ఉన్న దురాచారాలకు ఒక నిర్మూలనాత్మక కార్యక్రమాన్ని ఆయన సంకీర్తనల ద్వారా రూపొందించి, ఆ సంకీర్తన అనే ఒక డిటర్జెంట్ ద్వారా ఆ కాలుష్యాన్నంతా ప్రక్షాళనం చేశారు అన్నమాచార్యుల వారు. ఆయన 1408లో జన్మించారు. 1976లో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నాకు వారి తొలి స్కాలర్షిప్ని ఇచ్చి అన్నమాచారుల వారి సంకీర్తన వాంగ్మయాన్ని అధ్యయనం చేసి ఆ సంకీర్తన ప్రచారానికి ఒక ఒరవడిని ఏర్పరచవలసిందిగా ఆదేశించారు. ఆ స్కాలర్షిప్ కోర్సులో అన్నమాచార్య సంకీర్తన అధ్యయనం చేస్తూ ఉండగా, అలాగే వారి జీవితాన్ని పరిశీలిస్తూ ఉండగా నా దృష్టికి ఒక అంశం వచ్చింది. అది అన్నమాచార్యుల వారు ఎప్పుడు జన్మించారు అనే ఒక విశేషాన్ని మనకు తెలుపుతుంది. అది పాడి వినిపిస్తాను.
1: రాజీవనయను వరప్రసాదమున

అన్నమాచార్య చరిత్ర స్వయాన అన్నమాచార్యుల వారి మనవడు చిన్నన్న రచించాడు. ఆ చరిత్రలోని భాగం ఇప్పుడు నేను పాడినది ద్విపద. ఈ విభాగాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే, అన్నమయ్య వైశాఖ మాసంలో విశాఖ నక్షత్రాన జన్మించాడన్న సత్యం మనకు తెలుస్తోంది. ఇది తెలుస్తూ ఉండగా అప్పట్లో తిరుపతిలో కేవలం అన్నమయ్య వర్ధంతి మాత్రమే జరిగేది. ఇది తెలుసుకుని నేను అధికారుల దృష్టికి తీసుకువచ్చి వారిని అభ్యర్థించాను, స్వామి జయంతి కూడా నిర్వహిస్తే బాగుంటుందని. 1978లో దేవస్థానం వారి తొలి కళాకారిణిగా, అన్నమాచార్య ప్రచారానికి తొలి కళాకారిణిగా నియమింపబడిన తర్వాత నేను స్వామి అనుగ్రహంతో చేయగలిగిన తొలి కార్యక్రమం అన్నమాచార్యుల వారి జయంతి. ఆ సందర్భంగా అన్నమాచార్యుల వారి చరిత్రను ఒక శ్రవ్య సంగీత రూపకంగా రూపొందించి స్వామి శ్రీచరణాలకు సమర్పించడం జరిగింది. 32,000 సంకీర్తన కుసుమాలతో స్వామి శ్రీచరణాలను అర్చించి తరించిన పరమ భాగవతోత్తముడు అన్నమాచార్యుల వారు సంస్కృతంలో ఉన్న వేద సారాన్ని మనం అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. కాని అన్నమాచార్యుల వారు ఆ వేద సారాన్నంత వడబోసి వాటిని సంకీర్తన వాంగ్మయంగా మనకందించారు. ఆ సంకీర్తనల అర్థం తెలుసుకుంటే వేదార్థం తెలుసుకున్నట్లే. సంకీర్తన వేదం అంటాను, అందుకనే ఆ స్వామి సంకీర్తన వాంగ్మయాన్ని. ఒక విషయాన్ని మనం మాటల్లో చెప్పడం కన్నా సంగీతంతో జోడించి చెప్పినప్పుడు దాని ప్రభావం విశేషంగా ఉంటుంది. అందున అన్నమాచార్యుల వారు కేవలం సంగీతం మాత్రం జోడించలేదు, పరమాద్భుతమైన కవిత్వం, ఎంతో సుందరమైన భావాల్లో భగవత్తత్వాన్ని ఇమిడ్చి దానికి సంగీతమన్న సౌరభాన్ని అలది మనకి చాలా చక్కటి సంకీర్తనలుగా అందించి సమాజంలో ఏ ఏ దురాచారాలు దుష్టభావాలున్నాయో వాటన్నిటికీ ఒక ఔషధంగా, సంకీర్తన ఔషధంగా అందించారు. ఉదాహరణకి అప్పట్లో సాంఘిక దురాచారం ఉండేది. అనంటే మనిషిని మనిషిగా చూడడం పోయి కేవలం కుల ప్రధానంగా కులానికే ప్రాధాన్యతనిచ్చి సాటి మనిషిని సాటి మనిషిగా చూడలేని ఒక దురాచారం ఉండేది. ఆ దురాచారాన్ని అన్నమయ్య అత్యున్నతమైన వంశంలో జన్మించినప్పటికీ అది పసిగట్టి ఈ దురాచారాన్ని ఎలా ప్రక్షాళనం చేయాలని చక్కటి సంకీర్తనల ద్వారా ఆయన సందేశాన్ని ఇచ్చారు మనకి. ఆ సంకీర్తనల్లోదే బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, అది భగవద్గీతలోని

ఉపనిషత్తులనన్నింటినీ కాచి వడబోస్తే వచ్చే సారమేమిటి అనంటే, అది అన్నమాచార్యుల వారు ఒక్క సమాసంలో బ్రహ్మ రెండే రెండు మాటల్లో బ్రహ్మమొక్కటే అని తెలియజేశారు. అంతటి మహానుభావుడు అంటే పరమాద్భుతము, చాలా అతి విశాలమైన భావాలను చిన్న మాటల్లో చెప్పగలిగిన విశేషమైన ప్రజ్ఞ అన్నమాచార్యుల వారిది. ఇకపోతే 1982లో కారణాంతరాల వల్ల నేను తిరుమల తిరుపతి దేవస్థానం నుండి హైదరాబాద్కు రావాల్సి వచ్చింది. కానీ స్వామికి ఇచ్చిన మాట ప్రకారం అన్నమాచార్య తత్వ ప్రచారం కొనసాగించే ఉద్దేశంతో 83లో అన్నమాచార్య భావనా వాహిని సంస్థను స్థాపించాం. ఆ సంస్థను ఏ రకమైన బలం లేని నేను నిర్వహించాలంటే చాలా దైవకృప కావాల్సి వచ్చింది, దైవబలం కావాల్సి వచ్చింది. అలాగే వ్యావహారికంగా ప్రాపంచికంగా కొన్ని ప్రక్రియలు మన జీవితంలో సాగుతాయి. మా నాన్నగారు ఇంకా ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు, నువ్వు వివాహం చేసుకోవాలి అని చెప్పి నన్ను కోరడం, వెంకటేశ్వర స్వామి నాతో నేరుగా మాట్లాడడం లేదు, సత్యసాయి అవతారమూర్తి అంటారు కదా, ఒకసారి వెళ్ళి వారిని అడిగి నేను వివాహం చేసుకోనా అవసరం లేదా అని అడుగుదాం, ఎందుకంటే నాకు అప్పట్లో పెళ్లి ఆధ్యాత్మిక సాధనకు ఒక అవరోధమవుతుందేమో అన్న ఒక అపోహ ఉండేది. అందుకని స్వామిని అడిగి స్వామి ఎలా చెబితే అలా చేద్దామన్న సంకల్పంతో పుట్టపర్తికి వెళ్లాను. కానీ స్వామి చాలా రోజులు, 3-4 రోజులు పగలు సాయంత్రం కూర్చుని స్వామి మీద పాటలు రాశాను.

ఇలాంటివి. అలాగే స్వామి మాట్లాడకుండా ముందు నుండి అలా వెళ్లిపోతుంటే, నన్ను పలుకరించితే ముత్యాలు రాలున, దర్శనమొసగితే నా దిష్టి సోకున, అలవోకగా నీవు నడచిపోతావు, అవతారమూర్తివే ఆంతర్యమెరుగవ అని రాసుకున్న పాట. స్వామి, నువ్వు అవతారమూర్తి అంటారు కదా కృష్ణుళ్లాగా, నువ్వు ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్క సాయిబాబా ఎందుకు కారాదు? లేకపోతే రాముళ్లాగా నేను సామాన్య మానవుణ్ణి అని ఎందుకు చెప్పుకోరాదు? ఇలాంటి మానవీయ స్థాయిలో స్వామిని ప్రశ్నలు పాట రూపంలో అడిగాను. స్వామి అన్నింటినీ మన్నించి, ఎందుచేతనో నాకు అప్పటికింకా పరిపక్వ స్థాయి రాలేదో అవసరం లేదో తెలియదు, కానీ నన్ను పిలవలేదు, ఇంటర్వ్యూలు ఇవ్వలేదు, ఏ రకమైన సూచన ఇవ్వలేదు, చాలా బాధతో తిరిగి వచ్చాను హైదరాబాద్కి స్వామి పలకలేదని. కానీ ఒక గురువారం చాలా ఎర్లీ అవర్స్ ఆఫ్ మార్నింగ్, 2:30-3:30 మధ్య నాకు స్వామి విభూతి చాలా చాలా తీవ్రమైన వాసన నాకు అనుభూతికి వస్తోంది. విభూతి సౌరభం, ఆ సౌరభంలో స్వామి కంఠం వినపడుతోంది. నేను ఇక్కడ నిలబడి ఉన్నాను, నీ కనబడితే భయపడతావు, అందుకని నేను కనబడడం లేదు అంటున్నారు. ఆయన ఒక మనిషిని చూపించి, ఫలానా తారీఖున ఫలానా సంవత్సరంలో ఫలానా ఈ మనిషిని నువ్వు వివాహం చేసుకుంటావు అన్న విషయం నాకు ఇప్పటికీ చాలా గగుర్పాటు కలిగించే విషయం అది స్వామి చెప్పడం. తర్వాత ఆయన ఎన్నో వైరాగ్య సంబంధమైన విషయాలు శ్మశానం వరకు ఆయన ప్రస్తావన చేయడం నాకు గుర్తుంది. ఆ కల అవ్వగానే లేచి మా చెల్లెలికి చెప్పాను, తనని లేపి ఇలా స్వామి కల్లో వచ్చారు ఇలా చెప్పానని. ఆ కల గురించి తర్వాత విస్మరించాం కూడా. అయితే మా అమ్మ నాన్న ఒక సంబంధం కుదుర్చుకుని మద్రాసులో వాళ్ళొచ్చి నాకు ఆ డేట్ చెప్పారు. కనీసం నన్ను సంప్రదించలేదు అమ్మా నాన్న, ఈ తారీఖు నీకు పర్వాలేదా అని కూడా అడగకుండా ఆ తేదీ నాకు చెప్పారు. ఆ తేదీ ఏమిటంటే ఫిబ్రవరి 19, 1984 అని. అది ఆ తేదీ అమ్మ వాళ్లు నాకు చెప్పగానే ఆశ్చర్యపోయింది మా చెల్లెలు. ఈ తారీఖు నీకు గుర్తుందా, నువ్వు కల మేలుకుని కలలో నుండి మేలుకుని నాకు చెప్పావు అని. ఇలా ఎందుకు మరి స్వామి నాకు చెప్పలేకపోయారు నువ్వు పెళ్లి చేసుకోమని అని అంటే, అప్పట్లో నా మానసిక స్థితి ఎలా ఉండేదంటే ప్రతిదీ తర్కించడం అలవాటు. ఏదైనా తర్కానికి అతీతమైనది దైవతత్వం, దానిని నేను తర్కానికి దించి బహుశా స్వామి నాకు చెప్తే కూడా ఎందుకు చేసుకోవాలి, ఇంకా దాని మీద తర్కానికి దిగేదాన్నేమో, కానీ నేను భగవద్ ఆదేశంగా స్వీకరించే తత్వం అప్పట్లో ఉండేదా అని నాకు అనుమానం. అందుకని అదేను ఒక సాధకుడికి జీవితంలో అనుభవం కొంత అవసరం. స్వామి బంగారు అని పిలుస్తారు కదా, సమ్మెటపోట్లు అవసరం. ఈ సమ్మెటపోట్లు అనేవి సంసారంలో దిగితే పడతాయి తప్ప సంసారానికి అతీతంగా ఉంటే సమ్మెటపోట్లు పడవు. స్వామి ఆ మాట చెప్తుంటారు, బంగారం అంటే నేను ఒక అందమైన నగ చెయ్యాలని సంకల్పించినప్పుడు సమ్మెటపోట్లు పడనిస్తాను అని. ఆ సమ్మెటపోట్లుగా నేను స్వీకరించి స్వామి అనంత అనుగ్రహం మూలానే ఈ అనుభవం అంతా కలిగిందని చెప్పి భావిస్తాను. తర్వాత స్వామి దగ్గరికి నేను ఇంకొకసారి వెళ్లాను, స్వామి ఆడియో ప్రోగ్రాం చేసుకుని అది వారికి సమర్పించాలన్న దృష్టితో వెళ్లాను. ఎంతకీ స్వామి మళ్లీ పలకరించలేదు. చూసి చూడనట్టుగా ఏదో ఒక చెణుకు విసిరి వెళుతున్నారు తప్ప పిలవలేదు. నాలో కొంత అవిశ్రాంతి పెరుగుతోంది, రెస్ట్లెస్నెస్.
చివరికి స్వామి ఒకరోజు పిలిచారు. పిలిచి ఇంటర్వ్యూ గది నుండి మళ్లీ నన్ను మా శ్రీవారిని మరొక గదిలో కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ మొండి పట్టుదల, ఏదన్నా చెయ్యాలనుకుంటే చెయ్యాలి అని పట్టుపడుతుంది, కానీ ఏది చేసినా మనస్ఫూర్తిగా భక్తితో చేస్తోంది తను. మా ఆయనకు సలహా ఇచ్చారు, నువ్వు కొంత సహాయపడితే, కొంత ప్రోత్సహిస్తే ఇంకా చాలా బాగా చేస్తుంది, తను బాధపడుతోంది నువ్వు ఆ సహకారాన్ని అందించలేదని అన్నది వారికి చాలా చాలా గట్టిగా చెప్పారు. నాకు పరమాశ్చర్యం ఆ ఇంటర్వ్యూలో కలిగించిన విషయం ఏంటంటే, ఇంత నేను స్వామి దగ్గరికి వెళ్లినా ఆల్బం చేసినా ఆయన సాక్షాత్తు భగవంతుడా లేదా ఒక యోగియా ఒక సిద్ధపురుషుడా, రకరకాల ఆలోచనలున్నాయి. నేను సాయిరామ్ అని అనుకోవడం లేదు, అనడానికి అభ్యంతరం లేదు, కానీ అప్పుడు అనుకోవడం లేదు. ఓం నమో నారాయణాయ, నా స్వామి వెంకటేశ్వరుడు, ఆయన నువ్వైతే నాకు నిరూపించు అని మనసులో అనుకుంటున్నాను. ఆయన నా గతాన్ని, మా ఆయన గతాన్ని ఎంత శుద్ధంగా ఆవిష్కరించి ఒక మాట అన్నారు, ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు అన్నాడా మీ అన్నమయ్యా అని అడగడంతో నాలో ఉన్న అనుమానాలన్నీ ఆ క్షణం పటాపంచలయ్యాయి. ఆ అన్నమాచార్య కీర్తన అంతవరకు అంత ప్రచారంలో లేదు. ఆ తర్వాత ఎప్పుడో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి ఎల్పీగా విడుదలైంది, కానీ అంతవరకు ప్రచారం లేదు. అంతవరకు అదివో అల్లదివో, కొండలలో నెలకొన్న, ఈ తందనానాహి ఇలాంటి పాటలు చాలా ప్రచారంలో ఉన్నాయి, కానీ ఆ కీర్తనలోని ఆ పల్లవి నాకు ఆ సందర్భానుసారంగా స్వామి అనడం ఆశ్చర్యం కలిగించింది. నాలోని అనుమానాలన్నింటినీ పారద్రోలేసింది. అంటే నువ్వు వెంకటేశ్వర స్వామి అని నన్ననుకుంటే నేను వెంకటేశ్వర స్వామినే, ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు అన్నాడు కదా మీ అన్నమయ్యా అనడంతో నాకు ఆ భావం గోచరించి చాలా సంతోషపడ్డాను. నేను సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని మళ్లీ మానవాకృతిలో చూస్తున్నాను అన్న ఒక పరవశం నాలో కలిగింది. బహుశా అన్నమాచార్యుల వారు ఈ యుగంలో ఉంటే స్వామి పైన కూడా కీర్తనలు చేసేవారేమో, దశావతారాల మీద చేసిన మహావాగ్యకారుడు ఈ ప్రేమావతారం పైన ఎందుకు చేయరు? ఆ మహావాగ్యకారుడు ఏ సందేశాన్నైతే ఇచ్చాడో ఆ సందేశమే స్వామి తనదైన శైలిలో ఇస్తున్నారు. షిరిడీ బాబా తానే సబ్కా మాలిక్ ఏక్ అని షిరిడీ బాబా అవతారంలో స్వామి చెప్పారు. ఇప్పుడు గాడ్ ఈజ్ వన్ అనే తత్వం ఈ అవతారంలో మరీ ప్రస్ఫుటంగా చెప్పారు. సకల మతావలంబకులు ప్రశాంతి నిలయంలో మనం చూస్తాం. హిందూ మతం, మహమ్మదీయ మతం, క్రిస్టియన్ మతం, ఏ మతం చెప్పండి, అందరూ స్వామిని ఆరాధించేవాళ్లే, ఆశ్రయించిన వాళ్లే. ఆ పుట్టపర్తి అన్ని మతాలకు ఒక ఆలయంగా గోచరిస్తుంది. ఇంకా అంత ఏకత్వాన్ని బోధించే మహానుభావుడు, మహాసంస్థ మరొక్కటి ఉండదని నా అభిప్రాయం. స్వామి మానవీయ విలువలకు మూర్తి ఆయన. హీజ్ అన్ ఐకాన్. ఆచరిస్తూ ఆచరించమని చెప్పే మహాగురువు. మానవీయ విలువలు ఉంటే చూడండి, ప్రేమతత్వం అలవర్చుకోండి, అందరి పట్ల ప్రేమను చూపండి. ఇప్పుడు ఈ మానవీయ విలువలు అన్నమాచార్య కీర్తనల్లో కూడా ఉన్నాయి. మనం కొండలలో నెలకొన్న పాట చాలాసార్లు విన్నాం, చాలాసార్లు పాడుకున్నాం. మీకోసం మరొక్కసారి కూడా పాడి వినిపిస్తాను.

అయితే ఈ పాటలో ఉన్న మానవీయ విలువలు, కథలు మనం చెప్పుకోవచ్చు. ఆ మానవీయ విలువలు ఏమిటి అని ఆలోచన చేస్తే, మొదటి కథ ఆ పాటలో మనకు స్వామి చెప్పింది ఏమిటంటే, కురువరతి నంబి అనే కుమ్మరి భక్తుడు దిగువ తిరుపతిలో అలిపిరి అనే ప్రాంతంలో కొయ్యతో ఒక శ్రీనివాసమూర్తిని చేసుకుని ఆ శ్రీనివాసమూర్తిని బంకమట్టి పూలతో అర్చించేవాడు. ఆయన కుమ్మరివాడు కదా, ఆయనకి చేతనైన పూజ అది. అదే సమయంలో తిరుమల దేవాలయంలో తుండమాన్ అనే చక్రవర్తి స్వామి అర్చామూర్తిని బంగారు పూలతో పూజించేవాడు. ఆయన చక్రవర్తి కదా, ఆయనకు సాధ్యపడిన పూజ అది. ఒకరోజు తాను అర్చించిన బంగారు పూల స్థానంలో బంకమట్టి పూలను చూస్తాడు తొండమాన్ చక్రవర్తి. ఆశ్చర్యపోతాడు, నేను బంగారు పూలతో అర్చన చేస్తే బంకమట్టి పూలు తేలాయేమిటి అని. ఒకరోజు వేటకు వెళుతూ అలిపిరి అన్న ప్రాంతంలో ఈ కుమ్మరి భక్తుడు కురువరతి నంబి కొయ్యతో చేసుకున్న శ్రీనివాసమూర్తిని బంకమట్టి పూలతో అర్చించడం చూస్తాడు. అప్పుడు తెలుసుకుంటాడు, ఓహో, ఈ మహాభక్తుని భక్తి విశేషం చేత అవి బంకమట్టి పూలైన స్వామి పాదాలను చేరుతున్నాయి. నేను బంగారు పూలతో అర్చన చేశాను కాని స్వామి వాటిని స్వీకరించలేదు. కారణం, నాలో పేరుకున్న అహంకారం. స్వామికి కావలసింది బంగారంలాంటి హృదయం కాని బంగారం కాదు అని తెలుసుకుని పశ్చాత్తాపపడి కుమ్మరివాణి పాదాలపైన పడి నాకు భక్తి విశేషాలను తెలపండి అని కోరుతాడు. ఆ విశేషాలను తెలుసుకుని ఆచరించి చివరికి స్వామి అనుగ్రహాన్ని పొందుతాడు తొండమాన్ చక్రవర్తి. ఈ కథ ఒకసారి పరిశీలిస్తే వెంకటేశ్వర స్వామి ప్రేమతో బంకమట్టి పూలనిచ్చినా తీసుకున్నాడు కాని అహంకారంతో బంగారు పూలనిస్తే ఆయన స్వీకరించలేదు. మరి మనము ప్రేమతో ఇచ్చింది స్వీకరిస్తామా? మనకు వాసి కావాలి, రాసి కావాలి. ఇవ్వలేని వాళ్ల దగ్గర కూడా డిమాండ్ చేసి మరీ తీసుకుంటాం. అది ఎంత మట్టుకు సబబు? అవతల వాళ్లు ప్రేమతో ఇస్తున్నది ఏదైనా సరే ఆత్మీయంగా స్వీకరించే ఒక మానవీయ విలువ ఈ కథలో మనకు గోచరిస్తుంది. అది మనం ఆచరిస్తున్నామా? పరపీడన చేసి డబ్బు తీసుకోవటం, అది కానుకలు కావచ్చు, కట్నాలు కావచ్చు, లంచాలు కావచ్చు, ఎంత పాపం. స్వామిని ఆరాధిస్తున్నామంటే నామాలు పెట్టుకోవడం, చంకచక్రాలు ధరించుకోవడం మాత్రమే కాదు, ఇలా స్వామి గుణగణాలను మనం సొంతం చేసుకున్నప్పుడే స్వామిని ఆరాధన చేసినట్టు లెక్క. మరి మనం కూడా ఇతరులు ప్రేమతో ఏది ఇస్తారో అదే స్వీకరిద్దాం. వారిని పీడించి ఏది స్వీకరించవద్దని అన్నమయ్య ఈ సంకీర్తనలో చెప్పకనే చెప్పారు. అలాగే తొండమాన్ చక్రవర్తి తాను శత్రుబాధ నుండి బయటపడడానికి యుద్ధాలు చేయాలనుకున్నాడు కాని ఆయన దగ్గర సైన్యం లేదు, అంగబలం లేదు. స్వామిని ప్రార్థించాడు. స్వామి సాక్షాత్కరించి, ఇదిగో నా శంఖ చక్రాలను నీకు ఇస్తున్నాను, వీటితో నువ్వు యుద్ధం గెలుచుకురా అని పంపించాడు ఆశీర్వదించి. శంఖచక్రాలతో పోయి యుద్ధం చేశాడా అంటే అది మనం అర్థం చేసుకోవాలండి. సుదర్శనమన్నది ఒక మహత్తర శక్తి. అది మనం చూసే బొమ్మ చక్రం కాదు, అలాగే బొమ్మ శంఖం కాదు. ఆ మహత్తర శక్తులను రెండింటినీ ఆయనకు అనుగ్రహించి యుద్ధం చేసుకురమ్మన్నాడు. ఆయన దిగ్విజయంతో తిరిగి వచ్చి ఆయనకు థ్యాంక్స్ గివింగ్ గా మళ్లీ ఆ శంఖ చక్రాలు తిరిగి ఇవ్వబోతే నేను ఒకసారి ఇచ్చిన వాటిని మళ్లీ తీసుకోను అన్నాడట వెంకటేశ్వర స్వామి. ఎంతటి మహత్తర గుణం చూడండి, మానవీయ విలువ కాదా? మనం అలాగే ఉంటామా?
నేను ఇచ్చేశాను తీసుకో నీకే, మళ్లీ నేను తీసుకోను అని చెప్పే ఉన్నాయా? అలా దాతృత్వం ఉందా మనకి? అంటే ఆయన శరీరంలో భాగంగా ఉన్న శంఖచక్రాలను తీసి అలా ఇచ్చేశాడు భక్తుడికి, అవసరముంది కాబట్టి. మనం అంత చేయనక్కర్లేదు, కొంతైనా చేయగలుగుతామా? అవసరం ఉన్న వారికి ధర్మస్థాపనకు కొంతైనా చేయగలుగుతామా? మరి అది మనం నేర్చుకుంటున్నామా స్వామి దగ్గర? అలాగే అనంతాళ్వార్ అనే మహాభక్తుడు, భక్తుల్లో అనేక రకాలండి, రకరకాల భావాలతో ఉంటారు. ఈ మహాభక్తుడు ఎటువంటి వాడంటే, నేను నా భార్య మటుకే స్వామికి కైంకర్యం చేయాలని కంకణం కట్టుకున్న మహానుభావుడు. ఒక బావి తవ్వి ఆ నీటిని స్వామికి వేసిన తోటలో పూల మొక్కలన్నింటికీ నీటిని అమర్చాలనుకున్నాడు అనంతాళ్వార్. ఆ బావి తవ్వడానికి ప్రయాసపడుతున్నాడు, గుణపం తీసుకుని తవ్వుతూ ఉన్నాడు. ఆ వచ్చే మట్టిని తన భార్య, నిండు చూలాలైన తన భార్య ఒక తట్టలో నింపుకుని అవతల పారేసి వస్తూ ఉంది. ఈయన హరిగుణగానం చేసుకుంటూ తవ్వుతూనే ఉన్నాడు పరవశంలో, తన భార్య పడుతున్న కష్టాన్ని చూడడం లేదు. అంటే ఆయనకు స్పృహ లేదు, ఆ భక్తి పారవశ్యంలో ఉన్నాడు. భక్తులలా అలాంటి స్థితిలో ఉన్నప్పుడు భగవంతుడే ఆ బాధ్యతను తీసుకుంటాడు. చిన్న వటు వచ్చాడు, అమ్మా ఆ తట్ట నాకివ్వు, నేను పారవేస్తాను మట్టి అని. తన చేతులతో తీసుకుని అవతల పారేసి మళ్లీ ఖాళీ తట్ట ఈవిడికి తెచ్చిస్తూ ఉన్నాడు. ఆమె శ్రమ చాలా తగ్గింది. ఈయన హరిగుణగానం చేస్తున్న అనంతాళ్వారు హఠాత్తుగా కళ్లు తెరిచి చూస్తే ఈ దృశ్యం కనబడుతోంది. తన భార్య చేతుల నుండి ఈ మట్టి తట్ట, ఈ చిన్న వటువు తీసుకోవడం చూస్తున్నాడు. ఆయన కోపం వచ్చింది. నేను నా భార్య మటుకే చేద్దామనుకున్న ఈ కైంకర్యంలో ఈ బాలుడు కూడా పాలు పంచుకున్నాడా అన్న కోపంతో గుణపం తీసుకుని విసిరికొట్టాడు. ఆ గుణపం వెళ్లి ఆ చిన్న బాలుడి గడ్డానికి తాకింది. ఆ గడ్డం నుండి రక్తం స్రవిస్తూ ఉంటే ఆ బాలుడు చెయ్యి గడ్డానికి అడ్డం పెట్టుకుని పరుగుల మీద వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఈ అనంతాళ్వారు తోటలోని పూలన్నీ కోసుకుని ఆ తట్టను స్వామి అర్చనకని తీసుకుని గుళ్ళోకి వెళ్లాడు. గుళ్ళోకి వెళ్లగానే ఆయనకు కనిపించిన దృశ్యం ఏంటంటే, స్వామి గడ్డం నుండి రక్తం స్రవిస్తూ ఉంది. అది చూడగానే ఆయనకి నిన్నటి సంఘటన గుర్తొచ్చింది. ఏమిటి, తను గుణపం విసరడం, ఆ బాలుడి గడ్డానికి తగలడం, రక్తం స్రవిస్తే ఆ అబ్బాయి చేయి గడ్డానికి అడ్డం పెట్టుకుని పరిగెత్తి వెళ్లిపోవడం. పశ్చాత్తాపంతో కన్నీరు మున్నీరయ్యాడైన అనంతాళ్వార్, స్వామి నేను గుణపం విసిరింది నీ మీదక, నా భార్య పడే కష్టం చూడలేక నువ్వు సహాయం చేయడానికి వస్తే నిన్ను నేను ఈ విధంగా హింసించానా, ఈ విధంగా అవమానించానా స్వామి అని పశ్చాత్తాపంతో కుంగిపోయి కన్నీరు కారుస్తూ ఆ పూలల్లో ఉన్న పుప్పొడినంతా ఏరుకుని ఆయన గడ్డానికి, రక్తం స్రవిస్తున్న గడ్డానికి అలదాడట. అదే ఈ రోజుకి కూడా మనం స్వామి గడ్డం మీద చందనం మచ్చగా చూస్తాం. అది అనంతాళ్వారు పెట్టిన ఒక సాంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. స్వామి గడ్డ, నేను అక్కడి అర్చకుల్ని విచారించాను, స్వామి అక్కడ ఏదైనా ఇంకా ఉందా అంటే, ఒక చిన్న మచ్చ మిగిలిపోయిందిట స్వామి గడ్డం దగ్గర, దెబ్బ తగిలినట్టుగా ఒక గిర్ర ఉందిట, దానికి చందనపు మచ్చ, చందనపు బొట్టు ఇప్పటికీ పెడతారు స్వామికి అనంతాళ్వారు సంఘటన గుర్తుగా. ఆ గుణపాన్ని మనం ఆలయ ప్రవేశం చేస్తున్నప్పుడు కుడివైపు వేలాడదీశారు ఇప్పటికీ, అనంతాళ్వార్ గుణపం అని చెప్పి. ఇప్పటికీ కూడా మనం చూడవచ్చు. ఇది భేతాళ కథ కాదు, ఇది సత్యం. అంటే ఏమిటి స్వామి, భక్తులు అందున స్త్రీలు, నిండు గర్భిణీ, ఆమె కష్టపడుతోందని వచ్చాడు అనంతాళ్వార్ కోసం కన్నా ఆయన భార్య కోసం వచ్చాడు స్వామి. మరి మనం స్త్రీలు కష్టపడుతుంటే, మన అమ్మ కష్టపడుతుంటే, అక్కయ్య చెల్లెళ్ళు కష్టపడుతుంటే, స్నేహితులు కష్టపడుతుంటే ఏమైనా ఆదుకుంటావా? మాకేం పట్టింది అన్నట్టుగా ఉంటాం కదా. మరి మానవీయ విలువ ఇందులో ఈ కథ నుండి తీసుకున్నావా? స్వామి ఆచరించి చూపాడు కదా,
ఆయనకు హెల్ప్ చేసి ఆ నిండు గర్భిణికి తోడ్పడ్డాడు కదా మనం సహకరిస్తామా? ఇంకొక కథ. తిరుమల నంబి అనే ఒక వృద్ధ భక్తుడు ప్రతిరోజు పాపనాశనం దాకా వెళ్లి నీళ్లు తీసుకొచ్చి స్వామికి అభిషేకం చేసేవాడట. ఒకరోజు అలాగే నీళ్లు కుండలో నీళ్లు పట్టుకుని వస్తూ ఉంటే ఎవరో ఆ కుండకు రాయి వేసి విసిరి కొట్టారు. ఆ రాయి తాకి కుండకు చిల్లు పడి నీళ్లన్నీ కారిపోయాయి. నాలుగు దిక్కులా చూశాడు, ఎవరూ కనపడలేదు. ఆ ముసలివాడు పాపం మళ్లీ వెళ్లి నీళ్లు మరో కుండలో నీళ్లు తెస్తూ ఉంటే మళ్లీ రాయి పడ్డది, మళ్లీ చిల్లుపడి నీళ్లన్నీ కారిపోయాయి. మళ్లీ కలయ చూస్తే ఎవరూ లేరు. మళ్లీ ఒక కుండ తీసుకుని నీళ్లు తోడుకుని వస్తున్నాడు. ఈసారి చాలా జాగ్రత్తగా దిక్కులన్నీ చూసుకుంటూ వస్తున్నాడు, ఎవరు రాయి విసురుతున్నారో పట్టుకోవాలి అని. చెట్టు చాటు నుండి ఒక చిన్న బాలుడు మళ్ళీ గురి చూసి రాయి కొట్టబోతున్నాడు. కుండ కింద పెట్టేసి ఆ అబ్బాయిని తరుముకున్నాడు తిరుమల నంబి. ఆ బాలుడు ముందు పరిగెడుతున్నాడు, ఇతను వెనక పరిగెడుతున్నాడు. అలా పరిగెట్టి ఆ బాలుడు ఆకాశ గంగ దగ్గర ఆగాడు. తిరుమల నంబి కూడా అక్కడ ఆకాశ గంగ దగ్గర ఆగి ఆశ్చర్యంగా జలాశయాన్ని చూస్తూ ఉండిపోయాడు. అరే, స్వామి ఆలయానికి ఇంత దగ్గరగా ఒక జలాశయం ఉందని నాకు తెలియదు. నేను పాపనాశనం వరకు వెళ్లి రోజూ తెస్తున్నాను, ఇంత దగ్గరలో ఒక వాటర్ సోర్స్ ఉందా అని చూసి ఆశ్చర్యపోయి, ఈ బాలుడు కదా నాకు ఇది చూపించింది అని ఆ బాలుడి వంక చూడబోతే ఆయన అదృశ్యమైపోయాడు. అంటే ఏమిటి, ఏదో ఒక వేషంలో తమాషాగానో అల్లరిగానో చిల్లరిగానో ఆట పట్టిస్తూనో స్వామి మారు వేషంలోనో వచ్చి భక్తుల్ని ఆదుకుంటూనే ఉన్నాడు. అంటే ముఖ్యంగా ఈయన ముసలివాడు, అక్కడికి వెళ్లి కుండ మోసుకురావాలంటే శ్రమ అని ఆలోచన చేసి దగ్గర్లో ఈ జలాశయాన్ని ఆకాశగంగని చూపాడు. ముసలివాళ్ల కష్టం చూసి ఓర్వలేకపోయిన స్వామి వృద్ధులకు సహాయపడ్డాడు. వృద్ధ భక్తుడికి, మనము వృద్ధులను చూసి సహాయం చేస్తున్నామా? వృద్ధులకి, వృద్ధులైన తల్లిదండ్రులను గమనించుకుంటున్నామా? వృద్ధులైన అవ్వా తాతలను చూసుకుంటున్నామా? వృద్ధులైన పౌరులకు ఏమైనా సహాయపడుతున్నామా? రోడ్డు మీద కనపడితే మనం పట్టించుకోం, వాళ్ల మాటే వినం, వాళ్ల సంగతే ఆలోచన చేయం కదా. ఇంకా వీలైతే వీళ్ల గోల ఎందుకని మనం ఓల్డేజ్ హోమ్స్ లో వాళ్లను అడ్మిట్ చేసి మన ఆనందాల్లో మనం ఉంటున్నాం కదా, ఇది ఎంతవరకు సబబు? నాకు తెలిసి ఇటీవల తండ్రి చనిపోతే శ్రాద్ధకర్మ చేయటానికి, అపరకర్మ చేయడానికి కూడా విదేశాల నుండి రాలేని పరిస్థితిలో ఒక కొడుకును నేను చూశాను. ఎంత దారుణంగా పరిస్థితి మారుతోంది. ఇటువంటి సందర్భాల్లో అన్నమాచార్యుల వారి సందేశాత్మకమైన ఇటువంటి సంకీర్తనలు ఎంతైనా మనకి వికాసాన్ని, బుద్ధి వికాసాన్ని కలిగిస్తాయి, మానసిక చైతన్యాన్ని కలిగిస్తాయి. ఇలా ఎన్నో 32,000 కీర్తనలు అన్నమాచార్యుల వారు రచించి కరదీపికలుగా, అంటే మన చీకటి దారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు మార్గం ఇది అని చూపించే ఒక వెలుగు ఆ సంకీర్తనలు, ఆ కరదీపికలు, టార్చ్ లైట్స్. అటువంటి మహానుభావుడి జన్మదినం ఈరోజు. చాలా పుణ్యదినం, పవిత్రమైన దినం. సాక్షాత్తు వెంకటేశ్వరుడే మళ్ళీ, అంటే అన్నమాచార్యుల వారి చరిత్రలో మనకు తెలుస్తుంది అన్నమాచార్యుల వారి తల్లి లక్కమాంబ, తండ్రి నారాయణ సూరి. వాళ్ళిద్దరూ సంతానం లేక చాలా బాధపడ్డారు. ముఖ్యంగా లక్కమాంబ ఎన్నో వ్రతాలు నోములు నోచుకుని ఫలితం లేక చివరికి తిరుపతికి వస్తారు. వాళ్లు జన్మతః స్మార్తులు. చివరికి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి, తిరుపతికి వచ్చి స్వామిని సేవించుకుని గరుడ గంభం దగ్గర నిలబడి నమస్కరిస్తున్నప్పుడు వారిరువురికి ఒక దివ్యానుభూతి కలిగిందిట. అదేంటంటే, స్వామి
ఖడ్గం, పేరు శ్రీనందకం. ఆ నందకం నుండి ఒక మహా తేజస్సు బయలుదేరి ఆ గరుడగంభం దగ్గర నిలబడ్డ లక్కమాంబ గర్భంలోకి ఆ తేజస్సు ప్రవేశిస్తోంది అన్న అనుభూతి వారికి కలిగింది. అందుకే అన్నమాచార్యుల వారు నందకాంశ సంభూతులు అంటే వెంకటేశ్వర స్వామి ఖడ్గం యొక్క తేజస్సుతో జన్మించిన మహానుభావుడు. మరి ఆ గుణం మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే ఆయన భావ తీవ్రతలో కనిపిస్తుంది. సంకీర్తనలు మనం గమనిస్తే వాటిలో ఒక పదునుంటుంది. అటు ఆధ్యాత్మిక సంకీర్తన పాడిన, వైరాగ్య సంకీర్తన పాడిన, శృంగార సంకీర్తన పాడిన, అందులో ఒక పదును తీవ్రత కనపడుతుంది. అది కత్తికుండే పదును ఆయన భావానికి వచ్చింది. అందుకే ఆ సంకీర్తనలు పరమ మంత్రాలై పాడుకున్న వారికి, చదువుకున్న వారికి, విన్నవారికి కూడా పాపము అనే తీగలను నరికివేసే ఒక ఖడ్గం కింద ఆ సంకీర్తన పనిచేస్తుంది. పాడుకున్నా సరే, విన్నా సరే, చదువుకున్నా సరే, అటువంటి పరమ పవిత్రమైన మంత్రాలను మనకు అందించిన జగద్గురువు అన్నమాచార్యుల వారు ఆ స్వామికి స్తుతిపరంగా ఒక సంకీర్తన, హరి అవతారమీతడు అన్నమయ్య, అరయ మా గురుడితడు అన్నమయ్య

ఈ మహానుభావుడి జీవిత చరిత్రను, సందేశాన్ని ఒక ధారావాహిక చిత్రంగా రూపొందించాలని నేను చాలా ప్రయత్నం చేశాను. స్వామి ఆశీస్సులు కూడా తీసుకున్నాను. స్వామి ఒక ఇంటర్వ్యూలో 108 ఎపిసోడ్లు తీయాలనుకున్న నాకు ఆయన మాటల సందర్భంలో, నేను 10 ఎపిసోడ్లు ముందు తీయాలనుకుంటున్నాను స్వామి, 108 ఎపిసోడ్ల మొత్తం సీరియల్లో అని వారికి విన్నవిస్తే, 6 ఎపిసోడ్లు తీ అన్నారు. ఆ సంఖ్య 6 అని ఎందుకన్నారో నాకు అప్పట్లో బోధపడలేదు. కానీ నేను ఆ తర్వాత చేసిన ప్రయత్నంలో ఏం జరిగిందంటే, దూరదర్శన్ వాళ్లు కమిషన్డ్ సీరియల్గా నాకు 6 ఎపిసోడ్లు మటుకే శాంక్షన్ చేశారు. ఆ సీరియల్ నిర్మించాను. నిర్మించిన తర్వాత స్వామికి సమర్పించాలని బెంగళూరులో ఉన్నారు స్వామి, వెళ్లాను. వెళ్లిన తర్వాత ఎక్కువ రోజులు, తొలిసారిగా అన్ని రోజులు నేను స్వామి ఒకేసారి అన్ని రోజులు ఉండడం బెంగళూరులో జరిగింది. అది 18 రోజులు ఉన్నాను. చిత్ర విచిత్రమైన అనుభవాలు కలిగాయి. ఆ తర్వాత స్వామి 18వ రోజు పిలిచి, బాగా తీశావు బంగారు, నాకు సంతృప్తి అయింది. అయితే సాళ్వ నరసింగరాయలు కోర్టులో అన్నమాచార్యుల వారు కూడా నేను నీ మీద పాడను అని కొంచెం గట్టిగానే చెప్పేసినాడు. ఇది వర్బాటం స్వామి అన్న మాటలివి, కొంచెం గట్టిగానే చెప్పేసినాడు. ఎందుకు ఆ మాట అన్నారు నేను ఆలోచన చేస్తే నిజమే కదా. ఆ రాజుకి నేను పాడను అన్న విషయము అంత ఘాటుగా సభలో, అంటే ఆయన భక్తి ఎలా ఉంది, స్వామి పాదాలకు అంకితమైన ఆ తత్వాన్ని ఒక్కసారి నా మీద పాడు అంటే ఆయనలో రాజసం కొంత బయటికి వచ్చింది అన్న ఒక అంశాన్ని స్వామి నాకు తెలియజెప్పారు. ఇవే కాదు, కొన్ని అంశాలు చర్చించారు స్వామి, మధుర భక్తి గురించి, రాధ గురించి, అప్పుడు ఆంజనేయ స్వామి గురించి కొన్ని విషయాలు చర్చించారు. మరో అవకాశం చూసుకుని వాటన్నింటినీ నేను విపులంగా ప్రస్తావిస్తాను. ఇప్పుడు మటుకు అలా చెప్పగలగడం ఒక్క స్వామికి సాధ్యమైందేమో. అన్నమయ్య కొంచెం గట్టిగానే చెప్పేశాడు అనే మాట, కొంచెం మెత్తగా చెప్పింటే బాగుండేమో అనే ధ్వని అది. అన్నమయ్యను అనగలిగిన అర్హత ఎవరికుంది స్వామికి తప్ప? ఒక్క వెంకటేశ్వరుడు అనగలడు, ఒక సత్యసాయి అనగలడు, మరెవరికి అర్హత లేదు. స్వామి ఆ మాట అనడంతో, అవును, ఎంతటి మహానుభావుడైన పాంచభౌతికమైన దేహం ధరించి వచ్చిన తర్వాత ఒక అభ్యున్నతిలో, ఆధ్యాత్మిక అభ్యున్నతిలో స్థాయిలు పెరుగుతూ పోతాయి. అన్నమాచార్యుల వారు విష్ణుడొక్కడే దేవుడు అన్న స్థాయి నుండి, ఎంతమాత్రమున ఎవ్వరు దలచిన అంతమాత్రమే నీవు అన్న స్థాయికి ఎదిగిన మహానుభావుడు. ఆ స్థాయికి అనుగ్రహించింది వెంకటేశ్వర రూపంలో ఉన్న స్వామి. మరి ఆయనకి ఆ విశేషాలు ఎలా తెలియకుండా ఉంటాయి? నా మహద్భాగ్యమేమో, నా తల్లిదండ్రుల ఆశీర్వాద బలమేమో, అన్నమాచార్య సంకీర్తనలు పాడుకున్నందుకు, స్వామిని జీవితంలో నిరంతరం తలుచుకున్నందుకు, మానవాకృతిలో ఎనలేని వాత్సల్యాన్ని నాపైన వర్షించి చాలా కఠోరంగా ఉన్న నా హృదయాన్ని సుతిమెత్తని పుష్పంగా మార్చి అది మళ్లీ ఆయన పాదాల చెంతే సమర్పించుకునే మహద్భాగ్యాన్ని కలిగించిన నా వెంకటేశ్వరుడు సత్యసాయికి, ఆ శ్రీచరణాలకు మనసా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ, భౌతికంగాను కానరాకున్నా అణువణువునా నిండి ఎప్పుడూ ఆశీర్వదిస్తూనే ఉంటావు స్వామి అని విన్నపం చేసుకుంటూ, మీ అందరికీ మరోసారి అన్నమాచార్య జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, ఆ పవిత్రమైన మంత్రాలు మీరందరు కూడా పాడుకోవాలని, వాటి మహత్తు మీకు కూడా అనుభూతిలోకి ఇంకా రావాలని, మీరంతా సుఖశాంతులతో ఉండాలని స్వామిని
అనేక విధాలుగా ప్రార్థన చేస్తూ సెలవు తీసుకుంటున్నానండి. సాయిరామ్.

ఇంతవరకు మీరు పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారు తాళ్లపాక అన్నమాచార్యుల వారి 606వ జయంతి సందర్భంగా అన్నమయ్య వ్రాసిన కీర్తనలోని తత్వాన్ని, సాయి నారాయణుడి తత్వాన్ని హృదయాన్ని హత్తుకునే విధంగా చెప్పగా విన్నారు. ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని రూపొందించడానికి తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించిన పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారికి, ఈ రూపకల్పనకు తోడ్పడిన హైదరాబాద్ కోటీ సమితి కన్వీనర్ శ్రీ పివి శాస్త్రి గారికి, శ్రోతలందరి తరపున, రేడియో సాయి బృందం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంపై మీ విలువైన అభిప్రాయాలు, సలహాలు listener@radiosai.org వ్రాయమని కోరుతున్నాం. మరొక్కసారి ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే మీ విలువైన అభిప్రాయాలను, సలహాలను listener@radiosai.org రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విందాం.